ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 27వ రోజు, క్రీస్తు శకం 2026 మే నెల 17వ తేదీ ఆదివారము. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:05 కి వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: శ్రోతలు, ఇంతవరకు భక్తి రంజని కార్యక్రమంలో వెంకటాద్రి స్వామి కీర్తనలు 7వ భాగం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగుమాట వ్యాఖ్యాత శ్రీమతి కె శ్రీ సాయి లక్ష్మి.
1: శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. అనంత కళ్యాణ గుణపూర్ణుడైన భగవానుడు భక్తులు సంరక్షించుటకై, తన బిడ్డలకు ప్రత్యక్ష అనుభూతిని అనుగ్రహించుటకై నిరాకారుడే నరాకారుడై, గుణరహితుడే సగుణియై అవతరించిన కథలను విని అనుభూతి నొందుట మొదటిదైన శ్రవణము. మద్భక్త

గాయంతే తత్ర తిష్టామి నారద అని భగవానుడు నుడివినట్లుగా శ్రీమన్నారాయణుని అనంత కళ్యాణ గుణములను సర్వకాల సర్వావస్థలయందును తాదాత్మ్యతాభావముతో లయబద్ధముగా కీర్తించుకోగలుగుట రెండవదైన కీర్తనం అనేది భక్తి మార్గము. మూడవది స్మరణ, దైవము యొక్క దివ్యనామములను నిర్వధికముగా స్మరించుట. నమో రామాయేతి విప్రేంద్ర మంత్రం ఓంకారపూర్వకం, షడక్షరం జపేద్యస్తు సాయుజ్యం ప్రాప్యతే నరః. ఓ ప్రోత్తమా, ఓం రామాయ నమః అను ఈ శ్రీరామ షడక్షర మంత్రమును ఎవరైతే జపింతురో అట్టి నరుడు సాయుజ్యముక్తిని పొందును. రామరామ అనుటకు ఎంతమాత్రము శ్రమనందన అవసరము లేదు, కాసు ఖర్చు లేదు, కాయంబు శ్రమ లేదు. వినుటకెంతయో సుందరమైనది, అయినను మానవుల యొక్క చరిత్రము అతి విచిత్రమైనది. దివ్యమైన తారకమంత్రమును ఉచ్చరించుటకు ఇచ్చగింపరు అది అంతటి దురదృష్టమో కదా అని మునులందరూ ఆశ్చర్యమున మునుగుచుందురు. నాలుగవదైనద పాదసేవనం అనగా భగవదవతారమూర్తులకు విగ్రహములను సేవించుట అర్చనం. ఇది ఐదవ విధానము. పరమపురుషుని తులసీ మొదలకు పుష్పములచే పూజించుటయు. ఆరవదైన విధానము వందనం, భగవంతునికి ప్రదక్షిణ పూర్వకముగా నమస్కారములను అర్పించుట. ఏడవది దాస్యం అనగా భగవన్మందిరములో అన్ని విధములలోనూ కైంకర్యపరుడై ఉండుట. ఎనిమిదవది సఖ్యం అనగా ప్రాణము వలె భగవంతుని ప్రేమించుట. తొమ్మిదవది ఆత్మనివేదనం అనగా తనను తనకు సంబంధించిన సర్వస్వమును సంపూర్ణముగా భగవంతునికి సమర్పించుకొనుచు నీవే తప్ప ఇతప్పరం వెరుగనని శరణాగతిని పొందుట. శ్రవణము వలన పరీక్షిన్ మహారాజు, కీర్తనము వలన శ్రీ నారద మహర్షియు, స్మరణముచే శ్రీ సుఖబ్రహ్మర్షియు, పాదసేవనము వలన లక్ష్మణుడును, అర్చనము వలన పృథు చక్రవర్తియును, వందనము వలన అక్రూరుడును, దాస్యము వలన గరుత్మంత హనుమంతులును, సఖ్యముచే అర్జునుడును, ఆత్మనివేదనముచే శ్రీ బలిచక్రవర్తియు గజేంద్రుడును మోక్షంబునొందిరి. వీనిలో ఏ ఒక విధానమునైనను వదలక జీవించితిమా అన్నింటినీ సాధించినట్లే అవుతుంది. తదుపరి ఇట్టి పరమభక్తుల సాంగత్య మహిమను ఒక పరియోచించదము. తీర్థీ కుర్వంతి తీర్థాని, సుకర్మీ కుర్వంతి కర్మాణి, సత్యాస్త్రీ కుర్వంతి శాస్త్రాణి. పరమభక్తులు తీర్థములను పుణ్యతీర్థములుగా చేయుచున్నారు, కర్మలను సత్కర్మలనుగా ఉనర్చుచున్నారు, సామాన్య శాస్త్రములను సత్యాస్త్రములుగా చేయుచున్నారు. భగవదనుగ్రహమును పొందిన పరమభక్తులు సామాన్యమైన నీటిని పుణ్యతీర్థముగా చేయుదురు. సామాన్యముగా దేవాలయంలో నూతి నుండి కానీ, తటాకము నుండి కానీ, నది నుండి కానీ తెచ్చిన జలమును మంత్రభూతముగా పవిత్రమునర్చిని తరువాత అభిషేకాదులకు ఉపయోగించి అందరికీ తీర్థముగా ఇచ్చుచున్నారు. అంతవరకు మామూలు జలమే, తరువాత తీర్థమయ్యను. శ్రీ తిరుపతిలో క్రింద కపిల మహర్షి తపమునర్చుచుటే అచ్చటనున్న జలములను కపిలతీర్థమనియు, తిరుపతి పైన పాండవతీర్థమనియు, జపాలముని తపమునర్చిన చోట జపాలతీర్థమనియు, శ్రీ కాళహస్తిలో భరద్వాజ తీర్థము సుఖతీర్థములను కలవు. బుద్ధుడు అవతరించిన కాలమున పశు హింసాపరములకు యజ్ఞములు బహుళముగా ఉండెను. గౌతమ బుద్ధుడు ఆ పాపకర్మలన్నింటినీ బహిష్కరించి జనులకు పుణ్యకర్మలను ప్రబోధించిరి. శ్రీ శంకరాచార్యులు అవతరించిన తరుణములో ప్రపంచమంతయు కర్మకాండ జటిలమై ఉన్నది. కుమారభట్టు, మండనమిశ్రుడు దానికి ఆచార్యులయుండిరి. అట్టి కర్మలను నిరసించి పరమ అద్వైతమును బోధించిరి. శ్రీ కృష్ణ చైతన్యులను యజ్ఞాది కర్మలను తొలగించి భగవద్భక్తియే మోక్షమును కలుగజేయునని ప్రచారం చేసిరి. ఇక శాస్త్ర విషయమును పరిశీలించినచో వేదములన్నింటినీ విభజించి వాటి సారమును తీసి బ్రహ్మసూత్రములుగా రచించిన పారాశర్యులు వేదవ్యాసులేరి. అలాగునని పతంజలి ముని జన్మించి హఠయోగాది బహుళ గ్రంథములలో నుండి మోక్షమునకు సుసాధ్యముగు యోగదర్శనము నిర్మించిరి. శ్రీ నారద మహర్షి అన్ని శాస్త్రముల సారమును సకల జనులకు అర్థమగు రీతిన నారద భక్తి సూత్రములుగా బోధించిరి. కులం పవిత్రం జననీ కృతార్థ విశ్వంభరా పుణ్యవతీ చతేన అపార సత్ చిత్ సుఖసాగరేస్మిన్ లీనం పరే బ్రహ్మణి యస్య చేతః.

0: వంశమందు పరమభక్తుడు జన్మించును, అట్టి వారి వంశము పావనమగును. తల్లి ధన్యురాలగును, ఆ మహాత్ముని వలన భూమి పుణ్యవంతమగును. అపారమైన సచ్చిదానంద సాగరములో ఎవరి మనసు లీనమోనో అట్టి మహాత్ముని వలన ఇట్టి ఫలితములు కలుగును.
1: వినదకు మాట విన్నారు వ్యాఖ్యాత శ్రీమతి కె శ్రీ సాయి లక్ష్మి, ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సేద్యపు సుధులు ఉలవ సాగులో యాజమాన్య పద్ధతుల గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏవిఎస్ దుర్గాప్రసాద్ గారు అందించే వివరాలు.
2: రైతు సోదరులకు నమస్కారం అండి. మన రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ఉలవ సాగు గురించి నేను చెప్పదలుచుకున్నాను. మన రాష్ట్రంలో ఖరీఫ్లో మొదటి పంట తరువాత వర్షాధారంగా లేదా ఏ పంటలు వేయడానికి అనువుగా లేనప్పుడు ప్రత్యామ్నాయం పంటగా ఉలవలు సాగు చేయవచ్చండి. ఖరీఫ్లో వేరుశనగ, నువ్వులు, గోగు, మెట్టవరి తరువాత ఏకపంటగాను రాగి, జొన్న పంటలు సహ పంటగాను మనం వేయవచ్చండి. నేలల గురించి వస్తే నీరు బాగా పట్టి ఉంచే చెల్క లేక ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు అనుకూలమండి. మురుగునీరు నిలవ ఉండి ఎక్కువగా చౌడు కలిగిన నేలలు అయితే పనికిరావండి. పంటకాలం విషయానికి వస్తే ఆగస్ట్ రెండవ పక్షం నుండి మొదలుకొని అక్టోబర్ మొదటి పక్షం వరకు వేసుకోవచ్చునండి. నేల నీరును అలాగే తేమను నిలుపుకునే స్వభావాన్ని మరియు ఆయా ప్రాంతాల్లో మొదటి పంటను దృష్టిలో ఉంచుకుని సకాలంలో విత్తన మిగులు తేమను లేదా ఆలస్యంగా కురిసే వర్షాన్ని ఆధారం చేసుకుని మంచి పంటను పండించవచ్చండి. రకాల గురించి మనం వస్తే ముఖ్యంగా చెప్పుకునేవి ఏంటంటే PDM-1 అనే రకం ఉన్నదండి. దీనికి 105 రోజుల పంటకాలం, 6 నుండి 6.5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. దీని లక్షణాలు ఏంటంటే గింజలు బూడిదతో తెలుపు రంగులో ఉంటాయండి. నెక్స్ట్ PZM-1 అనండి. ఇది 90 నుండి 95 రోజుల పంటకాలం, 6 నుండి 6.5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. గింజలు నలుపు రంగులో ఉంటాయి. నెక్స్ట్ PHG-62 అండి. ఇది 85 రోజుల పంటకాలం అండి, అంటే స్వల్పకాలిక రకం అనుకోవాలి. 6 నుండి 6.5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. దీని యొక్క గింజలు కూడా నలుపు రంగులో కూడా ఉంటాయండి. నెక్స్ట్ PHG-9, ఇది 90 నుండి 100 రోజుల పంటకాలం ఉందండి. దిగుబడి 6 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుందండి. లక్షణాల గురించి వస్తే గింజలు బూడిది తెలుపు రంగులో ఉంటాయి, పల్లాకు తెగులను తట్టుకుంటుంది. క్రీడా హైదరాబాద్ నుండి కొన్ని రకాలు రిలీజ్ అయినాయండి. ఇవి క్రీడా 1-18R, ఇది 85 నుండి 90 రోజుల యొక్క పంటకాలం అండి. 5 నుండి 6.5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుందండి. గింజలు గోధుమ రంగులో ఉంటాయి, పల్లాకు తెగులు మరియు బూడి తెగుల్ని తట్టుకుంటాయండి. నెక్స్ట్ క్రీడా హర్ష అంటే CRHG-19, ఇది 85 నుండి 95 రోజుల పంటకాలం అండి. 6 నుండి 7.7 క్వింటాల్ ఎకరానికి సుమారు దిగుబడి ఇస్తుందండి. గింజలు గోధుమ రంగులో ఉంటాయి, బూడిద తెగులు, పల్లాకు, ఆకుమచ్చ తెగులు మరియు ఆంత్రాక్నోస్ను తట్టుకుంటుంది. అలాగే తెల్లదోమను కొంతవరకు తట్టుకుంటుంది. కాయలు చెట్లవు, బెట్టను కూడా తట్టుకుని అధిక దిగుబడిని కూడా ఇస్తుందండి. నెక్స్ట్ క్రీడా వర్ధన్ అంటే CRHG-22, ఇది 85 నుండి 90 రోజుల పంటకాలం అండి. 6 నుండి 7.5 క్వింటాల్ ఎకరానికి దిగుబడి అండి. గింజలు నలుపు రంగులో ఉంటాయి, గింజ రాలదు. అట్లాగే ఆంత్రాక్నోస్, బూడిద తెగులు మరియు పల్లాకు తెగులని కూడా ఇది తట్టుకుంటుందండి. నెక్స్ట్ ATP-HG-11 అనంత ఉలవ-1, ఈ రకం మన వ్యవసాయ పరిశోధన స్థానం రేకులకుంట నుండి 2021 సంవత్సరంలో విడుదలయ్యిందండి. దీని యొక్క పంటకాలం 110 నుండి 120 రోజులండి. ఇది లేట్ ఖరీఫ్లో మనం వేయటం జరుగుతుంది. వేరు కుళ్ళును తట్టుకుంటుంది మరియు పల్లాకు తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుందండి. దీని గింజల దిగుబడి చూస్తే 800 నుండి 1100 కేజీలు ఒక హెక్టార్కి దిగుబడి ఇస్తుందండి. దీనికి ప్రత్యేక లక్షణాలు చెప్పుకుంటే 3.6 నుండి 4.2 గ్రాములు 100 గింజల బరువు కలిగి ఉండి ఆకర్షణీయమైన లేత బూడిద వర్ణపు గోధుమ రంగు గింజలను కలిగి ఉంటుందండి. నెక్స్ట్ విత్తన మోతాదు గురించి మనం వస్తే సాళ్ళు పద్ధతిలో గొర్రెతో ఎద పెట్టినప్పుడు 8 నుండి 10 కిలోలు, అలాగే వెదజిల్లి దున్నే పద్ధతిలో ఎకరానికి 12 నుండి 15 కిలోలు విత్తనం వాడాలి. విత్తన శుద్ధిని గురించి చూస్తే ప్రతి కిలోలో విత్తనానికి 1 గ్రాము కార్బండిజం లేదా తైరంతో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. విత్తే దూరం చూస్తే సాలుకు సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కలకు మధ్య 10 సెంటీమీటర్ల దూరం

0: విత్తుకోవాలి. నెక్స్ట్ మొక్కల సాంద్రత గురించి మనం చూసుకుంటే, సాళ్ళు పద్ధతిలో విత్తినప్పుడు ఎకరానికి 133,333 మొక్కలు ఉండేలా చూడాలి. విత్తన పద్ధతి, సాధారణంగా తొలకరి పంట తీసిన తర్వాత కానీ వర్షాలు తగు స్థాయిలో కురవన్నప్పుడు కానీ ఉలవలు విత్తడం జరుగుతుంది. కావున భూమిలో తగినంత తేమ చూసుకుని నాగలతో లేదా కల్టివేటర్తో ఒక్కసారి గొర్రు తోలి దుక్కు మెత్తగా తయారు చేసి విత్తుకోవాలి. నాగల్ లేదా గొర్రుతో సాళ్ళు పద్ధతిలో సాళ్ళు మధ్య 30 సెంటీమీటర్ ఉండేటట్లు చూసుకోవాలి. ఎడంలో గింజలు సమంగా పడేటట్లు తగు పదును విత్తుకోవాలి. అంతర పంటలు, అదే లేక పంటల సరళి గురించి మనం చూసుకుంటే, ఉలవల తొలకరి వేసిన వర్షాధారపు స్వల్పకాలిక పంటనైన పెసర, మినుము మరియు జొన్న, మొక్కజొన్న తదితర పంటల ద్వారా మరియు తొలకరిలో ఏ పంట వేయకుండి లేటు వానాకాలంలో ఉలవలు విత్తుకోవచ్చును. అలాగే ఉలవల్లో ఇతర అంతర పంటలు కాకుండా ఉలవలను పండ్ల తోటల్లో అంతర పంటలుగా విత్తుకునొచ్చు. పచ్చిరెట్టి, పశువుల మేత మరియు భూసార పెరిగి పండ్ల తోటలో ఎదుగుదలకు దోహదపడును. నెక్స్ట్ సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి మనం చూస్తే, సేంద్రీయ ఎరువులు ముందుగా చెప్పుకుంటే చివరి దుక్కులో ఎకరాకు 2 టన్నులు పశువు ఎరువు వేసుకోవాలి. ముందు పంట మూళ్లను రోటవేటర్తో భూమిలో కలిగి దున్నాలి. జీవన ఎరువుల విషయానికి వస్తే రైజోబియం కల్చర్ని విత్తనానికి పట్టించి ఉపయోగించవలను. 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాములు పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చవలను. చల్లార్చిన ద్రావణం 8 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని కలిపి బాగా కలిగిపెట్టి విత్తనాన్ని చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించవలను. ఈ ప్రక్రియను పాలిథిన్ సంచులను ఉపయోగించి చేసుకునివలను. అట్లాగే రైజోబియం పట్టించిన విత్తనాన్ని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఎకరాకు 2 కిలోలు ఫాస్ఫో బ్యాక్టీరియన్, 200 కిలోలు సేంద్రియ ఎరువుతో కలిపి దుక్కులో కానీ విత్తనం విత్తేటప్పుడు కానీ సాళ్ళలో పడేటట్లు వేసుకుని వెళ్ళాం. ఎరువు భూముల్లోని మొక్కలను లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరంను లభ్యమగు రూపంలోకి మార్చి మొక్కలకు అందుబాటులోకి తెచ్చును. మనకి రసాయన ఎరువులకు చూసుకుంటే ఎకరాకు 4 కిలోలు నత్రజని, 10 కిలోలు భాస్వరం మరియు 8 కిలోలు పొటాష్ నిచ్చు ఎరువులు వేయాలి. 10 కిలోలు యూరియా, 63 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటే SSP మరియు 14 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటే MOP ఎరువులను ఆఖరి దుక్కులో వేయాలి. భూసార పరీక్ష ఆధారంగా రసాయనిక ఎరువులు అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా సమగ్ర కలుపు యాజమాన్యం గురించి చూస్తే, ఉలవలు వర్షాధారంగా లేదా మిగులు తేమ ఆధారంగా ఎక్కువగా పండిస్తారు. కావున విత్తిన తొలి 30 నుండి 40 రోజుల వరకు కలుపు లేకుండా చూడాలి. కలుపు సమస్యాత్మక ప్రాంతాల్లో దుక్కిపై ఫ్లూ క్లోరాలిన్ 40% ఎకరాకు 1 నుండి 1.2 లీటర్ చొప్పున 200 లీటర్ల నీటితో కలిపి నేలపై పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. నెక్స్ట్ అవసరం మేరకు విత్తిన 25 నుండి 30 రోజుల్లో భూమి తేమ తగినంతగా ఉన్నప్పుడు అంతర్కృషి చేసి కలుపు నివారించి బోదే ఎక్కించో.
1: శ్రోతలు, ఇంతవరకు సేద్యపు సుధులు కార్యక్రమంలో ఉలవ సాగులో యాజమాన్య పద్ధతుల గురించి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ AVS దుర్గా ప్రసాద్ గారు అందించే వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్ఛరథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతా అంశంగా

0: తీసుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్చరథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. అలాగే వ్యర్థాల వర్గీకరణలో సాంకేతికత వినియోగం పెరగడంతో పనితీరు మెరుగుపడటమే కాకుండా కార్మికుల జీవనోపాధికి దోహదపడుతుందని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెసింగ్కు అనుకూలంగా మలచి విలువైన వనరుగా రూపొందించవచ్చని పేర్కొన్నారు. పరిసరాలను శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉంచడంలో స్వచ్ఛతా సిబ్బంది పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెల్లడించారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై నిన్న నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి మండలంలో కనీసం ఒక విత్తన గ్రామాన్ని అభివృద్ది చేయాలని సూచించారు. గ్రామ సభల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో ఉన్న 1.20 లక్షల రైతులు 30,000 కౌలు రైతులకు అవసరమైన సమాచారం చేరేలా సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి రైతులకు నిరంతర అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. తెలంగాణలో రైల్వే అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఉప్పుగూడ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత 12 ఏళ్లలో రాష్ట్రంలో 347 కిలోమీటర్ల నూతన రైల్వే లైన్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ 2వ దశలో భాగంగా నగరం నుంచి యాదగిరిగుట్ట వరకు పొడిగించామని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఉప్పుగూడ రైల్వే స్టేషన్ను 26 కోట్ల రూపాయలతో అభివృద్ది చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అంతకుముందు మలక్పేట రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనులను కేంద్ర మంత్రి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతా అంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 1 కోటి సూర్యగర్ కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకోగా రాష్ట్రంలో 20 లక్షల కనెక్షన్ల సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో 6 లక్షల పీఎం సూర్యగర్ సోలార్ యూనిట్లు ఉచితంగా పేదలకు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి పేర్కొంటూ
1: దేశంలో ఎక్కడే లేని విధంగా 6 లక్షల కనెక్షన్లు ఒక్కొక్క ఇంటి పైన 2 కిలోవాట్లు ఉచితంగా పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ చాలా పెద్ద ఎత్తున సూర్యగారి కార్యక్రమం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు దేశం మొత్తమైన 1 కోటి కనెక్షన్స్ పెడితే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 20 లక్షల టార్గెట్ గా పనిచేస్తామంట. ఎందుకంటే ఇంధన పొదుపు అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అదేవిధంగా ఇంధన పొదుపు అనేది రాబోయే రోజుల్లో వెరీ ఇంపార్టెంట్. పగల పూట వచ్చే డే లైట్ గాలి ద్వారా మన ఇంటి మీద ఉత్పత్తి చేసుకుని మన అవసరాలకు వాడుకుంటా యుద్ధం వల్ల వచ్చే నష్టం మన మీద పడకుండా ప్రజలు అందరు కలిసికట్టుగా ఇట్లాంటి విపత్తులు ఎదుర్కొంటే కనుక రాబోయే రోజుల్లో మంచి జరిగింది ప్రజలకు.
0: పేద ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ రెసిడెన్షియల్ కళాశాలల్లో ఉచితంగా ఇంటర్ విద్య అందించేందుకు తాలీం ఏ హునర్ కార్యక్రమంలో భాగంగా ప్రవేశ పరీక్షను ఈరోజు రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. పరీక్ష సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేద ముస్లిం కుటుంబాలకు చెందిన 10వ తరగతి ఉత్తీర్ణులై ప్రతిభ కలిగిన విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో ఉచిత ఇంటర్ విద్య అందించడం ఈ పథకం లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా విద్యార్థులు నీట్, ఐఐటీ, జేఈఈ, ఎంసెట్ వంటి పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. సవర గిరిజన చిత్రలేఖనం రాష్ట్రంలో గిరిజన సంప్రదాయ కళల్లో ఒక విశిష్ట రూపమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ కళకు మరింత గుర్తింపు తీసుకురావడంలో సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ఐటీడీఏ చేస్తున్న కృషిని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభినందించారు. ఇటువంటి హస్తకళ ఉత్పత్తుల ద్వారా

గిరిజన కళలకు విస్తృత ప్రాచుర్యం లభించడం మాత్రమే కాకుండా గిరిజన కళాకారుల జీవనోపాధి మెరుగుపడుతుందని అన్నారు. సంప్రదాయ సవర కళతో అలంకరించిన హస్తకళా జాకెట్ను శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పర్యటనలో కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు. తూర్పుకొండ ప్రాంతానికి చెందిన సవర గిరిజన తెగ ప్రత్యేకతను ప్రతిబింబించే ఈ కళారూపం వారి జీవన విధానం, సంస్కృతిని ప్రతిఫలింపచేస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత్ భారత్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

0: సంస్కృతిని ప్రతిఫలింపచేస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత్ భారత్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్న స్వర్ణాంధ్ర సాధనలో నాణ్యమైన మానవ వనరుల పాత్ర అత్యంత కీలకమని రాష్ట 20 సూత్రాల కార్యక్రమ అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల పథకాలైన అమృత్, జల్జీవన్ మిషన్, పీఎం సూర్యగర్, పీఎం కుసుమ్ వంటి కీలక కార్యక్రమాల అమలుపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ,
1: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో అది సాధించాలంటే అత్యున్నతమైనటువంటి మానవ వనరులు విద్య ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి విద్య ద్వారా సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పథకాల అమలు తీరు మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. విద్యతోటి ఒక అత్యుత్తమైనటువంటి మానవ వనరులుగా ఏర్పడిన తర్వాత ఆరోగ్యం అనేటటువంటిది సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే వికసిత భారత్ కానీ స్వర్ణాంధ్రకు కానీ కల సహకారం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది.
0: చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. గత రెండేళ్లలో చేనేత రంగాన్ని బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నేత కార్మికులను ప్రోత్సహించేందుకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ అవకాశాలు పెంచేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి వెల్లడించారు. వాతావరణం. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26వ తేదీ నాటికి 4 రోజులు ముందుగా లేక ఆలస్యంగా కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతంతో విలీనమైందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎగురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎగురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇళ్ల వద్దే వ్యర్థాల సేకరణ చేపడుతున్న స్వచ్ఛారథాలు గ్రామీణ స్థాయిలో శాస్త్రీయ వ్యర్థ నిర్వహణను బలోపేతం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రామాల వారీగా పంటల సాగు ప్రణాళికలు రూపొందించడం అవసరమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్దికి కట్టుబడి ఉన్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ఇంధన పొదుపును ప్రాధాన్యతా అంశంగా తీసుకుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు ఈ ఉదయ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రపాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక మరియు కోటి విద్యలు కూటి కొరకే 11వ సంచిక. ఈ వారం అతిథి సంజిరెడ్డి, సిమెంటు ఇటుకల తయారీదారు. కార్యక్రమ నిర్వహణ హారిక, సంభాషణ సహకారం శ్రీమతి ఎం కల్పన. అనంతరం స్తుతిమాల క్రైస్తవ భక్తిగీతాలు వింటారు. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ రచన ఎస్ స్వామినాథ్. 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు వింటారు. 9:30 గోదావరి నాదజురి రూపకం వింటారు. రచన శ్రీ ఎస్వి సాయి హర్షిత్.

నిర్వహణ శ్రీ మూలగిరి హరి. 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక సాయం ప్రసారంలో 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమం. అనంతపురం హై స్కూల్ ఫర్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఆర్డిటి విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 6 గంటలకు లలిత గీతం. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7 గంటలకు లలిత గీతం. 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలి శీర్షికన సత్య హరిశ్చంద్ర నాటకం నుండి కాటిసీను పద్యాలు శ్రీ ఎంసి వెంకటేశ్వర్లు. 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి ఆర్ మహాలక్ష్మి గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 రసధుని పాత సినిమా పాటలు వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 8:45 రుద్రాక్షపిల్లి సంగీత రూపకం రచన డాక్టర్ మహీధర్ నళిని మోహన్ రావు. నిర్వహణ శ్రీమతి తురగా జానకిరావు. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 రవివాసరియ అఖిల భారత సంగీత సభ. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు. ఈ ఉదయం 7:30 కోటి విద్యలు కూటి కొరకే 11వ సంచిక వింటారు. ఈ వారం అతిథి సంజిరెడ్డి సిమెంటు ఇటుకల తయారీదారి. కార్యక్రమ నిర్వహణ హారిక. సంభాషణ సహకారం శ్రీమతి ఎం కల్పన. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం విందాం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో 8 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల

0: ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2026 జనవరిలో చారిత్రాత్మక భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ పారదర్శక భవిష్యత్ సరఫరా సంసిద్ధతకు భారత్, నెదర్లాండ్స్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా నిన్న నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ మోదీ, అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని చెప్పారు.
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీలతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా జేపీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలు, అవిశ్వాస తీర్మానాలు, రాష్ట్రపతి పాలన వంటి వివిధ అంశాలపై ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు వివిధ రాష్ట్రాల పర్యటనల ద్వారా ఆయా వర్గాల అభ్యంతరాలను, సిఫారసులను జేపీసీ సేకరిస్తోందని ఆయన చెప్పారు. ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను నిర్ణీత గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అత్యాచారం, హత్య కేసు విచారణను కోల్కతా హైకోర్టుకు చెందిన జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోష్లతో కూడిన డివిజన్ బెంచ్ చేపడుతుంది. అంతకుముందు 11 మే జస్టిస్ రాజశేఖర్ మంధా, జస్టిస్ రాయ్ చటోపాధ్యాయులు ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో ఏకైక నిందితుడిగా తేలిన సంజయ్ రాయ్కు 2025 జనవరిలో కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ విచారిస్తుండగా నిందితుడికి మరణశిక్ష విధించాలని సీబీఐ డిమాండ్ చేస్తోంది. మరోవైపు తాను నిర్దోషినంటూ తనను విడుదల చేయాలంటూ సంజయ్ రాయ్ కోర్టును వేడుకున్నాడు. మరణించిన వైద్యురాలి తల్లిదండ్రులు ఈ కేసులో మాజీ టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్, సంజీవ్ ముఖోపాధ్యాయ, అప్పటి ఘేలా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జీలను అరెస్టు చేయాలని అభ్యర్థించారు. వైద్యురాలి మృతదేహానికి 2వ సారి పోస్టుమార్టం నిర్వహించకుండా ఈ 3 వ్యక్తులు అడ్డుకున్నారని, అలాగే సరైన నిబంధనలు, విధానాలు పాటించకుండా మృతదేహాన్ని అత్యంత వేగంగా దహనం చేశారని బాధితురాలి తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్ట్రలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో గడ్చిరోలి పోలీసులు, సిఆర్పీఎఫ్ బలగాలు నిర్వహించిన ఆపరేషన్లో 8 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. 5 సీనియర్ మావోయిస్టు నాయకులు లొంగిపోయారు. వీరి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన ఈ కేడర్లపై మహారాష్ట ప్రభుత్వం గతంలో 64 లక్షల రివార్డును ప్రకటించింది. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్ లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల

0: పర్యటన సందర్భంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక సహకారంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షినో వాణిజ్యం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో జరుపుతున్న యుద్దంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యక్షుని పర్యటన అంశం వెల్లడైంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ను ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా ఈరోజు మధ్యాహ్నం 3.5 గంటలకు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. రాత్రి 7:30 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేరళం, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఈశాన్య భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల పాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, మరఠవాడా, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. కాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. మహారాష్ట్రలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో 8 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 13వ శ్లోకం.

మహాబాహో, వీర అర్జున, సర్వకర్మణాం సమస్త కర్మల యొక్క సిద్ధయే సంపూర్ణ నిర్వహణ కోసం సాంఖ్యే కృతాంతే వేదాంత సిద్ధాంతంలో ప్రోక్తాని అనగా చెప్పబడిన ఏతాని పంచ ఈ ఐదు కారణాలను మే నిబోధ నా దగ్గర నుంచి తెలుసుకో.

అర్జున, సర్వకర్మల యొక్క పరిసమాప్తిని బోధించే వేదాంత శాస్త్రం అసలు కర్మ నిర్వహణ జరగాలంటే ఐదు కారణాలుండాలని చెప్పింది. అవేమిటో చెప్తాను, తెలుసుకో. సాంఖ్యం అంటే ఉపనిషత్తులు ప్రతిపాదించే వేదాంత సిద్ధాంతాన్నే భగవానుడు సాంఖ్యంగా వ్యవహరిస్తున్నాడు. కృతాంతం సిద్ధాంతము అని ఈ పదానికి సామాన్యార్థం. అయితే భగవానుడు కర్మల యొక్క అంతాన్ని బోధించేది కృతాంతం అంటున్నాడు. సర్వకర్మ పరిసమాప్తి రూపమైన కర్మ సన్యాసాన్ని బోధించే వేదాంత శాస్త్రం కృతాంత శాస్త్రమే అవుతుంది. సిద్ధి, కర్మసిద్ధి అనే చోట సిద్ధి శబ్దానికి కర్మను చివరిదాకా ఆచరించడం అనే అర్థాన్ని, కర్మ ద్వారా ఫలప్రాప్తి అనే అర్థాన్ని రెండింటినీ స్వీకరించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మొదటి అర్థాన్ని మాత్రమే మనం స్వీకరించాలి. అంటే కర్మను చివరిదాకా ఆచరించడం అనే అర్థం. మహాబాహో, ప్రయత్నశీలత అనే అర్థాన్ని మనం గ్రహించాలి. నువ్వు చాలా ప్రయత్నాలు చేసి చాలా సత్కర్మలు సాధిస్తున్నావు కదా, కానీ ఆ కర్మల వెనకాల ఎన్ని కారణాలున్నాయో గమనించావా అనే అర్థం వస్తోంది. అందుకోసమే భగవానుడు ఇక్కడ మహాబాహో అని అన్నాడు.

భగవద్గీతా పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

0: ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736. మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మీ అనూష. కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక. ఆవిష్కరణల యుగం, సిద్ధపడాలి నవతరం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో కొత్త ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం అనంత జయంతిలో హబ్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. జిల్లా పరిశ్రమల సహకారంతో స్పోక్ ఆధ్వర్యంలో గ్రీన్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఏపీ అన్న థీమ్ను నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన పలు రకాల కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్లను ఆయన పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో ఏదైనా కొత్త ఉత్పత్తి కోసం బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లేవారు. జేఎన్టీయు, ఎస్కేయు వంటి పెద్ద వర్సిటీల సహకారంతో ఉత్పత్తులు, ఆవిష్కరణలు జరుగుతున్నాయని చెప్పారు. గడిచిన 4 మాసాలతో పోల్చితే ఇక్కడ కొత్త స్టార్టప్లు తయారీ అవుతున్నాయని వివరించారు. డిఐసి జిఎం శ్రీనివాస్ యాదవ్, ఆ హబ్ సిఇఓ హఫీజ్ బాషా, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రతాప్ రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ శశికళ, కేవీఐబి ఇన్ఛార్జి వరప్రసాద్, డిఆర్డిఏ ఇన్ఛార్జి పిడి శైలజ, ఎల్డిఎం మారుతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ రహిత అనంతగా మారుద్దాం. అనంతపురం నగరాన్ని 100% ప్లాస్టిక్ రహితంగా మారుద్దామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం నగరంలోని గడియార స్తంభం వద్ద ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ థీమ్తో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ నిర్మూలనపై ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు కమిషనర్ జశ్వంత్రావు, మెప్మా పీడి విశ్వజ్యోతి, పలువురు ఉద్యోగులు, నేతలు ప్రతిజ్ఞ చేశారు. నేడు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అందచేత. కనకదాస విద్యా ఉపాధ్యాయ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కురుబ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందచేయనున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి సంజీవరాయుడు తెలిపారు. ఇంటర్ 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 750 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందచేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఉదయం 10 గంటలకు నగరంలోని లలిత కళా పరిషత్తులో నిర్వహించనున్న కార్యక్రమానికి మంత్రి సవిత, హిందూపురం ఎంపీ బికే పార్థసారథి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు చెప్పారు. ఇంధనం పొదుపు చేద్దాం. ఎమ్మెల్యే అమిలినేని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఇంధన పొదుపు చేద్దామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. శనివారం అనంతపురంలోని స్వగృహం నుంచి వ్యక్తిగత కార్యాలయానికి ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాన్ని తానే నడుపుకుంటూ వెళ్లారు. ఇంధనాన్ని పొదుపు చేయడంలో భాగంగా వాహనాల వినియోగం తగ్గించడానికి ప్రజలు కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఇంధనం పొదుపు చేయాలని పిలుపునిచ్చారు.

0: వైభవంగా శనేశ్వరుడి జయంతి. శని మహాత్ముని జయంతి సందర్భంగా పావగడలో 3 రోజులుగా అశేష భక్తుల మధ్య ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం వైశాఖ బహుళ అమావాస్య, శని మహాత్ముని జయంతి కలిసి రావడంతో వేలాది మంది భక్తులు వేకువజామునే స్వామి దర్శనానికి బారులు తీరారు. ఈ సందర్భంగా ప్రాతకాల పూజ, నవగ్రహ మూర్తులకు ఏకాదశవార రుద్రాభిషేకం, నవగ్రహ హోమం, మంగళహారతి వైభవంగా సాగాయి. రాత్రి 7 గంటలకు మనోరంజకంగా అశేష భక్తుల మధ్య జ్యేష్ఠాదేవి సమేత శనేశ్వర స్వామికి దీపాలంకృతమైన విశేష ఉత్సవం నిర్వహించారు. సమాచార వేదిక విన్నారు.
1: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా సైబాల్, నడుగులు కామరా సైబాల్, బురద పుల్లా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ముఖాన్ మొటిమల సైబాల్, గజ్జా బొబ్బలా
3: సైబాల్,
1: నడుగులు కామరా
3: సైబాల్,
1: బురద పుల్లా
3: సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: శ్రోతలు 101.7 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాల్లో భాగంగా హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు విందాం కోటి విద్యలు కూటి కొరకే 11వ సంచిక. ఈ వారం అతిథి నంజిరెడ్డి, సిమెంటు ఇటుకుల తయారీదారు. కార్యక్రమ నిర్వహణ హారిక, సంభాషణ సహకారం శ్రీమతి ఎం కల్పన.
1: జీవితంలో ప్రతి వృత్తి ఒక పాఠమే, ప్రతి మనిషి ఒక అనుభవాల గ్రంథమే, ప్రతి పనిలో ఉన్న గౌరవాన్ని గుర్తు చేసే మా ప్రత్యేక కార్యక్రమమే కోటి విద్యలు కూటి కొరకే. మరి ఈరోజు ఉన్నారు మనతో ఒకరు, మరి వారి గురించిన వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, మీ పేరు?
2: సిరిజాల నంజిరెడ్డి మేడం.
1: మీ కుటుంబ వివరాలు చెప్తారా, అంటే మీ భార్య, మీ పిల్లలు, మీ ఊరు?
2: మాది బట్లపల్లి మండలం ముష్టూరు మేడం. ముష్టూరు నుంచి ఇక్కడ వచ్చి పని చేసుకుంటాను మేడం. నా భార్య పేరు వచ్చి లక్ష్మీకాంతమ్మ, కొడుకు పేరు వచ్చి శశిధర్ రెడ్డి, నా బిడ్డ పేరు వచ్చి శివరేణకమ్మ.
1: మరి పిల్లలు పెద్దవారా చిన్నవారా, చదువుకుంటున్నారా?
2: చదువు అయిపోయింది మేడం, పిల్లోని డిగ్రీ అయిపోయింది, సాఫ్ట్వేర్ చేస్తున్నాడు, పాప వచ్చి ప్రైవేట్గా చేస్తుంది మేడం.
1: మరి మీరు చేసే వృత్తి సిమెంట్ పెళ్ళలు తయారు చేయడం?

0: సొంతంగా తయారు చేస్తున్నారా లేకపోతే ఎవరి దగ్గరైనా పని చేస్తున్నారా?
1: కూలి పని కాబట్టి ఓనర్ దగ్గర కింద పని చేస్తున్నాం మేడం.
0: ఒక ఓనర్ దగ్గర మీరు ఈ సిమెంట్ పెల తయారీ చేస్తూ ఉంటారు, మరి రోజుకి ఎన్ని పెళ్ళలు చేస్తుంటారండి?
1: మంచులు బట్టి నలుగురు వస్తే ఒక పెళ్ళేస్తాము, మల్లచులు పెరిగి వస్తే పెళ్ళ ఎక్కువ వేస్తాం మేడం. అట్లా
0: అందాజుగా ఒక వ్యక్తి రోజుకి ఎన్ని పెళ్ళలు తయారు చేయగలుగుతారు?
1: మంచుకు వచ్చి 200 పెళ్ళ, నలుగురు వస్తే 800 పెళ్ళ, 5 మంది వస్తే 1000 పెళ్ళేస్తాం మేడం.
0: మీ పని గురించి కొంచెం వివరంగా చెప్తారా మాకు, ఎట్లా తయారు చేస్తారు ఎలా అనేది?
1: మిల్లర్ ఉంది మేడం, మిల్లర్ నుంచి ఆడిచ్చి తర్వాత బండ్లు దొప్పుకొని మిషన్ ఉంది. మిషన్ అయిన తర్వాత మేము పని చేసుకుంటే మనకు రోజుకి పెళ్ళ వేస్తాం మేడం.
0: ఈ మిషన్, ఈ సిమెంట్ బ్రిక్స్ కావాల్సిన సిమెంట్, కంకర ఇవన్నీ ఓనరే మీకు సప్లై చేస్తారా?
1: ఓనరే మేడం, ఓనరే. అక్కడ కంకర, డస్ట్, సిమెంట్ అంతా ఓనరే మేడం. మేమంతా కూలి పని.
0: మరి రోజుకి 1000 పెళ్ళ చేస్తూ ఉంటారు కదా, మరి ఎండలో చేస్తూ ఉంటారు, మరి ఇంత ఎండలో ఈ పని చేసేటప్పుడు మీకు ఇబ్బందికరంగా ఏమనిపించదా?
1: ఎండ కనుక్కోకుంటే మనం పిల్లలు వెళ్ళాం, పిల్లలు బతికేసుకోలేం కదా, కాబట్టి మనం కూలి చేసుకుంటే మనకి దానివల్ల మనం బతికేది మేడం.
0: మరి మీ కుటుంబ పోషణ భారం ఈ సిమెంట్ పెళ్ళ తయారీ ద్వారా వచ్చే ఆదాయాన్ని బట్టి జరుగుతుందన్నమాట. సరే అండి, మరి మీ భార్య మీకు ఏమైనా సహాయం చేస్తారా, అంటే హౌస్ వైఫా లేకపోతే మీతో పాటు పనికి వస్తారా?
1: పనికి మేడం, ఉద్రమ్ము చేస్తాండి మేడం. ఇప్పుడు 3-4 నెలల తర్వాత మాకాల నొప్పులు వచ్చినాయి కాబట్టి ఇంటికాడ ఉంది అట్లా నేనే పోజిస్తున్నాను మేడం పెళ్ళం పిల్లలకి.
0: చూడడానికి పెద్దవారిలా ఉన్నారు, మరి ఈ వయసులో కూడా ఇలా కష్టం పడుతున్నారు కదా. మీకు కొడుకు సపోర్ట్ అంటే కొడుకుని చదివించారు కదా, మరి అబ్బాయి ఏం చేస్తున్నాడు?
1: అబ్బాయి డిగ్రీ అయిపోయింది, ప్రైవేట్ సాఫ్ట్వేర్ చేస్తుంది. ఇంకా శాలరీ లేదు, సంవత్సరం 2 ఏళ్ళు అవుతుంది. అట్లే చేస్తున్నాడు మేడం. శాలరీ అయితే ఇంతవరకు పాప అయితే ప్రైవేట్ చేస్తుంది కాబట్టి 15,000 జీతం వస్తుంది. మేము వచ్చి రోజుకి 500 కూలి పడుతుంది మేడం.
0: మీకు రోజుకు 500 కూలి. మీ బాబు ప్రైవేట్గా జాబ్ చేస్తారు, ఇంకా శాలరీ అయితే పడలేదు. అయితే పాప బాబు ఇద్దరు సంపాదిస్తున్నారు, మరి రోజుకు మీకు 500 కూలి దొరుకుతుంది. మరి ఎలా అండి, ఇది మీకు వారం వేతనమా లేకపోతే నెలకి ఇస్తారా?
1: వారం తర్వాత మేడం, వారం అంతా పని చేస్తే పని చేస్తేనే మనకి డబ్బులు వచ్చాయి మేడం. లేకపోతే ఇంటికంటే కూడా రావు మేడం. అది పోలీసుకుని బతకాలంటే పని చేస్తేనే బతికేది ఎవరైనా కానీ.
0: మరి మీ ఊరు బత్తలపల్లి దగ్గర పల్లె అని చెప్తారు కదా, మరి రోజు అక్కడి నుంచి వస్తారా, ఇక్కడ ఏమన్నా ఉంటారా?
1: ఇక్కడే ఉన్నాం మేడం, ఇక్కడే బాడగిండిలోనూ ఉన్నాం మేడం. ఇక్కడే ఉండి 15 ఏళ్ళ తర్వాత ఇక్కడే ఉన్నాం. 2002 వచ్చి ఇక్కడే పని చేసుకుంటూ ఇక్కడే బతుకుంటూ ఫస్ట్లో టాటర్కి వచ్చిన తర్వాత ఈ సిమెంట్ బ్రిక్స్ పెట్టి నుంచి దీంట్లోకి వస్తాను మేడం.
0: ఈ సిమెంట్ బ్రిక్స్ పని ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పని చేస్తున్నారు?
1: 2000 నుంచి చేస్తున్నాం మేడం సిమెంట్ బ్రిక్స్.
0: మరి రోజుకు ఒక మనిషి 200 పళ్ళ వేస్తారని చెప్పారు కదా, మరి ఈ పెళ్ళ వేసినప్పుడు పని గంటలు ఎలా ఉంటాయి?
1: రోజుకి మంచి వచ్చి 200 పెళ్ళ మేడం. ఎంత జనం వస్తే అన్ని 200 పెళ్ళ వేసిన తర్వాతే మన కూలి వచ్చేదన్నమాట, లేకపోతే మనం ఇంటికాడ వాల్సిందే. పని వచ్చి 5 గంటలకు స్టార్ట్ చేస్తే 11 కల్లా అయిపోతుంది మేడం.
0: తెల్లవారుజామున 5 గంటలకు వస్తే సాయంత్రం 11 కంతా అయిపోతుంది. మరి 11 గంటల నుంచి ఏం చేస్తారండి?
1: 11 గంటల నుంచి మళ్ళీ సాయంకాలం వచ్చి పెళ్ళ ఎత్తుకుంటున్న తర్వాత 10 వస్తాను పని చేసుకోవచ్చు మేడం.
0: అంటే ఈ పెళ్ళ ఆరబెట్టడము, దాని ముద్రలేయడము, దీని గురించి ఎలా కొంచెం చెప్పండి.
1: బయటికి ఆరిన తర్వాత బయటికి పెడితేనే మనం పని చేయగలమన్నమాట. కంకర వేయాలి మేడం, కంకర వేసిన తర్వాత సిమెంట్ వేయాలా, డస్ట్ వేయాలా, మిల్లర్లు ఆడిన తర్వాత మళ్ళీ మేము మిషన్ లేగేసి మేము అచ్చు గుర్తుతేనే పెళ్ళ తయారయ్యేది. ఒక లైన్ వచ్చి 400 పెళ్ళ వస్తుంది మేడం. అట్లా 5 గంటలకు వచ్చి తర్వాత 11 కల్లా అయిపోతే మళ్ళీ ఆరిన తర్వాత మళ్ళీ మేము అన్నం తిని వచ్చిన తర్వాత పెళ్ళ ఎత్తి పెట్టుకున్న తర్వాత మేము పని చేసుకోలేము మేడం.
0: మరి పొద్దున్న వేసిన పెళ్ళంతా మరి ఇక్కడ ఖాళీగా ఉంది కదా ఈ స్థలం అంతా, మరి ఇదంతా మరి సాయంత్రానికి మీరు తీసి పెట్టేస్తారా ఇవన్నీ?
1: సాయంకాలం తర్వాత ఎత్తి పెట్టిన తర్వాత మనం ప్లేస్ ఉంటేనే పెళ్ళ ఎత్తుకునే తర్వాత పెళ్ళ వేసిన తర్వాత మళ్ళీ రేపు వేసుకునేదన్నమాట పని స్టార్ట్ చేసుకున్నాం. ఖాళీ ప్లేస్ ఉంటేనే మనం పెళ్ళ తయారు చేయగలము.
0: మరి ఇలాంటి పెళ్ళలు ఇన్ని పెళ్ళలు ఉన్నాయి, ఒక లోడ్ ఎంత పోతుందన్న?
1: లోడ్ పోతే టాక్టర్ పోతే 400 పోతుంది మేడం. అది ఎప్పుడు దినమార్దం వ్యాపారాలు ఉంటేనే పెళ్ళ లోడ్ పోయేది మేడం.
0: అంటే మీరు పెళ్ళ చేసేవరకే మీ పని, ఇప్పుడు లోడ్ ఎత్తడాలు దించుకోవడాలు అవన్నీ ఎంత అనేది మీకు సంబంధం లేని విషయం? అవన్నీ
1: సంబంధం లేదు మేడం. మనం ఏదో బిగ్స్ పెళ్ళ వేయడమా, మళ్ళీ బూదినొచ్చి మళ్ళీ తర్వాత ఎత్తి పెట్టుకోవడమా, మళ్ళీ మరుసటి కాలు ప్లేస్ పెట్టుకోవడమా, పని చేసుకుంటే మనకు కూలి పడేది మేడం
0: నెలకి 15,000. మరి సంపాదన అంతా మీ కుటుంబాన్ని పోషించడానికి సరిపోతుందా ఈ సంపాదన మీకు?
1: కుటుంబం సరిపోదు, ఏమంటే అందరూ చేస్తుంటేనే ఆడికాడికి బతికేది కష్టం. ఇంట్లో బాడి కట్టుకోవడము.
0: కొడుకుని కూతుర్ని బాగా చదివించుకున్నారు.

0: మరి వాళ్ళు ఇంకా ఇప్పుడిప్పుడే జాబులు చేస్తున్నారు, మరి వాళ్ళు జీతం ఇంటికే ఇస్తారా, మీకు ఇస్తారా? మరి
1: బాబు రాలేదు కానీ బిడ్డ వస్తుంది ప్రైవేట్ జాబులను.
0: పాప అయితే ఇంటికి సహాయం చేస్తుంది, మరి భార్య కూడా పని మానేసిందన్నారు కదా, మరి మీ ఒకరిదే కదా జీతం ఇప్పుడు.
1: ఏం లేదు మేడం, ఇది చేసుకునేది సరిపోతుంది, అది ఆడకాటికి బతికేది కష్టం మేడం. భూమి వ్యవసాయం కూడా కష్టం, అది ఏం లేవు.
0: ఓకే, పల్లెల్లో మరి భూములు ఉన్నాయా మీకు ఏమైనా? మరి
1: ఉన్నాయి మేడం, 8 ఎకరాలు ఉంది మేడం, బత్తలపల్లి దగ్గర ముష్టూరు దగ్గర ఉన్నాయంటే ఆడ ఏం పంటలు లేవు కాబట్టి ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నాం కాబట్టి ఆటకాటికి బతుకునేది కష్టం మేడం.
0: సరే అన్న, మరి ఇక్కడ పని ఎక్కువైనప్పుడు ఇట్లా ఎండలో ఎక్కువసేపు పని చేస్తుంటారు, మరి సెలవులు విరామం లాంటివి మీకు దొరుకుతాయా?
1: చేసుకుంటే పని ఉంటే సెలవు తీసుకుంటే సెలవు ఉంటుంది మేడం, అంతేగాని చేసుకోకపోతే మనకు డబ్బులు రావు కదా.
0: అంటే మీరు ఒక రోజు సెలవు తీసుకుంటే మీకు ఆ రోజు జీతం ఉండదా, అంటే పనికి భత్యం ఉండదు?
1: ఉండదు, పని చేసుకుంటే డబ్బులు పడేది, లేకపోతే
0: అంటే మీకు సెలవులు అదనంగా ఏం దొరకవు అన్నమాట. అయితే మీకు సెలవు కావాలి అన్నప్పుడు మీరు జీతం ఆ రోజు 500 పోవాల్సిందేదే, కానీ లేవే సెలవు అయితే రాదు. ఓకే, మరి ఇలా కష్టం అనిపించదా? ఇలా
1: కష్టం చేయాలనే ఉంటుంది, కష్టం చేసుకోకపోతే డబ్బులు రావు కాబట్టి కష్టం, సెలవు అయితే ఉంటుంది, సెలవు పెట్టుకుని మనకు డబ్బులు రావు కదా మేడం.
0: మరి ఈ పనిలో మీరు 15 ఏళ్ళ నుంచి చూసిన చేస్తున్నారు కాబట్టి బాగా అలవాటైన పనే, అంటే సిమెంట్ పిల్లలు కదా, మరి ఎత్తడంలో దించడంలో అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొన్నారా? మరి అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా?
1: అనారోగ్యం అంటే మాకాల నొప్పులతో కాబట్టి, కాళ్ళ నొప్పులు కాబట్టి ఇంటికాడ మన ఇంటికాడ ఉన్నంత మనకు మనకు ఏం కూళ్ళు రావు, ఏం రావు, పని చేసుకుంటుంది. కాళ్ళ నొప్పులు అంటే చూపించుకోవాల్సింది మనం, అది ప్రతి ఒక్కరికి కాళ్ళ నొప్పులు వచ్చినాయి, పని చేసే వాళ్ళకి వచ్చినాయి, ఊరుకున్న వాళ్ళకి వచ్చినాయి.
0: ఈ సిమెంట్ పిల్ల వేస్తారు కదా, ఇది బాగా ఎండ తగలల్లా అంటారు.
1: వర్షాకాలం వర్షం వచ్చినప్పుడు ఇంటికాడ ఉండాల్సింది మనం, ఎండలో వర్షం రానప్పుడు పని చేసుకోవాల్సిందే, వర్షం వచ్చినప్పుడు ఇంటికాడ ఉండాల్సిందే. మనకి ఇంటికాడన కూడా మనకి వర్షం వచ్చినా కూడా మనకేం కూలేం రాదు, పని చేసుకుంటేనే కూలి వచ్చేది.
0: అలా అయితే మీకు వర్షాకాలంలో పని మీద ప్రభావం పడుతుంది, అప్పుడు మీకు జీతం రాదు.
1: అంతే మేడం, ఏమన్నా బయట తెచ్చుకోవాలా, మనం ఏమైనా తీసుకోవాలా, మళ్ళీ పని చేసుకొని తీసుకోవాలి మేడం.
0: అంటే అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు?
1: అలాంటప్పుడు ఇంటికాడ ఉండాల్సింది, వర్షం వచ్చినప్పుడు ఇంటికాడ ఉండాల్సిందే, పనులు జరిగేది. ఇది కరెంటుతో ప్రాబ్లం కాబట్టి, కరెంటు షాక్ కొడుతుంది కాబట్టి ఇంటికాడ ఉండాల్సిందే మేడం.
0: నంజిరెడ్డి గారు, ఒక్కొక్కరోసారి ఇక్కడ పని లేకపోతే మరి ఆ రోజు జీతం ఉండదు అన్నారు కదా, మరి మీరు మరి అలాంటి ఖాళీ సమయాల్లో మీరు వేరే ఏమైనా పని కోసం చూస్తారా, వెళ్తారా?
1: ఒకరోజు వర్షం వచ్చినప్పుడు ఏమైనా పని లేని తర్వాత ఎంత దూరమైనా పనికి మనం పోల్చిందే మేడం.
0: ఏం పనికి వెళ్తారు?
1: ఏమన్నా బేల్దారి పని ఉంటే బేల్దారి పని పోతాం, లేదంటే ఏదన్నా ట్రాక్టర్కి పోతాను మేడం. ఏదైనా పని వాళ్ళంటే మన్నేసే గుణాలు మన్నేసేకి ఏదో ఒకటి పని చేసుకుంటాం మేడం. అంతే మేడం,
0: మరి అవి కూడా రోజు కూలి కిందే మీకు అందుతాయి?
1: రోజు కూలు అదే వస్తుంది మేడం, ఏడు అట్లా చేస్తే అది కూడా అట్లే వస్తుంది మేడం. పని చేసుకుంటే మనకి ఏదో బతికేది కష్టం.
0: ఈ సిమెంట్ పెళ్ళ పని లేనప్పుడు మీరు బయట పనికి వెళ్ళి తద్వారా ఆదాయాన్ని పొందుకుంటారు. సో అట్లా ఆ టైంలో మీకు పని ఉండదు, ఆ టైంలో మీకు జీతం కూడా ఉండదు, పని చేస్తేనే జీతం. సో అప్పుడు మీకు ఇబ్బందికరంగానే ఉంటుంది కుటుంబ పోషణ అదంతా. మరి వారమంతా పనిచేసి వారం రోజున కూలి తీసుకుంటామన్నారు కదండి నా, మరి వారం రోజు మీ యజమాని మీకు సక్రమంగా డబ్బులు అందజేస్తారా?
1: వారం అంతా పని చేస్తేనే శనివారం నా పొద్దు ఇస్తాను మేడం. ఏమన్నా కావాలంటే ఒక ఎక్కడన్నా క్యాంప్ పోయినాడంటే డబ్బులు చేసిపోతాను మేడం, ఇంట్లో ఎక్కువ సంసారానికి ఏమన్నా ఖర్చులకి. అంతేగాని డబ్బులు అయితే మనకేమో ఎప్పుడు ఇబ్బంది ఏం పెట్టండి మేడం.
0: ఒకవేళ ఇంకా ఏమైనా అవసరాలు ఉండి సరిపోలేదంటే, మరి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా ఇక్కడే, మరి అదనంగా ఏదైనా ఎక్స్ట్రా టైంకి కానీ ఎక్స్ట్రా ఇట్లా శుభకార్యాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, అలాంటి సందర్భాల్లో మీకు అదనంగా ఏమైనా సహాయం చేస్తారా?
1: అయినా ఒకవేళ చేయొచ్చు ఓనరు, ఒకవేళ మన ఖర్చులకు కానీ ఒకవేళ ఇస్తా, 50 లక్షల రూపాయలు అడిగినా కూడా ఇస్తాడు, దానికి ఏం పర్వాలేదు. దసరా సంవత్సరానికి వస్తుంది మేడం, బట్టలకు ఇస్తాడు, దసరా మామూలుకి ఇస్తాడు మేడం, అందరికీ ప్రతి ఒక్కరికిను ప్రతి ఒక్కరికి అందరికి ఇస్తారు మేడం.
0: అన్న మీరు ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు కదా ఈ ఎండకి, రోజుకి 200 పిల్లలు వేస్తారు, ఇంత అన్ని ఎత్తి పెడతారు, దించుతారు, తయారు చేస్తారు, మరి మీకు ఎప్పుడు బాధ అనిపించలేదా, మరి చదువుకోనింటే బాగుండు అన్న ఆలోచన ఎప్పుడు రాలేదా మీకు, మరి బాధపడలేదా విషయంలో మీరు?
1: బాధ కదా మేడం, చదువు ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది, చదువు లేని వాళ్ళు కూడా ఇబ్బంది. ఇప్పుడు చదువు, ఇప్పుడు జ్వరం వచ్చినా ఏమొచ్చినా మనం పని చేస్తేనే మనకు కూలి, చదువు లేదు కాబట్టి మనకి ఇదే యుద్ధం మేడం. ఇది పని చేసుకుంటేనే మనకి అక్కడ జీవనాధారం జరిగేది కష్టం మేడం, పంటలు లేకనే కదా ఈ కష్టం. పంటలు నుండి ఇంతవరకు ఇంటికి వస్తాడు మీ పంటలు లేకనే, రైతు అనేవాళ్ళకి 10 మంది భూ పెట్టేవాళ్ళము, అందుకే ఇట్లా ఉన్నాం మేడం మనం పని చేసుకోలేక. ఏదో పిల్లలు చదివించుకుని ఇప్పుడు ఏదో జాబ్

0: చేసుకుంటా ఏదో బతికించుకుంటాను మేడం, పని చేసుకుంటా అంతే మేడం. మేము ఇక్కడొచ్చి పిల్లలు చదివించుకుంటా, వాళ్ళు కష్టపడకూడదని మేము పని చేసుకుంటా, వాళ్ళ పోజేసుకుంటా చేసుకుంటాను మేడం. వాళ్ళు
1: మీరు మీ కష్టం మీకు తెలిసింది కాబట్టి మీలాగా వాళ్ళు కూడా కష్టపడకూడదు అని వాళ్ళని బాగా చదివించుకున్నారు అనమాట. ఎలా వాళ్ళని మరి చిన్నప్పటి నుంచి వాళ్ళని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించారా లేకపోతే కాన్వెంట్స్లో చదివించారా, ఎలా చదివించారండి వాళ్ళని మీరు?
0: పాప వచ్చి గవర్నమెంట్ స్కూలు, బాబు వచ్చి గవర్నమెంట్ స్కూల్ చదివించినాం మేడం. ముద్దు డిగ్రీ అయిపోయిన తర్వాత మానకత్త కష్టపడకూడదని మేము చదివించుకుంటే ఇట్లా పోజేసుకుంటాను. మేము కష్టపడుతున్నాం కాబట్టి వాళ్ళని పని చేసుకోకుండా మా వారికే పోవాలని మేము పని చేసుకుంటే మేము పోజేసుకుంటాను మేడం పిల్లల్ని.
1: మరి సినిమాలు చూస్తూ ఉంటారండి మీరు?
0: సినిమాలు అప్పటికే అయిపోయింది మేడం, సినిమాలు అయితే ఇప్పుడైతే లేదు మేడం.
1: మీ వయసులో ఉన్నప్పుడు బాగా సినిమాలు చూసేవాళ్ళ అయితే మరి మీరు?
0: మళ్ళీ ఫస్ట్లో అప్పట్లో చూసినాం మేడం, వయసులో ఉన్నప్పుడు చూసినాం మేడం.
1: మరి మీకు ఇష్టమైన నటుడు?
0: ఇష్టమైన నటుడు అంటే బాలకృష్ణ మేడం.
1: మరి మా రేడియో కార్యక్రమాలు అన్ని బాగా వింటారా? రేడియో వింటారా అండి మీరు?
0: మా భార్య వింటాను చూడండి, రేడియో పెట్టిన చెల్లెలను రోజు పాటలు వింటుంది. ఎవరెవరు అన్ని పాటలు వేసినది ఎక్కువ ఇందుకూరలు మన అండపూర్ వచ్చి అసూం బుడ్లలో ఎక్కువ కోరుతుంటారు పాటలు, అందరూ వింటుంటారు మేడం.
1: మరి మా రేడియోలో మీకు నచ్చిన పాట కూడా వినిపిస్తాము. మరి మీకు నచ్చిన పాట, మీ బాలయ్య గారి పాట ఏదైనా కోరుకుంటే మరి మీకోసం కూడా మేము ప్లే చేస్తామండి. మీకు నచ్చిన పాట ఒకటి కోరుకోండి.
0: భారతీయంలో పాట ఏంటి మేడం అంతేగాని.
1: ఏ పాట వినిపించమంటారు?
0: నరుడా ఓకో నరుడా అని.
1: నరుడా పాట ఓకే అండి. మరి తప్పకుండా మీకోసం మీరు కోరిన పాట వినిపిస్తాము, అలాగే మా కార్యక్రమాలు కూడా వింటూ ఉండండి. మరి మీ విలువైన సమయాన్ని ఇంతసేపు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలండి.
0: సరే మేడం, మా పేరు వచ్చి నజరెడ్డి, నా భార్య పేరు వచ్చి కాంతమ్మ లక్ష్మీకాంతమ్మ, కొడుకు పేరు వచ్చి శేషధర్ రెడ్డి, బిడ్డ పేరు వచ్చి శివరేణకమ్మ మేడం. అంతే మేడం, కష్టపడకుండా మనం పని చేసుకోవాలి, తినాలంతే మేడం.

0: మరి వచ్చే వారం కోటి విద్యలు కూటి కొరకే కార్యక్రమంలో మరొక పరిచయంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్తే.
1: శ్రోతలు, ఇంతవరకు కోటి విద్యలు కూటి కొరకే 11వ సంచిక విన్నారు. ఈ వారం అతిథి నంజిరెడ్డి, సిమెంటు ఇటుకల తయారీదారి. కార్యక్రమ నిర్వహణ హారిక, సంభాషణ సహకారం శ్రీమతి ఎం కల్పన.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు వింటారు.

0: having won the title in 2019 and 2024. Earlier, the Indian duo stormed into the men's doubles final after defeating Malaysia's Goh Si Fei and Nuruddin in a thrilling semi-final clash by 19-21, 22-20, 21-16. And now for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Sunil. Pune botany professor held for NEET leak was NTA's subject expert, is the top headline in the Indian Express. She is the second member of the National Testing Agency's paper-setting committee who allegedly disclosed botany and zoology questions at coaching classes she conducted at her Pune residence, writes the Hindustan Times. The Asian Age reports that the Narcotics Control Bureau has seized the first ever consignment of Captagon, also known as jihadi drug, worth 182 crore rupees on way to the Middle East. In its editorial piece titled Plugging Leaks, the Statesman argues that recurring examination paper leaks in India are not merely policing failures but signs of a deeply outdated and fragile exam system. It says the answer lies not in harsher punishment alone but in the thorough redesign using secure, adaptive and carefully tested technological systems alongside stronger institutional transparency and accountability. The editorial warns that unless India reforms how competitive exams are conceived and administered, public trust in merit itself will continue to erode. Dailies have prominently reported the decision of the Netherlands to return 11th century Chola era plates to India. The Tribune, calling it a moment heavy with history and symbolism, writes that the Leiden University announced its decision to return the plates after an official inquiry concluded that they were taken during the Dutch colonial rule without the consent of their rightful custodians. And finally, an elephant has given birth to twin calves at the Corbett Tiger Reserve, reports Hindustan Times. Wildlife experts have described it as a rare event among elephants. And with that, it's back to you, Sunil.
0: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. India and the Netherlands elevate their ties to strategic partnership following talks between Prime Minister Narendra Modi and his Dutch counterpart, Rob Jetten. Prime Minister Modi to reach Gothenburg today on a two-day visit to Sweden to hold talks with his Swedish counterpart, Ulf Kristersson. Archaeological Survey of India allows Hindus unrestricted access to Bhojshala Temple after Madhya Pradesh High Court verdict. Government imposes curbs on import of silver, moves it to restricted category. Delhi government decides to reduce value-added tax on aviation turbine fuel in national capital from 25% to 7%. And in badminton, Indian duo Satwik Sairaj Ranki Reddy and Chirag Shetty to face Indonesian pair in men's doubles final of Thailand Open in Bangkok today. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani బాపట్ల జిల్లా సమాచార లేఖ, రచన శ్రీయస్ స్వామినాథ్.
3: బాపట్ల జిల్లా సమాచార లేఖను వింటారు. జిల్లాలో పలువురు మంత్రుల పర్యటన, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమీక్షించిన బాపట్ల ఎంపీ, సూర్యలంక బీచ్ లో అడ్వెంచర్ క్రీడలను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్ తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. బాపట్ల జిల్లాలోనే ప్రముఖ పర్యాటక కేంద్రాలైన సూర్యలంక బీచ్ ను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక పరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. సూర్యలంక బీచ్ లో నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం బ్లూ వేవ్ అడ్వెంచర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అడ్వెంచర్ క్రీడలను ఆయన ప్రారంభించారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో మంత్రులు కొలుసు పాతసారథి అనగాని సత్యప్రసాద్ పర్యటించారు. రేపల్లె మండల కేంద్రంలో 600 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సెమీ ఇండో సబ్స్టేషన్ నిర్మాణ పనులను మంత్రులు భూమి పూజ చేశారు. అలాగే 49 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ సముదాయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం బాపట్ల ఎంపీ లోక్సభ ప్యానల్ స్పీకర్ తేనేటి కృష్ణప్రసాద్ తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. సమావేశంలో ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి చేరువ చేయడమే తమ లక్ష్యమన్నారు. న్యూఢిల్లీలో 18వ సివిల్ సర్వీస్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించే జాతీయ స్థాయి ఐఏఎస్ అధికారుల వర్క్షాప్ కు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఎంపికయ్యారు. కేంద్ర పరిపాలన సంస్కరణలు ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ వర్క్షాప్ లో దేశ వ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ పరిపాలన విధానాలు వినూత్న కార్యక్రమాలపై చర్చించనున్నారు. రాష్ట్రం తరఫున ఎంపికైన అధికారుల జాబితాలో బాపట్ల కలెక్టర్

0: ఒక చోట దక్కటం విశేషం. ప్రధానమంత్రి సూర్యగారి పథకంతో ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటుగా ఆర్థికంగా ఎదిగేలా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. పర్చూరులోని ద్వారకాపూడి గ్రామంలో ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఉచిత సోలార్ పథకాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రారంభించారు. ఇదే క్రమంలో లబ్ధిదారుల ఇళ్లపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ను ఆయన పరిశీలించారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఇకపై తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని వాహన చోదకులకు ఎస్పీ ఉమామహేష్ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రమాదాల నియంత్రణ చర్యల్లో భాగంగా శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాలను విస్తృతం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రమైన బాపట్లలో చేపట్టిన అవగాహన కార్యక్రమాలను జిల్లా ఎస్పీ స్వయంగా ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామాల్లో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంధానకర్తలుగా వ్యవహరిస్తూ సేవలు అందిస్తున్న వీవోఏల సేవలు వెలకట్టలేనవని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు. చీరాల వేటపల్లి మండలాల్లో వీవోఏలకు స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కొండయ్య 5G స్మార్ట్ మొబైల్ ఫోన్స్ ను పంపిణీ చేశారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ పథకం ద్వారా ప్రజలకు నాణ్యమైన జనరిక్ ఔషధాలను తక్కువ ధరలకే అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బాపట్ల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు. బాపట్ల పరిధిలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులను ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్ రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. బాపట్ల భర్తిపూడి మధ్య జరుగుతున్న అండర్ బ్రిడ్జి పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇక ఇదే క్రమంలో చుండూరుపల్లి ప్రాంతంలో అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు అనుమతులు వచ్చాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. అలాగే కంకటపాలెం రైల్వే గేట్ పనుల కోసం అనుమతులు రావాల్సి ఉందన్నారు. స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. నియోజకవర్గంలోని మండూరులో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో 892 మంది రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. తద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. సమర్పించిన వారు సమ్మిట్ స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: మీరింతవరకు బాపట్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఎస్ స్వామినాథ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మీ అనూష. కార్యక్రమంలో ముందుగా హలో హలో అభిలాష.
2: హలో
1: హలో నమస్తే అండి.
2: నమస్తే, హార్టీ వెల్కమ్ టు అభిలాష.
1: థ్యాంక్ యూ సార్. బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి. అన్నా సార్, సార్ చెప్పండి సార్, ఏ పాట వినిపించమంటారు మరి మీకోసం?
2: గోపాల్ రావు గారి అబ్బాయి. సినిమా అది.
1: ఓకే.
2: పాట రావే మోహిని.
1: రావే మోహిని కోరుతున్న శ్రోతలు
2: సార్ ప్రకాష్,
1: ఓకే,
2: లాలప్ప, జ్యోతి, యువకిషోర్ బాబు,
1: సరే. ఓకే అండి, మీ అందరికీ
2: వెరీ మచ్.
1: థ్యాంక్ యూ అండి, ప్లెజర్. నమస్తే అండి.

0: హలో అభిలాష.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి
1: మేడం? బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మీరు బాగున్నారా?
1: బాగున్నా మేడం. నా పేరు పూజ ధనంజయ్ మేడం.
0: ధనంజయ్ గారు, బాగున్నారా అండి?
1: బాగున్నా మేడం.
0: వాయిస్ కొంచెం గుర్తుపట్టలేను. చెప్పండి, ఏ పాట వినిపించమంటే?
1: బంగారు బుల్లోడు మేడం.
0: బంగారు బుల్లోడు
1: బాలకృష్ణ అది మేడం. దాంట్లో వచ్చి స్వాతిలో ముఖ్యమంత్రి సాంగ్ ఉంటుంది మేడం.
0: కోరుతున్న శ్రోతలు,
1: మా కుటుంబ సభ్యుల పేర్లు వచ్చి పూజారి సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, ఓబులమ్మ, అన్న, వెంకటేశ్వర, నాగభూషణ, చూడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామూర్తి, యంగముని, బాలాజీ, యమంత సాయి, నరేందర్ రెడ్డి, అశోక్ గారు, వింటున్న శ్రోతల అందరి కోసం మేడం ఈ పాట.
0: ఓకేనండి, మీకోసం, మా కోసం, అందరి కోసం మరి ఈ పాట విని ఆనందించండి.
1: రెండు వారాలు అయిపోయింది మేడం చేయక ఈ రోజు చేస్తున్నా.
0: ఓకేనండి, పర్లేదు.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: ధన్యవాదాలండి.

0: నాన్న, నాకు 3,000 ఇవ్వండి.
1: ఎందుకురా?
0: నా పాకెట్ మనీ.
1: అరే, ఇప్పుడు క్యాష్ 2,000 ఉన్నాయి.
0: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
1: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1,000 రూపాయలు తీసుకెళ్ళు.
0: మరి మీ మొబైల్ ఇవ్వండి.
1: ఇదిగో,
2: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పుడు.

0: హలో అభిలాష.
1: హలో, నమస్తే మేడం. బాగున్నారా మేడం?
0: నమస్తే అండి, బాగున్నాను. మీరు బాగున్నారా?
1: బాగున్నాను మేడం.
0: మీ పేరు? కేశవ్ గారు. ఎక్కడ నుండి అండి?
1: మేడం మాది నంద్యాల జిల్లా కొలిమిల్ల మండలం పెద్దదెంతుల గ్రామం.
0: ఓకేనండి, చాలా సంతోషం కాల్ చేసి.
1: బాగున్నారా మేడం?
0: చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. మీ యాంకరింగ్ సూపర్ మేడం.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: మేడం మాట్లాడేది అనుష మేడం. మేడం
0: నేను అనుషానేనండి.
1: యాంకరింగ్ సూపర్ మేడం.
0: థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు మీకోసం?
1: మీ స్మైల్ కూడా బాగుంటుంది మేడం. మేడం మాకు ధర్మ పోరాటం ఉంది మేడం.
0: ధర్మ పోరాటం?
1: అవు మేడం. జయసుధా మోహన్ బాబు నటించిన మేడం.
0: అందులో ఏ పాట అండి?
1: మోహన రాగం పొంగెను ఎదలు మూవల నాదం రోగెను లయలు సుచిర సుస్వర గతిలో సుకుమార భావాలలో మోహన రాగం పొంగెను ఎదలు.
0: చాలా బాగుందండి.
1: ఆ పాట మేడం
0: ఖచ్చితంగా వినిపిస్తామండి. మీరు పాట కూడా పాడేశారు కొంచెం వరకు మీరే. ఉంది ఉంది అండి. కోరుతున్న శ్రోతలు చెప్పండి, పేర్లు చెప్పండి.
1: మేడం ఆకాశవాణి వింటున్న శ్రోతలందరి కోసం ముఖ్యంగా ఇందాక మొదటి పాట అడిగారు మేడం హరిబాబు సార్ గారు.
0: అవును అవును.
1: అనంతపురం జిల్లా మేడం.
0: అవునండి. ఓకేనండి, ఓకేనండి. చాలా సంతోషం ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. మరి మీకోసం ఈ పాట.
1: ఆ సార్ కూడా అన్ని పాత పాటలు అడుగుతాడు మేడం. బాగా పాత పాటలు అంటే చాలా ఇష్టం.
0: ఓకేనండి, ఓకేనండి. మీ పాటలు వినిపించడానికి ప్రయత్నించడమే మా బాధ్యత. ఓకేనండి, ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హలో అభిలాష.
2: నమస్తే మేడం, బాగున్నారు మేడం?
1: బాగున్నామండి. ఎవరు, ఎక్కడి నుంచి? దాసు గారా?
2: అవును మేడం.
1: చెప్పండి, ఏం చేస్తుంటారు?
2: మగ్గం వేస్తాం.
1: అవునా, ఓకేనండి. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
2: ఏదండి,
1: మగధీరనా? ఏ పాట? అదే, ఏ పాట కావాలి మీకు అందులో? ఖచ్చితంగా వినిపిస్తామండి. కోరుతున్న శ్రోతలు
2: నరేంద్ర, మేఘన, నాగలక్ష్మి, దాసు.
1: ఓకేనండి, మీ అందరికోసం ఈ పాట వినిపిస్తున్నాను, విని ఆనందించండి. నమస్తే అండి.

0: 101.7 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాల్లో భాగంగా హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు వింటున్నారు. కొత్త శ్రోతలకు అవకాశం ఇద్దాం. హలో అభిలాష.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడ నుంచి?
1: ధర్మవరం బాలాజీ నగర్ నుంచి శివయ్య మాట్లాడుతున్నా మేడం.
0: శివయ్య గారు బాగున్నారా అండి?
1: బాగున్నారు. మీరు బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. చెప్పండి, ఏ పాట వినిపించమ? కాలం మారింది. అందులో ఏ పాట అండి?
1: ఏ పాటేమో
0: ముందరున్న చిన్నదాని. ఆ పాట కోరుతున్న శ్రోతలు ఓకేనండి. ఈ పాట వినిపిస్తున్నాను. ధన్యవాదాలండి.

0: తాతయ్య, ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బిఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్గా ఉండండి.
3: హలో అభిలాష. హలో, నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి? మా చాలాసేపటి తర్వాత ఫిమేల్ వాయిస్, చాలా హ్యాపీ. అదే అదే, చెప్పండి మీ పేరు. ఓకే అండి, ఏం చేస్తుంటారు? ఓకేనండి, సూపర్.
4: మాట్లాడాలని చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నా మేడం.
3: చేస్తూ ఉంటారా కార్యక్రమాలన్నిటికి?
4: లేదు మేడం, తక్కువే.
3: ఓన్లీ పాటలు ఒకటి కావాలి
4: మేడం.
3: సండే
4: లైన్ బిజీ.
3: ఇప్పుడు కూడా మీరు పొద్దున్నే బిజీ ఉంటారు, అయినా దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అందుకే స్ట్రాంగ్గా ఉంది మీ డిటర్మినేషన్ స్ట్రాంగ్గా ఉంది, అందుకే కలిసింది. అందుకనే మేము కూడా ఆశిస్తున్నాం, అందరినీ అభ్యర్థిస్తున్నాము. మన శ్రోతలందరికీ కూడా ఒక అభ్యర్థన, కొత్త శ్రోతలకి అవకాశం ఇవ్వండి. పాటలన్నీ వింటూ ఉంటాము, అది ఓకే, కానీ కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది అందరికీ దక్కేలాగా మనం కోరుకుందాం. బాగున్నామండి. అందరూ బాగున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు మీకోసం?
4: మన్మధుడు సినిమా ఉందా
3: మేడం? మన్మధుడు ఉంది అండి. అందులో ఏ పాట కావాలి? ఓకే, పాటలు వింటూ ఉంటారా బాగా?
4: చాలా ఇష్టం మేడం, పాడుతూ ఉంటాను కూడా.
3: పాడుతూ ఉంటారు, వింటూ ఉంటారు, రోజునంతా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అదేనండి, అదే అదే జీవితం. అంతే, హ్యాపీగా ఉండడం, హ్యాపీనెస్ని ఎలా వెతుక్కోవాలో అదే జీవితం.
4: ఓకే, హ్యాపీగా ఉండాలి.
3: అవునండి
4: మేడం, థ్యాంక్ యూ సో మచ్.
3: ప్లెజర్ అండి, నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మీరు ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా.
4: చాలా రోజుల తర్వాత కలిసింది మేడం లైన్.
3: అవును, ట్రై చేస్తూ ఉండండి.
4: ట్రై చేస్తుంటాం మేడం,
3: పాసిబుల్ అవుతుంది.

ఎందుకంటే చాలా మంది చేస్తూ ఉంటారు కదా, ఎవరిని కాదనలేము, ఎవరిని హర్ట్ చేయలేము. అదికే చెప్తున్నాం, వాళ్ళని కాల్ చేయొద్దు అని చెప్పలేము డైరెక్ట్ గా, బట్ వాళ్ళే అర్థం చేసుకుని ఇంకొకళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశిస్తే అందుకే అండి. మేము కూడా ఎవరిని రిజెక్ట్ చేయము, వాళ్ళ హ్యాపీగా చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు కాబట్టి వాళ్ళని వద్దని చెప్పలేము, బట్ వాళ్ళే తెలుసుకొని ఇంకొకళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుందని అనుకుంటే మేము కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాం. ఓకేనా అండి, మీ ఆనందమే మా ఆనందం. ఓకేనండి, ఈ పాట మీకోసం వినిపిస్తున్నాను, విని ఆనందించండి అందరికోసం, ఆకాశవాణి అనంతపురం శ్రోతలందరి కోసం. ధన్యవాదాలండి, నమస్తే, బాయ్ బాయ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: హలో అభిలాష.
2: హలో, గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడ నుంచి?
2: అనంతపురం జిల్లా పెద్దవాడుగూరు నుంచి మేడం.
1: మీ పేరు?
2: కుమారి మేడం.
1: కుమారి, చదువుతున్నావా? అవునా, చిన్న పాపనా నువ్వు? వాయిస్ చాలా చిన్నగా, చిన్న అమ్మాయి లాగా ఉంది. ఏం చేస్తుంటారు? మగ్గం నేస్తుంటారా? ఓకేనండి. కాల్ చేస్తూ ఉంటారా మీరు ప్రోగ్రామ్స్కి?
2: ఈవినింగ్ టైం చేస్తుంటాం.
1: ఓకేనండి. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు మీకోసం? మరి
2: శుభాకాంక్షల నుంచి వినిపించండి మేడం.
1: ఏ పాట?
2: అద్దంటి చీర కట్టే ముద్దు గుమ్మ అనే పాట మేడం.
1: శుభాకాంక్షలునా
2: మేడం?
1: కోరుతున్న శ్రోతలు,
2: వింటున్న శ్రోతలందరి కోసం మేడం.
1: ఓకేనండి. వింటున్న శ్రోతలందరి కోసం, మీకోసం, మాకోసం ఈ పాట.
2: ఓకే, థ్యాంక్స్ మేడం.
1: ధన్యవాదాలండి.

0: ஹலோ அபிலாஷா. ஹலோ ஹலோ, నమస్తే అండి. ఎవరు, ఎక్కడ నుంచి?
1: ధర్మవరం నుంచి చింతాభవాని మేడం.
0: చింతాభవాని గారు, ఏం చేస్తుంటారండి? బాగున్నారా? బాగున్నామండి. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు? బుల్లెమ్మ బుల్లోడా అమ్మ పాట. కోరుతున్న శ్రోతలు, ఓకేనండి, అందరి కోసం ఈ పాట. ఓకేనా అండి? నమస్తే,
1: ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

కలే వేడు తల్లి ప్రేమ నాటుకున్న కొడుకే కొడుకు తల్లి ప్రేమ

0: హలో అభిలాష.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: కృష్ణా జిల్లా ముదిగుబు మండలం నక్కలపల్లి అంగుని మేడం.
0: వెంగమని గారు, బాగున్నారా అండి?
1: బాగున్నారు మేడం.
0: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు మీకోసం?
1: బాలమిత్రుల కథ ఉంది మేడం.
0: ఏంటండి?
1: బాలమిత్రుల కథ.
0: బాలమిత్రుల కథనా?
1: అవును మేడం.
0: బాలమిత్రుల కథ ఉంది, చెప్పండి. అందులో ఏ పాట?
1: గుండమావిడి కొమ్మ మీద.
0: బాలమిత్రుల కథలో ఆ పాట లేదే.
1: అది లేకపోతే ఏదో చెప్తా మేడం.
0: అందులో వేరే పాట ఉంది.
1: అది వద్దులే మేడం. అక్కడ
0: చెప్పండి ఇంకా వేరేది.
1: సూర్యవంశం ఉంది మేడం. సూర్యవంశం.
0: సూర్యవంశం ఉందండి.
1: దాంట్లో
0: ఓకేనండి. కోరుతున్న శ్రోతలు,
1: సత్యసాయి జిల్లా ముదిగుబు మండలం నక్కలపల్లి నుంచి యంగమూని శ్రీదేవి, సిద్ధిరాజు, విష్ణు, బాలు, వైష్ణవి, బాబా,
0: ఓకే,
1: కొండమ్మ, నారాయణమ్మ, పూజా, ధనంజయ.
0: ఓకేనండి.
1: ఉంటుంది అందరి కోసం మేడం.
0: ఓకేనండి. అందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాను, విని ఆనందించండి. నమస్తే.
1: థ్యాంక్ యూ మేడం.
0: నమస్తే.

శ్రోతలు ఇంతవరకు హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు గోదావరి నాదజురి రూపకం, రచన శ్రీ ఎస్వి సాయి హర్షిత్, నిర్వహణ శ్రీ మూళ్ళగిరి హరి.

0: గోదావరి నాదఝరి రూపకం. రచన శ్రీ ఎస్వి సాయి హర్షిత్. గానం శ్రీమతి కె గాయత్రి ఆనంద్ బృందం. వ్యాఖ్యాతలు డాక్టర్ వి వెంకటరాణి, శ్రీ బివి శ్రీనాథ్. నిర్వహణ శ్రీ మూళ్ళగిరి హరి. వినండి గోదావరి నాదఝరి రూపకం.
1: గోదావరి మహారాష్ట్రలోని పడమటి కనుమల్లో నాసిక్ సమీపాన త్రయంబకం వద్ద పుట్టి తూర్పు దిశగా ప్రవహిస్తూ నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వద్ద తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది.
2: అలా గోదావరి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గుండా సాగుతూ అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
1: భారతదేశంలో గంగా, బ్రహ్మపుత్ర నదుల తరువాత గోదావరి అతిపెద్ద నది. నాసిక్, నాందేడ్, నిజామాబాద్, రాజమండ్రి వంటి పెద్ద నగరాలు దీని తీరాన వెలిశాయి.
2: ధవళేశ్వరం వద్ద అఖండ గోదావరి 7 పాయలుగా చెలుతుంది. అవి గౌతమి, వశిష్ట, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ మరియు కశ్యప.
1: ఇందులో వశిష్ట, వైనతేయ, గౌతమిలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహినులు. ఆ పాయలు సప్తఋషుల పేర్ల మీద పిలువబడుతున్నాయి.
2: తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను నలుదిక్కులా ప్రభావింపచే

0: చేసిన నదీమె తల్లి గోదావరి.
1: ఆ నదీ తరంగాల పరవళ్లలో తెలుగు భాషా సంస్కృతులు పరిడవిల్లి అలరారాయి.
0: గోదావరి ఎన్ని యుగాల నుండో ఈ నేలన ప్రవహిస్తూ తన నాదాన్ని వినిపిస్తున్న అద్భుత ఝరి. మరి ఎన్ని యుగాల వరకు మానవాళికి పసిడి పంటలనిచ్చి ప్రజల ఆకలిని తీర్చే అన్నపూర్ణ ఈ నది
1: ఎన్నో పురాణగాథలకు ప్రత్యక్ష సాక్షి.
0: సమాజ సత్సాంప్రదాయాలను స్వాగతించి ఊతమిచ్చిన సమతా వాహిని గోదావరి ఆ నదీమ తల్లితో తమ జీవితాలను ముడివేసుకున్న మానవాళికి కల్పవృక్షమై సాగే అనంత వాహిని గోదావరి.
1: అఖండ ప్రవాహంతో తెలుగు నేలను పునీతం చేసి దాహార్తిని తీర్చే ప్రాణప్రదాత. భద్రాచలంలో సీతారాముల పదస్పర్శతో పులకించి వారి పవిత్ర గాథలో తనకు స్థానముందని పరవశించి పరవళ్లు తొక్కిన మహానది గోదావరి.

0: ప్రకృతియే ఒక సకల కళామయ సంగీత పాఠశాల అన్న ఒక మహాకవి వాక్యాలకు అద్దం పట్టినట్లు కొండలు, నదులు, అడవులు, జలపాతాలు, మైదానాలు, లోయలు, సరస్సులు ఇవన్నీ రమణీయ ప్రకృతిలో భాగమై కవుల హృదయాలను స్పందింపచేసే కళారూపాలు.
1: అందుకేనేమో ఈ నదీమ తల్లిని కవులు ఒక సౌందర్య దేవతగా, అందమైన సుందరిగా అభివర్ణించారు. ఆ నదీ సుందరి తన ప్రయాణంలో ఎన్ని అడ్డంకులొచ్చినా తన ప్రయాణాన్ని సాగిస్తూనే ఉంటుంది.
0: చెట్లు మీద పడి కొమ్మలతో రెమ్మలతో దాగుడు మూతలాడుతున్నా, కొండ కోనల్లో ఉరుకుతూ కానల గుండా నడుస్తూ గాలి వేగానికి తన ఉరవడిని పెంచి ఇలా వీణులకు విందుగా ఒక నాదంతో ఆగకుండా

0: గుండా తన ప్రయాణాన్ని సాగిస్తుంది గోదావరి.
1: తన మనోహరుడైన సాగరుడు కనబడే వరకు పరిగెత్తి పరిగెత్తి చివరకు అతనితో ప్రణైక్యమొందుతుంది.
0: సూర్యకిరణాల తాకిడికి తళతళ మెరిసే ఆ నీటి తరంగాలు, ఆ నదీ సుందరి చిరునవ్వులాగా గలగలమనే నాదంతో ప్రవహించే ఆ నీటి శబ్దం, ఆ సుందరి పాదాలకు ధరించిన అందెల రవళిల, ఒకచోట మందంగా మరొక చోట వడివడిగా సాగుతూ ప్రతి మలుపులో శిల్పంలా మనోహరమైన భంగిమలతో నయనానందాన్ని కలిగించే సోయగాలు ఎంతసేపు చూసినా తనివి తీరదు.

0: గోదావరి నదీ ప్రవాహం మామూలుగా ఉన్నప్పుడు ఒక రకంగా సాగితే వర్షాలు వరదలు వచ్చినప్పుడు మరొక రకంగా సాగుతుంది.
1: ఉవ్వెత్తున ఎగిసిపడే ఆ నదీ తరంగాలు ఉప్పొంగిన ఆ నదీ ప్రవాహాన్ని చూసినప్పుడు ఒక్కొక్కసారి భయం కూడా కలుగుతుంది.
0: కొండలపై ఉరుకుతూ కోనంలో నిండిపోయి అంతెంతెత్తున ఎగిసిపడే కెరటాలు ఆకాశగంగతో చేతులు కలుపుతుందా అన్న భ్రాంతిని కలిగిస్తుంది. ప్రవాహ వేగాన్ని కొట్టుకొచ్చిన చెట్లన్నీ ఆమె తన జడలో తురుముకున్నట్లు, అడవి పూలన్నీ దండలాగుచ్చి మెడలో వేసుకున్నట్టు విస్మయాన్ని కలిగిస్తాయి.
1: గోదావరి వరదల దృశ్యాలు ఒక్కోసారి శంఖాన్ని పూరించినట్లు, మరొకసారి కిన్నెరలు మీటినట్లుగాను వినిపించే ఆ నదీ ప్రవాహ సవ్వడులు నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఎంత దూరానికైనా వినపడుతుంటాయి.
0: ఆ గోదావరి తల్లిని నమ్ముకొని జీవనం సాగించే పడవ పాటలు శంకరాభరణ రాగంలో సాగిపోతూ ఉంటే ఆ పడవ ప్రయాణం మళ్లీ మళ్లీ చేద్దామనిపిస్తుంది.

ఆ ఆనందానుభూతిని మళ్ళీ తిరిగి తిరిగి పొందాలనిపిస్తుంది.

0: మహాకవులు నదీమ తల్లిని స్త్రీగాను సాగరుణ్ణి పురుషునిగాను వర్ణించారు.
1: కవుల భావావేశానికి అడ్డేముంది, అంతేముంది. ఆ సుందరి తరగలనే తన హస్తాలకు నురుగులనే ఆభరణాలు ధరించి అందంగా ఆటలాడింది, మధురంగా పాటలు పాడింది.
0: ఎక్కడో పడమటింటి కోనల్లో పుట్టి పాపికొండల దాకా ఒరవడి తగ్గకుండా ప్రవహించి కోనసీమ తోపులో పలు పాయలుగా సాగి పసిడి పంటలనిచ్చింది గోదావరి.
1: తాను నడిచిన ప్రాంతమంతా పాలపిట్టల అరుపులు, గువ్వజంటల కువకువలు, పావురాల పలవరింపులు నదీమ తల్లికి తోడుగా మేము పయనిస్తున్నామంటూ సందడి చేస్తుంటాయి.
0: పచ్చని పొలాలతో రెల్లుగడ్డి పూతతో కళకళలాడే ఆ నదీ తీరాలు, పరికించినప్పుడు ఆ పైరుల నుండి వచ్చే చల్లని గాలులు మన దేహాన్ని స్పర్శించినప్పుడు అపూర్వమైన ఆనందానుభూతికి లోనవుతాము.
1: ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఆమె పాదాల వద్ద మంగళజ్యోతులు అర్పించడం కన్నా ఆ నదీమ తల్లికి కృతజ్ఞతగా మనం ఇవ్వగలిగింది ఏముంది?

0: గోదావరి భద్రగిరులను స్పృశించి భద్రాచలాన్ని పునీతం చేసిన పరమ పావని, బాసరలో సైకత రూపిణి అయిన శారదాదేవి రూపానికి సైకతంను అందించిన గౌతమి,
1: ఆదికవి నన్నయ్య నివాసమైన రాజమహేంద్రవరాన వేదాలను వల్లించే వశిష్ఠ గోదావరి, గోదావరి అంతర్వేదిలోని లక్ష్మీ నృసింహస్వామి ఆశీస్సును అందుకుని బంగాళాఖాతం వద్ద సముద్రంలో కలుస్తుంది.
0: ఎక్కడో పుట్టి మరెక్కడో సుదీర్ఘ ప్రయాణం సాగించి ఎన్నో బీడు భూములను సస్యశ్యామలం చేసి మరెంతో మంది దాహార్తిని తీర్చి జన జీవనంలో భాగమైన ఆ నదీమ తల్లి జీవితం సార్థకం.
1: త్యాగధనులైన మహనీయుల జీవిత చరిత్రలను తన తీరంలో నిక్షిప్తం చేసుకున్న విశాలవాహిని గోదావరి, తన రాకతో పొడమి తల్లిని పునీతం చేసిన ఆ పుణ్యనదిని పసుపు కుంకుమలతో పూజిద్దాం.

0: మీరింతవరకు గోదావరి నాదఝరి రూపకం విన్నారు. రచన శ్రీ ఎస్వి సాయి హర్షిత్, గానం శ్రీమతి కె గాయత్రి ఆనంద్ బృందం, వ్యాఖ్యాతలు డాక్టర్ వి వెంకటరాణి, శ్రీ బివి శ్రీనాథ్, నిర్వహణ శ్రీ మూళ్ళగిరి హరి.
1: శ్రోతలు ఇంతవరకు గోదావరి నాదఝరి రూపకం విన్నారు. రచన శ్రీ ఎస్వి సాయి హర్షిత్, నిర్వహణ శ్రీ మూళ్ళగిరి హరి. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బల
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ప్రకటనలు విన్నారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.
1: వినవచ్చు ఈరోజు రాత్రి 8:15. తర్వాతి కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 15 మంది నర్సింగ్ నిపుణులకు జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను మంగళవారం ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎంపికైన 15 మంది నర్సింగ్ సిబ్బందికి ఈ పురస్కారాలు లభించాయి. ఈ అవార్డు గ్రహీతలకు ప్రశంసాపత్రంతో పాటు 1,00,000 రూపాయల నగదు బహుమతిని రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేశారు. ఆరోగ్య సంరక్షణ సేవల్లో ముఖ్యంగా క్లిష్టమైన పరిస్థితులలో నర్సులు అందిస్తున్న అంకిత భావం, కారుణ్య సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులను ప్రభుత్వం ఏటా అందజేస్తుంది. చారిత్రక సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, శిథిలావస్థ నుండి పునరుద్ధరణ వరకు సోమనాథ్ ఆలయ ప్రయాణం దేశ అజేయమైన వారసత్వాన్ని, నాగరికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. సోమనాథ్ అమృత్ పర్వ్ కేవలం ఒక పండుగ కాదని, రాబోయే 1,000 ఏళ్లు భారతదేశానికి స్ఫూర్తి అని చెప్పారు. భారతదేశాన్ని అణిచివేసే శక్తి ప్రపంచంలో మరే దేశానికి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
3: వినాశ మే సృజన్ కే సంకల్ప కో జిసే సోమనాథ్ నే చరితార్థ కియా హై, మే యహాన్ దేఖ్ రహా హూన్ అసత్య పర్ సత్య కీ విజయ కో జిసే ప్రభాష్ పాటన్ నే బార్ బార్ జియా హై, మే యహాన్ దేఖ్ రహా హూన్ హజారో వర్షో కీ ఆధ్యాత్మిక చేతనా కో జిస్నే మానవ మాత్ర కే కళ్యాణ్ కీ సీఖ్ సముచే విశ్వ కో దీ హై, మే యహాన్ దేఖ్ రహా హూన్ భారత్ కే ఉస్ అవినాశీ స్వరూప్ కో జిసే సదియో కే కుత్సిత్ ప్రయాస్ భీ న మిటా సకే న హరా సకే.
2: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ 3వ దశకు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ గురువారం ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఒడిశా, మిజోరాం, సిక్కిం, మణిపూర్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, తెలంగాణ, పంజాబ్, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్, నాగాలాండ్, త్రిపుర, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూలో 3వ దశ ఎస్ఐఆర్ ప్రక్రియ ఈ నెల 30 నుండి ప్రారంభం కానుందని తెలిపింది. అయితే ఎస్ఐఆర్ 3వ దశలో భాగంగా 3,94,000 మందికి పైగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి దాదాపు 36,73,00,000 మంది ఓటర్ల వివరాలను పరిశీలించనున్నారు. వీరికి సహకరించేందుకు రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ బూత్కు తప్పనిసరిగా బీఎల్ఓలను నియమించారు.

0: చేయాలని ఎన్నికల సంఘం కోరింది. ఓటర్లందరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఉత్సాహంగా పాల్గొని తమ గణన పత్రాలను పూరించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు కేబినెట్ వివరాలను వెల్లడించారు. 2026-27 ఖరీఫ్ పంటల మార్కెట్ సీజన్కు సంబంధించి వరితో పాటు 14 పంటలకు కనీస మద్దతు ధర పెంపుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ అంగీకారం తెలిపిందని చెప్పారు. ఈ ఖరీఫ్ సీజన్కు 824 లక్షల మెట్రిక్ టన్నుల పంటను సేకరిస్తామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అదేవిధంగా క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంపొందించడంతో పాటు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం 37,500 కోట్ల రూపాయల మేర ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
1: होल भारत में करीब करीब 400 बिलियन टन के नोन रिजर्व्स है, तो इस कोयले का ज्यादा से ज्यादा उपयोग करके हम इसे गैस बना सके और गैस का उपयोग फिर फर्टिलाइजर वगैरह में, ताकि फर्टिलाइजर के लिए जो एलएनजी इंपोर्ट करनी पड़ती है वो कम हो जाएगी. 37,500 करोड़ रुपीज का आउटले इस स्कीम के लिए रखा गया है और करीब 3 लाख करोड़ का इन्वेस्टमेंट होगा इसमें टोटल, और 75 मिलियन टन कोल को इसमें गैसिफाई करने के लिए प्रोजेक्ट्स लगेंगे.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అలాగే డిఫెన్స్ రంగంలో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హెచ్ఎఫ్సీఎల్ సంస్థలకు చెందిన ప్రాజెక్టుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. కర్నూలు డ్రోన్ సిటీలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వివిధ డ్రోన్ ప్రాజెక్టులకు కూడా వారు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కీలకమైన ఏఎంసీఏ ప్రాజెక్టు రావడంతో పుట్టపర్తి దేశం గర్వించే వ్యూహాత్మకమైన రక్షణ కేంద్రంగా మారుతుందని అన్నారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, దేశ భద్రత విషయంలో ఇతర దేశాలపై ఆధారపడలేమని, అందుకే ఆత్మ నిర్భరత అనేది ఒక కీలకమైన అంశమని పేర్కొన్నారు. 15,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడితో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఇలాంటి కేంద్రాలు కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉన్నాయని రక్షణ మంత్రి తెలియజేస్తూ,
2: और इसका एक बहुत इंपॉर्टेंट कंपोनेंट यानी कोर इंटीग्रेशन फैसिलिटी और फ्लाइट टेस्टिंग सेंटर लगभग 2,000 करोड़ रुपए की लागत से यहां आंध्र प्रदेश की धरती पर स्थापित किया जा रहा है. दुनिया में ऐसी हाईटेक फ्लाइट टेस्टिंग फैसिलिटी गिनी चुनी जगहों पर ही उपलब्ध है और अब पुट्टपर्थी का नाम दुनिया के उन चुनिंदा स्थानों में शामिल होने जा रहा है जहां से 5th जनरेशन का एयरक्राफ्ट आसमान छुएगा और पुट्टपर्थी की धरती पर अब ऐसे एयरक्राफ्ट तैयार होंगे जो जंग के मैदान में पलक झपकते ही दुश्मन को नेस्त नाबूद कर देंगे.
0: కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచింది. బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని 6 నుంచి 15% పెంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. బంగారం, వెండి ముడి పదార్థాలపై 5% సుంకం, ప్లాటినం ముడి పదార్థాలపై 5.4% సుంకం విధిస్తామని తెలిపింది. దీంతో వీటిపై 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ ఏఐడిసి విధించారు. దీంతో మొత్తం దిగుమతి సుంకం 15% చేరింది. ఇది బుధవారం నుండి అమలులోకి వచ్చింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో బంగారం కొనుగోలును ఏడాది పాటు తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకునే 2వ దేశం భారత్ కాగా, వెండి దిగుమతిలో 1వ స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పురోగతిలో సీఐఐ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. దేశంలో స్థిర ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ఇన్నోవేటర్లు, పారిశ్రామికవేత్తలు దీర్ఘకాల ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమలు, వర్సిటీలు కలిసి పనిచేస్తే భారత్ గ్లోబల్ లీడర్గా ఎదుగుతుందన్నారు. 2047 నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ అగ్రగామిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
3: The next global competition will not be won only by capital. It will be won by knowledge, technology, trust and speed. It is always a pleasure to engaged with the Confederation of Indian Industry, an institution that has played a major role

0: in shaping India's economic and industrial transformation. India stands today talent, innovation, energy security and manufacturing ecosystem the fastest will define the next global economic order.
1: అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ వరుసగా రెండవసారి బాధ్యతలు చేపట్టారు. గుహవాటిలోని ఖానాపారా వెటర్నరీ కళాశాల మైదానంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య హిమంత బిశ్వ శర్మ చేత ప్రమాణం చేయించారు. ఆ తర్వాత నలుగురు శాసనసభ్యులు చరణ్ బోరో, అజంతా నియోగ్, అతుల్ బోరా, రామేశ్వర్ తెలితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, సర్బానంద సోనోవాల్, శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులతో పాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట ముఖ్యమంత్రులు, పలువురు ఎన్డీఏ నాయకులు హాజరయ్యారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అవడంతో దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మంగళవారం ప్రకటించింది. పేపర్ లీక్కు పాల్పడిన వారిని కేంద్ర దర్యాప్తు బృందం సీబీఐ అరెస్ట్ చేసింది. మరోవైపు నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన రీ ఎగ్జామినేషన్ పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పునః పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు జూన్ 14వ తేదీ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం అమల్లో ఉన్న ఓఎంఆర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి విధానంలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
2: परीक्षा में थोड़ा हमको जो उनकी फॉर्मेलिटीज है, ओएमआर शीट को दस्तखत करना, आरंभ में एक बार करना, अंत में भी एक बार करना, उसमें हमारी विद्यार्थियों कोर टाइम में कटौती हुई थी. जो 2 से 5 एग्जामिनेशन टाइम था उसको ध्यान में रखते एनटीए ने त्वरित एक निष्पत्ति किया है कि उसको और 15 मिनट बढ़ाएं. 2 से शुरू होगा, 5:15 तक ये परीक्षा की समय बढ़ाया जाएगा. इस बार के एडमिट कार्ड 14 जून तक सभी को पहुंच जाएगा.
1: ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కజగం పార్టీ కేవలం 108 సీట్లను మాత్రమే దక్కించుకోవడంతో సభలో తమ మెజారిటీని నిరూపించుకోవాలని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్ని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం శాసనసభలోని తన బలాన్ని నిరూపించుకుంది. బుధవారం జరిగిన బల పరీక్షలో విజయ్ ప్రభుత్వం స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించింది. 144 మంది శాసనసభ్యులు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయగా 22 మంది సభ్యులు విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు మద్దతిచ్చాయి. పలువురు అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు కూడా విజయ్కు అనుకూలంగా ఓటు వేశారు. చక్కెర ఎగుమతులను తక్షణం నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశీయంగా చక్కెర ధరలు పెరగకుండా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని విదేశీ వాణిజ్య కార్యాలయం ఈ మేరకు ఉత్తర్వులు గురువారం జారీ చేసింది. దీని ప్రకారం ముడి చక్కెర, శుద్ది చేసిన చక్కెరలకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అయితే అమెరికా, యూరప్తో పాటు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న మరికొన్ని దేశాలకు ఎగుమతులు జరుగుతాయని పేర్కొంది. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని బృందం సోమవారం సమావేశమై పోలవరం ప్రాజెక్టు పురోగతిపై చర్చించింది. ఆ వివరాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులకు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ను కరువురహిత రాష్ట్రంగా మార్చే లక్ష్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు 2027 జూన్ నాటికి పూర్తవుతుందని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పరిహారాల నిధులను సకాలంలో విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని రామానాయుడు వివరిస్తూ,
3: ఒక మంచి డేట్ టు టైమ్ తీసుకుని ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టుని 2027కు జాతికి అంకితం చేయాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు, జలశక్తి కేంద్ర మంత్రి వారు కూడా మరి ఈవేళ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, పిఎం కేఎస్వై ఏదైతే ఉందో, RRR సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివ్వాల్సింది కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.
1: ఇంధన పొదుపు చర్యలలో భాగంగా భారత అత్యున్నత న్యాయస్థానం దృశ్య మాధ్యమ విచారణలు చేపట్టాలని నిర్ణయించింది. సోమ, శుక్రవారాలు ఇతర రోజులుగా ప్రకటించిన రోజులలో జాబితా చేయబడిన విషయాలు, అలాగే పాక్షిక పని దినాల్లో చేపట్టే విషయాలు దృశ్య మాధ్యమం ద్వారా మాత్రమే విచారించబడతాయని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భరత్ పరాశర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంధనాన్ని గరిష్టంగా వినియోగించుకునేందుకు న్యాయమూర్తులు తమలో తాము కార్ పూలింగ్ ఏర్పాట్లను

0: ప్రోత్సహించాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. రిజిస్ట్రీలోని ప్రతి విభాగంలోనూ 50% వరకు సిబ్బందిని వారానికి 2 రోజుల వరకు ఇంటి నుండి పనిచేయడానికి అనుమతించినట్లు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై కాజా టోల్గేట్ సమీపంలోని పశ్చిమ బైపాస్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై పల్నాడు జిల్లా అభివృద్దికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. పిడుగురాళ్ల సావల్యపురం నుంచి రామాయపట్నం పోర్టుకు రైల్వే లైన్ నిర్మించాలని, నడికుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో వందే భారత్ రైలుకు హల్ట్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వరుసగా 2వ సారి నియమితులయ్యారు. ఈ నెల 21 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ఇందులో లోక్సభ నుంచి 18 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులు నియమితులయ్యారు. ఈ కమిటీ గత ఏడాది ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు మహిళలకు సైబర్ భద్రత, అసంఘటిత రంగంలో మహిళలకు సంరక్షణ, గిరిజన మహిళలకు వైద్యారోగ్య సౌకర్యాలు, జాతీయ రాష్ట్రాల మహిళా కమిషన్ల పనితీరు గురించి 4 నివేదికలను పార్లమెంటుకు సమర్పించింది. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు రాబోయే అతిథి. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే సినిమా పాటలు వింటారు. ముందుగా పెళ్లి సందడి చిత్రం నుంచి ఘంటసాల బాలసరస్వతి పాడిన పాట. ఈ పాట వినిపించమంటూ మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేష్ కోరుతున్నారు.
2: నావే ప్రేమలత, నీవే నా కవిత, కిన్నెర మీ తులకి తిలవే పలువన్నెల.

కార్యక్రమంలో తర్వాత గుండమ్మ కథ చిత్రానికి ఘంటసాల పాడిన పాట వినిపించమంటున్న శ్రోతలు ఎద్దు మైలార నుంచి బాలకృష్ణ శారద శ్రీనిధి అఖిల్ కార్తికేయ.

తర్వాత అమ్మనగుర్తి శ్రోతలు లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, రామకృష్ణ యలకోరికపై అల్లరిబావ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వినండి.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట తొలిముద్దు చిత్రం నుంచి పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. ఈ పాట వినిపించమంటూ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామ్ దాస్, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్,

తర్వాత మోరిపొలం శ్రోత శ్రీనివాసరావు గంగాభవాని వారి కుటుంబ సభ్యుల కోరికపై దేవత చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు కృష్ణా జిల్లా దక్షిణ చిరువలంక నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం రుద్రాంశుల కోరికపై ఖైదీ నెంబర్ 786 చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

కార్యక్రమంలో తర్వాత శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రానికి పి శాంతకుమారి బృందం పాడిన పాట వింటారు రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ పెద్దాపురం మండలం ఎన్టీఆర్ కాలనీ నుంచి బండార్ త్రిమూర్తులు గుప్త, నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేసంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గవి వీరందరి కోరికపై ఈ పాట.

బంగారు కానుక చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం వింటారు. రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ మురళి భట్టిప్రోలు నుంచి కోరుతున్నారు.

కార్యక్రమంలో చివరిగా ఆరాధన చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గానం వింటారు. సంగీతం ఇళయరాజ, రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించమంటూ వనస్థలపురం నుంచి దొర్నాల రేణుకా బాలాజీ కోరుతున్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా అవధాన చమత్కారాలపై శ్రీ మేడసాని మోహన్ గారితో పరిచయం వింటారు.
1: నమస్కారం డాక్టర్ మేడసాని మోహన్ గారు. ఈనాటి అవధాన చమత్కారాలు అనే అంశం మీద మనం మీ యొక్క పూర్వ అనుభవాలను ముచ్చటించుకుందాం. తెలుగుదేశంలో ప్రత్యేకించి తిరుపతి వెంకట కవులు పెట్టినటువంటి భిక్ష ఈ అవధాన కార్యక్రమం అనేటువంటిది. మీరు పంచసహస్రావధానిగా యావత్ భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఆంధ్రుల యొక్క ఖ్యాతిని ఇనుమడింపజేసినటువంటి వారిలో ప్రధానులు. మీరు ఆకాశవాణి విజయవాడ కేంద్ర స్టూడియోకి రావటం అనేది శ్రోతల యొక్క అదృష్టంగా మనం భావించాలి. అవధానాలు మీరు గత 40 సంవత్సరాలుగా చేస్తూ వస్తున్నారు. ఈ అవధాన ప్రారంభం ఎలా ప్రారంభమైందంటారు?
2: నేను చంద్రగిరి ఉన్నత పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే ఆసుగా పద్యాలు చెప్పే అభ్యాసం చేసేవాడిని. అప్పుడు యాదృచ్ఛికంగా నేను ఏదైనా చెప్పానంటే కందపద్యంగానో తేటగీతగానో ఇలా ఉంటూ వచ్చేది. నాకు తెలుగు పాఠాలు చెప్తున్నటువంటి అప్పుడు ఉపాధ్యాయులు కొంతమంది నన్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ప్రాచ్య కళాశాల, ఈ గ్రంథాలయాల నుంచి నానారాజ సందర్శనము, శతావధాన సారము ఇలాంటి గ్రంథాలు తెప్పించి నా దగ్గర చదివించి అలా అభ్యాసం చేశారు. 10వ తరగతి విద్యార్థిగా మొట్టమొదటి నేను మా ఉపాధ్యాయులతోనే అవధాన సభ చేయడం జరిగింది.
1: ఏ సంవత్సరం అండి?
2: 1971. ఆ తర్వాత 72 నుంచి మా ఉపాధ్యాయులు, కొంతమంది స్నేహితులు చొరవ తీసుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఈ అవధానాలు నిర్వహింపజేసేవారు. చిత్తూరు జిల్లాలోనే పనపాక ఉన్న ఊరుంది, అక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేను మొట్టమొదటి అవధానం చేయడం జరిగింది. అది ఒక సభగా నేను ఎదుర్కొన్నటువంటి మొట్టమొదటి అనుభవం. సుమారు 1000 మందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా, చుట్టుప్రక్కల పాఠశాల నుంచి ఉపాధ్యాయులు అటువంటి ఆ సభాంగణాన్నంతా చూస్తూ ఒక ఉత్తేజంతో చేసినటువంటి మంచి అవధానంగా నాకు మంచి మధురను అనుభూతి కలిగించింది. ఇప్పటికి కూడా ఆ సభను తలుచుకుంటే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. అలా మొదటి సభ దిగ్విజయం కావడంతో ఇక అప్పటి నుంచి ఈ జైత్రయాత్ర కొనసాగుతూ ఉంది. అలాగా
1: మరి సాహిత్యం అనగానే మనకు తిరుపతి వెంకట కవులు గుర్తుకొస్తారు. సరసులు పండితుల కవుల సజ్జులు తెనుగున సంస్కృతాన సుందరతర కావ్యకల్పన విధానములో అవధాన విద్యలో తిరుపతి వెంకటేశ కవిధీరులు. అలాంటి తిరుపతి కవులు పెట్టినటువంటి ఒరవడిలో మీరు చతుర్గుణిత అష్టావధానాలు చేశారు, సహస్రావధానాలు చేశారు, పంచసహస్రావధానం చేసినటువంటి వేళ్ల మీద లెక్క పెట్టుకోదగిన కొద్ది మందిలో తెలుగు రాష్ట్రంలో మీరుగా ఉన్నారు. మరి ఎలాంటి ప్రముఖులు మీ అవధానాలతో ముడిపడి ఉన్నారు?
2: నా అదృష్టం ఏమిటంటే విద్యార్థి దశలోనే అవధానాలు ప్రారంభించాను కాబట్టి అప్పటికి ఈ సాహిత్య రంగంలో నిష్ణాతులైనటువంటి పెద్దలు దివాకర్ల వెంకటావధాని గారు మదనపల్లి దివ్యజ్ఞాన కళాశాలలో నేను బీఏ విద్యార్థిగా చేసిన అవధానంలో వారు సభాధ్యక్షులు. నా అవధానం చూచి ధారాధారణలు చూసి చాలా ఆనందించారు వారు. ఆనందించి నాకు ఆ రోజు పోతన ఎలా సహజ పాండిత్యుడో ఈ అబ్బాయి ఎలాగ సహజావధాని అని పేర్కొని ఒక బిరుద ప్రదానం కూడా చేశారు. సకల సభాంతర స్థితులు సంత

0: தசமந்த பிரதான காரியமுச்சுகதமியின் புணர்ச்சி வினுதுல்குன மோகனமூர்த்தி நாம பாலகவி சிரோவதம்சுனகு ரம்யமுகா சகஜாவதானியஞ்சொக பிருதும்பு நித்துமு அதி ஒப்புக்கொனுண்டு சபாசதுல் தகன் அனி வாராசுகா பத்யம் செப்பி நான் ஆசீர்வதிஸ்தூ சரசம்பைன கவித்வமு அஞ்சித சமஸ்யாபூரண பிரஜ்ஞ விஸ்புரிதம்பைதகு ஹாஸ்யசுக்த கரணா போகம்பு சத்தாரணா பரிபாகம்புனு பாண்டிதீகரிமமப்பன் நேடு ஸ்ரீ மோகனுன் அருதௌரீதி வதானமுன் சலிப்பே ஆஹா சத்புதுல் மெச்சகன் அனி திவாகர்லவாரே எந்தோ நன்னு ஆசீர்வதிஸ்தூ வாத்சல்யாமிருதானி வர்ஷிஸ்தூ சபாமுகங்க நாக்கு ஆ சகஜாவதானி அனை பிருத பிரதானத்தை நன்னு வாரு ஆசீர்வதிச்சாரு அலாண்டி பெத்தல யொக்க அதிருஷ்டம் நாக்கு வாரி யொக்க ஆசீர்வாதம் தீசுகொனி அதிருஷ்டம் கலகடம் நாக்கெந்தோ பவிஷ்யத்துலோ உத்தேஜதாயகமைனటువంటి மனக்கு பவிஷ்யத்து உந்தி அனி நாக்கு அனிபிச்சிந்தி అలాగే పుట్టపర్తి నారాయణాచార్య వారు వారు కూడా ప్రొద్దుటూరులో నేను చేసిన ఒక చతుర్గుణితాష్టావధానానికి సభాధ్యక్ష స్థానం వహించి నన్ను ఎంతో ఆశీర్వదించి ఒక దశలో ఆయన ఉపన్యాసంలో అప్పుడు రాజన్న కవి గారు అంతా కూడా ఉన్నారు. ధారణ చేత వీడు సరస్వతీపుత్రుడు అన్నారు. అంటే వారు సరస్వతీపుత్రుడు. అప్పటి నుంచి నన్ను కూడా పండితులు కవులు సరస్వతీపుత్రుడు అనడం ప్రారంభించారు. అలా నాకు వారి యొక్క ఆశీర్వాదం తీసుకునే అవకాశం కలిగింది. అలాగే శ్రీకాళహస్తిలో జమదగ్ని శర్మ గారి ఇంట్లో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క ఆశీర్వాదం పొందే అదృష్టం కూడా నాకు కలిగింది. వారు ఆసు గారిని కొన్ని పద్యాలు చెప్పమన్నారు. వారి కల్పవృక్షం చదివిన పద్యాలు చదివావని అడిగారు. చదివానని చెప్పాను. అయితే నీకు ధారణలో ఉన్న పద్యాలు కొన్ని చెప్పు అన్నారు. ఆ శివధనుర్భంగంలో సందర్భంలో ఉండే పద్యాలు నేను చెప్పాను. ఆ పద్యాలు విన్న తర్వాత తప్పకుండా వీడు భవిష్యత్తులో రసవదవధాన ప్రతిభామూర్తి అవుతాడు అని నాకు అనిపిస్తూ ఉంది అన్నారు. తాడిగొండ వెంకటకృష్ణయ్య గారు ఉన్నారు అప్పుడు ఆ ప్రక్కనే. వారు నాకు ఒక పుస్తకాన్ని కూడా ఇస్తూ అందులో రాసిచ్చారు, రసవధావధాన ప్రతిభామూర్తి అని కూడా. అలా నాకు విశ్వనాథ వారు, పుట్టపర్తి వారు, దివాకర్ల వారు, ఇక ఇప్పుడు కూడా ఉన్నటువంటి మహాకవి నారాయణ రెడ్డి గారు, వారు కూడా ఎన్నో సఫలను ఆశీర్వదించారు. అలా అటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదం పొందడం నాకు ఒక ఉత్తేజదాయకమైనటువంటి అంశంగా మిగిలింది. మల్లెమాల రామాయణకర్త మల్లెమాల గారు, వారంతా కూడా నాకు సభల్లో ఆశీర్వాదాలు అందించారు.
1: అవధాన ప్రదర్శనం రక్తి కట్టడం అనేది ప్రతి ప్రసవ కష్టంతో సమానం అని చెప్పి మన పూర్వులు చెప్పారు. మీరు శతావధానంలో ఏదైనా ఒక చమత్కార సన్నివేశాన్ని చెప్పగలరా? మీరు నిర్వహించిన శతావధానంలో
0: నాకు అష్టావధానాలు చేస్తూ ఉన్న రోజుల్లో నాకు ఒక జిజ్ఞాస కలిగింది. తిరుపతి వెంకట కవుల్లాగా, కొప్పరపు కవుల్లాగా మనం కూడా శతావధానాలు చేయాలి అని. సుమారు కొన్ని దశాబ్దాలు తిరుపతి కవుల తరం తర్వాత శతావధానాలు లేవు మనకు. ఆ తరువాత శతావధానాలు విజయవాడలో, తిరుపతిలో నేను ప్రారంభించాను. వరుసగా పరంపరగా జరుగుతూ విజయనగరం వరకు కూడా నేను ఆ శతావధాన జైత్రయాత్ర చేయడం జరిగింది. ఈ శతావధానాలు చేసే సమయంలో ఎక్కువగా సమస్యల్ని, దత్తపదల్ని పూరిస్తూ నేను ఈ పూరణలు, ఈ పద్యాలు అవి చెప్పేవాడిని. అలా చెప్పినటువంటి పద్యాల్లో విజయనగరంలో ఒక పండితులు కవులు చాలా పరమోత్కృష్టమైనటువంటి సమధికమైన ఉత్సాహంతో జరిగినటువంటి సభ అది. రవిచంద్రులు పొడతీర ఘోరతిమిర ప్రాగ్భార మొప్పెన్ దివిన్, సూర్యుడు చంద్రుడు ఉదయిస్తే ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి అనే అర్థంతో ఇస్తే, స్థవనీయాద్భుత ధర్మరక్షణ కళాంచధూరి లీలాగతిన్ ఠవణించన్ మదిలోన కృష్ణుడు పటిష్ట స్ఫూర్తిమై, శీఘ్రమే అవిధేయుండగు సైంధవున్ దునుమ దీక్షారూఢి అచ్చూపులన్ రవిచంద్రులు పొడతీర ఘోరతిమిర ప్రాగ్భార మొప్పెన్ దివిన్ అని నేను సైంధవుని వధించినటువంటి ఘట్టం తీసుకొని, శ్రీకృష్ణ భగవాను యొక్క చూపులే సూర్యచంద్రుడు, ఆ సూర్యచంద్రుడిలో కాంతి ఉప్పొంగుతూ ఉంటే ఆకాశంలో మబ్బులు కమ్ముతూ ఉన్నాయి, అదే తిమిరం గప్పింది అనే అర్థంతో నేను పూరించడం జరిగింది. శతావధానాల్లో ఉత్సాహం కూడా ఏమిటంటే, ఇప్పుడు ఠవణించన్ అలాంటి నిఘంటూ ఉండే శబ్దాలు కూడా ప్రయోగించాలనే ఆసక్తి కలుగుతుంది. ఎందుకంటే తెలుగు భాష ఎంతో సుసంపన్నమైనటువంటి భాష, వేల కొలది ఉన్నటువంటి శబ్దజాలన్నంతా కూడా మనం సముచితంగా ఈ పద్యధారలో, శబ్దధారలో చెప్పించాలి అనే అవకాశం కూడా ఎక్కువ శతావధానంలో ఉంటుంది అష్టావధానం కంటే కూడా.
1: శతావధానం మించి సహస్రావధానం చేయడానికి ఒక విధమైనటువంటి స్ఫూర్తి, ధైర్యము, భగవంతుని యొక్క అనుగ్రహం కావాలి, దేవి యొక్క అనుగ్రహం కూడా కావాలి. మరి సహస్రావధానాన్ని మీరు ఎలా పూర్తి చేయగలిగారు?
0: నా అదృష్టం ఏమిటంటే, నేను చంద్రగిరి ఉన్నత పాఠశాలలో ఉన్న రోజుల్లోనే 7వ తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడు శివానంద మౌన గురుదేవులని అవధూత, వారితో నాకు పరిచయం ఏర్పడడం. అనారోగ్య కారణంగా నేను వారి దగ్గరికి మా తల్లిదండ్రులు తీసుకెళ్తే, మా తల్లిగారు ఈ మధ్యనే కాలం చేశారు, మేడసాని లక్ష్మమ్మ. మా నాన్నగారు చాలా కాలమైన కాలం చేశారు, మేడసాని అయ్యన్నాయుడు గారు. వారు నా భవితవ్యాన్ని కోరి ఆ అవధూత గారి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటే నన్ను అక్కడ

0: తీసుకెళ్లారు. శివానందమౌన గురుదేవుల పరిచయంతో నాకు అనారోగ్యం కూడా పోయి ఆరోగ్యం కలిగి వారు నాకు ఒక దీక్షానుగ్రహం చేశారు. అప్పటి నుంచి నేను ధ్యానయోగాన్ని బాగా అవలంబించాను. ఆ ధ్యానయోగం చేత ధారణాయోగం బాగా పెరిగింది. ఆ ధారణ అనేది శతావధానంలో నేను పద్యాలు ధారణ చేసిన తర్వాత కూడా ఇంకా మన ధారణాశక్తి ఉంది, మిగిలి ఉంది, ఇంకా కొన్ని వందల పద్యాలను మనం ధారణ చేయగలము అన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసం నాలో ఉండేది. అప్పుడు నేను కొంతమంది సాహితీ మిత్రులు శ్రేయోభిలాషుల దగ్గర సహస్రావధానమైనా చేయగలిగితే బాగుండని అంటూ ఉంటే 1996లో ఫల్గుణ కుమార్ గారని తిరుపతిలో ఉన్నారు, వారు నేతృత్వంలో ఒక పెద్ద కమిటీ ఏర్పడి రమేష్ కుమార్ గారు అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీకార్య నిర్వాహకులుగా ఉన్నారు, వారంతా కలిసి ఆ కార్యక్రమం నిర్వహించారు. 18 రోజుల పాటు జరిగింది. 900 పద్యాలు చివరలో నేను ధారణ చేయడం జరిగింది. చెప్పిన పద్యాలన్నీ కూడా పరకార మఠం పీఠాధిపతులు అభినవ వాగీశ సర్వతంత్ర స్వతంత్ర పరకార మఠం స్వామి ఆ ధారణా సమయంలో ఇచ్చేశారు ఆ కార్యక్రమానికి. అవి చూచిన తర్వాత వారు ఎంతో ఆనందించి ముచ్చటపడి నన్ను మైసూరు తీసుకెళ్ళి మహాసహస్రావధాన స్థాపనాచార్య అనే బిరుద ప్రదానంతో నన్ను వారు సత్కరించారు, ఆశీర్వదించారు.
1: మామూలుగా అపప్రధ ఏమిటంటే అవధానాలలో ఆశువుగా చెప్పిన పద్యాలు గాలికిపోతాయి, అవధానులు స్వతంత్రించి కావ్యాలు రాయటం లేదు అనేటువంటి ఒక అపప్రధ ఉంది.
0: కానీ ప్రఖ్యాత శతావధానుడు గడియార వెంకటేశ్వర శాస్త్రి గారు శివభారతం రాశారు. దుర్భాక రాజశేఖర శతావధాని గారు రాణాప్రతాప సింహ చరిత్ర, తిరుపతి వెంకట కవులు వారు చెప్పిన పాండవోద్యోగాలు జగత్ ప్రసిద్ధమైనాయి. వారు రచించినటువంటి బుద్ధ చరిత్రం కూడా ఎంతో ప్రఖ్యాతి పొందింది.
1: మీరు రాసిన
0: నేను కూడా పురుషోత్తమ చక్రవర్తి అనే కావ్యాన్ని వీరరస ప్రధానంగా ఎంతో సర్వాంగ సుందరంగా నేను రాయడం జరిగింది.
1: ఒకటి రెండు పద్యాలు అందులో నుంచి,
0: అలెగ్జాండర్ దండయాత్రలు చేస్తూ ప్రపంచమంతా జయించాలని వస్తూ ఉంటాడు. మండెన్ గుండెలు వేదనా శిఖల చేయి మా తండ్రి కంఠం అలెగ్జాండర్ మండిత ఖడ్గధారకనయ్యి చండోజ్వల ద్రక్తపుండిండీరంబులు తోప నేలబడగా ఢీకొన్న తద్దేశ భూపుండున్ భూస్థలిగూలే గ్రీకులకు సమ్మోదం వపారంభుగన్. అలా ఆయన ఆ ఖడ్గానికి ఎదురు లేకుండా ఎన్నో దేశాలు జయిస్తూ వస్తున్నాడు వస్తున్నాడు అని చేసిన వర్ణనలో రౌద్రము వీరము అంతా కూడా తొణికిసలాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. పురుషోత్తమ చక్రవర్తి ఆయన సభా స్థలానికి వస్తూ ఉన్నాడు ఆ పవిత్ర సంధ్యా సమయంలో, పౌర్ణమి, చంద్రుడు ఉదయిస్తున్నాడు, అప్పుడు ఎలా ఉంది ప్రకృతి భూమి అంటే ఒక నాయకుని కోసం వేచి ఉన్న నాయికామణిలాగా భూమి ప్రకాశిస్తూ ఉంది అని నేను వర్ణించడం జరిగింది. మృదులక్షాయల అద్దకంబులిడి సంప్రీతాత్మయై మేనదాల్చి దిదృక్షాకలితాత్మయై ప్రియుని సంశ్లిష్టోరు సాన్నిధ్యమున్ మది వాంఛించిన నాయికామణి వలెన్ క్ష్మాక అంత యొప్పెన్ కడున్. అలాగా ఆ క్ష్మాకాంత అలా ప్రకాశిస్తూ ఉంది అని అలంకారికమైనటువంటి ప్రాచీన కవుల యొక్క ముద్ర అంతా కూడా నాకు ఆ కావ్యంలో భాషించింది. అలా నేను చెప్పిన పురుషోత్తమ చక్రవర్తి కావ్యం పైన కూడా విశ్వవిద్యాలయాల్లో కూడా పరిశోధనలు జరిగాయి, పండితుడి మన్ననలు పొందడం జరిగింది. కాబట్టి అవధానులు కావ్యాలు చెప్పలేరని, వారు చెప్పే పద్యం అంత రసస్ఫూర్తిమంతంగా ఉండదని అనుకోవడం కూడా పొరపాటు. అది ఎప్పుడైనా ప్రారంభ దశలో అవధానాలు ఉండొచ్చు, కానీ బాగా పరిణతి చెందిన తరువాత అవధానులు మంచి శిల్పబంధురమైనటువంటి పద్యాలు చెప్పగలరు.
1: మామూలుగా శతలేఖిని పద్య సంధాన ధౌరేయ అని చెప్పి ఇంతకుముందు మనకు చెప్పుకున్నారు. ఇటీవలి కాలంలో, ఒక దశాబ్ది కాలంలో మీరు మరికొందరు కవులు పంచసహస్రావధానాన్ని బాగా వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. ఇతర భాషలలో దేనిలో కూడా లేనటువంటి ఒక సొగసు మన భాషకు మాత్రమే కలిగింది. మీరు నిర్వహించినటువంటి పంచసహస్రావధాన నేపథ్యం చెప్తారా?
0: పంచసహస్రావధానం చేయాలనే కోరిక కూడా నాకు భాగ్యనగరంలో ఆచార్య నారాయణ రెడ్డి గారు, ఎంకే రాము గారు ఇలాంటి పెద్దలంతా కూడా నన్ను ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతో 5000 పద్యాలు చెప్పాలి, అందులో ఎన్ని వీలైతే ధారణ చేయగలగాలి అనే జిజ్ఞాసతో ఆ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అది 30 రోజుల పాటు లలిత కళా తోరణంలో జరిగింది. అయితే ఇతపూర్వం ఒక సందర్భంలో పంచసహస్రావధానం జరిగిందని దానిపైన పరిశోధన చేశారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో. కానీ అక్కడ ఆచార్యులు కూడా తేల్చింది ఏమిటంటే వారు కార్డుల సిస్టంలో చేశారు. ముందే 5000 కార్డులపైన 5000 పద్యాలు రాసుకోవడం, అవి ధారణ చేయడం, అవి పండితులకిచ్చి 950 కార్డులో పద్యం చెప్పంటే చెప్పాలి. అలా కార్డుల సిస్టంలో చేశారే కానీ ఆవృత్తి క్రమంలో చేయలేదని చెప్పారు. ఆవృత్తి క్రమంలో చేసిన మొట్టమొదటి పంచసహస్రావధానం నాదే. అందులో దత్తపదులు, సమస్యలు, ఆశువులు ఈ 3 అంశాలే మేము తీసుకోవడం జరిగింది. అక్కడక్కడ కొన్ని సంస్కృతంలో కూడా చెప్పడం జరిగింది. ఇలాగా ఒక్కొక్క రోజుకు సాయంత్రానికి పూర్తిగా వారు విశ్లేషకులు చెప్పేవారు 200 పద్యాలు 300 పద్యాలు అలా చెప్తూ చాలా వేగంగా

0: జరిగినటువంటి ప్రక్రియ అది. సహస్రావధానం నిర్వహించిన సమయంలో నేను ప్రదర్శించిన ఆసు కవిత ధార, ధారణ చేసినటువంటి పద్యాలు, అప్పుడే అనిపించింది నాకు ఇంకా కూడా మనం ఒక సాహసం చేయగలము దీనికి మించి కూడా అని. ఆ సాహసం మళ్ళీ 96లో సహస్రావధానం అయితే 2007లో 11 సంవత్సరాల తర్వాత అది ఫలించింది ఆ తపస్సు.
1: మరి పృచ్ఛకులతో ఒక్కొక్కసారి వారు కూడా మనతో సమానంగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కసారి వాళ్ళలో కూడా పాండితి ప్రకాశ కలిగినటువంటి వారు ఉంటారు, వారితో మీకు ఎలాంటి సంఘటనలు తటస్థపడ్డాయి?
0: అవి సహజంగా ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే అధునాతన కాలంలో చాలామంది ఒక పైరవీలతో ఉద్యోగాలకు వస్తుంటారు, కానీ నిజమైనటువంటి పెద్ద పాండిత్యం పెద్దగా ఉండదు. పాపం గొప్పగా పాండిత్యం ఉన్నటువంటి వారు ఉన్నత పాఠశాలలో అట్లా ఉంటారు. కానీ రెండు రకాల వాళ్ళని నేను చూశాను. ఎలాంటివంటే, ఇప్పుడు న్యస్తాక్షరి ప్రశ్నిస్తారనుకోండి, మొదటి పాదంలో 3వ అక్షరం రా అంటారు, చంపకమాల అంటారు, అంటే లఘు గురువు రాదక్కడ, అంటే ఛందశాస్త్రం పట్ల పరిజ్ఞానం లేకుండా ఏదో ఒక ప్రశ్న అడిగేసేయడం అనమాట. అలాంటి వాళ్ళతో కొన్ని ఇబ్బందులు పడడం జరిగింది. వారికి మీరు ఒకసారి చూసుకోండి, ఛందోభంగం ఉన్నట్టుంది అని మనం చేస్తుంటాం మెల్లగా. మరొకసారి తమరే ఒకసారి అధ్యక్ష స్థానం వహించినప్పుడు ఒంగోలులో చతుర్గుణితావధానం చేస్తూ ఉంటే ప్రతి పృచ్ఛకులు దైవ ప్రార్థన చేసిన ప్రశ్నలను ప్రారంభించారు. అలా చేస్తే నా సమయం వృధా అయిపోతుంది. ఎందుకంటే అవధానం ఎంత సమయంలో చేయగలము, ఎంత తక్కువ సమయంలో ఎన్ని ఎక్కువ పద్యాలు చెప్పగలము అనేది కూడా ఇక్కడ ఉంటుంది. అప్పుడు మీరు జాగ్రత్తగా ఎవరిని నొచ్చుకోకుండా దయచేసి పృచ్ఛకులందరూ మనసులో దైవ ప్రార్థన చేసుకొని సిద్ధంగా ఉండండి అని అన్నారు. అప్పటి నుంచి పృచ్ఛకులు మనసులోనే దైవ ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు సమయం మిగిలింది. కాబట్టి ఇలాంటి కష్టాలు వస్తూ ఉంటాయి. ఈ కష్ట నష్టాలన్నీ కూడా మనం జాగ్రత్తగా భరించి వారి కవింపులు రోరు కాకుండా తీసుకెళ్లాల్సి వస్తూ ఉంది. అది
1: ఇటీవల కాలంలో కొంతమంది విమర్శకులు ఈ అవధానం అనేది పాత చింతకాయ పచ్చడి, యువతరానికి ఎందుకు పనికిరానటువంటిది, దీనికోసరంగా మనం సమయాన్ని వృధాపరుస్తున్నామనే ఒక అపవాదాన్ని కూడా సృష్టించారు.
0: ఈనాడు యువతరం, ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు పరీక్షల్లో వారు దిగ్విజయం సాధించాలంటే ఏకాగ్రతతో కూడిన చిత్తవృత్తి, ధారణ చాలా అవసరం. అటువంటి ధారణ ఎలా ఉంటుందో, అటువంటి ఏకాగ్రత ఎలా ఉంటుందో ప్రత్యక్ష ప్రమాణంగా వారు చూడదలుచుకుంటే ఈ అవధాన ప్రక్రియ కంటే మించినటువంటి ప్రక్రియే లేదు. ప్రపంచ భాషల్లో ఏ భాషకు లేనటువంటి ప్రత్యేకత మన మాతృభాష తెలుగు భాషకు ఈ ప్రక్రియ వల్ల కలిగింది. కాబట్టి అది కేవలం అవగాహన లేకుండా చేసే విమర్శ మాత్రమే. కాబట్టి యువతకు అసలు ముఖ్యంగా కావాల్సిన ప్రక్రియ ఇది. యువత ముఖ్యంగా చూచి నేర్చుకోవాల్సిన ప్రక్రియ ఇది. ధారణ అంటే ఎలా ఉంటుంది, ఏకాగ్రత అంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు గంటలు గంటలు క్రికెట్ చూస్తూ వృధా చేస్తూ ఉంటారు. మరి అంత ఏకాగ్రతగా క్రికెట్ చూస్తే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. కానీ అది కేవలం కాలహరణానికే ఉపయోగిస్తుంది. కానీ క్రికెట్ చూడడం, ఇక్కడ విజ్ఞానము ఉంది, వినోదము ఉంది. విజ్ఞాన వినోద సమ్మిళితమైనటువంటి ప్రక్రియ అవధాన ప్రక్రియ. కాబట్టి ఇది యువతకు చాలా అవసరమైందని కూడా మనం తెలుసుకోవాలి.
1: మీరు విదేశాల్లో కూడా చాలా సందర్భాల్లో అవధానాలు నిర్వహించారు, అక్కడ పృచ్ఛకులతో ఎలా మీరు నిర్వహణ కార్యక్రమాన్ని?
0: నేను ప్రప్రథమంగా 1989లో అక్కడికి వెళ్ళాను. అప్పుడు తెలుగు వారు వివిధ నగరాల్లో నన్ను పిలిపించారు. అవధాన ప్రక్రియ అంటే వాళ్ళకి ఎంతో ఆసక్తి, కానీ ప్రశ్నించగలిగినటువంటి పరిణతి లేదు. కాబట్టి మొదటి పర్యాయం నేను మాత్రం వీళ్ళకి పెద్ద పరిణతి లేదు కదా, ఏమడినా చెప్పొచ్చు అని అలా వెళుతూ వచ్చాను. కానీ మళ్ళీ 91లో వెళ్ళాను. అప్పటికి బాగా వాళ్ళు అందులో గడిదేరి ఉన్నారు, రాటుదేలి ఉన్నారు. ఎంతగా రాటుదేలి ఉన్నారంటే, ఇప్పుడు నేను ఒక నగరానికి అవధానం చేయడానికి వెళ్తాననుకోండి, ముందే ఆయన ప్రయాణానికి దత్తపది మీరు నిర్వహించాలని చెప్తారు. ఆయన ఆంధ్రదేశానికి ఫోన్ చేసి 4 పండితులను సంప్రదించి 5-6 మంది ప్రశ్నలు తయారు చేసుకొని సిద్ధంగా ఉంటాడు ఆయన. అలాగా సమీక్షించుకుని ప్రశ్నించే పద్ధతి బాగా వచ్చేసింది. అందులో అక్కడ హిందూ దేవాలయాలు 100 పైగా ఉన్నాయి, 200 దగ్గర ఉన్నాయి ఇప్పుడు. ఆ హిందూ దేవాలయాల్లో ఉన్న అర్చక స్వాములు సంస్కృతంలో కొంత నిష్ణాతులు, వారు ఈ అవధాన ప్రక్రియలో ప్రశ్నావళి బాగా సంసిద్ధం చేయగలరు. అలాగా ఇప్పుడు అక్కడ కూడా చాలా పట్టుదలగా ప్రశ్నించడం, ధారణ ఎలా ఉంటుందో తెలుసుకోవడం, కవిత ధార సామాసికమైనటువంటి ధార కావాలని అడగడం, ఇవన్నీ అక్కడ బాగా ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి.
1: అక్కడ మీరు పూరించినటువంటి ఒక చమత్కారమైన విశేషాన్ని చెప్పండి.
0: నేను ఒక నగరంలో అవధానం చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో ఒక పెద్ద మందిరం, అది ఒక వరండాలో 2 యువతులు వస్తూ ఉన్నారు, ఒక నల్ల యువతి ఒక తెల్ల యువతి. ఆ 2 సౌందర్యాన్ని వర్ణించండి అని ఒకసారి అడిగారు. నా చూపిస్తూ, అంబరాంతర హిమనగమందు నుండి క్ష్మాస్థలింబడ్డ తెలిమంచు గడ్డ ఒకరు, చండతరమైన కాటుక కొండ నుండి విడివడ్డ ఖండిక మరొకరు మిత్ర. ఊడి ఖండికలు మరొకరు మిత్ర అని చెప్పడం జరిగింది. ఆయన ఏదో

0: ప్రాబంధికంగా నేను వర్ణిస్తాననే ఊహలో ఉన్నారు, కానీ నేను అలా తేల్చేశాను ఆసుగా. దానికి అది చమత్కారంగా చాలా ఆనందించారు.
1: ఏ అవధానంలో అయినా కూడా పాండిత్య స్ఫోరకమైనటువంటిది అవధాన యొక్క ప్రతిభను వ్యక్తపరిచేటువంటిది నిషిద్ధాక్షరి. మీరు ఎన్నో నిషిద్ధాక్షరి కార్యక్రమాలను నిర్వహించి ఉంటారు, అందులో మీరు ఎదుర్కొన్నటువంటి ఒకటి రెండు విశేషాలు చెప్తారా?
0: నిషిద్ధాక్షరిలో నిజం చెప్పాలంటే నేను చిన్న వినూత్న ప్రయోగాలు కూడా చేశాను మాస్టరు. ఎలాగంటే సహజంగా కందపద్యంలోనే నిషిద్ధం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా, కానీ నేను తేటగీతి, ఆటవెలది, అచ్చతెలుగు పదాలతో కందపద్యం, అచ్చతెలుగు పదాలతో సర్వలఘు కందాలతో కూడా నిషిద్ధాక్షరి ఇలాంటి నేను నిర్వహించిన సందర్భాలున్నాయి. శార్దూల మత్తేభాదుల్లో వృత్తాల్లో కూడా నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని దశల్లో కొన్ని సందర్భాల్లో పంచచామర వృత్తంలో కూడా నేను నిషిద్ధాక్ష నిర్వహించాను. అయితే ఈ నిషిద్ధాక్ష నిర్వహించడంలో ఉన్నటువంటి క్లేశం ఏమిటంటే ఎక్కువగా నైఘంటిక పరిజ్ఞానం కావాలి. సౌలభ్యం కూడా ఏమిటంటే ఏకాక్షరంపైన ద్యక్షరంపైన ఆధారపడతాం అనుకోండి, సులభంగా పద్యం తీసుకెళ్ళిపోతూ ఉండొచ్చు. అలా కాకుండా పృచ్ఛకులతో అవధానికి మంచి బాగా పట్టు విడుపు ఒక మల్ల యుద్ధంలాగా సాగాలంటే సంధులు, సమాసాలు ఈ శైలితోనే పద్యం బాగా తీసుకెళ్ళాలి. ఇక్కడ మనం పలానా అక్షరం నిషిద్ధం చేసినా ఇంకొక అక్షరం ఉంది, ఆ స్ఫూర్తితో పద్యాన్ని తీసుకెళ్తూ ఉంటానమాట. ఇప్పుడు ఒకసారి నేను మన కవితాప్రసాద్ గారే సభాధ్యక్షులు, ఖమ్మంలో అవధానం చేస్తూ ఉన్నాను. అక్కడ శ్రీరామచంద్ర ప్రభు ఆ స్వామిని వర్ణించవలసిందిగా వారు నిషిద్ధాక్షరంలో కోరారు. సహజంగా మొదటి అక్షరం రెండో అక్షరం ప్రాస కాబట్టి రెండు మీరే చెప్పేసిండి అన్నాడు ఆయన.
1: శ్రీరా
0: రెండు అనుకుంటే శ్రీరా చెప్పిన వెంటనే పట్టుకుంటాడు అది ఆయన. నేనేం చేశానంటే భద్రా అన్నాను, భద్రా శ్రీరా అంటారని అనుకున్నాడు కానీ నేను భద్రా అన్నాను. భద్రా అంటూనే ఆయన చా నిషిద్ధం అన్నాడు, నేను ద్రి అన్నాను, భద్రాద్రి అన్నాను. సరే ఓ భద్రాద్రి వాస ఏదో అంటాడు అనుకుని వా నిషిద్ధం అన్నాడు, నేను స్థీ అన్నాను. ఓ భద్రాద్రి స్థిరవాస అంటాడు అనుకుని రా నిషిద్ధం అన్నాడు, తా అన్నాను,
1: స్థిత
0: భద్రాద్రి స్థిత అన్నాను. అలాగా జాగ్రత్తగా వారు ఏ అక్షరం మళ్ళీ మనకు ఒక అక్షరం ఉండాలి, ఇంకా రెండు ఉండాలి, మన అంబురుబద్దులు రెండు అక్షరాలు కూడా ఉండాలి. అలా సమాసానికి మనం అవకాశం ఇవ్వాలి, ఏకాక్షరాలు జోలిగిపోకుండా నిజమైనటువంటి పాండిత్య ప్రకృతి జరిగే నిషిద్ధాక్షర అది అలా నిర్వహించాలి.
1: కొంతమంది నిషిద్ధాక్షరాలు డ్రూ డ్రుక్ అని వాళ్ళే అర్థం,
0: అవి కేవలం ఏకాక్షర నిఘంటువులు, అవి అట్లా చేయడం వల్ల రక్తి
1: గట్టదు,
0: పద్యం కూడా ఒక ధారాశుద్ధితో రాదు. కాబట్టి అది నేను వినేంత వరకు అలాంటి వాటిపైన ఆధారపడకుండా సమాసానికి సంధులకు ఒక శయ్యా సౌభాగ్యానికి ఆస్కారం కలిగించే రీతిలోనే పద్యం చెప్పే ప్రయత్నం చేస్తుంటాను.
1: నాలుగు పాదాలు నిషిద్ధించిన పద్ధతి, రెండు పాదాలు చేసి రెండు వదిలేయటం ఒక పద్ధతి, మీరు పూరించిన ఒక నిషిద్ధాక్షరి గుర్తున్నది చెప్పండి.
0: నాలుగు పాదాలు చేయడం అనేది కొంతమంది పృచ్ఛకులు అలా చేయిస్తారు, అలా అది కూడా మంచిదే. ఎందుకంటే నాలుగు పాదాలు కాకుండా నాలుగో పాదం కొంతమంది వదిలేస్తారు, పై మూడు పాదాలు నిర్వహించే అవకాశం కల్పిస్తారు. ఇప్పుడు ఆ భద్రాద్రి స్థిత అన్న తర్వాత ఆయన ఇంకొక అక్షరం మీరు చెప్పండి అన్నాడు, రా అన్నాను. ఇంకా మా అంటాడు అనుకుని మా నిషిద్ధం జా అన్నాను. భద్రాద్రిస్థిత రాజు రాముడే కదా. అలాగా ఆ పద్యం అంతా కూడా అటువంటి చమత్కార బంధురమైన నడకతోనే నడిచింది. ఇక శార్దూలాది వృత్తాలు నిర్వహించేటప్పుడు పెద్ద పెద్ద సమాసాలపైన మనం బాగా ఆధారపడే అవకాశం ఉంటుంది. ఒకసారి వెంకటేశ్వర స్వామి గారి గురించే అటువంటి అడిగారు చిట్టాదామవర శాస్త్రి గారిని విద్యార్థి దశలో ఉండగా అడిగారు. అప్పుడు ఆ శార్దూలం పెద్ద వృత్తం నేను చెప్తూ ఉన్నాను. మొదటి అక్షరం సా అన్నాను, ప్రాస కదా రెండో అక్షరం చెప్పండి, రా అన్నాను. ఓ సారాచార ఏదో అంటాను అనుకుని చా నిషిద్ధం అన్నాడు, నమ్ అన్నాను. సారానం అంటే అనంత శబ్దం పైన ప్రయోగం చేస్తున్నట్టు తా అన్నాడు, దా అన్నాను. సారానంద అనంత కాకపోతే ఆనంద, అలాగా అలాగే పద్యం అంతా నడిచింది. మూడు పాదాల వరకు సమాసికంగానే చెప్పాను, ఆయన నాలుగో పదం వదలలేదు, నాలుగో పదం కూడా చెప్పాడు. అప్పుడు ఇక కొద్దిగా ఏకాక్షరాలపైన ఆధారపడ్డాను, సద్విట్ ద్విట్ ద్విట్ అలాగా పద్యాలతో తీసుకుంటూ ఆ పద్యం పూరించడం జరిగింది. అలా ఎన్నో సందర్భాల్లో ఇక విధిలేని పరిస్థితుల్లోనే అర్జునుడు పాశుపతంజలికి వెళ్ళినట్టు వెళ్లాల్సి వస్తుంది. ఇది
1: నిషిద్ధాక్షరిలో అటు పృచ్ఛకుడికి ఆనందంగా ఉంటుంది, వినేటటువంటి శ్రోతకు కొద్దిపాటి పరిజ్ఞానం ఉంటే అతనికి ఆనందం ఉంటుంది. అది నిజానికి అవధాని యొక్క పాండిత్య స్ఫోరక నికషోపలంగా మనం చెప్పుకోవచ్చు. రెండవది సమస్య. ఈ సమస్య పూరణలో అనేక రకాలైనటువంటి పద్ధతులున్నాయి. ఆ సమస్య జటిలమైంది ఇవ్వాలి అని చెప్పి పృచ్ఛకుడు అనుకుంటాడు, దాన్ని సులువుగా పూరించినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి, కొన్ని చెప్పండి.
0: సమస్య పూరణ అనేది ఆబాల గోపాలని అలరించే ప్రక్రియ. నిషిద్ధాక్షరి కొంత భాషా పరిజ్ఞానము నైఘంటిక పరిజ్ఞానం ఉన్న వారికే ఆ మల్లయుద్ధంలో అక్షర యుద్ధంలో ఉండే రసస్ఫూర్తి తెలుస్తుంది. ఈ సమస్య అనేసరికి పరస్పర విరుద్ధమైనటువంటి అర్థాలనిచ్చి, అసంబద్ధమైనటువంటి అర్థాలనిచ్చి, అర్ధాంతరన్యాసాలకు అవకాశం లేని రీతిలో సమస్యలు చూస్తే అది ఎలా పరిష్కరిస్తాడు అవధానని చాలా జిజ్ఞాసులై చూస్తారు. అలా నేను ఎన్నో కొన్ని వేల సమస్యల్ని అవధానాల్లో నేను పూరించడం జరిగింది. మూడో పాదం నాలుగో పాదంలో ఉన్నటువంటి విరుపులు, శబ్ద సంయోజనాలు, మద్యమునను మునిగినాడు మాధవుడాహా, ఇది సమస్య అనుకోండి. మద్యములో మాధవుడు ఎందుకు మునుగుతాడు? ఇది భాగవత పరంగానే మీరు పూరించండి. మాధవుడు అనే వ్యక్తి మద్యం తాగాడని పూరించవచ్చు, కానీ అలా కాకుండా ఇది కృష్ణుని పరంగానే పూరించండి అని అడిగారు. అప్పుడు నాకు తడుక్కున స్ఫురించింది ఆ పదాన్ని విరిచి శ్రీమద్యమునన్, శ్రీ చివరి పాదం మూడో పాదంలో చివర అక్షరం శ్రీ ఉంచితే శ్రీమద్యమునన్ యమునా నదిలో మునిగినాడు మాధవుడు. ఇంకా ఆ చమత్కారం తెలిసిపోయినప్పుడు పై మూడు పాదాలు అలడం వెంట వెంటనే సామాసికంగా మనం అల్లుకుంటూ వస్తున్నాం. అలా జమునను చూడగా విజయశాంతి లభించ జయప్రదంబుగా, ఇది సమస్య. ఇందులో మూడు సినిమా నాయకుల పేర్లు జమున, విజయశాంతి, జయప్రద. సమస్య నాకు ఇచ్చినప్పుడు దీన్ని కూడా చమత్కారంగా పూరించాలని ఎంతో ప్రయత్నం చేశాను. ఒక పండితుడు రాజస్థానంలో పండితులతో వాదం చేయడానికి వెళుతున్నాడు. తన ధర్మపత్ని ఎదురుగా రమ్మని అడిగాడు శుభశకునంగా. అప్పుడు చెప్తున్నాడు, త్వదాస్య కంజము నన్ను చూడగా విజయశాంతి లభించ జయప్రదంబుగా, నాకు ఇక్కడనే విజయం లభించినంత ఆనందంగా ఉంది అని చివర పై మూడు పాదాలు అల్లడం ఇంకా సమయస్ఫూర్తితో వచ్చేస్తుంది ధారాశుద్ధిగా, కానీ ఆ మూడో పాదం నాలుగో పాదం సంయోజనం చేసే చోటనే అవధానం యొక్క ప్రతిభ తడుక్కు వినిపించాల్సిన అవకాశం ఉంటుంది. ఇలా ఎన్నో సమస్యల్ని అసంఖ్యాకంగా నేను పూరించడం జరిగింది. ఆ పదాస్య కంజము అనడం కానీ, శ్రీమద్యమునన్ అనడం కానీ, దివి ఉద్యోగంబు సలిపే అని ఒక సమస్య ఇచ్చారు. దివి ఉద్యోగంబు సలిపే ధీరస్ఫూర్తిన్ అని, ఆకాశం ఉద్యోగం చేయడం ఏముంటుంది అని ఆ పండితుడు ఆకాశం అనే అర్థంతోనే ఏదో సమస్య తీసుకొచ్చాడు. కానీ నేను చదివి అని పూరించాను. చదివి ఉద్యోగంబు చేసి, చదివితే ఉద్యోగం ఏదో చేస్తాము కాబట్టి ఒక్కొక్కసారి పండితులు ఊహించిన ఊహ కంటే కూడా మా పూరణలే ఇంకా సారస్యంతో ఉన్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయన్నమాట. అలా ఎన్నో సమస్యల్ని నేను అవధానాల్లో పూరించడం జరిగింది.
1: గత 50 సంవత్సరాలుగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం సరస వినోదిని సమస్యాపూరణం అనే కార్యక్రమం ద్వారా సమస్యలను ఇచ్చి ఎంతోమంది యువ కవులను సృష్టించింది, ఎంతోమంది ప్రాచీన కవులకు ఒక రకమైనటువంటి సజ్జస్ఫూర్తిని కలిగించింది. ఆ కార్యక్రమం ఇప్పటికీ కూడా జయప్రదంగా నిర్వహించబడటం సంతోషించదగిన విషయం. సమస్య తర్వాత అవధాని యొక్క పాండిత్యాన్ని బాగా ప్రస్ఫుటం చేసేటువంటిది దత్తపది. అది పాదం మొదట్లో ఇవ్వచ్చు లేదా మధ్యలో ఇవ్వచ్చు, ఇది ఆ అడిగేటువంటి పృచ్ఛకుడి మీద ఆధారపడి ఉంటుంది. ఛందో నియమం కూడా ఆయన చెప్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు ఎలా జరిగాయి?
0: ఈ సమస్యాపూర్ణం ఎలా ఆబాల గోపాలని అలరిస్తుందో ఈ దత్తపది కూడా అంతే. అవధానంలో ఉన్న 8 అంశాల్లో ఎక్కువగా ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోయే అంశాలు ఈ రెండును. కాబట్టి ఈ రెంటి విషయంలో అవధాని చాలా జాగ్రత్త పడాలి. ఇక్కడ రెండూ అసంబద్ధమైనటువంటి అంశాలను సంబద్ధంగా చేయడమే ఇక్కడ ప్రక్రియ ప్రధాన లక్ష్యము. ఇటీవల నేను పంచసహస్ర అవధానం భాగ్యనగరంలో చేసినప్పుడు ఈ దత్తపదుల్లో ఎన్నో చమత్కారాలు నేను నిర్వహించడం జరిగింది. ఈ దత్తపదుల్లో ఎంత అసంబద్ధమైనటువంటి అంశాన్నైనా మనం సంబద్ధం చేయడంలో, ఆ నాలుగు పదాలని పాద మధ్యంలో కానీ పాదాదిలో కానీ బాగా అనుసంధానం చేయడంలో అవధాని చూపించే ప్రతిభపైనే ఈ దత్తపదుల యొక్క దిగ్విజయం ఆధారపడి ఉంటుంది. ఇలా నేను ఎన్నో చమత్కారాలు చేశాను. ఇక క్రికెట్ ఆడుతున్నటువంటి వారి పేర్లతో గంగూలీ, ద్రావిడ్, సచిన్, ధోని, ఈ నాలుగు శబ్దాలతో గజేంద్ర మోక్షాన్ని వర్ణించమని అడిగారు ఒక అవధానంలో. వేగం గూలిచినావు రాక్షసుల, వేగం గూలిచినావు రాక్షసుల, మున్ విశ్వస్వరూప హరి, త్యాగాది స్తవనీయ సద్గుణ సముద్ర, విడ్గుహంత ప్రభ ద్రావిడ్, యోగప్రాభవ హాస చిన్మహిత సచిన్, దైన్యున్ హస్తి నన్ బ్రౌవుమా అని, సత్కృపాపరిత సింధో ద్యో గంగాపద, సత్కృపాపరిత సింధో నీవే దిక్కీయడం. సత్కృపాపరిత సింధో అన్న చోట ఆ గజేంద్రుడి ఆర్తి కూడా సత్కృపాపరిత సింధో నీవే
1: ధోని,
0: ధోని కోసం అలా చెప్పడం జరిగింది. మన తెలుగువారి ప్రత్యేకత చాటే ప్రక్రియల్లో ఈ పద్య ప్రక్రియ, ఆ 1000 ఏళ్లకు పైగా ఉన్న పద్యం యొక్క చరిత్ర, వీటి అవగాహన ఈ అవధానం ద్వారా మనం సమాజానికి చెప్పినట్టు అవుతుంది.
1: సరస్వతీ పుత్రులైన మీరు మీ 4 దశాబ్దుల అవధాన ప్రస్థానంలో

0: అనేకానేక సంఘటనలను శ్రోతలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్కారం మాస్టర్.
2: మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా అవధాన చమత్కారాలపై శ్రీ మేడసాని మోహన్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ ఆర్ఏ పద్మనాభరావు. గుర్తు చేసుకుందాం, కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ముందుగా మిర్చి చిత్రానికి విజయ్ ప్రకాష్, అనిత పాడిన పాట వింటారు. రచన రామజోగయ్య శాస్త్రి. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజ్ని, మాయా కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత దొంగోడు వచ్చాడు చిత్రానికి రాత్ సీతారాం పి సుశీల గానం వింటారు. ఈ పాటను వినిపించమంటూ బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, కుమారయ్య, గంగాధర్, శ్రీనివాస్, శేఖర్, సుంకే, కార్తీక్, వీరం అమ్మన్గుర్తి గ్రామం నుంచి కోరుతున్నారు వీరందరి కోరికపై ఈ పాట.

వన్నెలాడి కన్నె పిట్ట వర్రగున్న కుర్ర పిట్ట బిర్రు బిర్రుగున్నది ఓలమ్మో. కిర్రు కిర్రు మంచమేసి ఎర్రబుగ్గ దుర్రబోతే నా పట్టు తప్పింది ఎట్టమ్మో. వాటేసి కట్టెయ్యనా బల్లోన పట్టెయ్యనా దాని ముక్కందమో.

కార్యక్రమం తర్వాత గోపి గోపిక గోదావరి చిత్రానికి చక్రి కౌసల్య గానం విండారు రచన రామజోగయ్య శాస్త్రి. ఈ పాటను వినిపించమంటూ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల అశ్విని ఆనంద్ మన్విత్ కోరుతున్నారు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు ప్రకటనలు విందాం.
1: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
0: ప్రకటన విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 11:46. ఇప్పుడు వివిధ భారతి కార్యక్రమాలు వింటున్నారు.

ఎమ్మెల్యే చిత్రానికి ఘంటసాల యజానికి గానం వింటారు రచన ఆరుద్ర. ఈ పాటను వినిపించమంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి రాధామున్న సుధారాణి సాయి తేజాలీలా సింగ్ కోరుతున్నారు.

మరణ మృదంగం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానా వింటారు రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ ఉప్పులూరు గ్రామం నుంచి గణపవర్ మల్లేశ్వరరావు, స్వాంభవి, జగదీశ్వర్ తమన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. శ్రోతలు 0866-248-8812 ఈ నంబర్కు మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి.

0: ఉభయ కుశల పరిశ్రోతలకు నమస్కారం.
1: నమస్తే అండి.
0: మరి గత వారం మనం ప్రసారం చేసిన కార్యక్రమాల మీద శ్రోతల స్పందన చూద్దాం. అయితే మరి శ్రోతలు ఎండలకి ఎలా ఉన్నారు, అయితే మీరు ఎలా ఉన్నారో తెలియజేయండి. కూల్ కూల్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇలాగా వాట్సాప్ కూడా మా కార్యక్రమాల మీద పంపించండి. మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వాట్సాప్కి పంపించండి. 0866248812. ముందుగా మనకి పంపించారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశల పరికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. మేము కోరినట్లుగా గత వారంలో శ్రీ దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి జానికితో జనాంతికం ప్రసంగాన్ని పునఃప్రసారం చేసినందుకు మీకు ధన్యవాదాలు, నమస్కారాలు అంటున్నారు. నమస్కారాలండి. అలాగే మేము గత వారంలో శ్రీ శ్రీ రమణ గారి గల్పికలను పునఃప్రసారం చేశారు, ఆనందదాయకం. గత బుధవారం శ్రీ నాగలింగం హరిహర పంత్ గారు ఆత్మవిశ్వాసాన్ని గూర్చిన చక్కగా తెలిపారు. డాక్టర్ దేవి నరసింహ దీక్షిత్ గారి ఆలోచనాలోచనం చైతన్యకర కాంతిమంతం. ఇక నేటి సరస వినోదిని సమస్యాపూర్ణం పద్య కవితావాణికి ఆభరణమే. మాకొక దిగులు ఏర్పడింది అంటున్నారు, చూద్దాం అదేమిటో. అదేంటంటే అంటున్నారు వారే, ప్రతిరోజు శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్ గారి శ్రీ భగవద్గీత గానం విశ్లేషణం కొద్ది రోజుల్లో అయిపోతుంది కదా అని. ఎందుకంటే ప్రస్తుతం 18వ అధ్యాయం నడుస్తోంది కదా, ఆ తర్వాత కూడా అటువంటి కార్యక్రమాన్ని ప్రసారం చేయ కోరిక. శ్రీ వాల్మీకి రామాయణం సుందరకాండ గానం విశ్లేషణం ధారావాహిక ప్రసంగాలుగా ప్రసారం చేయే కోరిక అంటున్నారు. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుండి. ఇంకా వీరేం రాస్తున్నారంటే మీ సూచన గమనించామండి. ఇంకా వీరేం రాస్తున్నారంటే చూద్దాం. ఏమంటున్నారంటే, తరచుగా ప్రసారమయ్యే డాక్టర్లతో ఇంటర్వ్యూలను శ్రీ బి వెంకటేశ్వర్లు గారు అవగాహన కలిగే ధోరణిలో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. రేడియోతో ఉండే అనుబంధాన్ని గురించి శ్రీ అన్నపురెడ్డి వీరారెడ్డి గారితో పరిచయం ప్రసారం చేశారు. అలాగే డాక్టర్ పెరుగు రామకృష్ణ గారితో ఇంటర్వ్యూను ముందు 5 నిమిషాలు ప్రసారం చేసి విశాఖపట్నం వార్తలంతరం తర్వాయి భాగం ప్రసారం అవుతుందన్నారు, కానీ ప్రసారం కాలేదంటున్నారు. తర్వాత ఈరోజు ఉదయం 11 గంటలకు పునఃప్రసారమైన అవధాన చమత్కారాలపై డాక్టర్ మేడసాని మోహన్ గారితో ముఖాముఖి రసవత్తరంగా ఉందండి. డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు చక్కగా వివరించారు. అందరికీ నమస్కారాలు అంటూ మన కార్యక్రమాల మీద వారి చక్కటి అభిప్రాయం తెలియజేశారు. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే మా ప్రసారాలు వింటూ మీ అభిప్రాయాలు ఉభయ కుశల పరికి తెలియజేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు వీరెవరంటే శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, వ్యాఖ్యాతలకి, సిబ్బందికి మా యొక్క నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఈరోజు ఉదయం ప్రసారంలో భాగంగా వినిపించిన దేశభక్తి గీతం నమో మంగళ స్త్రీ మహా మాతృభూమి దేశ ఔన్నత్య

0: అని చాటిన గీతం చాలా బాగుంది. అలాగే వైద్య ఆరోగ్యం గురించి, బీపీ, గుండె జబ్బులు, షుగర్, ఇతర వ్యాధులు అరికట్టే విధానం డాక్టర్ చౌదరి బోడేపూడి గారి ప్రాయోజిత కార్యక్రమంలో బి వెంకటేశ్వర్లు గారి పరిచయంలో విన్నాము. తదుపరి సరస వినోదిని సమస్యాపూర్ణం డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ గారి ప్రసంగం వ్యాఖ్యానం ప్రతి వారం వింటున్నాము. అలాగే ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా నిర్వహిస్తున్న మీ మా కార్యక్రమాలను క్రమం తప్పకుండా వింటున్నాం. ఆకాశవాణికి 1000 నోళ్ళ ధన్యవాదాలు అంటున్నారు. రేడియో నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని మొదలైన అంటే వీరు ఏం రాశారంటే, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్, నందన్, కార్తీక్, మోహిత్, సిద్ధార్థ, లింగాల, భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి వీరంతా రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు
1: మెసేజ్ ఉభయ కుశలోపరి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్తే అంటున్నా. నమస్తే అండి. 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా మా ఆకాశవాణి శుభాకాంక్షలు అందిస్తున్న మా ఆకాశవాణికి అంటున్నారు. 11వ తేదీ సోమవారం సూక్తి సుధలో నేటి సాంఘిక రంగం ఏ విధంగా అభివృద్ధి పదంలో సాగుతోందో ఎంతో వివరంగా తెలియజేసిన శ్రీ ఆర్బి ఉదయ్ కిరణ్ గారికి మా నమస్తే అని అంటున్నారు. ఇక 12వ తేదీ మంగళవారం సూక్తి సుధలో శ్రీ ఆంజనేయ స్వామి వారి గుణగణాలను ఎంతో వివరంగా తెలియజేసిన దేవి ప్రియశ్రీ గారికి మా నమస్తే. భక్తిరంజని కార్యక్రమంలో హనుమాన్ చాలీసా, హనుమాన్ భక్తి గీతాలు విని తరించామని అంటున్నారు. ఇక శ్రీ ఉదయరేఖలు కార్యక్రమంలో ఆలోచనలోచనంలో శ్రీ డిఎన్ దీక్షిత్ గారు చెప్పిన తాబేలు కథ నచ్చింది. ఆరోగ్య సలహాల శీర్షికన అధిక రక్తపోటు కారణాలు, నివారణ మార్గాల గురించి డాక్టర్ ఆర్ భిక్షపతి గారితో పరిచయం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం అంటున్నారు. డాక్టర్ గారికి, పరిచయకర్త గారికి మా ధన్యవాదాలు అంటున్నారు. 12:40 కార్యక్రమంలో జీవన్ లహరిలో వయోధికులో వివిధ కంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు అందించిన డాక్టర్ ఇండ్ల స్వప్న గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం అంటున్నారు. 4:45 ప్రసారమైన లయ విన్యాసంలో శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారి డోలు వాదనం మాకు నచ్చింది. 13వ తేదీ బుధవారం ఉదయం ప్రసారమైన సూక్తి సుధలో ఆత్మవిశ్వాసం గురించి శ్రీ నాగలింగం హరిహరరావు గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి మా నమస్కారాలు అంటున్నారు. ఇక భక్తిరంజని కార్యక్రమంలో పువ్వాడ రామదాసు గారి కీర్తనలు విని భక్తి పారవస్యం చెందాం. కన్నడ సంగీత కార్యక్రమంలో శ్రీమతి సుధా రఘునాథన్ గారి గానం మా వీణులు విని చేసింది. కార్యక్రమంలో మా తల్లి రాజరాజేశ్వరి అనే కీర్తన మాకు మరీ మరీ నచ్చింది అంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సున్నాబాయి, రాధామున్న వీరందరూ ఈ మెసేజ్ని అయితే పంపించారు.
0: ఇక మనకి పంపించారు, చూద్దాం వీరెవరంటే, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సంచాలకులకు నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఈరోజు ఉదయం సరస వినోదని సమస్యాపూర్ణం కవి పండితులు డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ గారు చాలా చక్కటి కార్యక్రమం అందించినందుకు ధన్యవాదాలు అంటున్నారు. నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా. ఇంకా వీరే ఏమంటున్నారంటే, మనకి రాసి పంపించారు, ఈరోజు మీరు వినిపించిన కల్పలత ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు 1 గంట పాటు వినిపించారు అంటున్నారు. ఇవాళ 1/2 గంటే ప్రసారం అయిందండి కల్పలత. అందులో శ్రోతలు కోరిన అద్భుతమైన పాటలు విని ఆనందించాము. అలాగే ప్రతిరోజు మీరు ప్రసారం చేసిన యువలయ కార్యక్రమం తప్పకుండా వింటున్నాము. కానీ ఇట్టి కార్యక్రమం గతంలో 1 గంట పాటు వినిపించేవారు, ప్రస్తుతం ఇట్టి కార్యక్రమం 1/2 గంట మాత్రమే వినిపిస్తున్నారు, ప్రసారం చేస్తున్నారు, చాలా బాధగా ఉంది అంటున్నారు. ఇటు విషయంపై ఈ కార్యక్రమం మళ్ళీ ఈ కార్యక్రమం 1 గంట పాటు ప్రసారం చేస్తే బాగుంటుంది అని నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, న్యూ ఎన్జిఓస్ కాలనీ, నిజామాబాద్ నుంచి వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. తప్పకుండా ప్రయత్నం చేద్దాం, మీ సూచన గమనించాము. ఇక తర్వాత మనకి రాశారు, ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమైన కార్యక్రమంలో మేడసాని మోహన్ గారితో పరిచయం చాలా బాగుంది అని రాసి పంపించారు. ఈరోజు ఉదయం ప్రసారమైన వార్తావాహిని చాలా బాగుంది, ఇందులో చక్కటి విశేషాలను తెలియజేశారు. యువలయ చాలా బాగుంది, క్విజ్ ప్రశ్నలు మెదడుకు మేత పెడుతోంది. ఈ కార్యక్రమం 1 గంట ప్రసారం చేయండి, మరి మీ అభిప్రాయం అని అడుగుతున్నారు. రాచల సుబ్రహ్మణ్యం, సర్పల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మనకి రాసి పంపించారు. ప్రయత్నం చేద్దాం, మీ సూచన గమనించాం. ఇక తర్వాత స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. నేను ప్రతిరోజు వాట్సాప్ ద్వారా పాటలు కోరుకుంటున్నాను, కానీ నేను కోరిన పాటలు 10 రోజులకొకటి లేక 15 రోజులకు 1 వినిపిస్తున్నారు, కానీ వేరే శ్రోతల పాటలు ప్రతిరోజు వినిపిస్తున్నారు. నా పాటలు కూడా వినిపించమని కోరు.

0: అలాగా కుదరదని చెప్పండి, పాటలు కోరటం మానేస్తాను అంటున్నారు వీర కనకారావు వీరభద్రాపురం నుంచి. అదేమి లేదండి, తప్పకుండా మీరు కోరుకోండి, అందరూ కోరుకోండి, అందరి పాటలు వేయటానికి మేము ప్రయత్నం చేస్తాము. ప్రతిరోజు మీరు వాట్సాప్ చేయండి, మీకు నచ్చిన పాటలు కోరుకోండి. తర్వాత మనకి వాట్సాప్ చేశారు, ఏమంటున్నారంటే ఆకాశవాణి విజయవాడ వారికి 90 వసంతాలు పూర్తి అయిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉభయ కుశలోపరి నిర్వాహకులకు మా నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మేము మీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రతిరోజు వింటాము. రాబోయే అతిథి కార్యక్రమానికి మేము కూడా వాట్సాప్ సందేశాలు పంపిస్తాము. మేము కోరిన పాటలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తారు. కొంతమంది శ్రోతలు కోరిన పాటలు ప్రతిరోజు వినిపిస్తారు. కానీ గత 13 రోజుల నుండి మేము కోరిన పాటలు వినిపించటం లేదు అని అడుగుతున్నారు. మేడ్చల్ జిల్లా కేసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ రాసి పంపించారు. అయితే మీరు వాట్సాప్ చేయండి, తప్పకుండా వేయటానికి ప్రయత్నం చేస్తాము. మీ పాట, మీ కోరిన పాట మేము వేస్తాము. అలాగే కల్పలతలో కూడా మీరు ఉత్తరాల ద్వారా పాటలు కోరుకోండి, మీ పాటను మేము ప్రసారం చేస్తాము. తర్వాత మనకి రాసి పంపించారు, ఆకాశవాణి ఉభయ కుశలోపరి చదువుతున్న నిర్వాహకులకు మా ప్రణామాలు అంటున్నారు. నమస్తే అండి. ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి వెలువడుతున్న 90 ఏళ్ళ ఆకాశవాణి వసంతోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు 11 గంటలకు ప్రసారం చేస్తున్న గుర్తుకొస్తున్నాయి, గుర్తు చేసుకుందాం. కార్యక్రమంలోని వివిధ కార్యక్రమాలు గతంలో ప్రసారమైన రికార్డులన్నీ మాకు వినిపిస్తున్నారు. ఇది చక్కని కార్యక్రమం, ఎందుకంటే వినని వాళ్లకు ఇది మళ్ళీ వినే అవకాశం. ఈ కార్యక్రమం ఎంతగానో విశేషంగా ఆకట్టుకుంటోంది. వినిపిస్తున్న మా ప్రియమైన ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి అభినందన మందార మాలలు అంటున్నారు దొర్నాల బాలరాజు వానస్థలిపురం హైదరాబాద్ నుండి. ఇక తర్వాత వీరే ఏమంటున్నారంటే చూద్దాం.
1: ప్రతిరోజు ఉదయం 6 గంటలకు సూక్తి సుధ కార్యక్రమం మేము ఎప్పుడూ వింటున్నాం. మంచి కార్యక్రమం విని ఆనందిస్తున్నాం. మంచి సూక్తులు వినిపిస్తున్నారు ఇందులో అని చెప్పి రాస్తున్నారు. అలాగే భక్తిరంజని కార్యక్రమంలో భక్తి గీతాలు విని తరిస్తున్నాం అని అంటున్నారు. ఇక ప్రతిరోజు 8:15 కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణిలో భాగంగా మేము కార్యక్రమాలను వింటున్నాం. కడప కేంద్రం నుంచి రిలే అయిన కార్యక్రమం, అలాగే కర్నూలు నుంచి, అలాగే మార్కాపురం నుంచి కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉంటున్నాయి. మళ్ళీ గుర్తు చేస్తున్నారు, ఈ కార్యక్రమం విని తరిస్తున్నాం. వినిపిస్తున్న ఆకాశవాణి కేంద్రం విజయవాడ వారికి మా ప్రత్యేక అభినందన మందార మాలలు అంటూ వనస్థలిపురం నుంచి దోర్నాల బాలరాజు ఈ మెసేజ్ని పంపించారు.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా కార్యక్రమాలు విని మీ స్పందన తెలియజేస్తూ ఉండండి ఉభయ కుశలోపరికి. ఇక తర్వాత మనకి రాసి పంపించారు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. మన కేంద్రం నుంచి ప్రసారం చేసిన కార్యక్రమాలు చాలా బాగుంటున్నాయి. భక్తి గీతం, దేశభక్తి గీతం, సూక్తి సుధ ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం కార్యక్రమం బాగుంటుందని రాసి పంపించారు. వినియోగదర్శిని పద్యతోరణం కార్యక్రమం కూడా బాగుంది. సరస వినోదిని అలాగే వనితవాణి స్త్రీల కార్యక్రమంలో చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్నారు. విశేషాలు కార్యక్రమం కూడా మాకు నచ్చుతుంది. లలిత గీతాలు బాగుంటున్నాయని రాసి పంపించారు. అలాగే రాత్రి 7:45 వికసిత భారత్ కూడా కార్యక్రమం మాకు నచ్చుతోంది అని రాస్తున్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు. ప్రతిరోజు రాత్రి 8:15 ప్రసారం చేస్తున్న ఆకాశవాణికి 90 సంవత్సరాల కార్యక్రమం చాలా బాగుంది. రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాలు రోజు వినిపించిన వారే వినిపిస్తున్నారు, దయచేసి గమనించగలరు అంటున్నారు. కల్పలత ఉత్తరాల పాటలు ప్రతిరోజు వినిపించండి, దయచేసి గమనించగలరు. టీన్ టైంలో హిందీ పాటలు బాగుంటున్నాయి. అలాగే యోలయ క్విజ్ కార్యక్రమం బాగుంటుంది. హిందీ పాఠం, సంస్కృత పాఠం, జానపద గీతాలు ఇలాగే మనం ప్రసారం చేసిన కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయంటూ రాసి పంపించారు మనకి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వారి కుటుంబ సభ్యులు రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత మనల్ని అడుగుతున్నారు, ప్లీజ్ ప్లే రేడియో సంక్షిప్త శబ్ద చిత్రం అంటూ ఓంకార్ రాశారు ఖమ్మం నుంచి. ప్రయత్నం చేద్దామండి, మీ సూచన గమనించాము. ఇక తర్వాత పసడి పంటలు పునరుద్ధరించండి, టీన్ టైంలో వేసిన పాటలే వేస్తున్నారు, బోర్ కొడుతోంది అంటూ రాసి పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని రాసి పంపించారు. ఓకేనండి, ఇక తర్వాత చూద్దాం. మనకి రాశారు కాకపోతే సుదీర్ఘమైన లేఖ రాశారు. నమస్తే, నేను ఆత్మూరి మురళి భట్టి.

0: ప్రోల్ నుంచి అంటున్నారు. నమస్తే అండి, ఉభయ కుశలోపర కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలు అన్నీ బాగుంటున్నాయి. ఈరోజు సమస్యాపూర్ణం శీర్షికన చదివిన తీరు చాలా బాగుంది, శ్రోతలు చాలా చక్కని రచనలు చేశారంటున్నారు. తర్వాత రాబోయే అతిథి శీర్షికన నేను కోరుతున్న పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. గురువారం సాయంత్రం 5 గంటలకు భజన గీతాలు వినిపించారు, బాగున్నాయంటున్నారు. అలాగే ప్రతిరోజు సూక్తి సుధా బాగుంటుంది, భక్తి రంజని కార్యక్రమంలో మంచి పాటలు వినిపిస్తున్నారు. ప్రతిరోజు యువలయ కార్యక్రమం కూడా మాకు ఎంతగానో నచ్చుతోంది, ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నాము అంటున్నారు. ఓకేనండి. ఇక తర్వాత కవిత రాసి పంపించారు మన కోసం. రామ చిలుకకు దోర పండ జామ పండ అయితే అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్లో ఉంది, దొరికితే ఆనందం. సీతాకొక చిలుకకు పువ్వులోని మకరందం దొరికితే ఆనందం. రాజహంసలకు తామర పుష్పం కలిగిన సరస్సులు కనబడితే ఆనందం. అలాగే మీ ఉభయ కుశలోపరి కార్యక్రమంలో మా అభిప్రాయాలు చదువుతుంటే మాకెంతో ఆనందం, మీరు రాస్తుంటే మాకు చాలా ఆనందం. మా కార్యక్రమాలు మీరు తప్పకుండా వినండి, పార్టిసిపేట్ చేయండి. మా కార్యక్రమాల గురించి మీరు ఉభయ కుశలోపరికి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా వీరే రాశారు, అంటున్నారు మా భట్టిప్రోల్లో ఎండలు చాలా చాలా ఉన్నాయి అంటే రాసి పంపించారు. ఓకే, కాకపోతే చల్లగానే ఉంటుంది ఇంట్లో అంటే రాస్తున్నారు. ఇంకా ఏమంటున్నారంటే వీరు ఆకాశవాణి కార్యక్రమాలు అన్నీ చాలా బాగుంటున్నాయి అంటున్నారు. ఈరోజు సమస్యాపూర్ణం చదివిన తీరు బాగుందంటూ రాసి పంపించారు. ఓకేనండి, మురళి భట్టిప్రోల్ నుంచి మనకి వారి అభిప్రాయం తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం, మనకి రాసి పంపించారు
1: ఉభయ కుశలోపరి ఆకాశవాణికి విజయవాడ వారికి నమస్కారాలు అంటున్నారు. 14వ తేదీ ప్రసారమైన తెలుగు కవిత మణిదీపాలు కార్యక్రమంలో అలాగే భక్త శిఖామణి తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు గారి కవితా వైభవం గురించి, డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారి ప్రసంగం బాగుంది, తర్వాత బారిస్టర్ పార్వతీశం గారి గురించి, శ్రీ మొక్కపాటి వెంకటరత్నం గారి హాస్యం గురించి, శ్రీ పురాణపండ సుబ్రహ్మణ్య శర్మ గారి ప్రసంగ హాస్యం బాగుంది అని అంటున్నారు. ఇక 16వ తేదీ ప్రసారంలో దక్షిణాది శివభక్తులు కవుల గురించి, డాక్టర్ పసుమర్తి కామేశ్వర శర్మ గారు భక్తి సిరియాల ప్రవచనం బాగుంది, నమస్కారాలతో భవదీయ సుబ్బరామమ్మ చీరాల నుంచి.
0: సర్వీశెట్టి సుబ్బరామయ్య అనుకుంటా, సర్వీశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి వారి అభిప్రాయం తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు వీరెవరంటే కొంచెం సుదీర్ఘంగానే ఉంది లేక, చాలా చాలా రాసి పంపించారు మన కార్యక్రమాల గురించి. మీరు ఏం రాస్తారంటే 14వ తేదీ భక్తి రంజనీలో శ్రీ రాఘవేంద్ర స్వామి సుప్రభాతం విన్నాము, కార్యక్రమాలు అన్నీ బాగున్నాయంటూ రాసి పంపించారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పౌలు శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవ్ రెడ్డి, ఋషికేశవరెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, రమణమ్మ, సావిత్రి, ఇంకా వారి కుటుంబ సభ్యులు చాలా మనకి మన కార్యక్రమాల గురించి రాసి పంపించారు. అయితే మనకి సమయం అయితే చాలా తక్కువగా ఉంది, తర్వాత చూద్దాం. ఉభయ కుశలోపరి కార్యక్రమ నిర్వాహకులు నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి. ఈరోజు ఉదయం సరస వినోదిని సమస్యాపూర్ణం బాగుంది అంటున్నారు. ఈ మాసపు పాట చాలా బాగుంది. రాబోయే అతిథి వాట్సాప్ పాటలు ఏ మాత్రం ఆకట్టుకోలేదు, దయచేసి కొత్త వారికి అవకాశం ఇవ్వండి, కల్పలత ఉత్తరాల పాటలు రోజు వినిపించండి అంటున్నారు. ఆలోచన కార్యక్రమం చాలా నచ్చింది, టీన్ టైంలో హిందీ పాటలు సూపర్ అంటున్నారు. యోలయ క్విజ్ కార్యక్రమం అదుర్స్ అంటూ రాసి పంపించారు హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం. నమస్తే అండి అంటున్నారు. నమస్తే అండి, ఉభయ కుశలోపరి కార్యక్రమానికి మేము రేడియో శ్రోతలం, రేడియోలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమాలు వింటాం, పసిటి పంటల కార్యక్రమం పునరావృతం చేయండి అంటూ ధూళిపాడ నుండి చాంద్ బాషా జానీ బేగం షాహిద్ కోరుతున్నారు. ఇక తర్వాత మనకి రాసి పంపించారు. నమస్తే అండి అంటున్నారు. నమస్తే అండి, మీరు ప్రసారం చేసే అన్ని కార్యక్రమాలు బాగుంటున్నాయి, బాగా లేవు అని చెప్పేదానికి లేకుండా ఉన్నాయి అంటున్నారు. ఇంకా ఎన్నో తెలియని మంచి విషయాలు కొత్త కొత్త ప్రోగ్రామ్ శ్రోతలకు అందిస్తారని ఆశిస్తున్నాం. రేడియోలో ప్రసారమయ్యే ప్రతి ఒక్క ప్రోగ్రామ్ బాగుంటుంది అంటూ భారతి కిషోర్ అనంతపురం నుంచి సింపుల్గా రాసి పంపించారు మన కార్యక్రమాల గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత ఏలూరు నుంచి రఘువీర్ సింగ్ మళ్ళీ రాసి పంపించారు, ఈనాటి సూర్యస్తుతి సన్నతి గీతాలు సరస వినోదన కార్యక్రమం బాగుంది అంటూ రాసి పంపించారు. తర్వాత మనకి రాశారు వీరెవరంటే విజయశేఖర్ ప్రసాద్ సుబ్బరాయుడు నంద్యాల నుంచి. పల్లెసీమల కార్యక్రమం శుక్రవారం సాయంత్రం నిర్వహిస్తారు, ఆదివారం సాయంత్రం కూడా నిర్వహిస్తే బాగుంటుంది అంటూ రాసి పంపించారు. అయితే మనకి చాలామంది శ్రోతలు మన కార్యక్రమాల గురించి వారి అభిప్రాయాలు పంపిస్తున్నారు. అయితే మనకి సమయం అయితే

0: అయిపోయింది. ఇదండి ఈనాటి ఉభయ గుసలోపరి. శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం తిరిగి వచ్చే వారం ఉభయ గుసలోపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
1: నమస్తే.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 12:30 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలీఫ్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారు. నైరుతి ఋతుపవనాలు అరేబియా, బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఏడాది జనవరిలో చారిత్రాత్మక భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. 2025లో ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 7.75 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. అలాగే 2000 నుండి 2025 సంవత్సరం మధ్యకాలంలో భారత్లో స్వీడన్ పెట్టుబడులు మొత్తం 2.8 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా తయారీ క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనాభా గణన ప్రక్రియలో భాగంగా రాజస్థాన్, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామండయ్యు, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఎన్యూమరేటర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి ఇళ్ల జాబితా రూపొందించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. సమగ్రమైన, ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడానికి ఇంటింటి లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తూనే మొదటిసారిగా డిజిటల్ సాధనాలను ఉపయోగించి జనాభా గణన 2027 నిర్వహిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ ఆర్డినెన్స్ 2026 ప్రకటన ద్వారా ప్రధాన న్యాయమూర్తి కాకుండా సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37 పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా చట్టం 1956ను సవరిస్తుంది. ఈ సవరణతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి సర్వోన్నత న్యాయస్థానం మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 38కి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా ఏర్పేడులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో నిన్న యువ సంగమం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ఆ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల విద్యార్థులు ఒకరితో ఒకరు సంభాషించడానికి, దేశ సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఒక అవకాశం కల్పిస్తుందన్నారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో

నిర్వహిస్తున్న ఈ 10 రోజుల కార్యక్రమం ఈ నెల 27 వరకు కొనసాగుతుంది. విద్యార్థుల్లో సాంస్కృతిక మార్పిడి, మేధో వికాసం, జాతీయ సమగ్రతను పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పిపి చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా జేపీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారు. రక్తపోటు అవగాహన మాసంలో భాగంగా ఈ రోజును జరుపుకుంటారు. అధిక రక్తపోటు పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, దాని నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం, అలాగే వ్యక్తిగత, సమాజ, ఆరోగ్య వ్యవస్థల స్థాయిల్లో చర్యలను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. రక్తపోటును కలిసికట్టుగా నియంత్రిద్దాం. మీ రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోండి. ఈ నిశ్శబ్ద మహమ్మారిని ఓడించండి అనేది ఈ సంవత్సరపు ఇతివృత్తంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.4 బిలియన్ల మంది ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నట్టు అంచనా. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ స్థాపించిన జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. ఇంటర్నెట్, ఇతర సమాచార సమాజ సాంకేతికతల ఉపయోగం వల్ల సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు లభించే అవకాశాలపై అవగాహనను పెంచడం, అలాగే డిజిటల్ విభజనను తొలగించే మార్గాలను అన్వేషించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ప్రపంచాన్ని ముందుకు నడిపించే డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఈరోజు ప్రభుత్వాలు, పరిశ్రమలు సమాజాలకు పిలుపునిస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు, అరేబియా సముద్రంలోని కొన్ని భాగాలు, బంగాళాఖాతం, అండమాన్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల మొత్తానికి విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26న నైరుతి ఋతుపవనాలు కేరళంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, కేరళ, మాహే, దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండి తెలిపింది. రేపు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు రాత్రి 7:30 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 31వ తేదీ చివరి ఆదివారం 11:00 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం కోసం ప్రజలు తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా పంపించవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరం ద్వారా కూడా ఆన్లైన్లో తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్

0: కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింకును అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలను అందించవచ్చు. రాబోయే సంచిక కోసం సూచనలు ఈ నెల 29వ తేదీ వరకు స్వీకరిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన, క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఫిలిం గీతాలు వింటారు. ముందుగా పూజ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట వింటారు. సంగీతం రాజన్ నాగేంద్ర, రచన దాశరథి.

0: भी कहानी सुनाएगा डिजिटल.
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री.
2: ఆకాయ్ బిర్యానీ చిత్రానికి మణికంఠ కద్రి సైంధవి పాడిన పాట వింటారు రచన వనమాలి.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమవాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.
2: కార్యక్రమం తర్వాత అల్లరి చిత్రానికి దేవన్ అపర్ణ పాడిన పాట వింటారు, రచన సిరివెన్నెల.

0: భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు. కాలం మారిన మధుర స్వరంగా, అమరగాథగా, సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
1: కార్యక్రమం తర్వాత బ్రహ్మ చిత్రానికి ఎస్వి బాలసుబ్రమణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

0: ఏమండోయ్ భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: అమ్మా ఇషు.
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథా గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: కార్యక్రమంలో తర్వాత మన్మథ లీల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం వింటారు, రచన వీటూరి.
4: శాంతించనా

need to hold back my dog. Hand in hand, let's sail, my dear.

0: భలే భలే నడడి ఓయ్ బంగారు నా స్వామి ఓయ్ నీ మగ తిరి గుణమునై నీ అనని దాననాయ్
1: బడే బడే మఖాడు ఓయ్ బంగారు నా స్వామి ఓయ్ నీ మగ తిరి గులామునై నీ అనని దాననాయ్
2: కార్యక్రమం తర్వాత నాయకుడు చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం వింటారు రచన రాజశ్రీ.

కార్యక్రమంలో చివరిగా నేను లోకల్ చిత్రానికి కపిల్ సమీరా భరద్వాజ్ పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన శ్రీమణి.

మీరింతవరకు ఫిలిం గీతాలు విన్నారు. సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేఉమారాణి. ముఖ్యాంశాలు. తాగునీటి ఎద్దడి పరిస్థితులపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు యూనిట్కి 1 రూపాయి తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలను సమర్థంగా వినియోగించుకుని మహిళలు ఎదగాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. ధర్మవరం నాందేడ్ ఎక్స్ప్రెస్ను హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి ఈరోజు ప్రారంభించారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఇక వివరాలు. తాగునీటి ఎద్దడి పరిస్థితులపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకోలు పట్టణంలో తాగునీటి ఎద్దడి సమస్యపై మున్సిపల్ వాటర్ వర్క్స్కు వెళ్లి తాగునీటి చెరువుల్లో నీటి పరిమాణాన్ని మంత్రి ఈరోజు పరిశీలించారు. ప్రస్తుతం చెరువుల్లో ఉన్న నీటి పరిమాణం ఎంత, ఇంకా ఎన్ని రోజుల వరకు సరఫరా చేయగలమనే అంశాలపై అధికారులతో మంత్రి మాట్లాడారు. రానున్న రోజుల్లో తాగునీటి కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల యుద్ద ప్రాతిపదికన బోరుబావుల తవ్వకాలు చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు యూనిట్కి 1 రూపాయి తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లి గ్రామంలో గత రాత్రి 4,31,00,000 రూపాయలతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొంటూ,
1: దాదాపు 900 మంది పైన రైతులు అగ్రికల్చర్ ట్రాన్స్ఫారాల కోసం అప్లై చేసినారు. ఇవన్నీ కూడా తప్పకుండా రేపు అగ్రికల్చర్ సీజన్ అయిపోతాం చేస్తామని చెప్పి కూడా ఫిర్యాదు చేసుకుంటూ, పవర్ డిపార్ట్మెంట్ సంబంధించి 1 రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచకుండా నాణ్యమైన కరెంటు పగలపూట డే టైం రైతులు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ ఆర్డీఎస్ఎస్ ద్వారా దాదాపు 250 కోట్ల పైన రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం అన్నమాట. మిగతా అన్నింటిని కూడా త్వరగా పూర్తి చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేసినే ఈ ప్రభుత్వం.
0: ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలను సమర్థంగా వినియోగించుకుని స్వయం ఉపాధితో పాటు మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. నంద్యాల జిల్లా సంజామల ఎంపీడీఓ కార్యాలయంలో డ్వాక్రా సంఘాల సభ్యుల ఆర్థిక పురోగతిపై మంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల సభ్యుల విజయగాథలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను మంత్రి పరిశీలించారు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని పురస్కరించుకుని రేపు విజయవాడలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. పర్యాటక, పురావస్తు శాఖలతో పాటు జిల్లా యంత్రాంగం, పలు సంస్థల భాగస్వామ్యంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని బాపు మ్యూజియంలో ఉదయం నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, హెరిటేజ్ వాక్, చిత్రలేఖన పోటీలు, క్విజ్, ఫోటోగ్రఫీ, కథారచన వంటి వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సందర్శకులకు ఉచిత గైడెడ్ టూర్లు, లేజర్ షో కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాయంత్రం ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత విభావరి జరగనున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష ఈరోజు జరుగుతోంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం రైల్వే స్టేషన్లో ధర్మవరం నాందేడ్ ఎక్స్ప్రెస్ను హిందూపురం పార్లమెంటు సభ్యులు బీకే పార్థసారథి జెండా ఊపి ఈరోజు ప్రారంభించారు. ఈ రైలు ప్రతి ఆదివారం ఉదయం 5:25 ధర్మవరం నుంచి బయలుదేరి తిరుపతి, విజయవాడ, వరంగల్ మీదుగా ప్రయాణించి నాందేడ్ చేరుకుంటుందని ఎంపీ తెలిపారు. తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 4:45 నాందేడ్ నుంచి బయలుదేరి శనివారం సాయంత్రం 7:30 ధర్మవరం చేరుకుంటుందని చెప్పారు. చేనేత కేంద్రమైన ధర్మవరం ప్రజల రాకపోకలకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపీ పార్థసారథి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ మానవ జీవితంలో కీలక భూమిక పోషిస్తున్న టెలికమ్యూనికేషన్ వ్యవస్థ సేవల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ టెలికమ్యూనికేషన్ అవగాహన

0: దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1865 సంవత్సరం మే 17వ తేదీన అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఐటీయు ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా మే 17వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. మన దైనందిన జీవితంలో టెలికమ్యూనికేషన్ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఆధునిక సమాచార వ్యవస్థలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, రేడియో, టెలివిజన్ వంటి అధునాతన సదుపాయాల వల్లనే ప్రపంచ పురోగతి సాధించగలుగుతోంది. అయితే ఈ ఆధునిక సమాచార వ్యవస్థ దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉంది. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో వెలిసిన శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు భక్తి శ్రద్దలతో ఈరోజు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పాడేరుతో పాటు అరకు, చింతపల్లి, ముంచింగిపుట్టు తదితర మండలాల నుండి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖ 700 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీ నాటికి 4 రోజులు ముందుగా లేక ఆలస్యంగా కేరళంలో ప్రవేశించే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రాంతంతో విలీనమైందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ
1: మరియు రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఎదురుగాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కోస్తాంధ్రప్రదేశ్ యానాములో రాగల 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైనటువంటి మార్పు ఏమీ లేదు. ఆ తర్వాత 3 రోజుల్లో 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ క్రమంగా పెరిగే అవకాశం ఉంది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నెంబర్కు, MyGOV.in వెబ్సైట్ ద్వారా కానీ, నరేంద్ర మోదీ యాప్ కానీ ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఈ మధ్యాహ్నం 3:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. మరో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. తిరుపతిలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజల్లో భద్రతా భావన పెంపొందించడంతో పాటు నేర నియంత్రణ లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర తెలిపారు. టీటీడీ పరిపాలనా భవనంలో ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను సంబంధిత అధికారులతో కలిసి ఆయన నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలు భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయ వైభవాలకు ప్రతీకగా నిలిచేలా అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాగునీటి ఎద్దడి పరిస్థితులపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు యూనిట్కి 1 రూపాయి తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రభుత్వ పథకాలు, బ్యాంకు రుణాలను సమర్థంగా వినియోగించుకుని మహిళలు ఎదగాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు. ధర్మవరం నాందేడ్ ఎక్స్ప్రెస్ను హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి ఈరోజు ప్రారంభించారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ అవగాహన దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జే నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
4: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా,
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: వనితవాణి కార్యక్రమంలో ముందుగా ఒడిజారిన బిడ్డ కోసం శ్రీమతి కోనేరు కల్పన గారి కథానిక వింటారు.
9: ఒడిజారిన బిడ్డ కోసం. నానమ్మ అంటూ ఆరేళ్ల మనోరాలు పద్మ పరిగెత్తుకుంటూ వచ్చి సుందరమ్మ కాళ్లను చుట్టేసింది. కోడలు రాజ్యం వంటగదిలోంచి తొంగి చూసింది. తమ్ముడేడి మనోరాల్ని విడిపించుకుని ముద్దాడి అడిగింది సుందరమ్మ. నాన్నతో బజార్కి వెళ్ళాడు గాని నాకు దసరా పండగకి పట్టు పరికిణి కుట్టిస్తానన్నావుగా, పండుగ వెళ్ళిపోయింది, నువ్వెక్కడికి వెళ్ళావు విన్నాళ్ళు? దీపావళికి కుట్టిస్తాలేమ్మా. ఆ కుట్టిస్తుంది, ఎక్కడి నుంచి తెచ్చి అంటూ లోపల నుంచి సాగదీసింది రాజ్యం. సుందరమ్మ అంది, ముసలాళ్లకు పెన్షన్ ఇస్తున్నారుగా, నేను కాగితం పెట్టానులే. నిన్ను పోషించే కోడుకుండగా నీకెందుకు ఇస్తారు పెన్షను? కోడలి మాటతో ఉసూరు అనిపించింది సుందరమ్మకి. నాకు పట్టు పరికిణి కావాలి, రాగం మొదలెట్టింది పద్మ. ఏడమ్మాకే తల్లి, ఎలాగోలా దీపావళికి కుట్టిస్తాలే. ఏం కాదు, నా కట్టలు తద్దికే కావాలి, పట్టు పరికిణి కట్టుకుని ఉయ్యాలలోగాలి. చూద్దాంలే, నీకు బడికి వెళ్ళవుతుంది అనుకుంటా, బయలుదేరు. పసిపిల్లకు ఆశపెట్ట మాకండత్తయ్యా, అలవి కాని వాగ్దానాలు ఎందుకు? రాజ్యం మాటల్లోనూ సత్యం ఉందనిపించింది సుందరమ్మకు. మారు మాట్లాడకుండా పెరటివైపు నడిచింది కాళ్ళు కడుకునేందుకు. అట్ల తద్ది మాత్రం అన్నాళ్ళుంది, ఆ రోజు ఈ రోజు పోతే మధ్యలో 6 రోజులేగా. ఏం చేస్తే వస్తాయి లంగా డబ్బులు? ఎవరికైనా పచ్చళ్ళు పట్టి పెడదామన్నా సీజన్ కాదు, అప్పడాలు వడియాలు తాను ఇంటింటికి తిరిగి అమ్మలేదు. చివరికి దీపావళి టపాసు ఉల్లిపాయలు కడదామనుకుని ఇంట్లోకి రాకుండానే అటునుంచి అటే పెద్ద బజార్లో ఉల్లిపాయలు కడుతున్న కాంతమ్మ దగ్గరకు వెళ్ళి తనకు మందుగుండు సామాన్ తెప్పించమని చెప్పి వచ్చింది. దీపావళికైనా లంగా కుట్టించగలనో లేదో, సగం డబ్బులిస్తే బట్టలబ్బాయి అరువివ్వకపోతాడా అనుకుంది. 10 రోజుల నుంచి సరైన ఆహారం లేక ఒళ్ళు తూలుతోంది. పేదరికంలో మగ్గుతున్న కొడుకు రామం కోసమే నవరాత్రులు మొదలైనప్పటి నుంచి మౌనవ్రతం బూని ఆ అయాచిత ప్రసాదాన్ని మాత్రం స్వీకరిస్తూ అమ్మవారి ఆలయంలోనే గడిపింది. పండుగెళ్ళిన మర్నాడు సంతృప్తిగా ఇలా ఇల్లు చేరింది. మధ్యాహ్న భోజనం ముగించి కాస్త నడుం వాల్చింది. ఆ పడుకోవటం పడుకోవటం రాత్రి భోజనానికి రామం లేపితే గాని లేవలేదు. కాళ్లు కడుక్కుని వచ్చేసరికి వెన్నులోంచి చలి తన్నుకు వచ్చింది. జ్వరం వచ్చిందేమో అనిపించింది. అత్తయ్య, మీరు కూడా తినేస్తే గిన్నెలు సర్దేస్తాను, రాజ్యం కేకేసింది. భోజనం వద్దన్నా, జ్వరం వచ్చిందన్నా రామం అరుస్తాడని కొంగు కప్పుకునే భోజనానికి కూర్చుంది. రామం గమనించనే గమనించాడు. ఆ ముసుగేమిటే, మళ్ళీ ఏ రోగం తెచ్చిపెట్టావు నా ప్రాణానికి అన్నాడు. సుందరమ్మ మాట్లాడలేదు. 10 రోజుల పాటు తిండి తెప్పులు లేకుండా ఆ గుళ్ళో ఆ చలిగాలిలో పడి ఉండటం దేనికి? తిండి తినకుండా నీవు నాకు చేసిన పొదుపుకి 10 రెట్లో 100 రెట్లో అవుతుంది, ఇప్పుడు హాస్పిటల్కి వెళితే అన్నాడు. వాడి బాధ వాడిది

అనుకుంది సుందరమ్మ. అన్ని సవ్యంగా ఉంటేనే ఒటాబొటిగా సరిపోతుంది వాడి జీతం. ఒడిదుడుకులు తట్టుకునే స్థితిలో లేదు వాడి పరిస్థితి. చారుతో రెండు ముద్దలు తిని లేస్తూ రాజ్యం ఒక వెల్లుల్లి రబ్బ చిటికెడు పసుపు ఇలా ఇవ్వు అంది. రాజ్యం ఒకసారి అత్తగారి అగాధిగా చూసి ఆ రెండు చిన్న మూతపళ్ళెంలో పెట్టి ఇచ్చింది. కాసిన తులసి ఆకులు వాటితో కలిపి నూరి మాత్రలా వేసుకుని పడుకుంది సుందరమ్మ. మర్నాడు బాగా వృద్ధెక్కిన తర్వాత కానీ లేవలేకపోయింది. మొహం కడుకుని రాత్రిలా వెల్లుల్లి రబ్బ తులసి ఆకులు పసుపు నూరి మాత్ర చేసి వేసుకుని టీ త్రాగింది. జ్వరం తగ్గినట్లున్నా నీరసంగా ఉంది. కాంతమ్మ పంపిన సైకిల్ అబ్బాయి మందుగుండు సామాను ఇచ్చి వెళ్ళాడు. వాడిని చూసి నెట్టూర్చింది సుందరమ్మ. ఈ నీరసంతో దానికి ఇంకా లంగా కుట్టించటం నా వల్ల అవుతుందా అనుకుంది. మూడో పూట కూడా ఆ మాత్ర వేసుకోవటం వల్ల జ్వరం పూర్తిగా పోయింది. రెండు రోజుల తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు కట్టడానికి కూర్చుంది. ఇంతలో పద్మ వచ్చి నానమ్మా అంటూ ఒళ్ళో కూర్చుంది. సుందరమ్మ కంగారుగా మందు సామాన్ దగ్గరకు పిల్లలు రాకూడదు, దూరంగా వెళ్ళిపో అంది. పద్మ కాస్త ఎడంగా జరిగి అంది, నానమ్మా నాకు లంగా వద్దులే అమ్మా. సుందరమ్మ ఆశ్చర్యపోయింది, ఎందుకమ్మా? నీకు జ్వరం వచ్చిందిగా, పని చేస్తే మళ్ళీ జ్వరం ఎక్కువవుతుంది, నువ్వు పడుకో అంటూ సుందరమ్మ చేయి పట్టుకులాగింది. నా బంగారు తల్లే అని సుందరమ్మ రెండు చేతులతో పద్మ బొగ్గలు నిమిరి తన తల మీద వేళ్లు విరుచుకుంది. ఆడపిల్ల కాబట్టే ఈ ఆపేక్షలు అని మురిసిపోయింది. ఆ ముత్తవ మనవరాళ్ల ప్రేమను అభినందిస్తున్నట్లుగా చల్లగాలి వాళ్ళిద్దరిని చుట్టి వెళ్ళింది. ఆ చల్లగాలికి పద్మ బయటకు పరిగెత్తింది. సుందరమ్మ ఆకాశం కేసి చూసింది. నీటి మబ్బులు నెమ్మదిగా ఆకాశమంతా ఆక్రమిస్తున్నాయి. సన్నగా మొదలైన తుంపర్లు సాయంకాలానికి జల్లులుగా కురిసి పిల్లలను పెద్దలను ఇళ్లలోకి నెట్టేసింది. ముసురు పట్టినట్లుగా మూడో రోజు కూడా వర్షం పడుతూనే ఉంది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన రామం మళ్లీ బయటకు వెళుతుంటే, ఒరే రామం వర్షంలో మళ్లీ ఎక్కడికి రా అంది సుందరమ్మ. బిడ్డ ఎక్కడ తడిచిపోతాడో, ఏ అనారోగ్యం వస్తుందోనని ఆ తల్లి ఆవేదన. నీకెందుకే, నువ్వు లోపలికి పో, అన్నీ నీకే కావాలి. విచక్షణ మరచిన కొడుకు మందలింపు. తన సత్తువ ఉడిగిపోయిన ముసలిదే అయితే అలా కూరాకుల పురుగుల విదిలించేయాలా? వాడు మొదటి నుంచి ఇంతే, ఎదుటి వారిని కించపరచడంలో తన అసమర్థతను మరుగుపరుచుకోవాలని చూస్తుంటాడు. ఆమె మనసు చివుకుమంటుంది. ఎవరో మెలిపెట్టినట్లు భరించలేని బాధ కలుగుతుంది. ఇలాంటప్పుడు ఆమెకున్న ఒకే ఒక్క తోడు కన్నీళ్లు. ఇదిగో అత్తయ్య, అయిన దానికి కాని దానికి అలా ఏడవద్దు నిండింట్లో, కోడలు ఆర్డర్ వేసింది. చంపలు తుడుచుకుని బలవంతంగా గుండెను బుజ్జగించింది సుందరమ్మ. బయట వానజోరు పెరిగింది. తల్లి మనసు మళ్లీ రెపరెపలాడింది. తుఫాను అంటున్నారు, వీడు ఎటు వెళ్లాడో. ఆమె మనసులోని మాటలు బయటికే వచ్చినట్లున్నాయి. కోడలు అందుకుంది, అందుకే వెళ్లారు కూరగాయలు వెచ్చాలు అవి తేవటానికి. గుమ్మంలోంచి రోడ్డు వైపు చూస్తూ అంది కోడలు రాజ్యం. రెండు రోజుల నుంచి వానగానే ఉందిగా, కాస్త ముందుగా తెచ్చుకోకూడదు. ఆ మాత్రం మాకు తెలియక నీవు నీ కొడుకు ఇచ్చిన మూటలు విప్పడం చేతగాక ఈ తిప్పలు పడుతున్నాం. భళ్ళున్న తలుపు వేసింది రాజ్యం. తన ముఖం మీద చచ్చినట్లు అనిపించింది సుందరమ్మకు. సర్రున కోపం కూడా వచ్చింది. చిన్నప్పుడే బాగుపోతే రెక్కలు ముక్కలు చేసుకుని చదివించాను వాడిని, నా ఓపికంతా వాడికే ధారపోసాను అంది. మా గొప్ప చదువులు చెప్పించావులే, చాలీ చాలని ప్రైవేటు గుమ్మస్తా ఉద్యోగం రావటమే గగనమైపోయింది. కోడలు అలా అంటుండే సుందరమ్మకు కడుపు మండిపోయింది. ఎన్ని వేలు తగిలేశాను వాడి చదువుకి, ఎంత ఆరాటపడ్డా చదివేటప్పుడు, తర్వాత ఉద్యోగం కోసం ఎంత తిరిగాను వాడి వెనకాల. మొదటి నుంచి ఇంతే, మాట వినిపించుకోడు, తలబిరుస్తాను తప్ప. రాజ్యం మళ్ళీ ఏదో అనుభవతుంటే తలుపు తట్టాడు రామం. వెళ్లి తలుపు తీసింది. రామం తెచ్చిన బియ్యం తీసి రాజ్యం వంటకు ఉపక్రమిస్తుంటే, ఇంట్లో ఈ నెల పిల్లలకు ఫీజులు పుస్తకాలు కట్టానయ్యే అన్నాడు రామం. సుందరమ్మ కడుపు తరుక్కుపోయింది. మరి ఇవి అప్పు తెచ్చావా? రామం కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. తల్లి కళ్ళల్లోకి చూడలేక రామం చిర్రుబుర్రులాడాడు. నీకెందుకే ఇవన్నీ? పేదరికం ఎంత భయంకరమైందో సుందరమ్మకు తెలుసు. తన కొడుకు ఈ పరిస్థితి రాకూడదని ఎంత తాపత్రయపడింది, అశ్రద్ధ చేశాడు. ఇప్పుడు ఈ ఆర్థిక బాధలు తప్పటం లేదు. అందరితో పాటు

0: ముద్దులు తిని లేచింది. కాని ఆ రాత్రి సుందరరామకు నిద్రపట్టలేదు. ప్రక్కగదిలో రామం పరిస్థితి అలానే ఉంది. తను చదువుకునే వయసులో భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. ఉలాసాగా గడిపాడు. ఇప్పుడు బాధ్యతలు భయపడితే నిభాయించుకోలేక కృంగిపోతున్నాడు. నిద్రపోతున్న భార్యాబిడ్డలను అర్ధరాత్రి దాటే వరకు అలా చూస్తూ కూర్చున్నాడు. వాన కురుస్తూనే ఉంది. తెల్లవారుజామున సుందరమ్మ కంగారుగా అరుస్తూ తలుపు బాదుతూ ఉంటే త్రుళ్ళిపడి లేచాడు. తలుపు తీసి, ఏమిటే, ఏం కొంప మునిగింది అన్నాడు చిరాగ్గా. కొంపే మునిగిపోతుందిరా పిచ్చి సన్యాసి, వరద నీరు వచ్చి పడుతోందిరా అంది ఏడుస్తూ. రామం గడప దాటి యువతలకు అడుగు వేశాడు. చల్లని నీరు జువ్వున తగిలింది. ఇంతలో రాజ్యం లేచింది. చూస్తూ ఉండగానే లోపల గదిలో కూడా నీరు చేరుతోంది. పిల్లలిద్దరిని బీరువా మీదకి ఎక్కించాడు. అదే లాభం లేదని టేబుల్ లాగి దానిమీద నుంచి ఇంటి పై కప్పుకి చేర్చాడు అందరిని. పిల్లలు ఏడుస్తున్నారు. రాజ్యం భయంతో వాళ్ళిద్దరిని గట్టిగా పట్టుకుని కూర్చుంది. సుందరమ్మకు గుండె చెరువయింది. సందకాడ అప్పు తెచ్చిన బియ్యంతో సహా ఇంటెడు సామాను వరదపాలైపోయింది. తన కొడుకు కోలుకోళ్ళేడన్న భయం భూతంలా ఆవరించింది ఆమెను. తూర్పు దిక్కున కొద్దిగా తెల్లబడుతోంది. చుట్టూ మసకగా కనిపిస్తోంది. నీటిలో పడవ మీద ఉన్నట్లుగా ఉంది వాళ్లకి. ఇప్పుడెలాగండి అంది రాజ్యం. గుండె రాయి అయిపోయింది రామానికి. ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందా అంది మళ్ళీ. రామం మాట్లాడలేదు. తూర్పు ఇంకాస్త తెల్లబడింది. అత్తయ్య అంత చివరిగా కూర్చున్నారేమిటి, పడిపోతారేమో, రాజ్యం కంగారు పడింది. అయ్యో, ఆవిడ నివతికి పిలవండి. రాజ్యం రామం భుజం పట్టుకుని కుదిపింది. రామం ఉలిక్కిపడ్డాడు. అమ్మా పైకి రా అంటూ కొంచెం కొంచెం నెమ్మదిగా తల్లివైపు జరుగుతున్నాడు. సుందరమ్మ ఆలోచిస్తోంది. తను వాడు బాధలు చూడలేదు. తను పోతే తన బరువన్నా వాడికి తగ్గుతుంది. అదీ కాకుండా ఇలాంటి విధి వైపరీత్యాల్లో వారి కుటుంబాలకు డబ్బిస్తారుగా. ఇలాగైనా వాడికి తను ఉపయోగపడగలిగితే. సుందరమ్మ తూర్పు వైపు చూస్తూ రెండు చేతులు ఎత్తి నమస్కరించింది. తన చావుతోనైనా తన బిడ్డ బ్రతుకులో వెలుగు నింపమని భగవంతుని ప్రార్థిస్తూ నెమ్మదిగా వరద నీటిలోకి జారిపోయింది. తల్లి భుజం పట్టుకోబోయిన రామం చేష్టలుడికి తెల్లబోయాడు. నివ్వెరబోయిన వరుణదేవుడు స్తంభించిపోయాడు. పురిటి నొప్పులు పడుతున్న తూర్పు ముఖం జేవురించింది.
1: మీరింతవరకు ఒడిజారిన బిట్ట కోసం శ్రీమతి కోనేరి కల్పన గారి కథానిక విన్నారు.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు చేస్తొక్క క్లిక్లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటోంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు. ఇప్పుడు విశేషాలు వింటారు.
1: ఇప్పుడు బూడిద గుమ్మడికాయ వలన కలిగే లాభాలు. ఎవరినైనా సరే బూడిద గుమ్మడికాయతో ఏం చేస్తారు అని అడిగినట్లయితే, కొందరు వేసవిలో ఒడియాలు పెట్టుకుంటామని, లేదంటే మజ్జిగ పులుసులో వేస్తామని చెప్తారు. చాలామంది మటుకు ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మానికి కట్టుకుంటామని అంటారు. అదే మన భారతదేశపు ఉత్తరాదిన ఉండేవాళ్ళు ఈ గుమ్మడికాయతో పేఠ అని తీపి పదార్థాన్ని చేస్తారు. ఆగ్రా అనగానే మనకు తాజ్మహల్ ఎలా గుర్తుకు వస్తుందో అలాగే అక్కడ వాళ్ళు తయారు చేసే పేఠ కూడా అంతే గుర్తుకు వస్తుంది. తీయగా, జ్యూసీగా, క్రిస్పీగా ఉండే ఈ పేఠాని బూడిద గుమ్మడికాయతో తయారు చేస్తారు అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు. గుమ్మడికాయల ముక్కలుగా కోసి కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణం అంటే సున్నపు తేటలో 7 లేదా 8 గంటలు నానబెట్టి ఆ పైన మరిగిస్తారు. దీంతో సున్నపు తేట అంతా పోతుంది. ఇక తరువాత ఆ ముక్కల్ని పంచదార ద్రావణంలో నానపెట్టి తీస్తారు. తెల్లని పటిక బెల్లంలా కనపడే ఈ పేఠ సిద్ధమైనట్లే. కొన్ని చోట్ల ఈ పంచదార పాకంలో ఆరెంజ్, వెనీలా, స్ట్రాబెర్రీ, కేసరి, రోజ్ వాటర్, ద్రాక్ష వంటి పళ్ళ రసాలు లేదా ఎసెన్సులు కలిపి వివిధ రంగుల్లో ఈ పేఠాలను తయారు చేస్తారు. అందంగా కనిపించే ఈ పేఠాలని ప్రపంచంలోకెల్లా ప్యూరెస్ట్ డిజర్ట్గా పేర్కొంటారు. పైగా ఈ పేఠాలో నూనె, నెయ్యి ఇవి వాడకపోవడం వల్ల దీన్ని తింటే మంచి

నిద్రపడుతుందని, అలాగే జ్ఞాపక శక్తి, జుట్టు కూడా పెరుగుతుందని అంటారు. ముఖ్యంగా కామెర్ల రోగులకి ఈ పేట చాలా మంచి ఆహారమనే చెప్పాలి. అసలు ఈ బూడిద గుమ్మడికాయ పాదు రూపంలో మన ఇంటి పెరట్లోనే పెంచుకోవచ్చు. లేతగా ఉన్నప్పుడు ఈ బూడిద గుమ్మడికాయకి నూగులాంటిది ఉంటుంది. ఇక ముదిరే కొద్దీ ఆ నూగు రాలిపోయి బూడిదను పులుముకుంటుంది. ఇది ఒక మైనం లాంటిదనే చెప్పాలి. కాయ పాడవకుండా ఉండటానికి ఈ మైనం కాపాడుతుంది. సాధారణంగా బూడిద గుమ్మడికాయ ఆకృతి కనుక చూసినట్లయితే ఇది గుండ్రంగానూ అండాకృతిలోనూ ఉంటుంది. కొన్ని చోట్ల సొరకాయలాగా పొడవుగా కూడా ఉంటుంది. ఆగ్నేయాసియా దేశాల్లో ఈ గుమ్మడికాయ నున్నగా ముదురాకుపచ్చ రంగులో కనిపిస్తుంది. కాయ ఏ రకానికి చెందిందైనప్పటికీ ఈ కాయ ముదిరాక కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది అనేది మాత్రం నిజం. ఉత్తరాదిన పేట రూపంలో తీసుకుంటే, ఇక దక్షిణాదిన మాత్రం మోర్కుళంబు, మజ్జిగ పులుసు, హల్వాల రూపంలో వాడుతుంటారు. ఇప్పటి కాలానికి వచ్చేసరికి దీంతో కూరలు కూడా చేసుకుంటున్నారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో దీని దిగుబడి ఎక్కువ. అంతేకాదు, అక్కడ వాడకం కూడా చాలా ఎక్కువే. చాలా చోట్ల దీనితో వడియాలు పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాము. రాత్రి ఈ గుమ్మడికాయను సన్నని ముక్కలుగా తరిగి ఒక బట్టలో ఉంచి పైన బరువు పెట్టి రాత్రంతా ఉంచేయాలి. అప్పుడు దీనిలో ఉన్నటువంటి నీరు పోతుంది. ఈ ముక్కలలోకి మెత్తగా రుబ్బిన పెసరపప్పుని లేదా మినప్పిండిని కలిపి ఉప్పు వేసి ఎండలో వడియాలు పెడతారు. ఇవి గట్టిగా అయిపోయాక డబ్బాలో పోసి ఉంచుకుంటే చాలా నెలల పాటు వాడుకోవచ్చు. అయితే ఎప్పుడు తినాలి అనిపిస్తుందో అప్పుడు వాటిని నూనెలో వేయించుకుని పప్పుతో పాటు కనుక తీసుకుంటే ఆ రుచే వేరు. కేవలం కాయలే కాదు, కొన్ని చోట్ల బూడిద గుమ్మడికాయ పాదు ఆకులు, కాడలు, లేత కొమ్మల్ని కూడా కూరల్లో వేసుకుంటున్నారు. తెల్లగా రుచి లేకుండా ఉండేటటువంటి ఈ గుమ్మడికాయను ఏ కూరలో కలిపినా కూడా దానికి సంబంధించిన ఫ్లేవర్ని పీల్చుకొని రుచి మరింత పెరుగుతుంది. అందుకే సలాడ్లు, రైతాలు, జ్యూసుల్లో ఇది చక్కగా ఒదిగిపోతుంది. అన్ని జ్యూసుల మాదిరిగానే ఈ గుమ్మడికాయతో చేసిన జ్యూస్ కూడా అనేక పోషక విలువలు కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ గుమ్మడికాయ రసం ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు, బరువు తగ్గడానికి కూడా దోహదపడుతుంది. ఎందుకంటే ఈ కాయలో 96% నీరే ఉంటుంది. అందుకే ఈ జ్యూస్ కొంచెం తాగినా కడుపు నిండిపోతుంది, చాలాసేపటి వరకు ఆకలనేది వేయదు. ఇక బూడిద గుమ్మడికాయలో ఉండే పోషకాలను కనుక చూసినట్లయితే దీనిలో కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. 100 గ్రాముల బూడిద గుమ్మడికాయ కనుక తీసుకుంటే 13 కేలరీలు లభిస్తాయి. పిండి పదార్థాలు 3 గ్రాములు లభిస్తే అందులో 2.9 గ్రాములు పీచు, ప్రోటీన్ 0.4 గ్రాములు, 111 మిల్లీగ్రాముల సోడియం, 359 మిల్లీగ్రాముల పొటాషియం లభ్యమవుతాయి. అందుకే ఉదయాన్నే ఓ గ్లాసు బూడిద గుమ్మడి రసం తాగినట్లయితే మెదడు చురుగ్గా పనిచేస్తుందని, అలాగే రోజంతా కూడా ఉత్సాహంగా ఉంటారని శాస్త్రజ్ఞులు తెలియచేస్తున్నారు. ఇక అంతేకాదండి, ఈ బూడిద గుమ్మడి రసం పైల్ సమస్యల్ని కూడా నివారిస్తుంది. ఇక రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఈ రసం తాగడం వల్ల అలసట, నీరసం లేకుండా ఉంటుంది. ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. ఇందులోని పీచు ప్రోబయోటిక్గా పనిచేసి శరీరంలో చెడు బ్యాక్టీరియాని తగ్గించి మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతుంది. గర్భవతులు ఈ రసం తాగితే ఇందులో ఉన్నటువంటి B3 విటమిన్ పాపాయి పెరుగుదలకు, తల్లి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మూత్రపిండాల పనితీరును పెంచే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఈ బూడిద గుమ్మడికాయలో పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఎక్కువగా ఉండే రిబోఫ్లేవిన్ ఒత్తిడిని కలిగించే హార్మోన్ను క్రమబద్ధీకరిస్తుంది. థైరాయిడ్ పనితీరుకు మంచిగా ఇది తోడ్పడుతుంది. బూడిద గుమ్మడి రసం మ్యూకస్ స్రావాన్ని నియంత్రించడం ద్వారా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ రసం మాత్రమే కాదు, ఈ గుమ్మడికాయ గుజ్జుని పంచదారతో కలిపి కనుక తీసుకుంటే శ్వాసకోశ వ్యాధులను నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు. ఇక జుట్టు రాలే సమస్యతో బాధపడే మహిళలు ఈ గింజలను పొడి చేసి కొబ్బరి నూనెలో మరిగించి రాసుకున్నట్లయితే
తలనొప్పి, చుండ్రు సమస్య

0: తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరగడమే కాదు, మృదువుగా ఉంటుంది. పెరట్లో కాచే గుమ్మడికాయ పాదు మనకి ఆరోగ్యపరంగా ఎంతగా ఉపయోగపడుతుందో, ఎన్ని లాభాలను చేకూరుస్తుందో విన్నారు కదా.
1: మీరు ఇంతవరకు విశేషాలు విన్నారు. ఇప్పుడొక లలిత గీతం వినండి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలోను అనంతరం హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఇస్ ఆకాశవాణి అండ్ ఐఎమ్ షగున్ చోప్రా విత్ ద మిడ్ డే న్యూస్. The headlines. Prime Minister Narendra Modi to reach Gothenburg this afternoon on a 2-day visit to Sweden. Will hold talks with Swedish Prime Minister Ulf Kristersson to review cooperation in trade, green transition, AI and defense. India and Netherlands elevate bilateral relationship to strategic partnership. 17 agreements signed to strengthen collaboration in key areas. India condemns attacks on commercial shipping in Strait of Hormuz as unacceptable. Says disrupting freedom of navigation cannot be justified. World Health Organization declares Ebola outbreak in Congo and Uganda a public health emergency of international concern.

0: కార్యక్రమంలో గన్నవరం సెయింట్ జాన్ స్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు.
1: నమస్కారం అండి, ఆకాశవాణి బొమ్మరిల్లు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి ఆలస్యం ఎందుకు? మొదట మన ముందుకి రాబోయేవారు జ్ఞాన కార్తిక్.

0: ఆమె మనకు వినిపించబోయేది ఎంతో పవిత్రమైన మహాగణపతి వర్ణం. మరి విందామా ఆ మధుర గానాన్ని.
1: మహాగణపతిం

0: ఎంత మధురంగా పాడిందో కదూ. ఇప్పుడు మన ముందుకి రాబోయేవారు ఆకృతి మరియు తనిష్క. వారు మనకు వినిపించబోయేది భగవద్గీతలోని 12వ అధ్యాయం, అనగా భక్తి యోగలోని శ్లోకాలు మరియు వాటి తాత్పర్యం. విందామా మరి.
1: అత ద్వాదశోధ్యాయ భక్తియోగ అర్జున

0: అర్జునుడు ఇలా అడిగెను, నీ యొక్క సాకార రూపము పట్ల స్థిరముగా భక్తితో ఉండేవారు మరియు నిరాకార బ్రహ్మను ఉపాసించేవారు, వీరిలో యోగములో ఎవరెక్కువ శ్రేష్ఠులని నీవు పరిగణిస్తావు?
1: శ్రీ భగవానువాచ, మయ్యా వేశ్యమనో ఏమాం నిత్యయుక్త

0: శ్రీభగవానుడు ఇలా పలికెను, నాపైన తమ మనస్సులను లగ్నం చేసి మరియు సతతము నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను. ఎంత చక్కగా చెప్పారు. తదుపరి మన ముందుకి రాబోయేవారు రాజ్యలక్ష్మి. ఆమె మనకు వినిపించబోయేది పవిత్రమైన అన్నమయ్య కీర్తన. మరి విందామా ఆ మధురమైన కీర్తనను?
1: అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసిన వియ్యాల అలర చంచలమ

నిజమైన తొడువాయే ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల.

అలరచించలమైన ఆత్మలందుండని అలవాటు చేసినే ఉయ్యాల అలరచించల

0: Viala, viala, viala, viala.
1: ఎంత ఆహ్లాదకరంగా పాడిందో కదూ. ఇప్పుడు మన ముందుకి రాబోయేవారు ఆరాధ్య. ఆమె మనకు వినిపించబోయేది ఎంతో చమత్కారమైన జాలరి తెలివి నీతి కథ. మరి విందామా ఆసక్తికరమైన నీతి కథను?
2: అందరికీ నా నమస్కారం. నేను చెప్పబోయే కథ పేరు తెలివైన జాలరి. పూర్వం అవంతీపురం అనే రాజ్యాన్ని ఆనందభూపాలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన మంచి పాలకునిగా పేరు ప్రతిష్టలు సంపాదించినారు. ఆయన మంచి భోజన ప్రియుడు కూడా. ఆయనకి చేపల కూర అంటే చాలా ఇష్టం. ఒకరోజు రాజుగారు తన భార్య సుశీలతో మాట్లాడుతూ ఉండగా ఒక జాలరి రాజుగారి సుముఖానికి ప్రవేశపెట్టబడ్డాడు. జాలరి తనతో పాటు ఒక పెద్ద చేపను తీసుకువచ్చాడు. దేగాలి బాబులకు దాండాలండే, చేపలాటలో నాకు ఒక పెద్ద చేప దొరికింది, దీనిని తవరికి ఇవ్వాలని వచ్చానండే. దొరవారికి చేపల కూర అంటే చాలా ఇష్టం అని రాజ్యంలో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. నా కోరిక కాదనక ఈ కానుక సేకరించండే అన్నాడు జాలరి వినమ్రంగా. రాజు సంతోషంగా,
3: నీకు బహుమానంగా 500 బంగారు నాణాలు ఇస్తున్నాం, కోసాధికారి దగ్గరకు వెళ్ళి నా మాటగా చెప్పు అన్నారు దర్పంగా రాజు.
2: జాలరి సంతోషంతో రాజు దంపతులకు వంగి నమస్కరించి ఖజానా వైపు నడిచాడు. ఇంతలో రాణిగారు, మహారాజా, జాలరికి అంత సొమ్ము ఇవ్వటం సముచితంగా అనిపించటం లేదు అంది రాణి.
3: రాజు ఆలోచిస్తూ, ఆ చేప అంత ఖరీదు చేయదనా మీ అభిప్రాయం? మేము చేపకు వెలకట్టి అంత సొమ్ము ఇవ్వలేదు. అతడికి మా పట్ల ఉన్న గౌరవ మర్యాదలు బట్టి చూస్తే అదేమంత పెద్ద మొత్తం కాదు
2: అన్నారు రాణిని ఉద్దేశించి. జాలరికి అంత సొమ్ము ఇచ్చారని మిగిలిన వారందరికీ తెలిసిపోతుంది. ఇక మీదట వారందరూ పెద్ద పెద్ద చేపలను కానుకగా తీసుకువస్తారు. వారందరికీ 500 బంగారు నాణాలు చొప్పున ఇస్తారా అని సూటిగా ప్రశ్నించింది రాణి. రాణి చెప్పిన దానిలో వాస్తవాన్ని గ్రహించిన రాజు,
3: ఆలోచన సబబైనదే, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అన్నారు రాజు.

0: దానికి రాణి, మీరు అంగీకరిస్తే ఈ విషయాన్ని నేను పరిష్కరిస్తాను, అతడికి ఇచ్చిన సొమ్ము వెనక్కి తీసుకుంటాను అంది రాణి. రాజు ఆశ్చర్యపోతూ, అది ఎలా సాధ్యం అన్నారు. చాలా సులభం, దయచేసి ఆ జాలరిని వెనక్కి పిలిపించండి. ఆ చేప ఆడదా మగదా అని నేను అడుగుతాను. అది మగ చేప అని చెప్పే పక్షంలో నేను మగ చేపను ముట్టను, వెనక్కి తీసుకుని వెళ్ళు అంటాను. దాంతో మరో దారిలేని జాలరి సొమ్ము వెనకకు ఇస్తాడు అంది రాణి. రాజు ముసిముసి నవ్వులు నవ్వుతూ, ఒకవేళ అది ఆడచేపని చెబుతాను అన్నారు. దానికి రాణి, అప్పుడు మీరు జోక్యం చేసుకుని నేను మగ చేప విషయంలో నేను ఏమైతే చెప్తానో మీరు ఆడచేప విషయంలో అదే చెప్పండి అంది తెలివిగా. బంగారు నాణాలు తీసుకుని ఇంటి దారి పట్టిన జాలరిని వెనకకు రమ్మని ఒక సేవకుని ద్వారా కబురు వెళ్ళింది. తెలివైన జాలరి రాణిగారి ఆంతర్యాన్ని అంచనా వేస్తూ ఆలోచిస్తూ వెనకకు వచ్చాడు. రాజు దంపతుల సమక్షంలో చేతులు కట్టుకుని అమాయకంగా నిలబడ్డాడు. రాణిగారు మాట్లాడుతూ, ఓ జాలరి, నీవు మాకు ఇచ్చింది ఆడచేప మగ చేప అని సూటిగా ప్రశ్నించింది రాణి. జాలరి ఒక్క క్షణం ఆలోచించి, అమ్మగారు, ఇది ఆడ కాదు మగ కాదు అన్నాడు వినయంగా. రాజుగారి సమాధానం ఆశ్చర్యపోతూ, ఆడమ్మగా కాక మరేవిడి అని గద్దించారు. దారివారు, కోపం సేకండి, అది నపుంసక సేప అన్నాడు జాలరి. ఈ మాటలు రాజుగారి కడుపు బా నవ్వు తెప్పించాయి. హ జాలరి, నీ వాక్చాతుర్యానికి ఇదిగో నా బహుమానం అంటూ తన మెడలో ఉన్న ముత్యాల హారాన్ని అతడి వైపు వేసారు. జాలరి వంగి అందుకునే సమయంలో ఒక బంగారు నాణ్యం కింద పడింది. దొర్లుకుంటూ వెళుతున్న నాణాన్ని తీసుకుని కళ్ళ కత్తుకుని జేబులో వేసుకున్నాడు జాలరి. ఇది రాణిగారు చూడనే చూశారు. రాజువైపు తిరిగి, మహారాజా, ఇప్పటికైనా మీకు అర్థమైందా ఈ జాలరి నీచబుద్ధి? వాడి దగ్గర మీరు ఇచ్చిన 500 బంగారు నాణాలు ఒక ముత్యాలహారం ఉన్నాయి కదా, అయినా కింద పడ్డ ఈ నాణాన్ని అక్కడే వదిలేస్తే మన సేవకుల్లో ఎవరో ఒకరు తీసుకునేవారు కదా అంది కోపంగా. రాజు ఆలోచనలో పడి జాలరిని ఉద్దేశించి, మేము నీకు అంత డబ్బు ఇచ్చింది కేవలం దాచుకోవడానికి కాదు, నీ ఉసుకమైన జీవితం గడపడానికి మరియు పేదలకు సహాయపడతావని. నీవు ఆ నాణాన్ని అక్కడే వదిలేస్తే నీలాంటి మరో పేదవాడికి దక్కేది, నీవు మరీ పిసినారేవాడిలా ఉన్నావు, నేను శిక్షించకుండా ఎలా వదలమంటావు అన్నారు కోపంగా. జాలరి వినయంగా, ద్వారా తర్మకు దేవుడితో సమానం, కేంద్రపాటి నాణానికి ఓ ఏపు తోరి బొమ్మ మరో ఏపు తోరి పేరు ఉన్నాయి, అందరూ తిరిగి ప్రదేశంలో కింద వదిలేక కళ్ళ కత్తుకుని జేబులు పెట్టుకున్నా అన్నాడు జాలరి. ఆనందంతో రాజుగారు తన వేలికి ఉన్న వజ్రపుటంగారాన్ని జాలరికి బహుమానంగా ఇచ్చారు. రాజుగారు ఇచ్చిన బహుమతులన్నింటినీ తీసుకుని జాలరి సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. నీతి జ్ఞానం కన్నా పాండిత్యం కన్నా సమయస్ఫూర్తి మిన్న. ధన్యవాదాలు.
1: ఎంత చక్కగా చెప్పిందో కదూ. తదుపరి మన ముందుకి రాబోయేవారు కే లక్ష్మీ మోక్షజ్ఞ. ఆమె మనకు వినిపించబోయేది సౌందర్య లహరిలోని 14వ శ్లోకం. ఈ చిట్టి తల్లి ముద్దు ముద్దు స్వరాలను వినేద్దామా?

0: रदते मधु क्षीरदाक्षां मधुरी मधुरी नाह फनितयः।
1: ప్రతి స్వరం ఒక సుగంధ పరిమళంలా మన హృదయాన్ని తాకింది. మన దేశ చరిత్రలో సాహసం, త్యాగం, దేశప్రేమకు చిహ్నమైన పేరు సుభాష్ చంద్రబోస్. ఇప్పుడు మన ముందుకి రాబోయే హరిచందన ఈ మహానుభావుడి గురించి మనకి అద్భుతంగా చెప్పబోతోంది. వినేద్దామా అయితే ఆమె మాటలలో ఆ ప్రేరణ?
2: అన్నింటినీ మించిన నేరం, అన్యాయంతోనూ అక్రమంతోనూ రాజీ పడటమే అన్నాడు నేతాజీ. ఈయన జనవరి 23, 1897 కటక్ పట్టణంలో జన్మించారు. ఆంగ్లేయుల చెర నుండి భారతదేశ సైన్యం ఆంగ్లేయుల సైన్యంతో పోరాడి స్వతంత్రం సంపాదించాలనే ఉద్దేశంతో భారతీయులను సైనికులుగా తీర్చిదిద్దిన స్వతంత్ర సమరయోధుడు మన నేతాజీ. ఈయన జరిపిన పోరాటం ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టించింది. భారత్ ఆయుధాలతో సైనిక మార్గంలో పోరాటం చేయగలదని ప్రపంచానికి ఎలుగెత్తి చూపిన ఘనత నేతాజీకే చెందుతుంది. తన 44వ ఏటనే కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా 2 ఏళ్లు ఎంపికయ్యారు. అయితే అహింసా మార్గం ఆంగ్లేయులకు అర్థం కాని భాషని తెలుసుకున్న బోస్ 1941వ సంవత్సరం హౌస్ అరెస్టులో ఉన్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వ కన్నుల్లో మట్టిగొట్టి కలకత్తా నుంచి అదృశ్యమయ్యారు. ఆఫ్ఘనిస్తాన్, రష్యా మార్గం ద్వారా జర్మనీ చేరుకున్నారు.

0: రెండో ప్రపంచ యుద్ధం సమయాన్ని సద్వినియోగం చేసుకుని జర్మన్ ఇటలీల సహాయంతో హిట్లర్తో చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలు విఫలమయ్యాయి. 1945 ఆగస్టు భారత జాతీయ సైన్యానికి సహకరించిన జపాన్ సైనిక దళాలు బ్రిటిష్ సైనిక దళాలకు శరణుజొచ్చాయి. దీనితో నేతాజీ సింగపూర్ను వీడి వెళ్లవలసిన పరిస్థితులు వచ్చాయి. ఈ విషయాన్ని తమ సైనిక దళాలకు రేడియో ద్వారా తెలియజేస్తూ నేతాజీ మాట్లాడిన అంశాలివే. ఈ తాత్కాలిక ఓటమిలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. బానిసత్వం ఏకాధిపత్యం నుంచి త్వరలో విడుదల చేయాలని నేతాజీ ప్రసంగాన్ని ముగించారు. సరిగ్గా 2 తరువాత నేతాజీకి దేశాభిమానాన్ని అలవర్చిన శ్రీ అరవిందర్ పుట్టినరోజైన 15 భారత్కు స్వతంత్రం లభించింది. 1928 డిసెంబర్ నెలలో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో పూర్తి స్వతంత్రం లభించేంత వరకు ఒప్పుకునేది లేదని తీర్మానించారు. అయితే గాంధీజీ అహింసావాదంతో ఈ తీర్మానం సద్దుమణిగిందని చరిత్ర వివరాలు పేర్కొంటున్నాయి. 1929 లాహోర్లో జరిగిన బహిరంగ సభ నేతాజీ కాంగ్రెస్ కార్మిక సంఘ అధ్యక్షుడిగా నియమించింది. 1938 బోస్ తన 41 అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 1939 జరిగిన ఎన్నికల్లో గాంధీజీ మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన పట్టాభి సీతారామయ్యపై గెలుపొందారు. 1945 ఆగస్టు 22 నేతాజీ పయనించిన యుద్ధ విమానం ఫార్మోసా దీవుల్లో ప్రమాదానికి గురైందని జపాన్ రేడియోలు ప్రకటించింది. ఈ ప్రకటనను ఇంతవరకు ఎవరూ నమ్మడం లేదు. స్వతంత్ర పోరాటం కోసం ప్రతి క్షణము పాటుపడిన నేతాజీ మరణం ఇప్పటికీ అనుమానాస్పదంగానే ఉంది.
1: చాలా అందంగా చెప్పింది కదూ. మనకు జ్ఞానం, బుద్ధి, విద్య ఇచ్చే దేవి సరస్వతీ దేవిని స్మరించడానికి మొట్టమొదటిగా పలికేది ఈ పవిత్రమైన శ్లోకమే. అదే సరస్వతి నమస్తుభ్యం. మన ముందుకి రాబోతున్నాడు పార్థు సాయి ఈ శ్లోకాన్ని ఎంతో భక్తితో మనకు వినిపించడానికి. వినడానికి సిద్ధమేనా మరి?
2: సరస్వతి నమస్తుభ్యం, వరదే కామరూపిణి, విద్యారంభం కలిష్యామి.

0: చాలా చక్కగా ఎంతో భక్తిభావంతో శ్లోకం చెప్పాడు కదూ. తెలుగు తల్లి గర్వించదగ్గ వీరరాణి పేరు రాణి రుద్రమదేవి. ధైర్యం, తెలివి, దయ అన్నీ కలగలిసిన మహానాయకి. ఇప్పుడు మన ముందుకి రాబోతుంది హిమసరేయు. తన అద్భుతమైన నటనతో రాణి రుద్రమదేవి పాత్రలో మనల్ని ఆ కాలానికి తీసుకెళ్లబోయేందుకు విందామా మరి ఆ వీరరాణి గౌరవ కథని ఏకపాత్రాభినయ రూపంలో.
1: నేను రుద్రమదేవి, కాకతీయ వంశపు సింహాసనాధిష్టాత్రి. నా పుట్టుకే ఒక సవాల్. అమ్మాయి పుట్టిందని రాజమందిరం నిశ్శబ్దమైంది, కాని నా తాత రుద్రదేవుడు చెప్పాడు ఈ బిడ్డ మన వంశానికి కీర్తి తెస్తుంది, అందుకే నన్ను రుద్రదేవుడుగా పెంచారు. పురుషుడి వేషంలో సింహాసనంలో కూర్చున్న స్త్రీని ఎవరూ గుర్తించలేదు. నన్ను రుద్రమదేవి అని పిలిచేవారు ఇప్పుడు గర్వంగా చెబుతారు, ఆమె రాజ్యపాలన సింహాసనం మీద కాదు ప్రజల హృదయాల మీద చేసింది. శత్రువులు నన్ను చూసి భయపడ్డారు, అయితే నేను వారిని ద్వేషించలేదు. యుద్ధ భూమిలో నా ఖడ్గం గర్జించింది, కాని నా మనసు కరుణతో నిండింది. నన్ను ఓడించాలనుకున్న వారికి నేను మతిపోగొట్టాను. నా ధైర్యం, నా నిర్ణయం వారిని గెలిచింది. రాజ్యపాలన అంటే కేవలం యుద్ధాలు కాదు, ప్రజల కష్టం అర్థం చేసుకోవడం, వారి జీవనాన్ని మెరుగుపరచడం. నేను కట్టించిన చెరువులు, మార్గాలు, గోపురాలు ఇప్పటికీ నా పేరు చెబుతున్నాయి. ఓ రుద్రమా, నీ ధైర్యం అమరమని ప్రతిధ్వనిస్తోంది. నన్ను ఒక స్త్రీగా ఎగతాళి చేసిన వారు ఇప్పుడు నన్ను రాజరాజేశ్వరిగా స్తుతిస్తున్నారు. స్త్రీ అంటే బలహీనత కాదు, స్త్రీ అంటే శక్తి, స్త్రీ అంటే సృష్టి, స్త్రీ అంటే సామ్రాజ్యం నిలబెట్టే చైతన్యం. నా సింహాసనం రాయి మీద కాదు, నా ప్రజల ప్రేమ మీద నిర్మించబడింది. రుద్రమదేవి అని పిలిచే ప్రతి స్త్రీ ఆత్మవిశ్వాసంతో నిలబడి చెప్పాలి, నేను కూడా నా జీవితానికి రాణినే అని.
0: ఎంత అద్భుతంగా ప్రదర్శించింది! దేవి మహిమాన్విత స్వరూపాన్ని స్తుతించే శక్తివంతమైన కీర్తనల్లో ఐ

నందిని ఒక ప్రత్యేకమైనది. ఇప్పుడు మన ముందుకి రాబోతుంది దీక్షిత, తన గంభీరమైన స్వరంతో ఈ కీర్తనను మనకు వినిపించబోయేందుకు. వినేద్దామా మరి?

సూతే ఎంత అందంగా ఎంత శక్తివంతంగా ఆలపించింది. మన తెలుగు భాష అందాన్ని అత్యంత మధురంగా చూపించేవి పద్యాలు. ఇప్పుడు మన ముందుకి రాబోతుంది గంగామృత, కొన్ని అందమైన పద్యాలు మనకు వినిపించేందుకు.

సుమతి. భావం, ఓ సుమతి, ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారం చేయుటలో ప్రత్యేకత లేదు, కానీ అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేసేవాడే నేర్పరి.

0: సుమతీం. భావం, ఓ సుమతి, ఆకలిగా ఉన్న వేళలో దొరికిన అన్నం ఎలా ఉన్నా అది అమృతమే. అడిగిన వెంటనే అడ్డు చెప్పక వెనుకాడక ఇచ్చేవాడే దాత. కష్టాలు ఓర్చుకున్నవాడే మనుష్యుడు, సాహసం కలిగిన వాడే వంశోధారకుడు.
1: ఎంత మధురంగా చెప్పింది! ఇలాంటి పద్యాలు మన భాష గొప్పదనాన్ని మనకు మరింత చేరువ చేస్తాయి. శ్రీ హనుమంతుడు బలం, భక్తి, విశ్వాసానికి చిహ్నం. ఆయన పేరు వినగానే మనకు ధైర్యం, మన హృదయానికి శాంతి కలుగుతుంది. ఇప్పుడు మన ముందుకి రాబోతోంది కీర్తి ప్రసూన. తన మధురమైన స్వరంతో హనుమాన్ చాలీస మనందరికీ వినిపించేందుకు.
2: శ్రీ గురుచరణ సరోజరజ నిజమన ముఖురసుధారి, వరణౌ రఘువర విమలయస్ జోదాయక ఫులచారి, బుద్ధిహీన తను జానకే సుమిరో పవన కుమార్, బలబుద్ధి విద్యా దేహుమోహి హరహు కలేశ వికార్.

0: जो यह पढ़े हनुमान चालीसा, होए सिद्धि साखी गौरी सा, तुलसीदास सदा हरि चेरा की जय, नाथ हृदय महडेरा। पवन तनय संकट हरण मंगल मूर्ति रूप, राम लखन सीता सहित हृदय वसु सुर भूप।
1: ఎంత మధురంగా పాడిందో. ఈరోజు మన ఆకాశవాణి బొమ్మరిల్లు కార్యక్రమం ద్వారా భక్తి, జ్ఞానం, దేశభక్తి, సాంస్కృతిక విలువలతో నిండిన అద్భుతమైన క్షణాలు మనం ఆస్వాదించాం. మన స్నేహిత విద్యార్థులు ఎంతో చక్కగా తమ ప్రతిభను ప్రదర్శించారు. వారికి మన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మనలోని
2: మీరింతవరకు గన్నవరం సెయింట్ జాన్ స్కూల్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. బొమ్మరిల్లు చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం మరికాసేపట్లో వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

ఆకాశవాణి పద్మనాభ యుద్ధం చారిత్రక నాటకం. రచన శ్రీ రామవరపు వెంకటరమణమూర్తి. నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు.

0: వినండి, పద్మనాభ యుద్ధం చారిత్రక నాటకం.
1: విజయనగర సంస్థాన మహారాజాదిరాజా మీర్జా మండే సుల్తాన్ విజయరామరాజు సతీమణి మహారాణి పూసపాటి చంద్రాయమ్మ గారు వేంచేస్తున్నారహో.
2: ప్రణామాలు మహారాణి, ప్రణామాలు.
3: దివాన్ బుచ్చన్న గారు బాగున్నారా?
2: తమ దయ వల్ల.
4: వందనాలు మహారాణి, వందనాలు.
3: ఓహో, సైన్యాధ్యక్షులు, అనకాపల్లి సత్యవరం సంస్థానాధీశులు, రామభద్ర పాయకరావు గారు కూడా ఉన్నారే. బాగున్నారా మీరు?
4: తమరి దయ.
5: నమస్కారం అమ్మా.
6: నమస్కారం అమ్మా.
3: ఓహో, దంతులూరు వారు, జంపనవారు, దాట్లవారు, వత్సవాయి వారు, నడింపల్లి వారు, ముఖ్యులందరూ ఇలా రావడం మాకెంతో సంతోషదాయకం.
2: మహారాణి, నేనే వీరినందరినీ ఈనాటి మన ఆంతరంగిక సమావేశానికి ఆహ్వానించాను. వీరందరూ మన విజయనగర సంస్థానానికి ప్రాణాల వంటి వారు.
3: అందరూ ఆశీనిల్కండి. దివాన్ గారు, మనం ఇక అసలు విషయానికి వద్దాం.
2: అలాగే మహారాణి. విజయనగర సంస్థాన హితులారా, ఈరోజు మనం సంస్థానం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను చర్చించబోతున్నాం. బొబ్బిలి యుద్ధం తరువాత పరిణామాలు, మహారాజా వారి మరణం తర్వాత వచ్చిన సమస్యకు నివారణ ఈనాటి ఈ ఆంతరంగిక సమావేశంలో మహారాణి వారు మనకు చెప్పబోతున్నారు.
4: మహారాణి వారికి అన్ని విధాలా సహకరిస్తాం.
3: నేను కోరుకుంటున్నది అదే. విజయరామ మహారాజా వారికి మీ సహకారం ఎలా అందించారో అలాంటి సహకారమే నేను కూడా మీ నుండి ఆశిస్తున్నాను.
4: మేమందరం ఈ విజయనగర సంస్థానానికి రాజభక్తులం.
5: ఇందులో మీరు ఎటువంటి శంక పెట్టుకోవద్దు మహారాణి.
3: నేను ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ సంస్థాన పాలన సజావుగా సాగడానికి నేను దత్తత స్వీకరించాలని భావిస్తున్నాను.
7: సంతోషం, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు మహారాణి.
2: అమ్మా, చాలా మంచి మాట చెప్పారు తల్లి.
3: కానీ అందరూ దత్తత తీసుకునే విధంగా నేను ఒక చిన్న బాలుణ్ణి దత్తత తీసుకోవడం లేదు. ఎందుకంటే నేడు మన సంస్థానంపై శత్రువుల కన్ను పడింది. బొబ్బిలి యుద్ధం తరువాత జరుగుతున్న పరిణామాలే దీనికి సాక్ష్యం. మన మిత్రులు అనుకున్న ఫ్రెంచిదొర బుస్సీ కూడా మహారాజా వారి హత్య విషయంలో ఓ పాత్రధారని మాకనుమానం. ఇటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోగలిగే సమర్థుడైన వారినే దత్తత తీసుకుందామని మేం భావించాం. అటువంటి వ్యక్తి వలన సంస్థాన పరిస్థితులు సర్దుకుంటాయని, మన శత్రువులు వాళ్ల వాళ్ల హద్దుల్లో ఉంటారని, సంస్థాన ప్రజలు కూడా నిర్భయంగా జీవించగలరని నా అభిప్రాయం. మరి మీరేమంటారు దాట్లవారు?
8: మహారాణి వారు తీసుకున్న నిర్ణయం సమంజసమైందే. ఈ దాట్ల వంశం వారి సంపూర్ణ సహకారం ఎప్పుడూ మీకు ఉంటుంది మహారాణి.
9: మరి కాబోయే మహారాజెవరో ఈ జంపనవారు తెలుసుకోవచ్చా?
3: ఎవరో కాదు, మన మహారాజా వారి పెదతాతగారు సీతారామరాజు వారి మనుములు అయిన ఆనందరాజును దత్తునిగా స్వీకరించదలిచాను. ఆనందుడు 20 ఏళ్లు దాటుతున్న సమర్థ యువకుడు. ఇతని వలన మన సంస్థాన పాలన సజావుగా సాగుతుందని నా అభిప్రాయం. ఆనందుడే సమర్థుడని నా నమ్మకం.
2: చాలా మంచి నిర్ణయం మహారాణి. మీరన్నట్లుగా ఆనందరాజు గారి పాలనలో మన సంస్థానం మరింత బలంగా మారుతుందని నా అభిప్రాయం. సర్వసైన్యాధ్యక్షులు పాయకరావు గారు, మీరేమంటారు?
4: ఎంత చక్కని నిర్ణయం. మహారాజా వారి తండ్రి గారు ఆనంద గజపతిరాజు గారు విజయనగర రాతికోటను నిర్మించారు. ఇప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో వారే ఈ ఆనంద గజ

0: ప్రపంచ రాజావారి రూపంలో మళ్లీ విజయనగర సంస్థానానికి వెన్నుదన్నుగా వస్తున్నారని నా అభిప్రాయం. ఈ కాకర్లపూడి పాయకరావే కాదు, ఇక్కడున్న అందరి నాయకుల అండదండలు తమరికి ఉంటాయని అందరి తరఫున నేను ఈ కత్తి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.
1: ఈ జంపల వారు,
2: ఈ దాట్ల వారు,
3: ఈ దంతులు వారు కూడా,
1: ఈ వచ్చాయి వారు,
2: ఈ నడింపల్లి వారు,
0: అందరం మహారాణి వారి నిర్ణయాన్ని శిరసావహిస్తాం.
4: అవును, శిరసావహిస్తాం.

చేస్తున్నారు.

0: ജയമു ജയമു കളിംഗ വിജയനഗര സംസ്ഥാനാധീശ പൂജപാട് വംശ തേജോ തിലക ആനന്ദ ഗജപതി മഹാരാജാവേസ്തുന്നാരഹോ.
1: ప్రణామాలు మహారాజా, వందనాలు మహారాజా, వందనాలు.
2: సభాసదులారా, మీ అభిమానము ఈ విజయనగర దుర్గానికి 10 రెట్లు బలంతో సమానం. అందరూ ఆశీనులకండి. ఆ దివాను బుచ్చన్న గారు, ఈనాడు మనం సభలో చర్చించవలసిన ముఖ్య విషయం.
3: మహారాజా, బొబ్బిలిపై జరిగిన యుద్ధంలో విజయం పొందినా మహారాజా వారి హత్య విషయంలో బొబ్బిలి వీరుల ప్రతీకారమే కాదు, ఇందులో ఫ్రెంచి సేనాని బుస్సీదొర కుట్ర కూడా ఉంది అనేది మన సర్దారులందరికీ ఉన్న అనుమానం. యుద్ధానంతరం విజయనగర ఫ్రెంచి వర్గాల నాయకుల రక్షణ బాధ్యతని ఫ్రెంచి వారే చేపట్టారు కదా. మరి అంత కట్టుదిట్టమైన రక్షణలో నిద్రపోతున్న రాజావారిని తాండ్రపాపయ్య అతని అనుచరులు ఎలా చేరుకోగలిగారు, ఎలా హత్య చెయ్యగలిగారు, అంటే అది ఎలా సాధ్యమైంది అని. అంతేకాదు, రాజావారి మరణం తరువాత ఫ్రెంచి వారు రహస్యంగా పండగ చేసుకున్నారని మన వేగుల ద్వారా తెలిసిన వార్త. అంటే ఈ హత్యలో ఫ్రెంచి వారి పాత్ర లేదనుకోగలమా అని.
2: అవును దివాన్ గారు, మా అనుమానం కూడా అదే. మరి మీరేమంటారు పాయకరావు గారు?
4: నా ఉద్దేశం కూడా ఇదే మహారాజా. దివాన్ గారు చెప్తున్నది పచ్చి నిజం. మహారాజా వారి మరణం తర్వాత బుస్సీదొర గాని లేదా ఏ ఫ్రెంచి అధికారి గాని విజయనగరం కోటకు వచ్చి మన మహారాణి గారిని కాని లేదా మిగిలిన వారినైనా ఎందుకు కనీస మర్యాదగా పరామర్శించలేదు? అందువల్ల నాకే కాదు, మన సర్దార్లందరికీ కూడా ఫ్రెంచి వారిపై అనుమానంగా ఉంది.
3: పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా మన సంస్థాన శక్తిపైన బుస్సీదొరకు నర నరాల్లో భయం గూడు కట్టుకుని ఉంది మహారాజా. ఏనాటికైనా మన చేతిలో చావు దెబ్బ తింటానని ఉణిగిపోతున్నాడని నేను భావిస్తున్నాను.
2: మా వీరత్వానికి తగిన మాట చెప్పారు. మన మహారాజు మరణం అనంతరం కనీస మర్యాదగా మహారాణి మన రాజమాతను ఒక్కసారైనా పరామర్శించని మిత్రద్రోహి ఈ బుస్సీదొర. వాంటి నేను విడిచిపెట్టేది లేదు.
4: అంతేకాదు, మీ ధీరత్వం, దివాన్ బుచ్చన్న గారి కుశలతతో మన విజయనగర శక్తి మళ్లీ పుంజుకోవడం బుస్సీదొరకు కొనుకుటపడని విషయంగా మారింది మహారాజా.
2: అవునవును, మీరన్నది నిజమే. దివంగత మహారాజా వారి విషయంలో బుస్సీ వైఖరిని మనం ప్రశ్నించవలసిందే. ఈరోజే బుస్సీకి వర్తమానం పంపండి. త్వరలో మనల్ని కలుసుకోవాలి.
3: అవశ్యం మహారాజా.
2: ఎందుకైనా మంచిది, బుస్సీదొరను మనం ఆహ్వానిస్తున్నట్లే కబురు పంపండి. మనం మన శత్రువులపై నిఘా పెట్టినట్లుగానే ఈ ఫ్రెంచి వారిని, ఈ మిత్రద్రోహులను కూడా ఓ కంట కనిపెట్టి అప్రమత్తంగా ఉండి తగిన సమయంలో గుణపాఠం చెప్పాలి.
4: తప్పకుండా మనం బుస్సీపై ప్రతీకారం తీర్చుకోవాలి. అందుకు అందరూ సిద్ధం కావాలి.
5: అవును, సిద్ధం కావాలి.
3: సభాసదులారా, ఈ రోజున మనం చర్చించిన విషయం బయటికి పొక్కకూడదు. ఎవరి ద్వారానైనా బుస్సీదొరకు ఈ విషయం చేరినట్లయితే పరిణామం

0: పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ వార్తలు చేరవేసేవారి ప్రాణాలే కాదు, వారి బంధుజనుల ప్రాణాలకు కూడా ముప్పు. కాబట్టి అందరూ అప్రమత్తులై ఉండండి. సెలవు.
1: దివాన్ గారు,
0: మహారాజా,
1: ఈనాటి ముఖ్య విషయాలు ఏమిటో తెలియజేస్తారా?
0: అవశ్యం మహారాజా. రాబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మన కోటని మరింత బలిష్టపరచడం జరిగింది. వేగుల వ్యవస్థను గట్టిపరిచాం.
2: మహారాజా, మన సైన్యాలు కూడా ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగల స్థాయిలో ఉన్నాయి.
1: ఇంకా చెప్పవలసిందేమైనా
0: ఉంది మహారాజా? కొద్దిసేపటి క్రితమే బుస్సీ దొర మన విజయనగరం చేరి విశ్రాంతి మందిరంలో ఉన్నారు. ఏ క్షణమైనా వారు రావచ్చు.
3: జయం జయం మహారాజా. ఫ్రెంచ్ దొర బుస్సీ మహారాజా వారు ఏం చేస్తున్నారు?
1: దివాన్ గారు, మీరు ఎదురు వెళ్లి వారిని సాదరంగా సభలోనికి ఆహ్వానించండి.
0: అవశ్యం మహారాజా.
1: బుస్సీ దొరగారికి స్వాగతం. దయచేయండి, ఈ ఆసనంపై ఆసీనులకండి. ప్రయాణం సజావుగా సాగిందా దొరవారు?
4: అవును రాజావారు, మీరు విజయనగర మహారాజు అయినందున మాకు ఆనందంగా ఉంది.
1: అంతా రాజమాత చంద్రాయమ్మ గారి సంకల్ప బలం, మా ప్రజల కోరిక.
4: ఏమైనా మీ విజయనగర సంస్థానం అదృష్టవంతురాలు. మేం నిజాం ప్రతినిధులు కావడంతో కోస్తా ప్రాంతం మా ఆధీనంలో ఉందని మీకు తెలుసు కదా రాజావారు. ఈ మధ్యకాలంలో కొందరు ఈ ప్రాంత రాజులు పేష్కస్ సక్రమంగా చెల్లించడలేదు. ఇక మీ నుండి ఈ సమస్య రాదు అని ఆశిస్తున్నాం.
1: ఇదేమిటి బుస్సీ దొరగారు, మీరు ప్రస్తుతం పేష్కస్ గురించి మాట్లాడుతున్నారు. ఇది కాకుండా మీరు ఇంకొక విషయం ప్రస్తావిస్తారని మేము ఆశించాం.
4: దేని గురించి మీరనేది?
1: బొబ్బిలి యుద్ధం తర్వాత మా మహారాజులు విజయరామ గజపతి గారు మరణించారు కదా, కనీస మర్యాదగా అప్పుడు మీరు మా మహారాణి రాజమాతను పరామర్శించనే లేదు. ఇన్నాళ్లకు వచ్చిన మీరు ఇప్పుడు మర్యాద కోసమైనా మా రాజమాతను సందర్శించకపోవడం ఎందుకో మాకు రుచించడం లేదు.
4: అది మీ మహారాజు వారి దురదృష్టం. బొబ్బిలి వారిపై మీ రాజావారు పగదీర్చుకున్నారు. బొబ్బిలి వారికి అపహారం జరిగినందున వారు మీ రాజావారిపై కక్ష తీర్చుకున్నారు. మీ రాజావారి తప్పులే ఆయన మరణానికి కారణమని నా అభిప్రాయం.
1: మా సందేహం ఒక్కటే, బొబ్బిలి యుద్ధ రంగంలో మీ రక్షణలో ఉన్న మా మహారాజుల వారు ఎలా హత్యకు గురయ్యారో మాకు అర్థం కావటం లేదు.
4: ఆనందరాజా, ఏముంది? మీ రాజావారు బొబ్బిలిపై దాడి చేశారు, మా చేత కూడా దాడి చేయించారు. ఓడిపోయిన బొబ్బిలి వారి వైపు నుండి పాపయ్య మీ రాజును హత్య చేశాడు అంతే.
1: అది కాదు దొరగారు, మీ రక్షణలో ఉన్న మా రాజావారిని పాపయ్య ఎలా చేరగలిగాడు?
4: పాపయ్య కోపం అలాంటిది, అదే అతనికి అంతటి శక్తినిచ్చింది.
5: అదెలా బుస్సీవారు? బొబ్బిలి యుద్ధంలో మీరు కూడా పాల్గొన్నారు, బొబ్బిలి కోటలో మరణాలకి మీరు కూడా కారణమే కదా. మరి మీపై పాపయ్య ఎందుకు కక్ష తీర్చుకోలేదు? అంటే మీరే మా రాజావారిని కూడా అడ్డు తొలగించుకోవడం కోసం పాపయ్యకు రహస్యంగా రాజావారి గుడారంలోకి ప్రవేశించడానికి అవకాశం కల్పించారని మా అందరి అనుమానం.
0: బుస్సీ దొరవారు, మీ మిత్రులైన మా మహారాజా వారి పట్ల మీ మిత్రధర్మం సరిగా పాటించలేదని మా అభిప్రాయం.
4: దివాన్ బుచ్చయ్య గారు, మీ అందరూ నన్ను ఇక్కడికి పిలిచి అవమానించడం ఏమీ బాగోలేదు. మీ రాజావారికి రాజ్యాకాంక్ష ఎక్కువ, తన విజయం కోసం మాతో కలిశాడు. మేమెంత రక్షణ పెట్టినా తన జాగ్రత్త తాను కూడా చూసుకోవాలని మీ రాజాగారికి తెలియదా? ఈ విషయంలో ఆయన తప్పే ఆయన ప్రాణం తీసింది.
5: ఏమిటిది బుస్సీ దొర, మీ తప్పంతా మా రాజావారిపై వేస్తున్నారు? సేనానిగానే చెప్తున్నా, మీరు జాగ్రత్తగా మాట్లాడాలి.
4: నన్ను ఇక్కడ పిలిచి ఇలా అవమానిస్తే నేను సహించను. ఇదే పెంచి వారి హెచ్చరిక. మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా కష్టాలు వస్తాయి మీకు.
0: ఆగండి, అందరూ శాంతించండి. బుస్సీ దొర గారు, మీరిలా మా రాజావారిని దూషిస్తే మేము సహించలేము. వారు కూడా మీ మిత్రులేనన్న సంగతి మర్చిపోయారా? మా రాజావారి రక్షణ చేయలేకపోయిన మీ ఫ్రెంచి వారు తక్షణం ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలి. మా మాటని కాదని మీరింకా ఇక్కడే ఉంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు.
4: ఆనందరాజా, మమ్మల్ని మీరు అవమానిస్తున్నారు. మేము భరించాం. ఈ ఫ్రెంచ్ వారి సంగతి.

0: నీకు తెలియదు. ప్రతీకారం తీర్చుకుంటా, ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉన్నాను, నీ సంగతి చూస్తా.
1: దివాన్ గారు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. బుస్సీ పగ పాము పగే, అందరూ కలిసి యుద్ధ ప్రణాళిక వేయండి. బుస్సీని ఓ కంట కనిపెట్టి ఉంచాలి. అవసరమైతే బెంగాల్ నుండి ఇంగ్లీష్ దొరలను రప్పిద్దాం. సైన్యాలను యుద్ధాన్ని సిద్ధంగా ఉంచండి.
2: మేము సిద్ధం.

0: జయము జయము రాజమాతకు దివాన్ బుచ్చన్న గారు తమని కలవాలని కోరుతున్నారు.
1: రమ్మని చెప్పు.
0: చెప్తాం రాజమాత.
2: రాజమాత చంద్రాయమ్మ గారికి నమస్కారాలు. రాజమాత, మీరు కుశలమే కదా?
1: రండి దివాన్ గారు, రండి. అలా ఆసీనులు కండి. ఏమిటి యుద్ధ విశేషాలు? ఎలా ఉంది మన రాజావారి విజయ పరంపర?
2: ఆ భగవంతుని దయవల్ల మన విజయ పరంపర నిరాఘాటంగా కొనసాగుతోంది రాజమాత. మీ వద్దకు నా ఈ రాక మహారాజావారి విజయాలు తెలపడానికే.
1: ఇంకే మంచి వార్తలే తెచ్చారన్నమాట.
2: అమ్మా, రాజావారు యుద్ధరంగంలో దూసుకుపోతున్నారు. విజయదుందుభులు మోగుతూనే ఉన్నాయి. బుస్సీ కుట్రని మనం బయట పెట్టడంతో కోపంగా ఉన్న ఆ దొర ఆంగ్లేయుల స్థావరాలైన విశాఖపట్నం, వెండమూర్లంక, ఇంజరములను ఆక్రమించాడు. అయితే ఈ ప్రాంతాలన్నీ మన అధీనంలోనే ఉన్నాయి. ఆంగ్లేయులు మన అనుమతితోనే అక్కడ ఉంటున్నారు. ఫ్రెంచి వారిని సమయం చూసి ఎదురుదెబ్బ తీయాలని రాజావారు వేచి ఉన్నారు.
1: ఓహో, అలాగా.
2: ఇంతలోనే మనకి సమయం కలిసి వచ్చింది. తమిళ ప్రాంతంలో ఇంగ్లీషు వారి ధాటికి తట్టుకోలేక పాండిచ్చేరి ఫ్రెంచి గవర్నరు బుసీని అక్కడికి పిలిపించాడు. ఆ తరుణం చూసి రాజావారు మన సర్వసేనాని పాయకరావు గారిని పంపి విశాఖపట్టణాన్ని ఫ్రెంచి వారి నుంచి విడిపించి దానిని మళ్లీ ఇంగ్లీషు వారికి ఇచ్చి ఆ స్థావరంపై ఇంగ్లీషు వారి జెండా ఎగరవేశారు. ఇది తెలిసి పాండిచ్చేరి గవర్నరు మన విజయనగరంపైకి సేనలను పంపాడు. మనం ఒక్కరమే ఫ్రెంచి వారిని ఓడించగలం. అయినా భారీ నష్టం తగ్గించడానికి కలకత్తాలోని క్లైవ్ దొరకు ఆంగ్ల సైన్యాన్ని పంపమని వర్తమానం పంపాం. ఇలా మన సైన్యం అటు ఆంగ్ల సైన్యం కలిసి పిఠాపురం దగ్గర చందుర్తి వద్ద ఫ్రెంచి వారిని, వారికి సాయం చేస్తున్నటువంటి పిఠాపురం రాజాను పెద్దాపురం రాజాను ఓడించారు. పిఠాపురం వారు పెద్దాపురం వారు సామర్లకోటకి పారిపోయి అక్కడ డచ్ దేశం వారి రక్షణలో ఉన్నారు. తగిన సమయం చూసి రాజావారు సామర్లకోటపై దాడి చేసి వాళ్లని ఓడించారు. ఆ తరువాత మన సైన్యం ఆంగ్ల సైన్యం మజిలీపట్నాన్ని స్వాధీనం చేసుకున్నాయి. మన దెబ్బకి ఫ్రెంచి వారి పని ఎక్కడతో అయిపోయింది.
1: అంటే మన ఆనందరాజావారు ఫ్రెంచి వారికి తగిన శాస్తి చేశారన్నమాట.
2: అవునమ్మా, మన రాజావారు ఇటు నిజాము నవాబుని అటు ఇంగ్లీషు వారిని సమతూకంలో ఉంచుతూ బహుచతురతతో విజయ పరంపర కొనసాగిస్తున్నారు. మళ్లీ తిరుగుబాటు చేసిన పిఠాపురం వారిని, పెద్దాపురం వారిని, డచ్చి వారిని ఉండూరు యుద్ధంలో ఓడించి తనకు ఎవరు ఎదురు తిరగకుండా చేసి విజయనగర కీర్తి పతాకాన్ని ఎగరవేస్తున్నారు.
1: బాగుంది, అంతా బాగుంది. చాలా మంచి మాట చెప్పారు దివాన్ గారు. మొత్తానికి మన ఆనందరాజావారు ప్రతిజ్ఞ చేసినట్టుగానే ఈ తెలుగు నేలపై నుండి ఫ్రెంచి వారిని పారద్రోలాడన్నమాట. ఇన్నాళ్లకు మనకు ద్రోహం చేసిన ఫ్రెంచి వారికి తగిన శాస్తి చేశారు మన మహారాజు. ఈనాటికి ఫ్రెంచి వారికి తగిన పరాభవం జరిగినందుకు నా మనసుకి ఎంతో ఆనందం కలుగుతోంది దివాన్ గారు.
2: ఇక నాకు సెలవు రాజమాత, మళ్ళీ త్వరలోనే కలుస్తాను.
1: అలాగే.
0: రాజమాత, మీరు చేసిన ఈ పని ఏమీ బాగోలేదని మా అభిప్రాయం.
1: ఎందుకు బాగులేదు? యుద్ధ సమయంలో ఆరోగ్యం పాడై స్ఫోటకం సోకడం వల్ల ఆనందరాజు చనిపోయిన విషయం మీకు తెలిసిందే కదా. రాజు లేకుండా విజయనగరం సంస్థానాన్ని ఎలా ఉంచగలం? అందుకే ఈ పని నేను చేయవలసి వచ్చింది. రాజ్య రక్షణ కోసం చేసిందే ఇది. దీనిపై మీకున్న అభ్యంతరం ఏమిటో?
0: అదే నాకు నచ్చలేదు. ఈ రాజ్యభారం వహించడానికి మేము లేమా? మా తమ్ముడి పడే అర్హత మాకు లేదా? బాలుడైన వెంకటరాజుకు మీ భర్త పేరే విజయరామరాజుని పేరు పెట్టి ఈ సంస్థాన సింహాసనంపై కూర్చోబెట్టడం, మీకు ఈ సర్దారులు ఒత్తాసు పలకడం నాకు నచ్చలేదు. అసలు ఇదేమీ బాగులేదు. పెద్దవాణ్ణి, దక్షుణ్ణి నేను లేనా? అంతేకాదు, మీ దత్త

0: రాజపుత్రుడు ఆనందరాజే గతంలో స్వయంగా తన తదనంతరం నేనే ఈ విజయనగర సంస్థాన మహారాజు కావాలని నన్ను ఆదేశించడం జరిగింది కూడా. ప్రస్తుతం మీరు ఆయన కోరికను వ్యతిరేకంగా చేస్తున్నారు. ఆనందరాజు ఆత్మ ఎంత క్షోభిస్తుందో మీకు తెలియదా?
1: సీతారామరాజా, ఏమిటి ఏమిటి నన్ను మీరు దూషిస్తున్నారు? నా భర్త విజయరామ గజపతిరాజు గారు గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూనే నేను ఈ దత్తతను చేసుకున్నాను. అందుకే మీ తమ్ముడు వెంకటపతిరాజులం గారిని దత్తత తీసుకుని విజయరామరాజుగా పేరు పెట్టి ఈ విజయనగర సింహాసనాధీశుని చేశాను.
0: మీరు చేసిన ఈ పని వలన పెద్దవాడినైనా నాకు రాజ్యంలో విలువ లేకుండా పోయింది. ఇందుకు దివాన్ బుచ్చన్న మరికొందరు సర్దారులు వత్తాస పలకడం ఏమీ బాగోలేదు.
2: సీతారామరాజుల వారు కొంచెం శాంతించాలి.
0: ఏమిటండి శాంతించేది? నాకు అన్యాయం జరిగింది, నాలాంటి సమర్థుడు దీన్ని ఎలా జీర్ణించుకోవాలి? చెప్పండి బుచ్చన్న గారు.
1: సీతారామరాజా, మీ ధోరణి మాకు ఇబ్బంది కలిగిస్తుంది. మిమ్మల్ని సింహాసనంపై కూర్చుండనీయలేదని, రాజ్యంలో ఎన్ని అలజడులు సృష్టించారో, ఎందరి చేత తిరుగుబాట్లు చేయించారో మాకు తెలియదా? ఎక్కువ మంది సర్దార్లు మా చిన్న విజయరామరాజు పక్షాన నిలబడ్డంతో మీ దూకుడు కొంత తగ్గింది గాని, లేకపోతే గతంలో మాకు జరిగిన అన్యాయం తలుచుకుంటే.
0: అమ్మా, గతం గత, ఇప్పుడు అవన్నీ మళ్ళీ మీరు తిరగదోడుతున్నారు. మీరు అన్నీ మర్చిపోవాలి.
1: ఎలా మర్చిపోగలను సీతారామరాజా? కోట రక్షణాధికారిని లోపర్చుకుని మమ్మల్ని బాలరాజు గజపతిని గృహ నిర్బంధం చేయడానికి ప్రయత్నించడం, మా సర్దార్లు మీకు ఎదురు తిరగడం అందరికీ తెలిసిందే కదా. ఇకనైనా ఈ పనులాపి విజయనగర సంస్థాన విజయాలకు తోడ్పడండి. నేను మీలో మార్పును ఆశిస్తున్నాను. తెలిసిందనుకుంటాను.
0: ఇప్పుడే తెలుస్తోంది.
1: చూడండి, మనకెందుకీ గృహ కలహాలు? మీరు మీ తమ్ముణ్ణి మహారాజుగా గుర్తించండి. మీకు ఈ రాజ్యంలో సముచిత గౌరవం కలిగేలా మిమ్మల్ని కూడా దివాన్గా నియమిస్తున్నాను. ఒక అన్నగా తమ్ముణ్ణి తీర్చిదిద్దండి. ఏమంటారు?
2: అంగీకరించండి సీతారామరాజా. ఈ రాజ్యానికి మీ సోదరులే కదా మహారాజుగా ఉంటున్నారు. మనందరం కలిసి పనిచేద్దాం.
0: తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును కదా. ప్రస్తుతానికి ఇదే తరుణోపాయం. నాకు సమ్మతమే బుచ్చన్న గారు, నేను నా తమ్ముణ్ణి మహారాజుగా గుర్తిస్తున్నాను.
1: శుభం పలికారు.
2: మంచి శుభపరిణామం రాజమాతా.

0: నాయకి జయం జయం.
1: ఏమిటి వర్తమానం?
0: మీకోసం ఎవరో ఈ రాత్రి వేళ వచ్చారు, మిమ్మల్ని తప్పనిసరిగా కలియాలని అంటున్నాడు.
1: వెళ్ళు, అతన్ని ప్రవేశపెట్టి బయట పహరాకాయ్, ఎవ్వరు ఇటువైపు రాకూడదు.
0: చిత్తం.
2: దొరవరికి వందనాలు.
3: నువ్వు ఇటువైపు రావడం వేరే ఎవరూ చూడలేదు కదా.
2: జాగ్రత్తగానే వచ్చానయ్యా.
3: మనం అనుకున్న పని ఒకటి రెండు రోజుల్లో జరిగిపోవాలి, ఇంకా ఆలస్యం చేయకూడదు. పెద్ద దివాన్ బుచ్చన్న చావుతో మనకు సగం పిడ వదిలింది. ఇక చంద్రాయమ్మని ఎవరు కాపాడుతారో చూస్తాను. ఆ బుచ్చన్న ముందే నన్ను నిలదీస్తుందా, నన్ను దోషిగా నిలబెడుతుందా? ఇంకా ఉపేక్షించను. చంద్రాయమ్మ ప్రస్తుతం దేవుపల్లి కోటలో శ్రాంతి తీసుకుంటోంది. ఆమె మళ్ళీ విజయనగరం కోటలోకి రాకూడదు. పని కుట్టుగా సాగిపోవాలి, ఎవ్వరికీ అనుమానం రాకూడదు. ఏదైనా పొరపాటు జరిగిందో, మీ ప్రాణాలే కాదు మీ కుటుంబం మొత్తం తెలిసింది కదా.
2: సోత్తారుగా నా శాఖ సఖ్యం.
3: ఇంత జాగ్రత్తగా వెళ్ళిరా, శుభవార్త వినిపించు. వెళ్ళు.
2: సిద్ధందరా.
3: వెళ్ళు.
4: జయం మహారాజా, జయం. దివాన్ సీతారామరాజు గారు వేంచేస్తున్నారు.
5: అన్నగారిని లోనికి తీసుకునిరా.
1: అంత క్షేమమే కదా సోదరా.
5: రండి అన్నగారు, దయచేయండి. మీరు కుశలమేగా?
1: కుశలమే సోదరా. విజయ, సావకాశంగా వింటానంటే మన రాజ్య వ్యవహారాలు ఒకసారి విన్నవిద్దామని

0: చేశాను. అన్నగారి నీడలో విజయనగర సంస్థానం ఎలా ముందంజ వేస్తుందో మేము వార్తలు వింటూనే ఉన్నాం.
1: సోదరా, అవసరమైనప్పుడు అటు తలవగ్గుతూ ఇటు మరల మనల్ని విభేదించే వారిని ఎదురిస్తూ ఒక పక్క ఇంగ్లీష్ వారిని ఇంకో పక్క నైజాం నవాబుని సమతూకంలో ఉంచుతూ మన సంస్థానాన్ని రెండు రెట్లు స్థాయికి చేర్చాను. ఒకసారి జైపురం రాజాను ఓడించి మాడుగుల, ఆంధ్ర, సాలూరు, కురుపం, సంగమ వలస లాంటి ఓ 10 ప్రాంతాలను కూడా మన రాజ్యంలో కలపడం మీకు తెలిసిందే కదా.
0: అవును అవును.
1: అంతేకాదు, మనకు ఎదురు తిరిగిన తిరుగుతున్న 20 రాజుల్ని మన దేవుపల్లి కోటలో బంధించాను. ఇప్పుడు మనమంటే అటు పర్లాకిమిడి ఇటు జైపూర్ రాజాలు బెదిరిపోతున్నారు.
0: అవునవును, అంతా బాగుగానే ఉంది, కానీ మళ్లీ ఓ సమస్య వస్తుందేమోనని అనుమానంగా ఉంది.
1: ఏమిటి, మళ్లీ నాపైన ఫిర్యాదులు వచ్చాయా? లేదా నిన్ను రాజును చేసి నేను నా ఇష్టారాజ్యంగా రాజ్యపాలన పరోక్షంగా చేస్తున్నానని ఎవరైనా అంటున్నారా? అలా అయితే చెప్పు, ఇప్పుడే వాళ్ళ భర్తం పడతాను.
0: అది కాదు, అది కాదు అన్నగారు, ఇలాంటివి జనాలు అంటూనే ఉంటారు.
1: అయితే ఇంకా ఉన్న సమస్య ఏమిటి?
0: మన రాజ్య విస్తరణ సందర్భంగా మీరు తరచుగా నిజాం నవాబు ఇంగ్లీషు వారితో సంధులు ఒప్పందాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే మన రాజ్యం పెరుగుతున్న కొలది ఆ ఇంగ్లీషు వాళ్లకు మనం కట్టవలసిన పేష్కస్ కూడా పెంచుకుంటూ పోతున్నారని నేను వింటున్నాను. ఇలా అయితే భవిష్యత్తులో మనం ఈ పేష్కస్ భరించలేనంతగా పెరిగిపోతుందేమోనని నాకు కాస్త ఆందోళన.
1: విజయరామరాజా, నీవు నెమ్మదిగా రాజ్య నిర్వహణలో వీలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్లున్నావే. అయితే నా పెద్దనానికి మోసం రాకుండా చూసుకోవాలి, చూసుకోవాలి. అలాంటిదేమీ లేదు విజయరామరాజా, అవన్నీ నే చూసుకుంటాగా, నువ్వు నిశ్చింతగా ఉండు. మన రాజ్య ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది.
0: అది కాదన్నగారు, పేష్కస్ పెరిగే కొలది మనం చెల్లించవలసిన దానికోసం అనవసరంగా రైతులను, వ్యాపారులను, మన సామంత రాజులను ఇబ్బంది పెట్టవలసి వస్తుందేమోనని ఆలోచిస్తున్నాను. ఇటువంటి పరిస్థితి రాజ్యానికి మంచిది కాదు కదా అని.
1: మరేం భయం లేదు విజయరామరాజా, నేనంటే పడిన సర్దారులు ఇలాంటి చాడీలు మీ చెవిలో చెప్తుంటారు. మీ బదులుగా నేను రాజ్య వ్యవహారం నడపడం వాళ్ళకి కంటగింపుగా ఉంటుంది. అందుకే వాళ్ళు మీలో ఇలాంటి భయాలు సృష్టిస్తున్నారు. మీరు వాటిని లెక్క చేయకండి. అలాగే ఈ ఇంగ్లీష్ దొరలు కూడా మీ మీద ఒత్తిడి తెచ్చి నన్ను ఎన్నిసార్లు దివాన్ పదవి నుండి తొలగించేలా చేయలేదు.
0: రాజునన్న తర్వాత కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది, తప్పదు కదా. అయినా ఈ మధ్యకాలంలో తెల్లవారి ఒత్తిడి బాగా పెరిగిపోతుంది.
1: అవును అవును సోదరా, మీరు నా నీడలో నిశ్చింతగా హాయిగా ఉండండి, అన్ని నే చూసుకుంటాగా.
0: అది సరే. విశాఖపట్నంలోని కంపెనీ వారి కౌన్సిల్ ఇన్ చీఫ్ మన విజయనగరంపై ఏ విధంగానైనా దెబ్బతీయాలని చూస్తున్నాడు. మన సైన్యాన్ని తగ్గించుకొని పేష్కష్ కూడా పెంచమని ఇబ్బంది పెడుతున్నాడు. ఇంగ్లీషు వారు మన రాజ్యాన్ని 3 భాగాలు చేయడానికి ప్రయత్నించారు, కానీ ప్రజలకు మనపై ఉన్న నమ్మకం వారి ఆటలను సాగనీయలేదు.
1: అవునవును, నేను గమనిస్తూనే ఉన్నాను. నీవు చెప్పింది కూడా నిజమే. మన విజయనగరం వైపు తెల్లదొరలు చూపు పడకుండా మనం జాగ్రత్త వహించాలి సుమా.
0: అవును, ఏది ఏమైనా తెల్లవారి వలన ఎటువంటి సమస్య వస్తుందోనని ఆందోళనగా ఉంది. చూద్దామన్న గారు, కాలం ఎటువైపు నడుస్తుందో.
1: అమ్మో, తమ్ముడు నా చేయి జారిపోయేటట్టున్నాడు, నేను జాగ్రత్త పడాలి. సెలవా సోదరా, నేను వస్తా. నీవు ఏమీ ఆందోళన పడకు, నేనున్నానుగా, అన్నీ చూసుకుంటా, వస్తాను.
0: అలాగే అన్నగారు. అన్నగారు నేను రాజ్య విషయం

కలుగు చేసుకోవడంతో ఇబ్బంది పడుతున్నట్లున్నారు. నేను కూడా జాగ్రత్త వహించాలి, తగిన సమయంలో సరైన చర్య తీసుకోవాలి.

0: జయము జయము మహారాజా, జయము జయము,
1: జయము జయము మహారాజా, జయము జయము.
0: మహారాజా వందనం.
2: అందరూ మీ ఆసనాలలో ఆసీనులు కండి. సర్వులు క్షేమమే కదా?
3: క్షేమమే మహారాజా.
2: సభికులారా, వ్యవసాయ పనులు, అభివృద్ధి పనులు సక్రమంగా జరుగుతున్నాయి కదా? మీకు ఏవైనా ఇబ్బందులు ఉంటే ఈ సభలో నిర్భయంగా విన్నవించుకోవచ్చు.
3: మహారాజా, మేమంతా క్షేమమే, కానీ దేశంలో అప్పుడప్పుడు కరువు వస్తున్నా తమరి దయవల్ల ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది మహారాజా.
2: మీ అందరి క్షేమమే మా విజయనగర సంస్థానానికి శ్రీరామ రక్ష.
4: మహారాజా జయం జయము. మీ దర్శనం కోసం ఎవరో 10 సంవత్సరాల బాలుడు ప్రాధేయపడుతున్నాడు.
2: ఎవరు? బాలకుడా? వెంటనే ప్రవేశపెట్టండి.
3: చిత్తం ప్రభు.
5: విజయనగర సంస్థాన సార్వభౌమ పూసపాటి వంశకుల తిలక సంగీత సాహిత్య రసజ్ఞ మీకిదే ఈ యోగి ప్రణామాలు చేస్తున్నాడు. దయచేసి స్వీకరించండి ప్రభు.
2: ఆహా, ఇంత చిన్నవాడైనా ఏమీ సంబోధన. ఓ బాలక, నీ ప్రణామాలను ఆనందంగా స్వీకరిస్తున్నావు.
5: ధన్యుణ్ణి ప్రభు.
2: ఇంతకీ మా దర్శనం కోసం ఎందుకు రావాలనుకున్నావు?
5: ఎదురులేని ఎంబలి త్రాగుతున్న ఈ యోగిని పోషించి రక్షింపవలనని వేడుకొనుటకై ఏలిన వారి దర్శనం కోరి వచ్చితిని.
2: చట్టి సత్యప్ప గారు.
6: మహాప్రభు.
2: ఎదురులేని ఎంబలి అంటే ఏమిటో కాస్త వివరిస్తారా?
6: మీకు తెలియంది కాదు మహారాజా, ఈ పేదబాలుడు తాను తాగుతున్న అంబలిలోకి నూకలు కూడా సంపాదించుకోలేనంత పేదవాడిగా ఉన్నానని అంటున్నాడు మహారాజా.
2: శభాష్ బాలక, నీ సమస్యను ఎంత సరసంగా తెలియజేశావు. నిన్ను చూస్తే ఆనందం కలుగుతోంది. ఎక్కడి నుండి వచ్చావు?
5: దీన ప్రాణ రక్షక, జనహృదయ నేత. మాది గోదావరి మండలం, క్రొత్తలంక గ్రామం. మా తాతగారు ఈశ్వరప్ప శాస్త్రి, మా నాన్నగారు లక్ష్మీ నరసింహ శాస్త్రి. చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు కాలం చేశారు మహారాజా.
2: ఎంత కష్టం వచ్చింది రాయన. మరి ఇప్పుడు నీవు?
5: నన్ను ప్రస్తుతం మా పెదతండ్రి ఆదుకుని పెంచుతున్నారు. ప్రస్తుతం మా గోదావరి సీమలో దుర్భిక్షం వలన మా స్వగ్రామం వదిలి ఈ విజయనగరం వచ్చాము మహారాజా.
2: ఓహో, అలాగా.
5: అవును మహారాజా, అందరూ మీ మంచి గురించే చెప్తున్నారు.
2: మంచి పని చేశావు నాయన, నీకు సదా మేలే జరుగుతుంది. భయపడకు, నేటి నుండి నీకు 3 పూటలా మా దివాణంలోనే భోజన సదుపాయాలు కలుగుతాయి.
5: ధన్యుణ్ణి మహారాజా, అన్నదాత ధన్యుణ్ణి.
2: అంతేకాదు, మీ పెదనాన్నగారికి నేటి నుండి జీవనోపాధి కూడా కల్పిస్తున్నాం. సంతోషమేనా?
5: శతకోటి వందనాలు మహారాజా, శతకోటి వందనాలు.
2: ఇంకో మాట
5: ప్రభు,
2: మేము నీ పేరుకు ముందు రామపదాన్ని చేరుస్తున్నాం. నేటి నుండి నీ పేరు రామయోగి. రామయోగి. ఆ రామతీర్థస్వామి, సీతారామస్వామి దీవెనలు సదా నీపై వర్షిస్తాయి. నీవు మా కోటలో నిర్భయంగా తిరగవచ్చు. ఈ సంస్థానమందే పండితుల వద్ద నీకు విద్యా ప్రదానం జరుగుతుంది.
5: మహారాజా, మహారాజా, మీకు నా వేవేల ప్రణామాలు. ఆర్తరక్షక ధన్యుణ్ణి.
2: మా సంస్థానంలోని పూజారి తిమ్మన, చట్టి సత్యప్ప, చల్లా సుబ్బరాయ శాస్త్రి వంటి గొప్ప వ్యక్తి కావాలని మా ఆకాంక్ష.
5: మీ ఆనతి నాకు శిరోధార్యం మహారాజా.
7: ఈ మధ్యకాలంలో రాజావారు ఎందుకో అన్యమనస్కంగా ఉంటున్నారు, మేం తెలుసుకోవచ్చా?
2: నిజమే, నేను కూడా ఇదే విషయం మీతో మాట్లాడదామనే ఆలోచనలో ఉన్నాను మహారాణి.
7: ఏమిటి? మన రాజకుటుంబం విషయం.

0: ఏమా లేదా రాజ్యపాలనలో ప్రతి విషయంలో మీ అన్నగారి అతి జోక్యం తన చేయే పైనుండాలనే భావం గురించా?
1: కాదు సీతయ్యమ్మ, నువ్వన్న ఆ రెండు విషయాలు ఎప్పుడూ ఉండేవే. ఆ రెండే కాదు, ఇంకో విషయం కూడా ఉంది. ప్రస్తుతం మన విజయనగర సంస్థానంపై తెల్లవాడి రూపంలో ఉపద్రవం ముంచుకొస్తోందని నాకనిపిస్తుంది.
0: ఓ, అయితే పరిస్థితి ప్రమాదకరంగా ఉందన్నమాట.
1: అవును సీతయ్యమ్మ, నేను చెప్పేది మీరు శ్రద్ధగా వినండి.
0: అలాగే.
1: మా అన్న సీతారామరాజు గారు విజయనగర పూసపాటి వారి కుటుంబ గౌరవం కాపాడేవారే. కానీ వారిని కాదని చిన్నవాడినైన నన్ను రాజమాత చంద్రయ్యమ్మ గారు విజయనగర వారసునిగా చేయడం అన్నగారికి ససేమిరా ఇష్టం లేదు. దానివల్లే కొన్ని అరాచకాలు చేశారు. మీకు తెలియంది కాదు, ఆఖరికి రాజమాతను కూడా చంపించారని వినికిడి.
0: అవును, అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే ఇది.
1: అన్నగారిని గౌరవిస్తే రాజ్యపాలన విషయంలోనూ నన్ను కాదని తానే మహారాజు వలె ప్రవర్తించడం కూడా చేశారు. అందుకే ఆయన్ను దివాన్ పదవి నుండి కూడా తప్పించడం జరిగింది. యుద్ధాల పేరుతో ధన వ్యయం, శత్రువులను పెంచుకోవడం, తోటి రాజుల్ని జమీందారులను దేవుపల్లి కోటలో బంధించడం, ఇలా చేస్తే మున్ముందు మన రాజ్యంకు ఎంతవరకు మంచిది? అన్నగారనే గౌరవం వల్ల కొన్నిసార్లు సర్దార్ల మధ్య చీలిక రాకూడదనే భావంతో నేను ఉదాసీనంగా ఉండక తప్పలేదు. ఇంకో పక్క నిజాం నవాబు ఈ ప్రాంతాలపై పాలనా అధికారాన్ని ఇంగ్లీషు వారికి ఇవ్వడం వల్ల మన సంస్థానంపై కూడా తెల్లవారి ప్రభావం పడింది. మన సైన్యం మన పాలనా విషయంలో వాళ్ల జోక్యం ఎక్కువైపోయింది. అలాగే అన్నగారు కూడా ఇంగ్లీషు వారికి లంచాలు ఇస్తూ తన మాటే చెల్లేటట్లుగా కూడా చేస్తున్నారని వినికిడి.
0: ఓ, మరి మనమేం చేయలేమా? గతంలో ఆనందరాజు గారు ఫ్రెంచ్ వారిని తరిమివేసినట్లుగా మనం కూడా ఈ తెల్లదొరల్ని వదిలించుకోలేమా?
1: ప్రస్తుత పరిస్థితులు అంత బావులేవు రాణి. నైజాం నవాబు బలం సన్నగిల్లుతోంది. స్థానిక రాజులు జమీందారులు ఒకరి తర్వాత ఒకరు ఇంగ్లీషు వారికి దాసోహం అంటున్నారు. ఆత్మగౌరవం కోసం యుద్ధం చేసే బదులుగా సామరస్యంగా సమస్యను పరిష్కరించాలని చూస్తున్నాను. తప్పనిసరైతే సంస్థాన గౌరవం కోసం యుద్ధానికి కూడా సిద్ధమే, కానీ అంత జననష్టం ఎందుకు కలిగించాలా అని ఆలోచిస్తున్నాను.
0: మరి మన సర్దార్లు ఈ విషయంలో ఏమంటున్నారు?
1: మన సర్దారులకు ప్రజలకు నేనంటే అమిత గౌరవం.
0: అవును,
1: అందుకే ఆ తెల్లవాళ్లు మన సంస్థానాన్ని మూడు భాగాలు చేసి వేలం వేయదలిస్తే మన వాళ్లు వాళ్ల ఆటలు సాగనవ్వలేదు. మన వాళ్ల రాజభక్తిని మనం ఎప్పుడూ సంశయించనక్కర్లేదు. ఏమిటి రాణివారు ఆలోచిస్తున్నట్లున్నారు?
0: ఈ సమయంలో నేను ఏమైనా సాయం చేయగలనా అని ఆలోచిస్తున్నాను మహారాజా.
1: వీరనారి నోటి నుండి రావలసిన మాట ఇది. అయితే సీతయ్యమ్మ, నేను చెప్పేది శ్రద్ధగా విను.
0: అలాగే చెప్పండి ప్రభు.
1: యుద్ధం తప్పనిసరి అయితే నీవు యువరాజా నారాయణ గజపతి ఒక పని చెయ్యాలి.
0: సెలవేయండి ప్రభు.
1: మీరిద్దరూ మన విజయనగరం కోటలో ఉండొద్దు. మన సర్దార్ కాకర్లపూడి బాపిరాజు మీకు బాసటగా ఉంటాడు. మీరిద్దరూ అడవుల్లోని కాశీపురం కోటకు వెళ్ళిపోండి. ఏమాత్రం ఆలస్యం చేయకండి. రాణివారు, ఎట్టి పరిస్థితుల్లోనూ సహగమనం చేయకండి. మన యువరాజును మీరే కాపాడుకోవాలి. అవసరమైతే మక్కువ కోటకు గాని ఆంధ్ర కోటకు గాని వెళ్ళిపోండి. మన సంస్థాన ప్రజల మన్నన సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. పరిస్థితులు చక్కదిద్దుకున్న తర్వాత ఆలోచించి తగిన విధంగా ఇంగ్లీషు వారితో ఒప్పందాలు చేసుకోండి. మన విజయనగర సంస్థాన స్థితి ఎలా ఉన్నా అది మన కుటుంబం చేతుల నుండి జారిపోకుండా చూసుకుంటారని నా నమ్మకం.
0: అలాగే ప్రభు, అంతదాకా రాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.

0: King.
1: Long live the King.
0: Long live England.
1: Long live England.
0: Long live East India Company.
1: Long live the East India Company.
2: Long live our beloved Chief Counsel of Vaidyapada.
1: Long live.
3: Now let us come to the point. మనకు హెడ్ఏక్ గా ఉన్న విజయనగరాన్ని ఎలా అటాక్ చేయాలి, విజయనగర సంస్థానాన్ని ఎలా నాశనం చేయాలి? ఫెండర్
4: గారు,
3: మీ పని పూర్తయిందా?
4: Yes sir. మద్రాస్ గవర్నర్ ఆర్డర్స్ పై నేను విజయనగరం కోటను ఆక్యుపై చేశాను. ఇప్పుడు కోట నా కంట్రోల్లో ఉంది.
3: వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకముందు వైజాగ్ పటాం కౌన్సిల్ మెంబర్స్ విజయనగరంలో భూములు ఆక్షన్ వేస్తే రాజుపై గౌరవంతో ఎవ్వరూ కొనలేదు. రాజంటే ఆ ప్రజలకు అంత ప్రేమ?
4: ఎస్ చీఫ్. అలాగే రాజుకి ప్రజలంటే అతని స్టాఫ్ అంటే అంతే అభిమానం. వారందరినీ మన ఈస్ట్ ఇండియా కంపెనీ తగిన విధంగా ఆదుకుంటేనే తాను ఫ్యాంక్షన్ తీసుకుని మద్రాస్ కానీ మచిలీపట్నం కానీ వెళ్తాడట.
3: నాథింగ్ డూయింగ్. రాజు ప్రజల్ని స్టాఫ్ని మనమెందుకు చూసుకోవాలి? మనకు తీసుకోవడమే తెలియాలి, ఇవ్వడం కాదు. రాజుపై యుద్ధం చేద్దాం.
5: సార్, సార్, ఎన్ ఇంపార్టెంట్ మెసేజ్ సార్.
3: గివ్ మీ. ఓ, ఇదే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. విజయనగరము రాజా మద్రాసు వైపు గాని మచిలీపట్నం వైపు గాని వెళ్ళలేదు. వైజాగ్ పటం వచ్చి అక్కడ నుండి సింహాచలం వెళ్ళాడు. ఇప్పుడు నెమ్మదిగా పద్మనాభం వైపు వెళ్తున్నాడు. యుద్ధం కోసం సిద్ధమవుతున్నట్లు ఉన్నది. అక్కడ రాజుకి ఫుడ్ గ్యాంగ్స్ సప్లైకి ఇబ్బంది లేదు. అక్కడే ఆయన వర్షిప్ చేసే పద్మనాభ టెంపుల్ ఉన్నది. వాటర్ ప్రాబ్లం లేకుండా గోస్థాని నెవరు ఉంది.
4: ఎస్, మనం ఇంకా ఆలస్యం చేయకూడదు చీఫ్. మన ఆర్మీని కదిలించాలి.
3: ఎస్, యు ఆర్ రైట్ మిస్టర్ ఫెండర్గాష్. మీ ఆర్మీని భీమిని పటేం వద్ద నిలపండి. కెప్టెన్ కాల్స్ తన ఆర్మీతో విజయనగరం కంటోన్మెంట్ నుండి బయలుదేరమనండి. ఎప్పటికే మద్రాసు నుండి మందుగుండు, ఫీరంగులు, తుపాకీలు వచ్చి అక్కడ రెడీగా ఉన్నాయి. విజయరామరాజుని పద్మనాభం వైపు కాకుండా మద్రాసు గాని మచిలీపట్నం గాని వెళ్ళమని గవర్నర్ గారు ఇచ్చిన ఆర్డర్ను మళ్ళీ రాజుకు పంపుతున్నాను. మనందరం యుద్ధమునకు సిద్ధముగా ఉండాలి. ప్రజల నుండి రాజుకు ఏ విధమైన సహాయము అందకూడదు.
4: మేము యుద్ధానికి సిద్ధం. వీఆర్ రెడీ ఫర్ వార్.
1: లాంగ్ లివ్ కింగ్. లాంగ్ లివ్ కింగ్. లాంగ్ లివ్ ఇంగ్లాండ్. లాంగ్ లివ్ ఇంగ్లాండ్. లాంగ్ లివ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. లాంగ్ లివ్ ఈస్ట్ ఇండియా కంపెనీ.
0: లాంగ్ లివ్.
1: లాంగ్ లివ్.
6: మహారాజా, జైన్ జైన్. ఈ తెల్లదొర మిమ్మల్ని కలవాలని వచ్చాడు.
7: రండి, వెల్కమ్.
8: ఈ లెటర్ ఫ్రెండర్ గాస్ట్ ద్వారా తమకు పంపారు. నా పేరు శామ్యుయల్.
7: ఓహో, అలాగా. ఇది మీరే చదవండి.
8: మిస్టర్ విజయరామరాజు, గతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మీకు చెప్పింది మీకిచ్చే పెన్షన్ తీసుకుని ఈ ప్రాంతం వదిలి వెళ్ళమని. కానీ మీరిప్పుడు పద్మనాభంలో ఉండి సైన్య సమీకరణ చేస్తున్నారు. తక్షణం ఇది ఆపండి. మీరు పద్మనాభం విడిచిపెట్టి మద్రాస్ కానీ మచిలీపట్నం కానీ వెళ్ళిపోండి. ఇది మా ఆర్డర్. లేదంటే యుద్ధాన్ని ఎదుర్కోవాలి, అది ప్రమాదకరం. సో లేవ్ పద్మనాభం ఇమ్మీడియట్లీ.
9: ఏయ్ తెల్లదొర, మా మహారాజుని బెదిరిస్తావా?

0: ఆగండి ఆగండి ఆగండి సర్దారులు ఆగండి. శామ్యూల్, ఇదే నా సమాధానం. మీ దొరకు వినిపించు. నేను నా ప్రజల కోసం, నా సిబ్బంది కోసం ఈ రణరంగంలో నిలిచి ఉన్నాను. దీనికి వ్యతిరేకంగా మీరు సైన్యాన్ని పంపి నా ప్రజలను, పసివాళ్లను, ముసలివాళ్లను, నా కుటుంబీకుల్ని, నన్ను నాశనం చేస్తానంటే ఎలా? నా వారి కోసం అవసరమైతే నా ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడున్న నా సైనికులు, నా సర్దారులు అందరూ విజయనగర సంస్థాన పరిరక్షణకు, రాజవంశ గౌరవం కోసం ప్రాణాలకు తెగించి ఈ యుద్ధ భూమిలో నిలిచి ఉన్నారు. లొంగిపోవడం కాదు మా ముందున్న ప్రశ్న. ఆత్మగౌరవ రక్షణే ప్రస్తుతం మా కర్తవ్యం. యుద్ధమే అనివార్యమైతే అందుకు మేమంతా సిద్ధం. మిస్టర్ శామ్యూల్, ఈ సమాధానమే మీ దొరకు వినిపించు. జై అనంత పద్మనాభ,
1: జై అనంత పద్మనాభ,
0: జై విజయనగర సామ్రాజ్య లక్ష్మి,
1: జై విజయనగర సామ్రాజ్య లక్ష్మి,
0: జై అనంత పద్మనాభ,
1: జై అనంత పద్మనాభ.
2: మహారాజుకు
1: జయము జయము,
2: విజయనగర సంస్థానానికి
1: జయము జయము.
0: మహాసేనానులారా, సర్దారులారా, అందరూ ఈ రాత్రి జాగరూకులై ఉండండి. బహుశా రేపు ఉదయం యుద్ధం ప్రారంభం కావచ్చు. సిద్ధంగా ఉండండి.
1: సిద్ధం
2: సిద్ధం.
1: మహారాజుకు జయము జయము.

సోల్జర్స్ తెల్లవారుతోంది. రాజు సైన్యం ఇంకా రెడీ కాలేదు. ఎప్పుడే మనం దాడి చేద్దాం. వి విల్ స్టార్ట్ అటాక్. ఎలాగైతేనే విజయరామరాజును దెబ్బతీయగలం. రాజు సైన్యము సిద్ధము కావడానికి టైం ఇవ్వకూడదు.

0: సైనికులారా, యుద్ధానికి సిద్ధం కండి. తెల్లవారక ముందే మనపై తెల్లవాడు దాడి ప్రారంభించాడు. మన మట్టిని మనమే రక్షించుకుందాం. నీలాద్రి రాజా, రామచంద్ర రాజా, తిరుమల రాజా, కొండరాజు, హాల్రాజు, వెంకటపతి రాజు, ఆయుధాలు సిద్ధమే కదా? అప్పల్ రాజా, హుస్సేన్ బేగ్, నరసరాజా, విజయగోపాల రాజా, పద్మనాభరాజా, రామభద్రరాజా, మీరంతా సిద్ధమే కదా? రాఘవరాజా, వెంకటరాజా, జంపన రాజా, దంతులూరి రాజా, మీరందరూ యుద్ధానికి సిద్ధంగా ఉండండి. సంయమనం పాటించండి, యుద్ధ నియమాలను పాటించండి. విజయమో వీర స్వర్గమో, మనం పోరాటం సాగిద్దాం.
1: జై అనంత పద్మనాభ!
2: జై
1: ఈ విజయనగర సామ్రాజ్యానికి!
2: జై
1: విజయనగర సామ్రాజ్యానికి!
2: జై
1: అనంత పద్మనాభ!
2: జై
1: జై జై వైరి మాంబ!
2: జై
1: అనంత పద్మనాభ!
2: జై
1: జై వైరి మాంబ!
3: జై మహారాజుకు!
2: జై
3: జై విజయ రామరాజుకు!
2: జై
3: మహారాజుకు!
2: జై
3: జై విజయ రామరాజుకు!
1: నా మాట విను, నాతో పోరాడి గెలువు, లేదా నా ప్రాణాలనైనా తీసుకో. నా సైనికుల్ని అనవసరంగా యుద్ధం పేరుతో ఫిరంగులతో చంపొద్దు.
4: మోరసు చెప్పొద్దు రాజా, నేతులు మాను, యుద్ధం చేయి. నా రాజా నా, నీవు పోయినా నీ సైనికులు ఊరుకోరు. నీలాగే వాళ్ళు కూడా కంపెనీ పాలనకు ప్రమాదమే. మొత్తం మీ రాజవంశాన్ని, మీ సైనికుల్ని నాశనం చేస్తారు. సోల్జర్స్ ఫైర్ అండ్ ఫైట్! సోల్జర్స్ రాజును ఎదిరించండి.

0: మీపైనే దాడి జరగబోతుంది. సర్దారులారా, రక్షణ వలయం కట్టండి. మహారాజా, తమరు రక్షణ వలయంలోకి రండి.
1: మహారాజుకు జై, మహారాజుకు జై, జై విజయరామరాజుకి జై, జై విజయరామరాజుకి జై.
0: తిరుమల రాజా, రామచంద్ర రాజా, అందరూ రక్షణ వలయం వెంటనే కట్టండి. మహారాజా, తమరు రండి, అందరూ ఆయుధాలు సన్నించండి. ఎర్రవాడిని దురుమాడండి.
2: సోల్జర్స్ అటు చూడండి, 300 సోల్జర్స్ అండ్ సర్దార్స్ రాజు చుట్టూ ఎలా సర్కిల్ కట్టారో వాళ్ళని ఎదుర్కోండి. స్మాష్ దెం, ఒక్కరు ఏ ఒక్కరు మిగలకూడదు. నో వన్ షుడ్ లైవ్. అన్ని ఫిరంగులు రాజు వైపు చెప్పండి. రాజండి, ఫైర్ ఫైర్. Well done, soldiers. Well done. All are done. Oh. All are done. Andaru chacharu. Okkalu kaadu, iddaru kaadu, 300 warriors dead.

0: మీరింతవరకు పద్మనాభయుద్ధం చారిత్రక నాటకం విన్నారు. రచన శ్రీ రామవరపు వేంకట రమణమూర్తి. ఇందులో దివాన్ బుచ్చన్న శ్రీ బిఎస్ మూర్తి, రామభద్ర పాయకరావు శ్రీ హెచ్ఎం ప్రాణరావు, ఆనందరాజు శ్రీ పి శివప్రసాద్, బుస్సి శ్రీ సిహెచ్ కృష్ణప్రసాద్, సీతారామరాజు శ్రీ బొబ్బా ధవళేశ్వరరావు, దాట్లవారు ఆగంతకుడు శామ్యూల్స్ శ్రీ కండ్రాతి సాంబశివరావు, బాలుడు శ్రీమతి హారిక, చట్టి సత్యప్ప శ్రీ ఎం వెంకటరమణ, చీఫ్ ఇన్ కౌన్సిల్ శ్రీ నవరసమూర్తి, ప్రెండర్ఘాస్ట్ శ్రీ పి బాలాజీ నాయకుడు, విజయరామరాజు శ్రీ బేతారామ సూర్యప్రకాశరావు, చంద్రాయమ్మ శ్రీమతి పివివిఎస్ నాగమణి, సీతాయమ్మ శ్రీమతి పివిఎల్ రత్నమాల, ఇంకా శ్రీయుతులు టి దిలీప్ కుమార్ రెడ్డి, కె శివరామ్ ప్రసాద్, వాచస్పతి రమేష్ నాయుడు, ఎన్ సుధాకర్ రెడ్డి, ఎంవివి సత్యనారాయణ మొదలైన వారు పాల్గొన్నారు. నేపథ్య గానం శ్రీ వంకాల వెంకటరమణమూర్తి, ఎఫెక్ట్స్ శ్రీ బిఆర్ కిరణ్ కుమార్, నిర్వహణ శ్రీ బేత రామసూర్యప్రకాశరావు, సహకారం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. మరి నేను అడిగే ప్రశ్నలకి ఈ క్విజ్ కార్యక్రమంలో మీరు ఆన్సర్స్ సెండ్ చేయాలంటే మా వాట్సాప్ నెంబర్ మీకు తెలిసిందే, 0866 244 888 12. ఈ నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రశ్నలతో నేను రెడీగా ఉన్నాను. ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న కొంచెం కన్ఫ్యూజ్ చేసే ప్రశ్నే, కానీ అడుగుతున్నాను, మీరు ఎలా రాస్తారో చూస్తాను. ఏంటంటే, మామిడి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు, రావి చెట్టు. ఏమండి, మామిడి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు, రావి చెట్టు, వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏది? ఓకేనా, మామిడి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు, రావి చెట్టు, వీటిలో భిన్నమైనది ఏది? మరి దీనిలో మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి 0866 244 888 12 నెంబర్కి. మామిడి చెట్టు, వేప చెట్టు.

ఓకే, పాట విన్నారు కదా. వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగిన ప్రశ్న, మామిడి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు, రావి చెట్టు, వీటిలో భిన్నమైనది ఏది అని అడిగాను. మనకి ఆన్సర్స్ చాలామంది సెండ్ చేశారు, చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా రాశారు అనేది. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్, కాకపోతే స్పెల్లింగ్ కొంచెం మిస్టేక్గా ఉంది. ఓకే, తర్వాత పావులూరు నుండి మోహన్ కృష్ణ రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఒకవేళ మీ ఆన్సర్ కరెక్ట్ అనుకుంటే ఎందుకో రాసి పంపించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. నెల్లూరు నుంచి చేబ్రోల్ రామకృష్ణయ్య, సుభాష్ని ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ పండా లలితాదేవి, శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఇంకా చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. వీరు రోహన్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్ రాశారు అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మహేంద్ర తెనాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఎం కొండారెడ్డి సిద్ధవటం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్.

ఈవినింగ్ అండి. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి ఆర్యన్ కర్ణాటక నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత మధుసూదన్ రెడ్డి అనంత టౌన్షిప్ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, ప్రసాద్ బాబు రాశారు, కాకపోతే గుంటూరు నుంచి రాసి పంపించారు ప్రసాద్ బాబు. మరి ఓకేనండి, రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, రాధాకమ్మ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే, నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ రాశారు, అది లేక ఇది అని రాశారు. మరి నేనేది కరెక్ట్ ఆన్సర్ తీసుకోమంటారు, ఉన్న నాలుగిట్లో డిఫరెంట్గా ఉన్నది ఏది అని అడిగాను. మీరు రెండు ఆన్సర్లో రెండు ఆన్సర్లు రాసి అది లేక ఇది అన్నారు, ఏదో ఒక ఆన్సర్ రాసి పంపించండి. ఇక తర్వాత చూద్దాం, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక నుంచి రుద్రాంశ్ వీరిద్దరు రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక సత్తిరెడ్డి అనపర్తి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. రమేష్ దొంతి గగన్ పెరుమాళ్ అనంతపురం నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, నా పేరు పూజారి ధనంజయ, అనంతపురం నుంచి రాసి పంపిస్తున్నా అన్నారు, పెద్దమ్మ గుడి దగ్గర నుంచి రాశారు. ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు, ఓకేనండి, బాగా రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి సుమతి. తర్వాత రాఘవేంద్రరావు రోహిణి వీరు పంపించారు పెసర్లంక విలేజ్ నుంచి, ఓకే రైట్ ఆన్సర్ చేశారు, హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి. నెక్స్ట్ మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు జిల్లా నుంచి లక్కవరం నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం, పాపినేనిపాల్ నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెల్లూరు నీలబోయిన శ్రీనివాసులు కృష్ణవేణి గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ ఇంకెవరు రాసి పంపించారంటే, మనకి నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. ఇంకా పంపిస్తున్నారు మనకి సుజన్ కార్తీక్ శారద అనంతపురం నుంచి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఫణిరాజ్ నెల్లూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత హనుమంతు ఒంగోలు నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఆకురాతి రామలక్ష్మి రామకృష్ణ రాజ్యలక్ష్మి చిన్నామిరం నుంచి, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ అని చెప్తున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. వీరెవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి బాబు శోభన్, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, మా సాయి ప్రకాష్ వీరంతా రాసి పంపించారు, ఓకే కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రణవి అండ్ ప్రణుతి వీరు న్యూఢిల్లీ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఓకే. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు, ఓకేనండి. తర్వాత ఏం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపల్లి నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ డి కోటేశ్వరరావు కొవ్వూరు నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ రాసి పంపించారు, ఓకే. కాకపోతే మీరు రాసింది కరెక్టే, కాకపోతే ఈ నాలుగిట్లో డిఫరెంట్గా ఉన్నది ఏదని అడిగాను, కాకపోతే ఇక్కడ రాంగ్ ఆన్సర్ అయింది అది మీరు పంపించింది. ఇక తర్వాత చూద్దాం, వీరెవరంటే కోట హర్ష సహర్ష, అంతేనా, కోట సహర్ష గచ్చిబౌలి నుంచి. ఇంకా గోపిశెట్టి గీతాంష్ కనిగిరి నుంచి, వీరు కోట జర్షిత ఒంగోలు నుంచి, గంపెర్ల శాన్విక ప్రకాశం జిల్లా నుంచి, అందరూ రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకే అండి, వెరీ గుడ్ పార్టిసిపేట్ చేసినందుకు. తర్వాత చూద్దాం, కేసరావు అత్తిల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ మనకి పంపించారు ఎన్ పార్థసారథి భరత్ నగర్ నుంచి పంపించారు, జవాబు అంటూ రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఓకే మీరు రాసింది కరెక్టే, కాకపోతే ఇక్కడ మాత్రం రాంగ్. ఓకే, తర్వాత చూద్దాం, వీరెవరంటే నల్గొండ జిల్లా నుంచి దైడ త్రివేణి చిన్మయి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత చూద్దాం, దంపూర్ బలరామరెడ్డి సుగుణమ్మ
యూనో.

అడుగు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఇంకెవరు పంపించారంటే కే బ్రహ్మానందరావు ప్రసాదం పాడి నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే అండి. లక్ష్మీ నరసింహశర్మ సత్యనపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం. గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. లతా ఉయ్యూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా కోవ నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత దైదా భిక్షం వెంకటి వీరు నల్గొండ మిర్యాలగూడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. అనంతపురం నుంచి అనురాధ రాంగ్ ఆన్సర్. తర్వాత హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వీర కనకారావు పార్వతి వీరభద్రాపురం నుంచి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్. ఇక తర్వాత పంపించారు మనకి ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ దొడ్డిపట్ల నాగలక్ష్మి అత్తిల్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు విజయశేఖర్ నంద్యాల నుంచి. మామిడి చెట్టు, వేప చెట్టు, ఉసిరి చెట్టు, రావి చెట్టు. ఓకేనండి, వీటిలో భిన్నంగా ఉన్నది ఏది? ఓకేనా, ఆన్సర్ వెంటనే సెండ్ చేయండి. తర్వాత చూద్దాం. విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి పంపించారు మళ్ళీ మనకి రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత పంపించారు కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత జి రమేష్ కుమార్ అనంతపురం నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం. చిత్రియాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ మళ్ళీ పంపించారు. ఓకే రైట్ ఆన్సర్ చేశారు ఇప్పుడు. తర్వాత శ్రీరామారావు అపరాజిత పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. సిహెచ్ రామ్మూర్తి విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక నెక్స్ట్ ఎవరంటే పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర లక్ష్మి వీరంతా కలిసి పంపించారు రైట్ ఆన్సర్ రాశారు. హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి. ఇక తర్వాత ఎవరు పంపించారంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు. ఓకే రైట్ ఆన్సర్. ఓకే తర్వాత చూద్దాం. వీరు సత్యనారాయణ గంగాధర్ పంపించారు ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం. వీరు ఇంకెవరు పంపించారంటే గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. పెసర్లంక విలేజ్ నుంచి ధనలక్ష్మి అరవ ధనలక్ష్మి సాంబశివరావు ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చక్రధర్ మహీధర్ పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి ఇప్పుడు మళ్ళీ రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి ఆర్యన్ కర్ణాటక నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ మళ్ళీ ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నాను అని రాసి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు. తర్వాత వీరు ఎవరంటే హనుమంతు ఒంగోలు నుంచి. ఓకే ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత దీపిక లండన్ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. సాయి దర్శన్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఓకేనండి. ఇక తర్వాత ఎవరు రాశారంటే గుడ్ ఈవినింగ్ చెప్తున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రెండు ఆన్సర్లు రాశారు. కాకపోతే నేను ఒక ఆన్సర్ దానిలో ఇవ్వలేదు, క్వశ్చన్లో చెట్టు పేరు చెప్పలేదు రాశారు మీరు. ఓకే ఒక ఆన్సర్ రాంగ్. ఓకే తర్వాత చూద్దాం. ఇంకా నా పేరు పూజారి ధనుంజయ అంటున్నారు అనంతపురం నుంచి రాసి పంపించారు వీరు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకే అండి. తర్వాత ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు రాంగ్ ఆన్సర్. ఇంకెవరు పంపించారంటే ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం. అనంతపురం నుండి అనురాధ పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు. ఇక నెక్స్ట్ ఎవరంటే నెల్లూరు వేదాయపాల నుంచి మనోజ్ ధనోజ్ రాశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం. ఎం రావు ఒంగోలు నుంచి జవాబు అంటూ రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత పివై విజయశేఖర్ వీరు నంద్యాల నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఇంకా రాంభూపాల్ అండ్ భారతి మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. గుంపర్ల శాన్విక కందుక్కూర్ నుంచి రాశారు. ఓకే కాకపోతే మళ్ళీ రాంగ్ ఆన్సరే. అనంతపురం నుంచి హరినాథ్ బాబు రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ నెల్లూరు నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అందరు రాశారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ మళ్ళీ పంపించారు. ఇందా పంపించారు కదా, రైట్ ఆన్సరే. ఓకే తర్వాత
జి రమేష్ అనంతపురం నుంచి పంపించారు రాంగ.

సార్ ఇక నెక్స్ట్ ఎవరంటే ఓకే వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ వీరి పేరు అయితే ఎక్కడ కనిపించటం లేదు నాకు. రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం తనుజ నజ్మల్ హిందీపూర్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం దేశిరెడ్డిపల్లి నుంచి అంజన్ పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం కుంచి రామూర్తి కుంచివానిపేట నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు మళ్ళీ. తర్వాత వరగంటి బదరి విశాల ఓకే రైట్ ఆన్సర్ రాశారు ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత దొడ్డిపట్ల కోటేశ్వర అతిల్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ రామకృష్ణయ్య సుభాష్ ఎనుమడుగు నుంచి రాశారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం పాపినేనిపల్లి నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య ఓకే అండి కాకపోతే రాంగ్ ఆన్సర్. ఆత్మూరు మురళి లక్ష్మి భట్టిప్రోలు నుంచి రాశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి. భారతి కిషోర్ అనంతపురం నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. పెన్ పేపర్ రెడీగా పెట్టుకున్నాం అంటున్నారు ఓకే వెరీ గుడ్ అండి. నెక్స్ట్ ప్రశ్న లెక్కల ప్రశ్నే కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది కాకపోతే ఆన్సర్ మీరు వెంటనే సెండ్ చేయగలరు ఓకేనా. ఆ తర్వాత చూద్దాం బృందావనం పద్మశ్రీ శ్యామ్ పంపించారు హైదరాబాద్ నుంచి మళ్ళీ రాంగ్ ఆన్సర్నే వెరీ గుడ్ అండి ఇన్నిసార్లు ట్రై చేస్తున్నారు మీరు. తర్వాత చూద్దాం నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్ని. మనకి పంపించారు గ్రానేష్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత జెర్సిత వీరు గచ్చిబౌల్ నుంచి జెస్రిత గచ్చిబౌల్ నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని ఓకేనా. నేను అడిగాను ప్రశ్న వేప చెట్టు మామిడి చెట్టు ఉసిరి చెట్టు రావి చెట్టు వీటిలో డిఫరెంట్గా ఉన్నది ఏదని అడిగాను. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ని ఓకేనండి. వీటిలో ఈ నాలుగిట్లో డిఫరెంట్గా ఉన్నది రావి చెట్టు. అంటే మనం ఇది తినేంత పళ్ళని ఇది ఇవ్వదు మిగతా పళ్ళతో పాటు మిగతావి మనకి ఫ్రూట్స్తో పాటు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి మిగతా చెట్లు ఓకేనండి. అందరికీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ప్రశ్నకి అందరు పార్టిసిపేట్ చేశారు చాలామంది ట్రై చేశారు వెరీ గుడ్ అండి. ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మనం. ఒకరు పంపించారు సుజన్ కార్తిక్ అనంతపురం నుంచి పంపించారు ఓకే నేను ప్రశ్నకి జవాబు చెప్పేశాను రావి చెట్టు రైట్ ఆన్సర్. ఇక రెండో ప్రశ్న ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వినండి. వేసవికాలం కాబట్టి నాన్నగారు పిల్లల కోసం 25 మామిడి పండ్లను ఒక గదిలో ఉంచారు ఓకేనా. వాటిలో 8 మామిడి పండ్లు పండలేదు ఓకే. అయితే ఆ గదిలో ఇంకా ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి ఇది ప్రశ్న అర్థమైందా. నాన్నగారు పిల్లల కోసం 25 మామిడి పండ్లను ఒక గదిలో పెట్టారు. వాటిలో 8 మామిడి పండ్లు పండలేదు. అయితే ఆ గదిలో ఇంకా ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి ఇది ప్రశ్న. ఆన్సర్ తెలిస్తే వెంటనే సెండ్ చేయండి 0866 2488 12 నెంబర్కి. మనకి ఫ్రెండ్స్ సెండ్ చేసేస్తున్నారు ఆన్సర్ని చూద్దాం.

వెల్కమ్ బ్యాక్ టు యువలయా. నేను అడిగాను ప్రశ్న, మరి ఫస్ట్ ప్రశ్నకి ఇంకా ఆన్సర్ మనకి సెండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య, మరి కుటుంబ సభ్యులు. ఓకేనండి, రైట్ ఆన్సర్ ఫస్ట్ దానికి. తర్వాత చూద్దాం. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. మీకు ఈ రైట్ ఆన్సర్ ఎట్టా వచ్చిందో చెప్పండి. ఆకృతి రామకృష్ణ రాజలక్ష్మి చిన్నామిరా నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత వరగంటి బదరి విశాల, వీరు ఎక్కడి నుంచి అయితే రాయలేదు, ఆన్సర్ మాత్రం కరెక్ట్గా రాశారు. నెక్స్ట్ చూద్దాం. సుమతి ఆత్మకూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఫణిరాజు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత చూద్దాం. రాధా ఖమ్మం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక ఎవరు రాసి పంపించారంటే ఆత్మూరి మురళి లక్ష్మి భట్టిప్రోల్ నుంచి, ఓకే కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం. హైదరాబాద్ నుంచి సంతోష్ సుప్రియ పంపించారు రైట్ ఆన్సర్ని. కాసుల

మా గుంటూరు నుంచి రైట్ హ్యాండ్ సార్, తర్వాత హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు, అయితే ఇంకా ఏం ఆన్సర్ పంపించలేదు, వీరు పేరు రాశారు అంతే. నెక్స్ట్ పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని, ఎలా వచ్చిందో ఎవరు చెప్పటం లేదు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత నల్గొండ నుంచి దైడ త్రివేణి చిన్మయ్య పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, రామ్ భూపాల్ అండ్ భారతి మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ రాశారు, ప్రభా చీరాల నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత వీరెవరంటే నెల్లూరు నీలబోయిన శ్రీనివాసులు కృష్ణవేణి గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు, రంగం వెంకటస్వామి అన్నయ్య యాడికి నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, భారతి కిషోర్ అనంతపురం నుంచి పెన్ను పేపర్ రెడీగా పెట్టుకున్నా ఉన్నారు, కాకపోతే రైట్ ఆన్సర్ రాశారు మీరు భారతికి, ఓకేనండి. తర్వాత చూద్దాం, దైదా భిక్షం వెంకటి పంపించారు మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ని. చక్రధర్ మహీధర్ పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి లక్ష్మి గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత జి రమేష్ కుమార్ అనంతపురం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు రైట్ ఆన్సర్. అందరికీ రైట్ ఆన్సరే వస్తోంది, మీకు ట్విస్ట్ ఇచ్చాను అనుకున్నాను, కాకపోతే అందరు రైట్ ఆన్సర్ రాసి పంపిస్తున్నారు. ఇక తర్వాత చూద్దాం, ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ అంజాన్ దేశిరెడ్డిపల్లి నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందకాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత హనుమంతు ఒంగోలు నుంచి ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది. తర్వాత భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, చిత్రాల గ్రామం నల్గొండ నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత పైపినేనిపాలెం నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ సాంబశివరావు ధనలక్ష్మి వీరు ఎక్కడ నుంచి, పెసర్లంక విలేజ్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత రమేష్ బాబు రుద్రంపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, రాచర సుబ్రహ్మణ్య సర్పల్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీరెవరంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే ప్రసాద్ పంపించారు ఎల్ఐసి నుంచి, ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం, శ్రీరామారావు అపరాజ పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. రమేష్ దంతి గగన్ పెరుమాళ్ అనంతపురం నుంచి ఓకే రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే చూద్దాం. ఇక తర్వాత సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే. చిలకమర్రి విశ్వచంద్రిక విద్యుత్ నగర్ హైదరాబాద్ నుంచి ఓకే రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా పంపించారు రైట్ ఆన్సర్ని. ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి ఎం ప్రతాప్ రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి రాశారు రైట్ ఆన్సర్ని, ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఫక్రుద్దీన్ ఫైజా ఇద్దరు పంపించారు అనంతపురం నుంచి, కాకపోతే రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం, సుజన్ కార్తీక్ శారద అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత లక్ష్మీ నరసింహ శర్మ సత్యనపల్లి నుంచి ఓకేనండి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, సత్యనారాయణ గంగాధర్ వీరు ధర్మవరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఎన్ పార్థసారథి భరత్ నగర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వేలవర్తిపాటి సత్యనారాయణ వాసవి నగర్ సికింద్రాబాద్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు, ఓకేనండి. ఇక తర్వాత పంపించారు మనకి చూద్దాం, ఏం రావు ఒంగోలు నుంచి ఓకే రైట్ ఆన్సర్. ఇక తర్వాత అనంతపురం నుంచి అనురాధ పంపించారు ఓకే రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత ఆత్మూరి మురళి లక్ష్మి భట్టిప్రోల్ నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ వీరంటే కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి ఫస్ట్ ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్, రెండో ప్రశ్నకి కరెక్ట్ ఆన్సర్, ఓకే రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత తనుజ నజ్మల్ హిందూపూర్ నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వీర కనకారావు వీరభద్రాపురం నుంచి పంపించారు ఓకే రైట్ ఆన్సర్. తర్వాత పూజారి ధనుంజయ వీరు పెద్దమ్మ గుడి దగ్గర నుంచి పంపించారు
రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, పాలెం పోలయ్య అలగడం నంద్యాల జిల్లా.

అహోబిళం వెంకటేశ్వరులంతా కలిసి పంపించారు, రైట్ ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే రైట్ ఆన్సర్. తర్వాత రైట్ ఆన్సర్ రాశారు, కాకపోతే పేరు ఊరు అయితే లేదు. నెక్స్ట్ చూద్దాం, క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. తర్వాత ఇంకెవరు పంపించారంటే, ఓకే లలితాదేవి బాపట్ల నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనండి, వెరీ గుడ్. ఇంకెవరు పంపించారంటే చూద్దాం, నాగార్జున లక్ష్మి వడంపేట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వాటిలో తినలేదు కాబట్టి ఎలా ఉండేది అలానే ఉన్నాయి అంటున్నారు భారతి కిషార్ అనంతపురం నుంచి. ఓకే రైట్. ఇంకా తర్వాత అదేంటి రాసి పంపించారు, ఏమంటున్నారంటే వీరు, ఓకే ఆ పండ్లు బుట్టలోనే ఉన్నాయి కదా అని అంటున్నారు. ఓకే రైట్ అండి. కాకపోతే వరగంట బదరి విషయాల రాసి పంపించారు, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, మనకి పంపించారు కే బ్రహ్మానందరావు ప్రసాదం పండించి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్. తర్వాత హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ పాపినేనిపల్లి నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఎస్వి సుబ్రహ్మణ్యం రుద్రాంశు దర్శన చిరువల్లంక నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత అన్వర్ షబ్రీన్ గుంటూరు నుంచి, ఓకేనండి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, వీరెవరంటే రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల మంచి గ్రామం నుంచి, వేములు పరశురాములు పద్మ. ఫస్ట్ ప్రశ్నకి రైట్ ఆన్సర్ రాశారు, కాకపోతే రెండు సార్లు రాశారు, ఒకటి రాంగ్ ఆన్సర్ రాశారు. రెండో ప్రశ్నకి ఆన్సర్ చేస్తే రాసి పంపించండి. ఓకే తర్వాత వీరు ఎవరంటే గంపర్ల ప్రమీలాదేవి కందుకూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత శ్వేత కందుకూరు నుంచి రైట్ ఆన్సర్, గోపిశెట్టి గీతాంశి రైట్ ఆన్సర్ రాశారు, కోట హర్ష మియాపూర్ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత జస్రిత మియాపూర్ నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఈజీగా ఉంది కదా ప్రశ్న. తర్వాత రాఘవేంద్రరావు రోహిణి వీరు పంపించారు పెసర్లంక విలేజ్ నుంచి రైట్ ఆన్సర్ని. తర్వాత చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి కృష్ణమ్మ మళ్ళీ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, లతా ఉయ్యూరు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా నెక్స్ట్ ఎవరంటే నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి వీరెవరంటే చేబ్రోలు రామకృష్ణయ్య పంపించారు, ఫ్యామిలీ మెంబర్స్, ఓకే రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. తర్వాత కారంచేడు మండలం నుంచి పంపించారు వెంకటేశ్వర్ రెడ్డి జ్యోతి, అయితే ఆన్సర్ అయితే రాసి పంపించలేదు. ఓకేనండి, ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. ఓకే వీరు ఎవరు రాశారంటే శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. పివైవి శేఖర్ ప్రసాద్ సుబ్బరాయుడు రైట్ ఆన్సర్ రాశారు, మీరు చదివే తీరు బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం, సోమనాథన్ జనార్దనరావు తాటిపర్తి గ్రామం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ రాశారు, ప్రణవి అండ్ ప్రణుతి న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. ఓకే రాసి పంపించారు, మేడం క్లాస్ నీళ్ళైనా తాగండి, ఒకసారి ఎక్స్ప్రెస్ రైలు అయిపోయినట్టు చెప్తున్నారు అంటున్నారు, రైట్ ఆన్సర్ రాశారు. కాకపోతే ఎవరంటే వీరు గనగలూరు రామకృష్ణారెడ్డి ఆర్యన్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నెక్స్ట్ ఎవరు రాసి పంపించారంటే దంపూర్ బలరామ్ రెడ్డి శివణమ్మ ఇనుమడుగు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇంకా నెక్స్ట్ చూద్దాం, అనంతపూర్ నుంచి సాయి నగర్ నుంచి హరినాథ్ బాబు రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ పెసర్లంక విలేజ్ నుంచి అరవ ధనలక్ష్మి సాంబశివరావు రైట్ ఆన్సర్. నెక్స్ట్ వీరు ఎవరంటే ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ పంపించారు నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మనకి పంపించారు ఆర్ఎస్వి నరసింహరాజు చింజరాడ్ నుంచి పంపించారు కాబట్టి పండలేదు కాబట్టి అని రాశారు, ఆన్సర్ కరెక్ట్గా ఎంత అనేది మీరు రాయలా. ఓకేనా, తర్వాత చూద్దాం, సాయి దర్శన్ నెల్లూరు నుంచి రాశారు, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అయితే ఆన్సర్ అయితే రాసి పంపించలే మీరు. ఇంకా నెక్స్ట్ చూద్దాం, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి మళ్ళీ పంపించారు మనకి, అయితే రాసి పంపించారు కిందకి రైట్ చదివేగా మీకు. ఓకే అండి, తర్వాత ఓకే నేను అడిగాను ప్రశ్న, నాన్నగారు పిల్లల కోసం 25 మామిడి పండ్లను గదిలో పెట్టారు, వాటిలో 8 మామిడి పండ్లు పండలేదు, అయితే ఆ గదిలో ఇంకా ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి అని అడిగితే అందరు కరెక్ట్ ఆన్సర్ రాశారు, 25 మామిడి పండ్లు ఉన్నాయి. అందరు కంగ్రాచులేషన్స్. మిగతా పండ్లు పండాయా లేదా అని ఎవరు అడగలేదు కదా. ఓకేనా, అందుకని మొత్తం 25 పండ్లు అక్కడే ఉన్నాయి, గదిలోనే ఉన్నాయి. ఓకేనా, ఇక అందరు కంగ్రాచులేషన్స్ అండి. ఇక నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదామా, రాసుకోండి ప్రశ్న. 4 11 18 25,
ఓకే, వీటిలో డిఫరెంట్.

ఉన్నది ఏది అని నేను అడగటం లేదు. 4, 11, 18, 25 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత? ఓకేనా? 4, 11, 18, 25 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత రాసి పంపించండి తొందరగా, మనకి సమయం కూడా ఎక్కువగా లేదు. కొంతమంది టైప్ చేసి పంపిస్తున్నారు, చూద్దాం. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి పంపించారు 25 పళ్ళు అని నేను ఇందాక చెప్పేశాను. ఓకేనండి. మరి వరగంటి బదరి విషయాల నెల్లూరు నుంచి అయితే ఆ సమాధానం ఇంకా ఏం రాసి పంపించలేదు. ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది కాబట్టి అని అడుగుతున్నారు గురుగుంట్ల ముంత పెద్దన్న. ఓకే అండి, రైట్ ఆన్సర్. ఇక తర్వాత మనకి పంపించారు శ్యామ్, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు, ఎలా వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ చూద్దాం. మనకి ఇచ్చారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత రాధా కమ్మర్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. అనంతపురం నుండి అనురాధ రాశారు. అయితే ఇందాకటి ప్రశ్నకి ఆన్సర్ రాశారు 25 అని. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుంచి వేముల పరశురామ పద్మ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత నెల్లూరు జిల్లా ఎనమడుగు నుంచి చేబ్రోల్ రామకృష్ణ సుభాష్ని పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, టైప్ చేస్తున్నారు వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. ఓకేనండి, రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ రాసి పంపించారు రైట్ ఆన్సర్ రాశారు. ముగ్గురు పేర్లు చదవండి అని అంటున్నారు, కాకపోతే మన సమయం తక్కువగా ఉంది కాబట్టి ఇద్దరి పేర్లకే కుదిచ్చాము. తర్వాత చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, విజయ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఎలా వచ్చింది ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకేనా? తర్వాత చూద్దాం, సుమతి ఆత్మకూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, ఆత్మూరు మురళి లక్ష్మి భట్టిపురం నుంచి రైట్ ఆన్సర్. మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ రాశారు. కొండారెడ్డి ఎం కొండారెడ్డి సిద్ధవటం నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత చూద్దాం, మీరు ఎవరంటే ఆకురాతి రామకృష్ణ రాజలక్ష్మి. ఓకే అండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. 3 రైట్ ఆన్సర్లే 3 ప్రశ్నలకి. తర్వాత రమేష్ బాబు రుద్రంపేట నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, వీరు వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ప్రణవి అండ్ ప్రణతి న్యూఢిల్లీ నుంచి 2 ఆన్సర్లు రాశారు. అక్కర్లేదు, ఒకటి చాలు ఆన్సర్. ఓకేనండి, తర్వాత చూద్దాం. పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. శ్రీరామారావు అపరాజిత పెనమల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరెవరంటే అశోక్ రమ్య. అశోక్ రమ్య ఇప్పుడు పార్టిసిపేట్ చేశారు 3వ ప్రశ్నలో, రైట్ ఆన్సర్. ఇక తర్వాత లక్ష్మీ నరసింహ శర్మ సత్యనపల్లి నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, ఆదిత్య గాయత్రి కాకినాడ రూరల్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎం రావు ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత వీరెవరంటే కోట హారిక రాజమహేంద్రవరం నుంచి పంపించారు 2వ ప్రశ్నకి సమాధానం రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, కాసుల పద్మ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. వీరు పాలెంపల్లి ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా హోబిలం వెంకటేశ్వర్లు ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత పాపినేనిపల్లి నుంచి సూర్యనారాయణ సిద్ధయ్య పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, చక్రధర్ మహీధర్ పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, కే బ్రహ్మానందరావు ప్రసాదంపాడు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పటికీ. ఓకే, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం, బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత మనకు పంపించారు వేలవర్తిపాటి సత్యనారాయణ సికింద్రాబాద్ నుంచి, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు మీరు. నెక్స్ట్ చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. ఓకే, రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. తర్వాత మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. చిలకమర్రి విశ్వచంద్రిక హైదరాబాద్ నుంచి, ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఇవాళ ఎక్కువ మంది అందరూ రైట్ ఆన్సర్లే రాసి పంపిస్తారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారంటే దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని.

ఇంకా తర్వాత హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత రైట్ ఆన్సర్ రాశారు గనగలూరి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. ఇక తర్వాత మనకి పంపించారు అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. తర్వాత ఎస్సీ సుబ్రహ్మణ్యం రుద్రాంష్ దక్షిణ తిరువల్లంగ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. తర్వాత విజయశేఖర్ ప్రసాద్ వీరు నంద్యాల నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, వీరు హనుమంతు ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని, ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ గుడ్ అండి.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. ఓకే అండి, సత్యరెడ్డి అనపర్తి నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, నెల్లూరు నీలబోయిన శ్రీనివాసులు కృష్ణవేణి గుంటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఓకే, నేను వరగంటి బదరి విషయాల నెల్లూరు నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంటున్నారు. వెరీ గుడ్ అండి, ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు, నేను చదివాను, మీరు విన్నారు. తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాకపోతే రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, ప్రభా చిరాల నుంచి కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేమల పరశురాములు పద్మ పంపించారు రైట్ ఆన్సర్ని. దైదా భిక్షం వెంకటి మిర్యాల గూడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, శోభనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చిత్రాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత మనకి పంపించారు, ఓకే అండి, నెల్లూరు నుంచి రామకృష్ణయ్య సుభాష్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే. ఇంకా తర్వాత చూద్దాం, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఎన్ పార్థసారథి సిద్దిపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద రైట్ ఆన్సర్. ఇక తర్వాత కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం, నల్గొండ జిల్లా నుంచి దైడ త్రివేణి చిన్మయి, ఓకే రెండుసార్లు పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, లత ఉయ్యూరు నుంచి పంపించారు, ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు. కడప నుంచి వినయ్ అడుగుతున్నారు క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు, సమయం కూడా అయిపోయి వస్తుంది. 4, 11, 18, 25 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత, ఓకేనా. తర్వాత వీర కనకారావు వీరభద్రాపురం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, సుమతి ఆత్మకూరు నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, అలా వచ్చిందనమాట అంటున్నారు. అయితే నేను లాస్ట్లో చెప్తాను ఎలా వచ్చిందనేది. మీ స్వరం కోసం, మీ లెక్కల కోసం రోజు ఎదురు చూస్తూ ఉంటారు అంటున్నారు, ఓకే థ్యాంక్ యూ. తర్వాత కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. వీరెవరంటే గంపర్ల దీప్తి మియాపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. గంపర్ల అరుణ్ కుమార్ లండన్ నుంచి రాశారు. తర్వాత చంద్రిక కందుకూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, కృష్ణమూర్తి వెంకటగిరి నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత చూద్దాం, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ తనుజ నజ్మల్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఫక్రుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి కొంచెం మిస్టేక్ ఉంది, లిటిల్ బిట్ రైట్ ఆన్సర్ కాకపోతే కొంచెం తేడా ఉంది. తర్వాత వీరు సత్యనారాయణ గంగాధర్ ధర్మవరం నుంచి రాశారు రైట్ ఆన్సర్. తర్వాత అనంతపూర్ నుంచి సాయి నగర్ నుంచి హరినాథ్ బాబు పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, మిడతల రామ్మూర్తి వరకొండ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి ఏలూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత వీరు ఎవరంటే పాలెం పోలయ రాసి పంపించారు, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకేనండి వెరీ గుడ్ బాగా ఉంది. తర్వాత ఓకే మరి రాసి పంపించారు వీరు. తర్వాత ధనుంజయ సిండికేట్ నగర్ నుంచి రాశారు, ఓకే ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్. తర్వాత చూద్దాం, భారతి కిషోర్ అనంతపురం నుంచి రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే ఒంగోలు నుంచి రాసి పంపించారు, వీరు ఎం రావు ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ చూద్దాం, ఇంకెవరు రాశారంటే దంపూర్ బలరామ్ రెడ్డి సుగుణమ్మ వీరు ఇనమడుగు నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వెరీ గుడ్. తర్వాత రామకృష్ణ సుభాష్ ఇనమడుగు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని, ఎక్స్ప్లెయిన్ చేశారు.

నాగార్జున, లక్ష్మి అనంతపురం నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మా ఉద్దేశం అంటున్నారు, ఆన్సర్ రాశారు కాకపోతే రైట్ ఆన్సర్ని. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి పాండు, అశోక్ బాబు ఫ్యామిలీ మెంబర్స్. ఓకేనండి, రైట్ ఆన్సర్. తర్వాత కడప నుంచి వినయ్ రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు. బాగున్నారా అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ చూద్దాం, డాక్టర్ ఏ రాధాకృష్ణమూర్తి, లక్ష్మి గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ని. తర్వాత రమేష్ అనంతపురం నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్. ఇంకా తర్వాత చూద్దాం, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ రాశారు. ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి ఏలూరు నుంచి రాశారు, కాకపోతే ఇక్కడ ఆన్సర్ అయితే ఏమి కనిపించటం లేదు. ఓకేనండి, ఇందాకే రాసి పంపించారుగా మీరు. తర్వాత చూద్దాం, ఈ కార్యక్రమం ఎన్ని గంటలకు ప్రతిరోజు ఉంటుంది అని అడుగుతున్నట్టున్నారు. ఉంటుందా అన్నారు మీరు. 4 గంటలకి ప్రతిరోజు యువలయ క్విజ్ కార్యక్రమం మీకోసం ప్రసారం అవుతుంది. ప్రతిరోజు మీరు పార్టిసిపేట్ చేయండి, మీ ఆన్సర్లు పంపించండి మేము అడిగే ప్రశ్నలకి. ఇక తర్వాత పంపించారు మనకి పెసర్లంక విలేజ్ నుంచి ఆరవ ధనలక్ష్మి సాంబశివరావు, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. ఎం రామారావు ఇరుసుమండ కోనసీమ నుంచి రైట్ ఆన్సర్. ఓకేనండి, నేను అడిగిన ప్రశ్న 4, 11, 18, 25 ఈ సిరీస్లో తర్వాత వచ్చే సంఖ్య ఎంత అంటే 32. ఓకేనా, అందరూ కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. అందరికీ కంగ్రాచులేషన్స్. ఏంటంటే 7 డిఫరెన్స్ ఉన్నది అన్నింటిలో. ఓకే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఇది ఈనాటి యువలయ. రేపటి యువలయలో క్విజ్ కార్యక్రమంలో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లయ విన్యాసం ఈనాటి కార్యక్రమంలో ఆదితాళంలో శ్రీ వైఎన్సి సత్యనారాయణ గారి డోలు వాద్య లయ విన్యాసం వింటారు.

0: లైవ్ విన్యాసం కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆదితాళంలో శ్రీ వైఎన్సి సత్యనారాయణ గారి డోలు వాద్య లైవ్ విన్యాసం విన్నారు. ఈనాటి లైవ్ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. శ్రీరామ్ చిత్రం కోసం ఎస్పి చరణ్, ఉషా పాడిన గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాత పాట స్టూడెంట్ నంబర్ 1 చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన గీతం. సంగీతం MM కీరవాణి.

0: Work from home. High salary. Just ఒక క్లిక్ లో. అరే వా.
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. RBI అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: కార్యక్రమంలో తర్వాత పాట శుభాకాంక్షలు చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన గీతం. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: శ్రోతలు 101.7 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కౌసల్య పాడిన గీతం. సంగీతం చక్రి

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం బాలవాణి చిన్నారుల కార్యక్రమం.

0: ఈనాటి బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం హైస్కూల్ ఫర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఆర్డిటి విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం.
1: నేటి బాలవాణి చిన్నారుల కార్యక్రమానికి చిన్నారులందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి ఈ కార్యక్రమంలో అనంతపురం హైస్కూల్ ఫర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఆర్డిటి విద్యార్థులు సమర్పిస్తున్న కదంబ కార్యక్రమం విందామా. మొదటగా ఎత్తండి ఎత్తరేం స్వాతంత్రపు జెండా అంటూ ఒక దేశభక్తి గేయాన్ని ఆలపించడానికి వస్తున్నారు సాయిలీల, శ్రవంతి, హారిక.

0: తర్వాత మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారి గురించి కొన్ని విషయాలు మనతో పంచుకోవడానికి వస్తున్నారు షబీర్.
1: మన జాతిపిత మహాత్మా గాంధీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2వ తేదీన గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. ఈయన పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. రవి అస్తమించని సామ్రాజ్యంగా

0: పిలువబడే బ్రిటిష్ వారిని మన దేశం నుండి వెళ్ళిపోయేలా చేసిన మహనీయులు. శాంతి, సత్యం, అహింస అను మూడు ఆయుధాలతో భారత జాతిని ఏకం చేసి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. గాంధీజీ యొక్క ఆత్మకథ పేరు మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. పూజ్య బాబూజీ గురించి ఆల్బర్ట్ ఐన్స్టీన్ వర్ణిస్తూ, ఇటువంటి ఒక వ్యక్తి మన మధ్య ఉండడం అంటే రాబోయే తరాల వారు నమ్మలేరు అని కీర్తించారు.
1: ఇప్పుడు తెలుగు పద్యాలు, వాటి భావాలు తెలుపుతానంటున్నది హారిక. మరి విని తెలుసుకుందామా?
2: కుండ కుంభమన్న, కొండ పర్వతమన్న, నుప్పుల వనమన్ననొకటి కాదే. భాషలిట్టే వేరు, పరతత్వమొక్కటే, విశ్వదాభిరామ వినురవేమా. భావం కుండ అన్న కుంభమన్న ఒక్కటే, కొండ అన్న పర్వతమన్న ఒక్కటే, ఉప్పు అన్న లవణమన్న ఒక్కటే. భాషలు వేరైనా వస్తువును తెలిపే అర్థం ఒక్కటే, అలాగే రూపాలు వేరైనా పరతత్వం ఒక్కటే. అంతరంగమందున పరాధములు చేసి మంచివాణి వలెను మనుజుడుండు, పరులు ఎరుగకున్న పరమాత్ముడెరుగడ విశ్వదాభిరామ వినురవేమా. భావం చేయాల్సిన తప్పులన్నీ చేసి మంచివాడిలా నటిస్తే సరిపోతుందా? అలాంటి వాడి తప్పులు ఎదుటివారికి తెలియకపోవచ్చు, కానీ ఆ పరమాత్మునికి తెలియకుండా పోతాయా? తప్పక తెలుస్తాయి. పూజ కన్న నెంచ బుద్ధి నిదానం, మాట కన్న నెంచ మనసు దృఢము, కులము కన్న నెంచ గుణము ప్రధానం, విశ్వదాభిరామ వినురవేమా. ఆడంబరంగా పూజలు చేస్తే సరిపోతుందా? లేదు, మంచి మనసుతో ఉండడం కావాలి. కులము కన్నా గుణమే.
1: ఇప్పుడు స్త్రీలు పొంగిన జీవగడ్డ అంటూ మన భారతదేశ ఔన్నత్యాన్ని వివరించడానికి హేమలత, హారిక మన ముందుకు వస్తున్నారు.

తర్వాత అమ్మ ప్రేమ మధురమైనది, సమస్త సృష్టికి మూలం అమ్మ అని తెలిపే కవితను

0: చదవడానికి యమునను ఆహ్వానిద్దాం.
1: ప్రత్యక్ష దైవం, మనం పిలిచే తొలి పిలుపు అమ్మ, పలికే తొలి పలుకు అమ్మ, కనిపించని దేవునికి మరో రూపం అమ్మ, మన మదిలో చెరగని ముద్రై నిలిచేది అమ్మ, మన కోపాన్ని భరించేది అమ్మ, మన అల్లరిని సహించేది అమ్మ, మన సంతోషాన్ని ఆస్వాదించేది అమ్మ, నిత్యం ఉదయించే సూర్యుడే అమ్మ, పరిమళించే పువ్వే అమ్మ, చెరగని చిరునవ్వే అమ్మ, మెరిసే జాబిలి అమ్మ, తేనె మాటల తెనుగు అమ్మ, మన కంటి వెలుగే అమ్మ, కన్న బిడ్డల ఆకలి తీర్చే పూర్ణకుంభం అమ్మ, ఆడుకునే వేళ మన ముందు నిలిచే అందమైన బొమ్మే అమ్మ, చేసిన సేవకు ఆశించని ప్రతిఫలం అమ్మ, బోధించే బోధకు తొలి గురువు అమ్మ, మన భవితకు పునాది వేసే సుమధురం అమ్మ, కష్టాల కడలిని ఒడ్డును చేర్చే తెడ్డే అమ్మ, ఆవేదనలో ఓదార్పు అమ్మ, ఏడ్చే వేళల్లో మన కన్నీరు అమ్మ, అమ్మ పిలుపు మధురం, ఆమె కౌగిలి మధురాను మధురం, రాతి బొమ్మను కొలవడం వృధా, అమ్మే మన ప్రత్యక్ష దేవత.
0: ఇప్పుడు కొన్ని పొడుపు కథలతో మన ముందుకు వస్తున్నారు తరుణ్ మరియు అంజి.
2: అంజి, ఈరోజు మనము పార్క్ వెళ్దామా?
3: వెళ్దాం తరుణ్.
2: ఇక్కడ పార్క్ చాలా బాగుంది కదా?
3: అవును బాగుంది.
2: ఇక్కడ పక్షులు ఎన్నో ఎగురుతూ జంతువులు ఎన్నో నివసిస్తూ ఉంటాయి కదా?
3: అవును.
2: మళ్ళీ దాంతోపాటు మనం నేను కొన్ని పొడుపు కథలు అడుగుతాను, సమాధానాలు చెప్తావా?
3: చెబుతాను తరుణ్.
2: దాస్తే పిడికెలలో దాస్తుంది, కానీ వదిలితే ఇల్లంతా వెలుగుతుంది, ఏమిటది?
3: అది దీపం తరుణ్.
2: కరెక్ట్. ఒక పెట్టెలో ఇద్దరు దొంగలు, ఎవరిని నేను?
3: చెనక్కాయ తరుణ్.
2: కరెక్ట్. ఒక గదికి ముగ్గురు దొంగలు, ఎవరిని నేను?
3: ఫ్యాన్.
2: కరెక్ట్. ఆకులు లేని అడవిలో జీవం లేని జంతువు జీవం ఉన్న జంతువులను వేటాడుతుంది, అది ఏమిటి?
3: అది దువ్వెన.
2: కరెక్ట్. గుడిలో ముత్యాలు, గుడికి తాళం, ఎవరిని నేను?
3: దానిమ్మ పండు తరుణ్.
2: కరెక్ట్. ఎండకు ఎండిన చీర, వానకు తడిసిన చీర, ఆకాశంలో ఆరవేసిన రంగు రంగుల చీర, ఎవరిని నేను?
3: ఇంద్రధనస్సు తరుణ్.
2: కరెక్ట్.
0: తరువాత వాసు మనకు కొన్ని వేమన పద్యాలను ఆలపించడానికి వస్తున్నారు, మరి మనం కూడా తెలుసుకుందామా?
4: వేరు పురుగు చేరి వృక్షంబు జరచును, జీడ పురుగు చేరి చెట్టును జరచు.

0: ఏమా
1: బావన్? వేరుపురుగు వేరును తొలిచి చెట్లను పాడు చేస్తుంది. అలాగే జీడపురుగు చెట్లపైకి చేరి చెట్లను పాడు చేస్తుంది. క్యూడ్ చేసేవాడు గుణవంతుణ్ణి కూడా చెడగొడతాడు.
0: అనగనగరాగా మతిశైల్లచునుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా.
1: సాధన చేయగా చేయగా రాగాలాపన ఇంపుగా ఉంటుంది. తినగా తినగా వేపాకు కూడా తీయగా మారుతుంది. సాధన చేస్తే ఏ పనులైనా నెరవేరుతాయి.
0: చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణ సంయుక్తులెవ్వరు మెచ్చరెచ్చటన్ బదులుగా మంచి కూర నమల పాకము చేసిన నైనా నందు నింబదవెడు నుప్పు లేక రుచి పుట్టగా నేర్చినట్టయ్యా. భాస్కరా
1: భాస్కరా, ఎంత చదువు చదివినా అందులోని అంతరార్థాన్ని మనోజ్ఞతను తెలుసుకోనప్పుడు ఆ చదువు వ్యర్థం. దాన్ని గుణవంతులు మెచ్చుకోరు. ఎన్ని పదార్థాలు వేసి వంటలు చేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా.
2: తరువాత మనం ఇంధనాలను నిజ జీవితంలో ఎలా వినియోగించుకోవాలో తెలియజేస్తానంటున్నారు శివశంకర్.
3: అవసరమైన సందర్భాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేయడం, ఎక్కువ రోజులు ఇల్లు వదిలి ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ఇంటి మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడం, అవసరం లేనప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేయడం, బ్యాటరీ ఛార్జింగ్ పూర్తి కాగానే ఆఫ్ చేయడం, మానవులు చేయగలిగిన పనులను యంత్రాల మీద ఆధారపడకుండా చేసుకోవడం ఉత్తమం. రెడ్ లైట్ దగ్గర 15 సెకండ్లు దాటితే మీ వాహనం ఇంజన్ని ఆఫ్ చేయడం.

0: సోలార్ విద్యుత్పై అవగాహన పెంచుకొని దానిని వినియోగించడం. తరచు మీ వాహన టైర్ ప్రెషర్ని చెక్ చేయండి. వాహనాలలో ప్రయాణించేటప్పుడు మీ మార్గాన్ని ముందే నిర్ధారించుకోండి. అవసరమైన లోడ్లను రిఫ్రిజిరేటర్లలో, వాషింగ్ మిషన్లలో నివారించండి. వీలైనంత వరకు వాహనాల వినియోగం తగ్గించుట. అడవులను రక్షించుట. వృక్షో రక్షతి రక్షిత. మనం చెట్లను రక్షిస్తే చెట్లు మనం రక్షిస్తాయి. వంట సమయంలో పాత్రలపై మూత పెట్టడం. వేడి నీళ్ళ వాడకం తగ్గించుట. ఇంధన సామర్థ్యం కలిగిన వాహనాలను కొనుగోలు చేయుట. వంటకు సరిపడేంత నీళ్లను వాడుట. సిఎఫ్ఎల్ ఎల్ఈడి దీపాలను వాడుట. టీవీ ఏసీలను రిమోట్తో కాకుండా స్విచ్ ఆఫ్ చేయడం. తడి బట్టలను ఎలక్ట్రానిక్ ఐరన్తో తోమడం నివారించుట. పప్పులు బియ్యం వగైరా వండే ముందు నానబెట్టడం. ప్రెషర్ కుక్కర్ వాడుట. వంటకు కావలసిన వస్తువులను రెడీ అయిన తర్వాత మీ స్టవ్ను వెలిగించుట. ఫ్రిడ్జ్లోంచి తీసిన ఆహార పదార్థాలను గది ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టండి.
1: తరువాత మనసు తెలుపని భాష అనే పల్లవితో సాగే మరో గేయాన్ని స్రవంతి ఆలపించడానికి వస్తున్నది. మరి మనం కూడా ఆలకిద్దామా?
2: మనసు తెలుపని భాష మంచి పెంచని భాష ఉత్త సంద్రపు ఘోష ఓ కూనలమ్మ ఓ కూనలమ్మ ఆశ పెరిగి

పరుల తెగుడుట వల్ల మలిమి పొగుడుట వల్ల కీర్తి వచ్చుట కల్ల ఓ కూనలమ్మ ఓ కూనలమ్మ. అనువు గుండెను చీల్చి అమిత శక్తిని పేల్చి నరుడు తన్నున బాల్చి ఓ కూనలమ్మ.

0: సతీష్ మనందరినీ మిమిక్రీతో అలరిస్తారట, మరి స్వాగతిద్దామా?
1: నా పేరు సతీష్, నేను మీ అందరికీ మిమిక్రీ చేసి వినిపిస్తాను. వేసవి సెలవులు రానే వచ్చాయి. నేను మా మామయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాను. మొదట ఆటోలో బయలుదేరాను. ఆ ఆటో ఇలా సౌండ్ చేస్తూ వెళ్తుంది. ఆ ఆటో పక్కనే ఒక కారు కూడా ఇలా వెళ్తుంది. రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. రైలు ఎక్కి కూర్చున్నాం. రైలు ఇలా బయలుదేరింది.

మా మామయ్య వాళ్ళ ఊరికి చేరుకున్నాము. వాళ్ళ ఇంటికి జట్కా బండిలో ఇలా వెళ్ళాము. దాని పక్కనే ఒక ఫైర్ ఇంజన్ కూడా ఇలా వెళ్తోంది. మా మామయ్య వాళ్ళ ఇంటికి చేరుకున్నాము. అక్కడ ఒక పిల్లి ఇలా అరుస్తోంది. రాత్రి బోట్ చేసి పడుకున్నాము. ఉదయాన్నే ఇలా పక్షుల అర్పులతో నిద్రలేచాం. మొదట ఒక కోకిల ఇలా

0: అరుస్తుంది, కూ కూ కూ. పక్కనే ఒక కాకి కూడా ఇలా అరుస్తుంది, ఒక కోతి కూడా ఇలా అరుస్తుంది. ఒక అడుక్కునేవాడు ఇలా శంఖం ఊతూ వచ్చాడు, అంతలో మా మామయ్యకు ఫోన్ ఇలా రింగ్ అయింది. మా మామయ్య ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడారు, హెచ్ఎస్ఐలో రేడియో స్టేషన్ కార్యక్రమానికి మమ్మల్ని ఇచ్చేశారు, అక్కడికి మేము వెళ్ళాం. థ్యాంక్ యూ.
1: తర్వాత కొన్ని జోక్స్తో మనలను నవ్వించడానికి వస్తున్నారు చిరంజీవి మరియు ఇమ్రాన్.
2: ఒకతనికి కుక్క కరిచినప్పుడు అతను హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ హాస్పిటల్లో డాక్టర్కు పేషెంట్కు సంభాషణ ఇలా జరిగింది.
3: డాక్టర్ గారు, డాక్టర్ గారు.
4: ఏంటయ్యా, ఏమైంది, ఇలా వచ్చి కూర్చో.
3: కుక్క కరిచింది డాక్టర్ గారు.
4: ఏమయ్యా, కుక్క వెంట పడుతుంటే తప్పించుకోకుండా ఏం చేస్తున్నావు?
3: హచ్చి కుక్క అనుకున్నాను డాక్టర్ గారు, కానీ అది కరిచాక తెలిసింది అది పిచ్చి కుక్కని.
2: ఒక స్కూల్కి కొత్తగా ఒక టీచర్ వచ్చారు. ఆ టీచర్ విద్యార్థుల టాలెంట్ గుర్తించడానికి విద్యార్థులకు కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకు విద్యార్థుల సమాధానాలు ఇలా చెప్పారు.
4: ఒరే రాజు, లేయ్రా.
3: టీచర్.
4: న్యూటన్ చెట్టు కింద కూర్చొని గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టాడు, దీన్ని బట్టి నీకు ఏమి అర్థమైంది?
3: ఇలా క్లాసులో కూర్చుంటే కొత్త విషయాలు కనిపెట్టలేమని తెలిసింది టీచర్.
4: ఒరే రాము, నువ్వు లేయ్రా.
3: టీచర్.
4: 10 పెంపుడు జంతువుల పేర్లు చెప్పు.
3: 5 కుక్కలు, 5 పిల్లులు టీచర్.
4: అదేలారా,
3: 5 5 కలిపితే 10 కదండి టీచర్.
4: ఓహో, అలాగా.
2: థ్యాంక్ యూ.
1: ఇప్పుడు స్పీకర్ రెడ్డి అన్నమాచార్య సంకీర్తనను ఆలపించడానికి వస్తున్నాడు.
5: అదిగో అల్లరిగో శ్రీహరివాసము, 10,000 శేషుల పలగల మయము. అదిగో అల్లరిగో శ్రీహరివాసము, 10,000 శేషుల పలగల మయము. అదిగో అల్లరిగో శ్రీహరివాసము, అది వెంకటాచల మఖిలో నగము. అదిగో బ్రహ్మాండులక పురూపము, అదిగో నిత్య నివాసమఖిలములకు. అదిగో నిత్య నివాసమఖిలములకు. అరే చూడురు, అరే మృకుడు.

శ్రీవల్య పదము వెంకట నగమదిగో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదిగో అదిగో అదిగో భావింప సకల సంపద రూపమదిగో పావనములకెల్ల పావనమయము అదిగో అల్లరిగో శ్రీహరివాసము శ్రీహరివాసము శ్రీహరివాసము వెంకటేశము శ్రీనివాసము అదిగో ఓ అదిగో అదిగో.

0: తరువాత కథను చెప్పడానికి, మనందరినీ ఆలోచింపజేయడానికి రాగహర్షిత మన ముందుకు వస్తున్నది.
1: కథ పేరు సహాయం. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో శివయ్య, కాంతమ్మ అనే ఇద్దరు పేద రైతులు ఉండేవారు. వాళ్లకు ఏకైక సంతానం జానకి. ఆమెకు బాగా చదువుకోవాలని ఒక కోరిక ఉండేది. వాళ్ళు చూస్తే పాపం చాలా బీదవాళ్ళు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. ఆమెను చదివించడానికి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అంత స్తోమత లేదు. ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. నాన్న, అమ్మ, నాకు ఒక స్నేహితురాలు ఉంది, ఆమె చాలా మంచిది, ఆమెను అడిగితే కొంచెం సహాయం చేస్తుంది. సరే, ఏమాత్రం ఆలోచించకుండా వెళ్ళి సుని

0: ఆందోళన కలుస్తుంది జానకి. జానకి జరిగిన విషయం అంతా సునీతకు చెప్తుంది. సరే, మా నాన్నగారితో చెప్పి నిన్ను బాగా చదివించమని. సరే, అలాగే సునీత. సునీత నాన్నగారితో చెబుతుంది. నాన్నగారు సునీత మాట కాదనలేక, సరే అమ్మాయిని నన్ను రేపు వచ్చి కలవమను. నాన్నగారు, నాన్నగారు మీరు చేసింది పెద్ద సహాయం, చాలా థ్యాంక్స్ నాన్నగారు. సరే, నువ్వు వెళ్ళి పడుకోపో. రెండో రోజు నాన్నగారు ఒక మంచి స్కూల్లో జానకిని చదివిస్తాడు. జానకి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటుంది. జానకి వాళ్ళ అమ్మ నాన్నలకు కొంచెం డబ్బు పంపిస్తుంది. ఒకరోజు ఆమె వాళ్ళ అమ్మ నాన్న సునీత, సునీత నాన్నగారిని చూడాలనిపిస్తుంది. ఆమె వెంటనే వాళ్ళ సొంత ఊరికి బయలుదేరింది. ఆమె వాళ్ళ ఇండ్లు వచ్చింది. ఆమె వెంటనే బస్సు దిగి సునీత వాళ్ళ ఇంటికి బయలుదేరింది. అక్కడ సునీత లేదు. ఇంటికి తాళం వేసి ఉంది. అక్కడ ఒక పెద్ద ఆయనను అడుగుతుంది. ఆ పెద్ద ఆయన ఇలా చెప్పాడు, సునీత నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పాడు. జానకి వెంటనే ఏమీ ఆలోచించకుండా ఆసుపత్రికి వెళ్ళి అక్కడ సునీతను కలుస్తుంది. ఏ జానకి, మా నాన్నగారికి చాలా రక్తం పోయింది, నాకు చాలా భయంగా ఉంది, ఎవరూ రక్తం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. మరి నువ్వు రక్తం ఇవ్వచ్చు కదా, నాకు 15 ఏళ్ళు, నేను మా నాన్నగారికి రక్తం ఇవ్వకూడదు. సరే, మీ నాన్నగారి ఏ బ్లడ్ గ్రూపు? మా నాన్నగారిది ఓ పాజిటివ్. నాది కూడా ఓ పాజిటివ్నే. నేను మీ నాన్నగారికి రక్తం ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. సరే డాక్టర్ నా స్నేహితురాలిది కూడా ఓ పాజిటివ్నే. డాక్టర్ అడుగుతుంది, నీకు ఎన్ని సంవత్సరాలు? నాకు 18. సరే, డాక్టర్ రక్తం తీసుకుంటుంది. సునీత వాళ్ళ నాన్నగారికి ఏం ప్రమాదం లేదో అని చెప్తుంది. సమయానికి రక్తం ఇచ్చి కాపాడినందుకు ఆమెకు చాలా థ్యాంక్స్. సరే, సునీత జానకి కలుసుకుంటారు. ఆపదలో ఉన్న వాళ్లకు సహాయం చేస్తే మర్చిపోకుండా మరలా తిరిగి సహాయం చేస్తారు.
1: ఇప్పుడు వర్షాకాలంలో సంభవించే ఉరుములు, మెరుపులు, వాటి జాగ్రత్తలు వివరించడానికి ఈశ్వర్ మన ముందుకు వస్తున్నాడు.
2: ఉరుములు, మెరుపుల నుండి వానాకాలంలో రక్షణ పొందటం ఎలాగో తెలుసుకుందాం. రోడ్డు మీద వెళ్తుంటాం, అంతలో చినుకు మొదలవుతుంది. చూడంగానే వేగం పెరిగి వానగా మారుతుంది. వెంటనే దగ్గరలో ఏదైనా చెట్టు ఉందేమో చూసి దాని కిందకు పరిగెడతాం. కానీ అన్నిసార్లు సురక్షితం కాదు కదా. చుట్టూ అంతగా ఎత్తైన కట్టడాలు, వేరే చెట్లు లేని ప్రదేశాల్లో ఉండే చెట్లు కిందకు వెళ్తే పిడుగుపాటు గురయ్యే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎత్తైన కట్టడాలు చెట్లపైన పిడుగులు పడతాయి. మెరుపుల ద్వారా ఏర్పడే అత్యధిక విద్యుత్ ప్రవాహమే పిడుగు. 1 మిల్లీసెకండ్ కాలంలో మెరుపులతో కూడిన పిడుగు 20 ఆంపియర్లు విద్యుత్ ప్రవాహాన్ని వెలువరుస్తుంది. అప్పుడు ఏర్పడే క్షేత్ర తీవ్రత మీటరుకు 200,000 వోల్టర్లతో సమానం. ఇది 100,000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 2 మేఘాలు మధ్య అయితే తక్కువలో తక్కువ 7 నుంచి 140 కిలోమీటర్ల దూరం ఉంటాయి. అయితే కాస్తంత అప్రమత్తంగా ఉంటే పిడుగు పాటు తీవ్రతకు దూరంగా ఉండడం అలా ఉండడానికి అవకాశం గల అంశాలు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తే చెట్టు కిందకు చేరద్దు.
1: తరువాత హరిశ్చంద్రుని గొప్పతనం గురించి, వశిష్ఠుడి వర్ణన గురించి పద్య రూపంలో ఆలపిస్తానంటూ వస్తున్నాడు సాయి సునీల్.
3: ఒకసారి దేవేంద్రుడు కొలువు తీరి ఉన్నాడు. ఈ లోకంలో ఎవరైనా బొంకని వారున్నారా? గతకాలంలో కానీ ఇప్పుడు జీవించిన వారిలో కానీ ఎన్నడూ అసత్యమాడని వారు ఉన్నారా? భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా అని త్రికాలాగ్నులైన మునీశ్వరులను అడిగాడు. ఎవరూ సమాధానం చెప్పలేదు. కానీ వశిష్ఠుడు మాత్రం ఊరుకోకుండా హరిశ్చంద్ర మహారాజు గురించి చాలా గాయోక్యంగా ఈ పద్యంలో వర్ణించుచున్నాడు. నిరుపమ విజ్ఞాన విధి వశిష్ఠుండు పురోహుతుతోడ నద్భుతముగా బలికె వినుము సురేంద్ర. ఈ విశ్వంబునందు వినుతికెక్కిన మహావిక్రమోన్నతుడు వినయభూషణుడు వివేక సంపన్నుడు తనురు షోడశ మహాదాన వినోది దతుల సత్కీర్తి మహాభాగ్యశాలి వితత ధనుర్వేద విద్యాది కుండు కరుణాపయోనిధి గాంభీర్యఘనుడు దురిత దూరుడు బుధ స్తోత్ర పాత్రుండు సర్వశాస్త్రార్థ విచార కోవిదుడు గర్వితరిపు గజ కంఠీరవుండు వరుస నరువురు చక్రవర్తులలోన దరిమున్నదగు చక్రవర్తి నిత్య ప్రసన్నుడు నీతి పాలకుడు సత్యసంధుడు త్రిశంకు నందనుడు నిరు

పోడిమి మదిదల పోసి చూచినను వాడే పో బొంకని వాడు దేవేంద్ర. అలా 2000 జిజ్వలు గల వానికైనా గొలదే హరిశ్చంద్రుని గుణములు ఒకడ దను వెళ్ళ సత్యంబు తల పెళ్ళగరుణ పనులెల్ల ధర్మంబు పలుకెల్ల ప్రియము. బొంకునాలుకకు జేర్పుటగాని వాణి ఇంక నన్యో జపనేమి కారణము. మేరువు గ్రొంగినను మిన్ను వ్రాలినను దారి

0: ఓ దేవేంద్ర, ఈ ప్రపంచంలో మహాపరాక్రమవంతుడు హరిశ్చంద్రుడు. అతడు 16 రకాల దానాలు చేస్తూ ఆనందిస్తాడు. వినయమే అలంకారంగా, వివేకమే సంపదగా కలవాడు. మంచి కీర్తి వైభవాలు కలవాడు. ధనుర్వేద విద్యలో ఆరుతేరినవాడు. మేఘంలా గంభీరమైన వాడు. దయకు సముద్రం వంటి వాడు. పుణ్యాత్ముడు. పండితులను గౌరవించేవాడు. సర్వశాస్త్రానుసారం తెలిసినవాడు. గర్వించిన శత్రురాజులనే ఈ అనుగుల పాలట సింహం వంటివాడు. షట్చక్రవర్తులలో ఒకడు. నీతివంతమైన పాలన చేసేవాడు. సత్యం తప్పనివాడు. మహాజ్ఞాని. సత్యవాక్ పరిపాలకుడు. సూర్యవంశస్థుడైన త్రిశంకుని కుమారుడు. సూర్యవంశమనే పాలన సముద్రంలో పుట్టిన చంద్రుడు. ఆడిన మాట తప్పనివాడు దేవేంద్ర. అలా 2000 నాలుకలు కలిగిన ఆదిశేషునికైనా ఈ హరిశ్చంద్రుని గుణగణాలను కీర్తించడం సాధ్యం కాదు. అతడు సత్యస్వరూపుడు. అతని ఆలోచనలు కరుణతో ఉంటాయి. హరిశ్చంద్రుడు ధర్మతత్పరుడు. ఆయన ప్రియంగా మాట్లాడతాడు. అబద్ధమనేది ఆయనకు తెలియదు. ఇన్ని మాటలు చెప్పడం ఎందుకు? బ్రహ్మరాత తప్పినా, సూర్యుడు తూర్పున అస్తమించిన, ఆకాశం ఊడి కింద పడినా, వజ్రాయుధం పదును తగ్గినా, హరిశ్చంద్ర మహారాజు మాత్రం ఆడిన మాట తప్పడు అని త్రికాలాగ్నుడైన వశిష్ఠుడు ఇంద్రునితో హరిశ్చంద్రుని గురించి ఈ విధంగా వర్ణించాడు.
1: మీరు ఇంతవరకు బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం హై స్కూల్ ఫర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ RDT విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. రూపకల్పన శ్రీ బీరే వేణుగోపాల్, వ్యాఖ్యానం కుమారి పి చిన్నారి, నిర్వహణ హెడ్ మాస్టర్ శ్రీ DC నాగన్న, సహకారం ఉపాధ్యాయ బృందం.

శ్రోతలు ఇంతవరకు బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో అనంతపురం హైస్కూల్ ఫర్ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ ఆర్డిటి విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

ఇంతటితో ఈనాటి బాలవాణి చిన్నారుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడొక లలిత గీతం.

0: and Social Council on Safeguarding Global Energy and Supply Flows. Mr. Harish's remarks came days after an India-flagged commercial vessel was attacked off the coast of Oman. In the United Arab Emirates, a drone strike triggered a fire outside the Barakah nuclear power plant in Abu Dhabi today. According to the Abu Dhabi Media Office, the blaze broke out in an external electrical generator located outside the plant's perimeter. Authorities said there were no injuries and no impact on radiological safety levels. The UAE's nuclear regulator confirmed that the fire did not affect the plant's operations or safety systems, adding that all reactor units continue to function normally. In IPL cricket, Royal Challengers Bengaluru have set a target of 223 runs for Punjab Kings in Dharamshala. Chasing the target, Punjab Kings were 62 for 4 in 7.3 overs when reports last came in. Earlier put into bat, Royal Challengers Bengaluru posted 222 runs for the loss of 4 wickets in their allotted 20 overs. In badminton, India's Shreyansi Vali Shetty clinched the silver medal in women's singles at the Baoji China Masters in China today. She went down to local favourite An Chi Yuan in straight sets 14-21, 6-21 in the summit clash of the Super 100 event at Baoji City Gymnasium. And that is the end of this news bulletin.
1: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోనే మాటది.
2: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్ని అయిపోయాయి.
1: బడ్జెట్ రెడీ అయిందా?
2: 5,000
1: మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా?
2: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను.
1: ఇంకోటి
2: వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
1: చెప్పవులే,
2: ఇక వెళ్ళమ్మా.
3: ఆర్బీఐ అంటుంది,
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. ఈ కథ ఒక నర్స్ ఇంకా తన మనసులోని మాటది. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
2: కాదు,
1: ముందుగా పొదుపు, ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
2: మరి ఆ కమ్మలు,
1: వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
3: ఆర్బీఐ అంటుంది,
4: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
5: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ఆధునిక సాంకేతికతలు, ఆవిష్కరణలు, తయారీ రంగాల్లో అమరావతిని ప్రపంచస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 20 లక్షల ఉచిత సౌర విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఈగల్ చీఫ్ రవికృష్ణ పిలుపునిచ్చారు. నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలో మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సురక్షిత కమ్యూనికేషన్లు, విశ్వసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాలు, సైబర్ భద్రత భవిష్యత్ ప్రపంచానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రపంచ టెలికమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. సిడాట్ భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ల విభాగం అమరావతి క్వాంటమ్ వ్యాలీ భాగస్వామ్యంతో దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ టెస్ట్ బెడ్ ఏర్పాటు కానుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమం మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు అనుగుణంగా స్వదేశీ సాంకేతికతల అభివృద్దికి ఊతమివ్వనుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆధునిక సాంకేతికతలు, డీప్ టెక్ ఇన్నోవేషన్, అధునాతన తయారీ రంగాల్లో అమరావతిని ప్రపంచస్థాయి కేంద్రంగా నిలబెట్టడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులు, పరిశోధకులు, అంకుర సంస్థలు, యువ ఆవిష్కర్తలకు ఈ ప్రాజెక్టు ద్వారా కొత్త అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. జూన్ 12 నుంచి వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్టు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన

0: మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపడుతున్నామన్నారు. త్వరలోనే వితంతు పింఛన్లకు ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం లబ్ధిదారులకు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అనంతపురంలోని లలిత కళాపరిషత్లో కనకదాస ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ మార్కులను సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తల్లికి వందనం పథకాన్ని రాష్టంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్యతో పాటు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని పేర్కొంటూ,
1: విద్యార్థులు ఒకే లక్ష్యంతో ఉండాలి. నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఇంజనీర్ కావాలి అనుకుంటే ప్రభుత్వం కూడా అదే విధంగా మీకు సహకరిస్తా ఉంది. ఈ రోజు నాణ్యతమైన భోజనం, నాణ్యతమైన విద్య అందిస్తూ నాణ్యతమైన గవర్నమెంట్ పాఠశాలల్లో గవర్నమెంట్ క్వాలిఫైడ్ టీచర్లు ఈ రోజు మన దగ్గర ఉన్నారు. దయచేసి గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించండి, నాణ్యతమైన విద్య మేము అందిస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం.
0: ఉత్తరాంధ్ర గిరిజన ఆరాధ్యదైవం శ్రీ మోదకొండమ్మ జాతర మహోత్సవాలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తెల్లవారుజామునే భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పాడేరుతో పాటు అరకు, చింతపల్లి, ముంచంగిపుట్టు తదితర మండలాల నుంచి వేలాది మంది గిరిజన భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని సంప్రదాయం ప్రకారం మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంతి, ఎస్పీ అమిత్ బర్దార్ పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 20 లక్షల ఉచిత సౌర విద్యుత్ కనెక్షన్లు అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కోటికపూడి గ్రామంలో మంత్రి ఈరోజు పలు అభివృద్ది పనులను, పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకం ద్వారా పేద గృహాలకు విద్యుత్ భారం తప్పుతుందన్నారు. ఎస్సీ ఎస్టీలకు సూర్యఘర్ కనెక్షన్లను ఉచితంగా, బీసీలకు 20,000 రూపాయల రాయితీని రాష్ట ప్రభుత్వం ఇస్తుందన్నారు. పీఎం సూర్యఘర్, ఆర్డీఎస్ఎస్ పథకాలకు సంబంధించిన పెండింగ్ పనులన్నింటినీ వేగంగా పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లు పట్టణంలో తాగునీటి ఎద్దడి సమస్యపై ఈరోజు మున్సిపల్ వాటర్ వర్క్స్ను ఆకస్మికంగా సందర్శించి తాగునీటి చెరువుల్లో ఉన్న నీటి నిల్వలను స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం చెరువుల్లో ఉన్న నీటి పరిమాణం ఎంత, ఇంకా ఎన్ని రోజుల వరకు సరఫరా చేయగలమనే అంశాలపై అధికారులతో సమీక్షించారు. తాగునీటి ఎద్దడిని నివారించేందుకు ముందస్తుగా ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించారు. రానున్న రోజుల్లో తాగునీటి కొరత తలెత్తకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల తక్షణమే బోరుబావుల తవ్వకాలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. యువత మత్తు పదార్థాల వంటి వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఈగల్ చీఫ్ రవికృష్ణ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఫ్యాక్టరీ క్లబ్ క్రికెట్ లీగ్ పోటీలను జిల్లా ఎస్పీ నాగేష్తో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ యువతలోని అనంతమైన శక్తి సామర్థ్యాలను సానుకూల మార్గంలో మళ్లించేందుకు క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. రాష్ట వ్యాప్తంగా అన్ని కళాశాలల్లో ఈగల్ ఆధ్వర్యంలో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంటూ,
2: గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకున్నారు. ఆ క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలని కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది. ఈగల్ క్లబ్స్ ద్వారా స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం ఈగల్ కూడా ఈగల్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన ప్రయత్నాలు మొదలు పెట్టింది. రాష్ట్రంలోని యువత అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం, కనీసం 2 క్రీడలను మీ జీవితంలో భాగం చేసుకోండి. ఒత్తిడిని అధిగమించాలన్నా, జీవితంలో అత్యున్నతమైన లక్ష్యాలు చేరాలన్నా సరే క్రీడలు చాలా ఉపయోగపడతాయి.
0: మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం రేపు కలెక్టరేట్ నిర్వహిస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో కూడా మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయం

0: కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయవచ్చన్నారు. మీకోసం వెబ్సైట్లో కూడా అర్జీలను నమోదు చేయవచ్చని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీ కేరళంలో ప్రవేశించే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న తమిళనాడుపై ఏర్పడి ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు ఈశాన్య తమిళనాడులో కేంద్రీకృతమై ఉందన్నారు. వీటి ఫలితంగా రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక సాంకేతికతలు, ఆవిష్కరణలు, తయారీ రంగాల్లో అమరావతిని ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 20 లక్షల ఉచిత సౌర విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఈగల్ చీఫ్ రవికృష్ణ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.

సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు. ఈరోజు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలి శీర్షికన సత్య హరిశ్చంద్ర నాటకం నుండి కాటిసీను పద్యాలు వినిపిస్తున్నవారు శ్రీ ఎంసీ వెంకటేశ్వర్లు

ఈరోజు రాత్రి 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఆర్ మహాలక్ష్మి పాడిన లలిత గీతాలు వినవచ్చు. రాత్రి 8:00 రసధ్వని కార్యక్రమంలో పాత సినిమా పాటలు. ఈరోజు రాత్రి 8:15 ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఈనాటి కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఈరోజు రాత్రి 8:45 రుద్రాక్ష పెళ్లి సంగీత రూపకం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ మహిధర్ నళిని మోహన్ రావు, నిర్వహణ శ్రీమతి తురగా జానకీరాణి. రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి.

ఈరోజు రాత్రి 9:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.

రేపటి ప్రసార వివరాలు. రేపుదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ తాళ్ళూరి నారాయణ కవి విరచిత శివకీర్తనలు వినవచ్చు. 6:30 వినదగు మాట వ్యాఖ్యాత డాక్టర్ ఎస్ఎల్ నరసింహారావు.

6:35 సేద్యపు శుద్ధులు శీర్షికన వేసవిలో కోళ్ల పెంపకంలో జాగ్రత్తల గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం పశు విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం హరిణి గారు అందించే వివరాలు వినవచ్చు. 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

రేపుదయం 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 6వ భాగం వినవచ్చు. రచన శ్రీమతి జలంధర, సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీమతి పి ఇందిరాగారిచే వాట కథానిక ప్రసారమవుతుంది. అనంతరం భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు వినవచ్చు.

రేపుదయం 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్. 8:35 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపుదయం 9:00 ఆచార్య తంగిరాల వెంకట సుబ్బారావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. అనంతరం లలిత గీతాలు వినవచ్చు.

రేపుదయం 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. రేపుదయం 10:00 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:10 ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు 5:00 వరకు కొనసాగుతాయి.

ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో సాయంత్రం 5 గంటలకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 విను వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. సాయంత్రం 6:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి.

రేపు రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు. ఇందులో కౌరవులు పాండవుల జననం శ్రీ వి నారాయణరాజుగారిచే హరికథ ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. రేపు రాత్రి 8:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వినవచ్చు.

రేపు రాత్రి 8:15 ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన

అయిన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. రేపు రాత్రి 8:45 చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వినవచ్చు.

రేపు రాత్రి 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి 9:30 చిత్రసీమ సినిమా పాటలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపటి మా ప్రసార వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా వినండి. ఆనంద్ చిత్రం కోసం శ్రేయా ఘోషాల్, కెఎం రాధాకృష్ణన్ పాడిన గీతం, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: కార్యక్రమంలో తర్వాత పాట బంగారు బుల్లోడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన గీతం. సంగీతం రాజ్ కోటి,

0: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేము మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: కార్యక్రమంలో తర్వాత పాట ఆర్యా చిత్రం కోసం సాగర్ బృందం పాడిన గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బిఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్గా ఉండండి.
3: కార్యక్రమంలో తర్వాత పాట సొంతం చిత్రం కోసం చిత్ర పాడిన గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఈరోజు రాత్రి 8:15 ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఈరోజు రాత్రి 8:45 రుద్రాక్ష పిల్లి సంగీత రూపకం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ మహిధర్ నళిని మోహన్ రావు, నిర్వహణ శ్రీమతి తురగా జానకీరాణి.

0: శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. నెదర్లాండ్స్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ చేరుకున్నారు. కేరళలో విడి సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది. శత్రుదేశాలు తనపై దాడి కోసం ఉద్దేశించిన సైనిక సామగ్రి రవాణాను హోర్ముజ్ జలసంధి నుంచి ఇకపై అనుమతించబోనని ఇరాన్ స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటన ముగించుకుని 5 దేశాల పర్యటనలో భాగంగా 3 విడతలో ఈ సాయంత్రం స్వీడన్లోని గోతెన్బర్గ్ చేరుకున్నారు. ప్రధానమంత్రి విమానం ఆ దేశ వైమానిక పరిధిలోకి ప్రవేశించగానే స్వీడన్కు చెందిన గ్రైపెన్ యుద్ద విమానాలు దానికి రక్షణగా తోడుగా వచ్చాయి. గోతెన్బర్గ్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి ఘన స్వాగతం లభించింది. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. స్వీడన్లో తన 2 రోజుల పర్యటనలో భాగంగా మోదీ తన స్వీడన్ ప్రధానమంత్రితో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాలన్నింటినీ సమీక్షిస్తారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్స్, సప్లై చైన్స్, రక్షణ, అంతరిక్షం, వాతావరణంలో మార్పుల కోసం తీసుకునే చర్యలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారం కోసం కొత్త మార్గాలు అన్వేషించాలని ఇరు పక్షాలు భావిస్తున్నాయి. ఇద్దరు ప్రధానమంత్రులు కలిసి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా ఫాన్ డెర్ లెయెన్తో కలిసి ప్రముఖ పాన్ యూరోపియన్ వ్యాపార వేదిక అయిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గోతెన్బర్గ్ బయలుదేరే ముందు డచ్ ప్రధానమంత్రి రాబ్ చెటన్ స్వయంగా ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వీడ్కోలు పలికారు. నెదర్లాండ్స్లో తన 2 రోజుల పర్యటనలో ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, కీలక క్రిటికల్ మినరల్స్, ఇతర ముఖ్య రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాలు 17 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితి, ప్రపంచన ఇంధన సరఫరా, వాణిజ్య నెట్వర్క్లపై దాని ప్రభావాల పట్ల ఇద్దరు నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన నెదర్లాండ్స్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిచ్చిందని ప్రధానమంత్రి మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 2 దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చడం ద్వారా నీటి వనరులు, సెమీకండక్టర్లు, ఆవిష్కరణలు, రక్షణ, సస్టైనబిలిటీ, మొబిలిటీ రంగాల్లో సహకారాన్ని విస్తరించడం ద్వారా ఇరు దేశాలు భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మకమైన రోడ్ మ్యాప్ రూపొందించాయని మోదీ చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు విడి సతీశన్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం రేపు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ, హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 14వ తేదీన సతీశన్ను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 కంటే ఎక్కువ మెజారిటీని సాధించింది. అయితే వివిధ వర్గాల లాబియింగ్, క్షేత్రస్థాయిలో కార్యకర్తల నిరసనల కారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయడంలో కూటమికి కొంత సమయం పట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన విడి సతీశన్ రేపు ఉదయం కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న విడి సతీశన్ ఈ సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి మంత్రుల జాబితాను అందజేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో దాదాపు 12,000 మంది కూర్చోవడానికి వీలుగా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25వ తేదీన ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కార ప్రదాన వేడుకలో రాష్ట్రపతి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందజేస్తారని

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఈ ఏడాది భారత ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులు ప్రకటించింది. వీటిలో 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలున్నాయి. అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలుండగా 16 మందికి మరణానంతరం ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో పద్మ అవార్డులైన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ముఖ్యమైనవి. 1954లో ప్రారంభించిన ఈ అవార్డులను ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజనీరింగ్, పబ్లిక్ అఫైర్స్, వాణిజ్యం, పరిశ్రమల సహా వివిధ రంగాల్లో విశిష్టమైన, అసాధారణమైన విజయాలు సాధించిన వారిని గుర్తించి ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు బెంగళూరు ముంబై మధ్య కొత్త ఎక్స్ప్రెస్ రైలు సర్వీస్ను వర్చువల్గా ప్రారంభించారు. ఇది కర్ణాటక, మహారాష్ట్రాల మధ్య రైలు అనుసంధానాన్ని మరింతగా పెంచుతుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అశ్విని వైష్ణవ్, దక్షిణ ఉత్తర కర్ణాటక ప్రజల చిరకాల డిమాండ్లు ఇప్పుడు నెరవేరుతున్నాయన్నారు. బెంగళూరు ముంబైల మధ్య వందే భారత్ స్లీపర్ సర్వీస్ త్వరలోనే ప్రారంభం కానుందని కూడా ఆయన ప్రకటించారు. రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిని గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ కర్ణాటకలో ప్రస్తుతం 12 జతల వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని మంత్రి చెప్పారు. బెంగళూరును హైదరాబాద్, చెన్నైతో అనుసంధానించే బుల్లెట్ రైల్ కారిడార్లకు కూడా ఆమోదం లభించిందని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న, కనీసం ధర వద్ద 270 కోట్ల రూపాయల వ్యయంతో వందే భారత్ స్లీపర్ మెయింటెనెన్స్ డిపోను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కర్ణాటకలో 61 రైల్వే స్టేషన్లను 2000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చుతో పునరాభివృద్ది చేస్తున్నామని, ఇప్పటికే 9 స్టేషన్లలో పనులు పూర్తయ్యాయని కూడా రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. మయన్మార్కు చెందిన డ్రగ్స్ ముఠా నాయకుడు థాన్చిన్ తువాంగ్ను ఢిల్లీలో అరెస్ట్ చేయడం ద్వారా భారత మయన్మార్ సరిహద్దులో పనిచేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా నెట్వర్క్లపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB ఒక పెద్ద విజయం సాధించింది. విస్తృతమైన నిఘా, ఇంటెలిజెన్స్ సమాచారం, అంతర్రాష్ట సమన్వయం, నిరంతరం తీసుకుంటున్న చర్యల ద్వారా ఈ అరెస్టు జరిగిందని NCB ఒక ప్రకటనలో తెలియజేసింది. NCB నమోదు చేసిన 2 కేసులతో సహా పలు డ్రగ్స్ చట్టాల అమలు సంస్థల పరిధిలోని NDPS చట్టం కేసుల్లో థాన్చిన్ తువాంగ్ మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా ఉన్నాడు. కౌజార్లోని దుల్తే సమీపంలో 14 కిలోల మెథంపెటమైన్, 2.8 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్న 2024 NCB కేసులో, అలాగే ఐజ్వాల్లో 49.1 కిలోల మెథంపెటమైన్ స్వాధీనం చేసుకున్న 2025 కేసులో తువాంగ్ ప్రధాన నిందితుడని బ్యూరో పేర్కొంది. మిజోరాం, మణిపూర్, అస్సాం, త్రిపురల మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బంగ్లాదేశ్కు మాదక ద్రవ్యాల రవాణా నిర్వహించే సరిహద్దు నెట్వర్క్లతో తువాంగ్కు విస్తృతమైన సంబంధాలున్నట్లు విచారణలో తేలిందని బ్యూరో తెలియజేసింది. ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన వ్యూహాత్మక జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా తాము శత్రువుగా భావించే దేశాల సైనిక పరికరాల రవాణాను ఇకపై అనుమతించబోనని ఇరాన్ ప్రకటించింది. ఆ దేశ ప్రథమ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రజా ఆరిఫ్ మాట్లాడుతూ, గతంలో టెహ్రాన్ ఈ జలసంధిపై తన పూర్తి సార్వభౌమాధికారాన్ని ఉపయోగించకుండా సంయమనం పాటించిందని, ఇరాన్కు వ్యతిరేకంగా ఉపయోగించేందుకు ఉద్దేశించిన సైనిక కార్గోను కూడా ఈ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతించిందని తెలియజేశారు. అయితే ఇకపై ఆ విధానం మారుతుందని ఆయన స్పష్టం చేశారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో నిర్దేశిత మార్గం ద్వారా నౌకాదళం ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఇరాన్ ఒక యంత్రాంగాన్ని అభివృద్ది చేసిందని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ అధిపతి ఇబ్రహీం అజీజ్ నిన్న ప్రకటించారు. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన యునైటెడ్ నేషన్స్ సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ను స్థాపించిన గుర్తుగా ఈరోజు జరుపుకుంటారు. ఇంటర్నెట్, ఇతర సమాచార సమాజ సాంకేతికతల ఉపయోగం వల్ల సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు లభించే అవకాశాలపై అవగాహన పెంచడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తపోటు నివారణ దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. రక్తపోటు అవగాహన మాసంలో భాగంగా ఈరోజు జరుపుకుంటారు. అధిక రక్తపోటు వల్ల వచ్చే ప్రమాదాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్యోద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

0: 222 పరుగులు చేసింది. ఈరోజు జరిగే మరో మ్యాచ్లో 7:30కి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. నెదర్లాండ్స్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ చేరుకున్నారు. కేరళలో వీడీ సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది. శత్రుదేశాలు తనపై దాడి కోసం ఉద్దేశించిన సైనిక సామగ్రి రవాణాను హోర్ముజ్ జలసంధి నుంచి ఇకపైన అనుమతించబోనని ఇరాన్ స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. 7:30కి ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన సత్యహరిశ్చంద్ర నాటకం నుండి కాటిసీను పద్యాలు వినిపిస్తున్నవారు శ్రీ ఎంసీ వెంకటేశ్వర్లు.

రాముడు నన్ను హరిశ్చంద్రుడా. కాదు కాదు వీరదాసుడా, నేటి రాత్రి ఎంతయ్యో వల్ల కాటి ఎందు కావలియుండి ఉదయమున ఇంటికి వచ్చునప్పుడు ఈ కుండ నిండా క్రొత్త కళ్ళు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండమ్మును నాకిప్పించినాడు. అహో సురాభాండమా, నీవు పూజ్యురాలు కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తి చే విశ్వవిశ్వంభరాదేవికి ఆస్థానం వగు నా భుజపీడిపై ఇట్లధిష్ఠించియున్నావు. నేనింకం త్వరపడి శ్మశాన వాటికి పోయేదను. ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్నవారి సైతము గుడ్డివారును చేయుచున్నది అంధకారం.

ఎంత పొరబట్టిని, సగము కాలుచు బరువు లేక నిట్టు నిలువున పైకి లేచిన ఈ శవమును ప్రాణిగా భావించి తిని కదా. అయ్యయ్యో అయ్యయ్యో, ఈ కలేబరపు దుస్థితి ఎంత జా

ஸ்மசானஸ்தலில் கண்ணுல் மாற்றின மந்தவாக்கியுடோ

ఇది విశ్వాసులదు విటలేచ్చలుండు విటలేచ్చలుండు గజ్జగదలించి ఆడు రంగస్థ

ఆహా, ఈ సమాధి ఎంత అందముగా ఉన్నది! ఏ కవీశ్వరునిదో, ఏ మహనీయునిదో కదా! ముదురు తమస్సులో మునిగిపోయి

నిత్య శ్మశానములను గనిని ఎప్పుడెల్లా. ఇలాంటి వైరాగ్యములు కలుగుచుండుట సహజమే. ఇంక నా మంచ దగ్గరకు పోయేదను. అయ్యో, దారి బొత్తిగా నిర్ణయింపు లేకున్నాను. ఈ చితిలోని కాష్టమును నేను ఇప్పుడు దీపముగా ఉపయోగించుకునేదా? చక్రవర్తులకు సేవగా జనంబు పట్టు బంగారపు కరదీపికల కంటే నా ఇప్పటి నీచ స్థితికి ఈ కొరవియే మిక్కిలి ఉచితమైనది. చతురంభాధిపతి

అయ్యో, ఈ కొరవి అప్పుడే ఆరిపోయినది. పోనీ పారవేషదను, ఇదే శ్మశాన రాజ్యాభిషక్తున్నగు నా సింహాసనము. నేనిక్కడ సోమరితనమున కూర్చున్నా, నిద్ర వచ్చి స్వామి కార్యమునకు భంగము కలుగదా? అయ్యో, నాకును నిద్రాహారములకును రుణము తీరి ఎంతో కాలమైనది. సుగుణవతియు, నా అర్ధాంగి లక్ష్మీయకు చంద్రమతిని కొడుకుతో ఒక్కనికి దాసిగా ఎప్పుడు అమ్ముకుంటున్నావు?

ఆనాడే నాకు నా సౌఖ్యములకు రుణము తీరినది, మొండిపడి ప్రాణము మాత్రము విడలిపోకున్నది. ప్రాణములు పోయినా ఇన్ని కష్టములు ఎవరు అనుభవించరు. దైవోహ పత్తుండనైన నేను ఎన్ని విధముల బాధింపబడుతున్నాను.

0: లోకములోని కష్టములన్నీ నన్నే కోరివరించినట్లున్నవి. కాకున్నా ఇన్ని కష్టములు ఎవరు అనుభవింతురు? ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుడు గతించిన వెనక మరలా కష్టములకు తావెక్కడ దొరుకును? రాజ్య వియోగమునకై దుఃఖింపను, మహారణ్యవాసాది ఘోర దుఃఖములన్నీ సంభవించినను ఘనింపను. కడుకు అతి నీచితంబగు నా ఈ చండాల దాస్యంబునకు కూడా పరితపింపను. కాని చేపట్టిన దాది నన్నే పరమదైవంబుగా భావించుచు నా మూలమును తనకెంత లేచి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తి చే సహించుటయేగాక తన్నొక్కనికి తెగ నమ్ముకొనుట నీచంబని నే సంకోచించినప్పుడు, నాథా సత్యప్రతిష్టకై ఉనర్చు నీచ కృత్యములను సగౌరవములేయగునని నాకు ఉత్సాహము కలిగించి నా సత్య దీక్షను కాపాడిన నా అర్ధాంగి లక్ష్మీయగు చంద్రమతీదేవి వియోగ దుఃఖంబు నేనేగ తిన్బరింటు. దేవి అసూర్యంపశ్య నీ రానివాస సౌఖ్యంబులేమాయను? అయ్యయ్యో సాధ్యమని నీ పతి ప్రతిగుండగను నీ వనాదవై ఒక్కని దైకున్ పాత్రురాలు కావలసి వచ్చాను కదా నాయన. కుమారా లోహిత, నిన్ను మరలా నేనెప్పుడు చూడగలుగుదు తండ్రి, నిన్ను మరలా నేనెప్పుడు చూడగలుగుదు. దాసదాసీ జనమ్ముల చేతల నుండి అడుగుట పెట్టనీగా మిగుల గారాభముగా పెంచిన నిన్నిటిని స్థూరతంబకు దాస్యంబునకు అప్పగించి తిని కదా. అకటకట తలుసుకున్న కొలది నా దుఃఖమంతకంతకు మితిమీరుచున్నది. హాహా, ఆనాడు నా భార్యాపుత్రులను కాలకవశములకి విక్రయించినప్పుడు దాసీ కదలవేమి అని అప్పారుణ్ణు తన తల్లిని దలించినాడని మా లోహితుడు ఓరి మా అమ్మను ఎక్కడ కొనుకొని పోయేదవరా అని తనపై నదరినాడని ఆ కాలకౌశకుండు నిర్ధయుడై కుడువల్ కోటికి లేకపోయినను
1: నీకు రాజ సంధ్యంత ఎచ్చడురా తలకెక్కనే.

అయ్యయ్యో, అట్టి దురవస్థ నుండి సతీసుతులు తప్పింపలేకపోయి తిని గదా. నాకై గదా రారాజు బిడ్డయ్యగు ఇల్లాలు, దిక్కుమాలి పరల కొంపుల శాకరి గత్యయ్యల్లాడుట. చీచీ కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిఖ్యముగా

అకటకట మందభాగ్యుడినైనా నా చిత్తమునకు శాంతి ఎప్పటికా, ఇంకా శాంతి కాక ఏమున్నది పో. ననాటన్ పరిపాటి ఆనాడు నా భార్య పుత్రుని కాలకౌశకునికి విక్రయించిన నాటి నుంచి నేటి వరకు గతము తలంచుకొని నొగుచుచుండేది నానా.

0: చింతకు
1: శ్రోతలు ఇంతవరకు సత్య హరిశ్చంద్ర నాటకం నుండి కాటి సీను పద్యాలు విన్నారు. వినిపించిన వారు శ్రీ ఎంసి వెంకటేశ్వర్లు.

రేపుదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ తాళ్ళూరి నారాయణ కవి విరచిత శివకీర్తనలు వినవచ్చు.

6:35 సేద్యపు శుద్ధులు శీర్షికన వేసవిలో కోళ్ల పెంపకంలో జాగ్రత్తల గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం పశు విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం హరిణి గారు అందించే వివరాలు.

రేపుదయం 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 6వ భాగం వినవచ్చు. రచన శ్రీమతి జలంధర. సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీమతి పి ఇంద్రగారిచే వాట కథానిక. ఇంకా భక్తిమాల కార్యక్రమంలో భక్తి గీతాలు వినవచ్చు. రేపుదయం 7:20 హేమావతిలో.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి ఆర్ మహాలక్ష్మి పాడిన లలిత గీతాలు.
1: ఒక గాలి తేలి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ.

0: అప్పని వరప్రసాది అన్నమయ్య అన్నమాచార్య కీర్తన.
1: అప్పని వ

శ్రోతలు ఇంతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఆర్ మహాలక్ష్మి పాడిన లలిత గీతాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం రసధుని కార్యక్రమంలో పాత సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి అమెరికా అమ్మాయి చిత్రం కోసం పి సుశీల పాడిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతం. సంగీతం జీకే వెంకటేష్.

అంటే నా అసలు పేరు నీనా, మా వారు పెట్టిన తెలుగు పేరు మీనా. కాలం మారుతుంది, దేశాల

అంటే నా అసలు పేరు నీనా, మా వారు పెట్టిన తెలుగు పేరు మీనా. కాలం మారుతుంది, దేశాల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. నేను ఇక్కడ ఉండడమే దానికి సాక్ష్యం. నేను ఈ దేశానికి, తెలుగు సంస్కృతికి ఎందుకు ఆకర్షింపబడ్డానో చెప్తాను.

శ్రోతలు రసధ్వని కార్యక్రమంలో పాట వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపర విజయవాడ కేంద్రం నుండి.

0: స్వాతంత్రకాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమంలో భాగంగా విజయవాడ ఆకాశవాణితో నా అనుబంధం అనే అంశం గురించి విజయవాడ నగరపాలక సంస్థ తొలి మేయర్ శ్రీ జంధ్యాల శంకర్ గారి ప్రసంగం వింటారు.
2: తెలుగు ప్రజల చిరకాల కోరిక అదేమిటంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రాన్ని మొదలు పెట్టడం. 1948 డిసెంబర్ 1వ తారీఖు తను విజయవాడ ఆకాశవాణి ప్రారంభించారు. అయితే అది కేవలం 1 కిలోవాట్ మీడియం వేవ్ ఇచ్చారు. స్టేషన్ చాలా శక్తి తక్కువగా ఉంటుంది. అది సుమారు 40-50 మైళ్ళ దూరంలోకి మాత్రమే వినిపిస్తుంది. తర్వాత కొన్నేళ్ళకి 20 కిలోమీటర్లు ఇచ్చారనుకోండి, నంబూరు నుంచి అంతా స్టార్ట్ అయ్యేది. విజయవాడ రేడియో స్టేషన్ని ఆనాటిలో బ్రిటిష్ వాడు ఒక క్లబ్గా వాడే బిల్డింగ్ని బందర్ రోడ్లో పెట్టారనమాట. కార్యక్రమాలు బాగానే జరుగుతుండేవి. ఎందుచేతనంటే నిష్ణాతులైన వాళ్ళందరినీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ గాను, ప్రోగ్రామ్ కండక్ట్ చేసే ఆఫీసర్స్ గాను పంపించడం జరిగిందనమాట. అప్పుడు సూర్యనారాయణమూర్తి గారు, తర్వాత అలా అయ్యగారి వీరభద్రరావు గారు, పిల్లల వెంకటేశ్వర్లు గారు, ఆచార్య జానకిరామ్ గారు, ఇంకా ఇట్లా జలసూత్రం శాస్త్రి గారు, తర్వాత ప్రియాగ నరసింహ శాస్త్రి గారు, ఇట్లాగూ చాలామంది పెద్దవాళ్ళందరూ అక్కడ మన ఆఫీసర్లుగా వచ్చారు, పనిచేశారు, చాలా ఇంప్రూవ్ చేశారు వాళ్ళకి శక్తి కొద్దీ. మంచి ఆర్టిస్టులుగా కూడా పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా వచ్చారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ గోలెట్టి వెంకటేశ్వరులు గారి దగ్గర నుంచి బాలమురళీ కృష్ణ గారు, ఇంకా అన్నవరపు రామశ్రమ గారు, పాండురంగరాజు గారు, బీబీ కనకదుర్గ గారు, తర్వాత శ్రీరంగం గోపాలరత్నం గారు, వింజమూరి లక్ష్మి గారు, ఇంకా చెప్పుకోవాలని చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. తర్వాత మన ఆచంట జానకిరామ్ గారు, జలసూత్రం రుక్మిణా శాస్త్రి గారు, ఇందాక చెప్పాను ప్రయాగ నరసింహ శాస్త్రి గారు, బందా కనకలింగేశ్వరం, ఇలా చాలా పెద్దవాళ్ళందరూ పేరున్న వాళ్ళందరూ కూడా పనిచేయటం వల్ల చాలా పాపులర్ అయింది. అయితే ఏంటంటే ఎక్కువ దూరం వినిపించేది కాకపోవడంతో ఇబ్బంది అయిందని కూడా అది వేరే విషయం. తర్వాత ఏంటంటే మొట్టమొదట రేడియో స్టేషన్ చేసినప్పుడు గిర్తూరు సూర్యం గారు పిల్లల కార్యక్రమం నిర్వహించేవారు. అప్పుడు నాకు 13 ఏళ్ళు. నేను 2 ఏళ్ల పాటు పిల్లల కార్యక్రమాల్లో పాల్గొన్నాను అన్నమాట. తర్వాత నాకు 15 ఏళ్ళు దాటాక చదువుల నిమిత్తం ఇతర దేశాలకి ఇటువంటి చేత ఒక 15 ఏళ్ళు విజయవాడ లేకుండా ఉన్నాను. తర్వాత వచ్చాక కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను. తర్వాత పెద్దవాళ్ళలో చెప్పదగ్గ వ్యక్తి ఏంటంటే బాలాంతరపు రజనీకాంతారావు గారు. బాలాంతరపు రజనీకాంతారావు గారు ఎన్నో మంచి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు, భక్తిరంజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తర్వాత ఆయన ప్రొడ్యూస్ చేసినటువంటి కొండ నుంచి కడలి దాకా అనేటువంటి మ్యూజికల్ ఎపిసోడ్కి అంతర్జాతీయ బహుమతి వచ్చింది. తర్వాత భారతదేశంలో కూడా మన నేషనల్ అవార్డు కూడా చాలా వచ్చినాయి. ఆదికార్య అవతరణ అనే దాంట్లో కూడా మంచి ప్రైజ్ వచ్చింది. మేఘ సందేశం అంతేకాకుండా అనేక ఎక్స్పెరిమెంట్ చేసేవారు ఆయన. ఏమిటంటే మన ఆకలి మించి నీళ్ళు కింద పడుతుంటే వచ్చే సౌండు, తర్వాత పక్షులు చిచ్చేసే సౌండ్స్, ఇవన్నిటిని ప్రకృతిలోంచి కూడా ఎంత అందమైనటువంటి వింటానికి బాగుండే ఇవన్నీ చేస్తూ ఉండేవారు. తర్వాత ఇంకో చెప్పదగ్గ వ్యక్తి ఎవరంటే మనం ఉషాశ్రీ గారు. ఉషాశ్రీ గారు ధర్మ సందేహాలు అనే కార్యక్రమం చాలా పాపులర్ అయిందనమాట. అంటే టీవీలో మన రామాయణం ఎంత పాపులర్ అయిందో అంత పాపులర్ అయింది, ప్రతి ఆదివారం కూడా వచ్చేది. తర్వాత అందులో ఎలాంటి ధర్మ సందేహాలన్నీ తీరుస్తారు అంటే ఒక జోక్గా చెప్పాలంటే ఒకటి చెప్పాలి,

0: గురువు గారు, వసుదేవుడు గాంధికాడు పట్టుకున్నాడు అని ఎట్లా వచ్చిందండి కథ అన్నారు. శిష్య, అది ఏ పెద్ద పుస్తకంలోనూ లేదు, భారతంలోనూ భాగవతంలో కానీ పెద్దవాళ్ళు రాసింది. అయితే తర్వాత రచయితలు పిల్ల కథలు పెద్ద కథలు లాంటివి చాలామంది రాశారు. అలాంటివన్నీ చాలా జోక్స్ చెప్తూ చాలా విజ్ఞానపూర్వమైనటువంటి సమస్యలు తర్వాత సమాధానాలు ఇస్తూ ఉండేవారు అన్నమాట. ఇలాంటివన్నీ ఎన్నో మంచి కార్యక్రమాలు వచ్చినాయి. అయితే తమాషా ఏంటంటే, ఆ రోజుల్లో కూడా పొద్దున 10 గంటలకల్లా అయిపోయింది రేడియో. తర్వాత అసలు ఆడవాళ్ళు పాప పొద్దున లేచి వంటలు అన్నీ ఉంది, పిల్లలకి రెడీ చేసి స్కూల్స్కి పంపించి భర్తకి ఆఫీస్ కట్టడానికి భోజనం అన్నీ తయారు చేసి తీరిగ్గా 10 ఇంటికి కూర్చొని ఇద్దాం ఉంటే ప్రోగ్రాములు ఉండేది కాదు. మళ్ళీ 12 ఇంటికో ఎప్పుడో స్టార్ట్ చేసేవాళ్ళు. ఏదెట్లా అయినా కూడా మొదట్లో ప్రోగ్రాం అన్నీ లైవ్ ప్రోగ్రాములు ఉండేవి. ఇప్పటిలాగా రికార్డు చేసి తర్వాత బ్రాడ్కాస్ట్ చేసే పరిస్థితి కూడా ఉండేది కాదు. కానీ ఏంటంటే పట్టుదలతో చాలా కృషి చేసేవారు. ఇప్పుడు చాలా విధంగా బాగా అభివృద్ధి చెందని చెప్పుకోవాలి. అయితే ఏంటంటే దురదృష్టవశాత్తు టెలివిజన్ వచ్చాక ఈ రేడియోలు పట్టడం బాగా తగ్గిపోయింది. తర్వాత అయితే మాకు మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారిని ఒక స్టేషన్ డైరెక్టర్గా వచ్చి నాకు బాగా గుర్తు. పల్లెటూళ్ళలో అక్కడక్కడ ఎంకరేజ్ చేసేవారు రేడియోలు, బ్యాటరీలు పెట్టే రేడియోలతో పల్లెటూళ్ళలో పెద్దబళ్ళ మీద వెళ్తున్నా కూడా రేడియో వినేట్టుగాను అనేక విధాలుగా పాపులర్ చేయడానికి ఆయన చాలా కృషి చేశారు. అది మాత్రం చెప్పుకోదగ్గ విషయం. ఇదే విధంగా చూసినట్టయితే ఇప్పుడు అమెరికా లాంటి దేశం తీసుకోండి, రేడియోలు 800 టీవీ ఛానల్స్ ఉన్నాయి, అయినా కూడా ప్రతి వాళ్ళు రేడియోలు వాడతారు, ఎఫ్ఎం రేడియోలు. ఎక్కువ దూరం లేక చేయకపోయినా కార్లో వెళ్తున్నా సరే ఒక ఊర్లో రేడియో స్టేషన్ తగ్గిపోతే ఆ పక్క ఊర్లో దద్దుకుంటుంది అనమాట. మొత్తం మీద ఎప్పుడు మ్యూజిక్ వింటూ ఉంటారు. అటు సైంటిస్టులు రీసెర్చ్ చేసేవాళ్ళు కానీ, ఇటు ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు కానీ, కార్లు మిగతా మెకానిక్లు కానీ ఎవరైనా సరే వాళ్ళ పనులు చేసుకుంటూ చక్కగా రేడియో సంగీతం వింటూ ఉంటారు. ఆ విధంగా రేడియో పాపులారిటీ అమెరికాలో ఏం తగ్గలేదు. ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఏదైనా చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అది ఎంత పవర్ఫుల్ ఉందో నేను చెప్పలేను. కానీ ఏమిటంటే చాలా మంచి ప్రోగ్రాం ప్రొడ్యూస్ చేయడం జరిగింది, మంచి ఆర్టిస్టులు తయారు చేస్తుంది. ఇప్పుడు మల్లాది సూరిబాబు గారు నాకు గుర్తుందో 1970 చేరినట్టు గుర్తు. ఆయన ఒక సింగర్గా స్టేఫ్లో జరగకపోయినా అనేక చక్కటి సంగీతాన్ని ప్రొడ్యూస్ చేయకుండా ఇద్దరు మంచి గాయకులను సృష్టించారు, పెద్దవాళ్ళని చేశారు ఆయన పిల్లల్ని. భారతదేశంలో కాదు, అమెరికా కాదు, ఇతర రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న గాయకులు కూడా వాళ్ళు అయ్యారు. ఈ విధంగా మంగళపల్లి బాలమురళీకృష్ణ గారే కాదు, నేదూరు కృష్ణమూర్తి గారే కాదు, ఇంకా ఎంతోమంది మంచి మంచి ఆర్టిస్టులు అన్ని విధాలుగా కూడా పైకి వచ్చారు. వారి మంచి రికగ్నిషన్ వచ్చింది. విజయవాడ రేడియో స్టేషన్ చేసిన కృషి ఏమీ ఇంత తక్కువగా అంచడానికి వీల్లేదు. అందులో దానికి ప్రతిభావంతులైనటువంటి ఉత్సాహకారులైనటువంటి ఆఫీసర్లు ఆర్టిస్టులు పనిచేస్తున్నారు. అంచేత అది చాలా బాగానే ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు ఎందుకంటే 75 సంవత్సరాల కిందటి పాత గుర్తులు చాలా ఉన్నాయి, కానీ మంచి ఎపిసోడ్స్, ఎట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉండేవి. తర్వాత రన్నింగ్ కామెంటరీలు కూడా రేడియో వాళ్ళు తెలుగులో అరేంజ్ చేశారు. నేను కూడా క్రికెట్ రన్నింగ్ కామెంటరీ తెలుగులో చెప్పడం కూడా చేశాను చాలా కాలం. ఈవెన్ నేషనల్ వచ్చేటప్పుడు బేరీ సభాధికారి, తర్వాత విజయనగరం రాజకుమార్ గారు ఇలాంటి కామెంటేటర్స్ ద్వారా రేడియో కామెంటరీలు వింటూ ఉంటాం జరుగుతూ ఉండేది. ఏదైనా కూడా మన విజయవాడ స్టేషన్ ప్రజలకి సేవ చేసేదని చెప్పుకోవాలి.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమంలో భాగంగా విజయవాడ ఆకాశవాణితో నా అనుబంధం అనే అంశం గురించి విజయవాడ నగరపాలక సంస్థ తొలి మేయర్ శ్రీ జంధ్యాల శంకర్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
3: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
2: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
3: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
2: మానవులను సృష్టించేది బ్రహ్మ,
3: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
4: భగవద్గీత పారాయణం,
5: శ్రీమద్ భగవద్గీత.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విశాఖ కేంద్రం నుంచి

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. 5 దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం స్వీడన్లోని గుటెన్బర్గ్ నగరానికి చేరుకున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25న రాష్టపతి భవన్లో పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26న కేరళంను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఇక వార్తల వివరాలు. 5 దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం స్వీడన్లోని గుటెన్బర్గ్ నగరానికి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న నరేంద్ర మోదీకి స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ స్వాగతం పలికారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఇరు దేశాల ప్రధానులు ద్వైపాక్షిక సంబంధాలపైన, అంతర్జాతీయ పరిణామాలపైన విస్తృతంగా చర్చించనున్నారు. 2 రోజుల స్వీడన్ పర్యటనలో నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపి ఇరు దేశాల సంబంధాలపై సమగ్ర సమీక్ష చేయనున్నారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, అంకుర సంస్థలు, సరఫరా గొలుసులు, రక్షణ, అంతరిక్షం వంటి విభాగాల్లో సహకార అవకాశాలను పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ స్వీడన్ ప్రధాని క్రిస్టర్సన్ యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ సమావేశంలో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లేయన్తో కలిసి ప్రసంగించనున్నారు. అంతకుముందు నరేంద్ర మోదీ తన 2 రోజుల నెదర్లాండ్స్ పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు. ఆమ్స్టర్డామ్ విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరే ముందు డచ్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్ ప్రధానికి వీడ్కోలు పలికారు. నెదర్లాండ్స్ పర్యటనలో భాగంగా రక్షణ రంగం, కీలక ఖనిజాల సరఫరాతో పాటు పలు రంగాలకు సంబంధించి ఇరు దేశాలు 17 ప్రతిష్టాత్మక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో 700 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గాంధీనగర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ NID ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ NID సంస్థ కేవలం డిజైనింగ్కు మాత్రమే పరిమితం కాలేదని, యువతలోని సృజనాత్మకతను వ్యాపార నైపుణ్యాలతో అనుసంధానించే వేదికని కొనియాడారు. యువత తమ సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శించడానికి, వృత్తిపరంగా ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి NID వంటి సంస్థలు సరైన మార్గాన్ని చూపిస్తాయని అమిత్ షా పేర్కొంటూ,
1: డిజైన్ కి రీచ్ భి బడానే కి జరూరత్ ఇస్ పర్ భి NID నే కామ్ కర్నా చాహియే. హర్ క్షేత్ర మే డిజైన్ కా మహత్వ హై. కోయి బడా ఇండస్ట్రియల్ పార్క్ బన్ రహా హై తో వహాన్ పర్ భి డిజైన్ కి జరూరత్. హైటెక్ డిజైన్ కే క్షేత్ర మే హమ్నే ఆగే బడ్నా పడేగా. చాహే సెమీ కండక్టర్ హో, చాహే చీప్ హో, ఏక్ సారే క్షేత్ర కో ఎక్స్ప్లోర్ కర్ కర్ జిస్మే డిజైన్ కా గుణ పడా హై, డిజైన్ కా స్వభావ పడా హై, డిజైన్ కి రుచి పడి హై, ఏ లోగో కి కెరియర్ కే సాథ్ ఉస్కో జోడ్నే కా కామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్.
0: భారతదేశం గరిష్టంగా ఒకే రోజున 256.4 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ను విజయవంతంగా నిర్వహించిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న మొత్తం విద్యుత్ డిమాండ్లో దాదాపు 33% వాటాను పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారానే అందుకోగలుగుతున్నామని తెలిపారు. దేశ ఇంధన సామర్థ్యం విస్తరించటం, గ్రిడ్ల ఆధునీకరణ, స్వచ్ఛ ఇంధనం వాటా నిరంతరం పెరుగుతుండటమే ఈ విజయానికి నిదర్శనమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25న పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. రాష్టపతి భవన్లో నిర్వహించనున్న ఈ వేడుకలో విజేతలకు పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ద్రౌపది ముర్ము అందజేస్తారని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. 2026కి గాను కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించింది. వీటిలో 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. పురస్కార గ్రహీతల్లో 19 మంది మహిళలు ఉండగా 16 మందికి మరణానంతరం గౌరవం లభించనుంది. విమాన ఇంధనంపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్

25% నుంచి 7% తగ్గిస్తూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా స్పందించిన కేంద్ర మంత్రి, ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం విపరీతమైన నిర్వహణ ఖర్చులు, ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రాష్ట ప్రభుత్వాలు తీసుకునే ఇటువంటి చర్యలు విమానయాన సంస్థలకు అవసరమైన మద్దతు ఇస్తాయని, ప్రయాణికులకు విమాన ఛార్జీలు అందుబాటు ధరల్లో ఉండేందుకు ఇవి దోహదపడతాయని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. బెంగళూరు ముంబై మధ్య ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, బెంగళూరు ముంబై వందే భారత్ స్లీపర్ సర్వీసు త్వరలోనే అందుబాటులోకి రానుందని వెల్లడించారు. బెంగళూరును హైదరాబాద్, చెన్నైతో కలిపే బుల్లెట్ ట్రైన్ కారిడార్లకు ఆమోదం లభించిందని తెలిపారు. ముంబై, బెంగళూరు, ఇతర ప్రధాన నగరాలను కలిపే రైల్వే నెట్వర్క్ను దీర్ఘకాలంలో 7,000 కిలోమీటర్లకు విస్తరించనున్నట్టు వెల్లడించారు. భారత్ మయన్మార్ సరిహద్దుల గుండా సాగుతున్న అంతర్జాతీయ మత్తు పదార్థాల అక్రమ రవాణా నెట్వర్క్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్సీబీ, అడ్డుకుంది. ఈ అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకు ప్రధాన సూత్రధారి మయన్మార్కు చెందిన థాన్ సిన్ తువాంగ్ను ఎన్సీబీ అధికారులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. అంతర్రాష్ట సమన్వయం, విస్తృతమైన నిఘా, నిరంతర ఆపరేషన్ల ఫలితంగా ఈ అరెస్టు సాధ్యమైందని ఎన్సీబీ ఒక ప్రకటనలో తెలిపింది. థాన్ సిన్ తువాంగ్పై ఎన్సీబీతో పాటు పలు డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు నమోదు చేసిన మాదక ద్రవ్యాల కేసులు ఉన్నాయి. దర్యాప్తులో ఆయన మిజోరాం, మణిపూర్, అస్సోం, త్రిపుర మార్గంగా మాదక ద్రవ్యాలను భారత్, బంగ్లాదేశ్లకు తరలించే క్రాస్ బోర్డర్ నెట్వర్క్లను నిర్వహించినట్టు బయటపడింది. కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని నూతన ప్రభుత్వం కొలువుదీరనుంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత విడి సతీశన్ ఆ రాష్ట ముఖ్యమంత్రిగా రేపు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నెల 14వ తేదీన విడి సతీశన్ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ కూటమి 2/3 ఎక్కువ మెజార్టీ సాధించింది. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను భారతదేశం ఖండించింది. ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ప్రపంచ ఇంధన రవాణా వ్యవస్థల పరిరక్షణపై ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక మండలి నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ మాట్లాడారు. సముద్ర మార్గాల్లో పౌర నౌకా సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవటం అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛకు విఘాతం కలిగించటాన్ని ఏ రకంగానూ సమర్థించలేమని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ను ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాలా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై 23 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళంను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. రేపు కర్ణాటకలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, లక్షద్వీప్ మధ్య మహారాష్ట, ఒడిశాలలో రేపు ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో కూడిన పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రానున్న 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 5 దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం స్వీడన్లోని గూటెన్బర్గ్ నగరానికి చేరుకున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25న రాష్టపతి భవన్లో పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26న కేరళంను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆకాశవాణి

0: జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఒక పాట.

0: పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి రుద్రాక్ష పిల్లి సంగీత రూపకం. రచన డాక్టర్ మహిధర్ నళినీ మోహన్ రావు. నిర్వహణ శ్రీమతి తురగా జానకీరాణి.
1: రుద్రాక్ష పిల్లి సంగీత రూపకం. రచన డాక్టర్ మహిధర్ నళినీ మోహన్ రావు. సంగీతం శ్రీ పాలగుమ్మి విశ్వనాథం. నిర్వహణ శ్రీమతి తురగా జానకీరాణి. వినండి రుద్రాక్ష పిల్లి సంగీత రూపకం.

0: నమ్మకండి.
1: నేనందరిలాంటి వాణ్ణి కానని మీరే అరసి తెలుసుకోండి. పరమధర్మ మహింసంచు భరతావని ఘోషించెను.

తపాలకిది ప్రశస్తి గల చోటని తెలిసి వస్తి ఋషుల మీద భక్తి జాస్తి మీకని నే విశ్వసిస్తి. సరే మీకు నమ్మకం కలక్కున్న వెళ్ళొస్తా, కలకాలం బతకండి, చల్లగా బతకండి.

మీరింతవరకు రుద్రాక్ష పిల్లి సంగీత రూపకం విన్నారు. ఇందులో శ్రీ బీజే వర్మ, టి ఉషారాణి, వసంత శ్రీనివాసన్, వసంత శోభ, సుధాకర్, యామిని, కవిత, జి అలకానంద, పి హిమబిందు, రేఖారాణి, పద్మజ, ఎంజి ప్రసూన పాల్గొన్నారు. రచన డాక్టర్ మహీధర్ నళిని మోహన్ రావు, సంగీతం శ్రీ పాలగుమి విశ్వనాథం, నిర్వహణ శ్రీమతి తురగా జానకీరాణి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

కార్యక్రమంలో తర్వాత పాట రంగం చిత్రం కోసం ఆలాప్ రాజు ప్రశాంతిని పాడిన వనమాలి గీతం, సంగీతం హ్యారిస్ జయరాజ్.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత వాట. బలుపు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గీతామాధురి పాడిన గీతం. సంగీతం ఎస్ఎస్ తమన్.

కార్యక్రమంలో తర్వాత పాట గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం కోసం శ్రేయా ఘోషాల్, ఉదిత్ నారాయణ్ పాడిన గీతం. సంగీతం చిరంతన్ భట్.

శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట జర్నీ చిత్రం కోసం కార్తీక్ పాడిన సాహితీ గీతం.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో రవి వాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి.